మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1986 జనవరి 14న సంక్రాంతి పండగ సందర్భంగా భక్తులను ఉద్దేశించి తమ దివ్య ప్రసంగాన్ని అందించారు. భారతీయులు జరుపుకునే పర్వదినాలు ఎంతో ఆధ్యాత్మికతతో కూడి ఉంటుందని చెప్తూ, నూతన వస్త్రములు ధరించడమంటే నూతన హృదయాన్ని అభివృద్ధిపరుచుకోవలెనని, తెల్లవారుజామున చేసే శిరస్నానము దేహమాలిన్యమును పోగొట్టునని, ఈ విధముగా లోపల వెలుపల ఉన్న భగవంతుడిని కొలుచుట సాధ్యమని చెప్పారు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్త్యనారాయణ స్థితః.

దాసుడేవంధ్యుడగును భక్తి పరుడగు దాసుడే వంధ్యుడగును. ఇంతకన్నను వెరెత్తి ఎరుగపరదు సాధు సద్గుణ గణ్యులం సభ్యులారా సాధు సద్గుణ గ

0: దివ్యాత్మస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, మనము నేడు అనంతమైన శాస్త్ర విజ్ఞాన సముదానమును పొందితిమి. ఇది బహిరమైన నాగరికతను మాత్రమే అందిస్తున్నది. మనకు కావలసినది హృదయ పరిపాకం. ఇది అంతరమైనటువంటి సంస్కృతిని అందించుతున్నది. విద్యార్థి మేధాతో పాటు హృదయ విశాలతను కూడాను చేకూర్చుతున్నది. మానవుని దయామయునిగా మార్చినటువంటి చైతన్యము విద్యలో ఉండినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. కాకుండా స్వార్థపరినిగా సంకుచితమైనటువంటి వ్యక్తిగా విద్యార్థి మారరాదు. శిక్షణతో పాటు హృదయ నిర్మలతను కూడాను పెంచాలి విద్య. అప్పుడే వ్యక్తికి డిసిప్లైన్, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణ లేనిటువంటి చదువు చదువుని కానేరు. విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము, ఈ మూడు కూడాను అత్యవసరంగా ఉండవలసినటువంటి. భయము అనగా పాప భయం. పాపం అనగా ఏమిటి? పరదూషణ, పరహింస, శీలరహితమైనటువంటి కర్మలు, పరులను నొప్పించటము, సంస్కృతిని విస్మరించటము, ఇవన్నీ కూడాను కేవలము పాపమునకు కూడినటువంటి. ముఖ్యముగా విద్యార్థికి శీలరహితమైనటువంటి కర్మలు యందు ప్రవేశించటము మహాపాపం. కనుక విద్యార్థి విద్యార్థినీలకు సర్వమానవులకు కూడాను ఈ యొక్క శీలమే ప్రాణం. శీలరహితమైనటువంటి కర్మల యందు అతి జాగ్రత్తగా నలగవలసి వస్తుంది విద్యార్థులు. ఇక్కడ త్యాగశీలము, పవిత్రము, గుణపోషణ అత్యవసరముగా విద్య యందు ఉండియే తీరాలి. కనుక ఇట్టి దుష్టమైనటువంటి మార్గముల యందు ప్రవేశించకుండా ఉండటే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం. పరదూషణ చేయటమే మాత్రమే కాకుండా ఈ పరదూషణను వినటం కూడాను ఒక పాపం కింద పోల్చారు. కనుక ధర్మశాస్త్రమునందు పరదూషణ, దూషణ శ్రవణము, పరనింద, పరులను బాధించటం, ఇవి మహాపాపములుగా ఏర్పడుతూ వచ్చింది. సామాన్యమైన మానవులను నిందించటమే పాపమైనప్పుడు సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని నిందించడం మహాపాపముగా కూడాను తోస్తుంది. కనుకనే పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా అన్నారు. ఇట్టి పాపములో పాల్పడకుండా ఉంటుండాలి విద్యార్థులు. ఇంకా భక్తి. భక్తి అనగా కేవలము జపములు చేయటము, పూజలు చేయటము, ధ్యానము చేయటం మాత్రమే కాదు. భక్తి ఉత్పత్తి భజ సేవాయామం అన్నారు. అనగా భగవంతుని సేవయే భక్తి అని. మానవుడు నిరంతరము భగవంతుని చింతలతో, భగవంతుని స్మరణతో నిండి ఉండినప్పుడే హృదయము ధవించిపోతుంది. ఇది ధారాపాతముగా భగవంతుని పైన ప్రేమగా జనిస్తుంది. ఇట్టి మానసిక పరివర్తననే భక్తి అని పిలిచబడుతుంది. సాధకుని యొక్క ఆసక్తి, అభిమానము, మమత్వము, ప్రేమ, ఇవన్నింటినీ కూడాను భగవంతుని పైన మరల్చటమే భక్తి అని చెప్పబడుతుంది. భగవంతుని యొక్క ప్రేమ రసామృతములో మునిగి తన తత్వమునే మరచి దివ్యత్వంతో పవిత్రమైనటువంటి కాలమును అనుభవించటమే భక్తి అనిపించింది. భక్తుడు భగవంతుడు వేరు కానటువంటి యొక్క ఏకత్వ స్థితిని అనుభవించటమే భక్తి అనిపిస్తుంది. భగవంతుడు విశ్వస్వరూపుడు, విశ్వవంతైకుడును భగవంతుని యొక్క స్వరూపమని అనిపిస్తుంది భక్తి అని. విశ్వం విష్ణుమయం అన్నారు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వాన్ని బోధించేటువంటిది, సర్వజ్ఞత్వాన్ని తెలిపేటువంటిది, సర్వమయ సర్వశక్తిమయుని కూడా నిరూపించేటువంటిది. ఇట్టి విష్ణుత్వంతో మానవత్వం ఐక్యం గావించుకునేటువంటి పవిత్రమైన మార్గమునకే భక్తి అని పేరు. లౌకిక దృష్టితో మనం పరిగించినప్పుడు సర్వులను కూడా నువ్వు ప్రేమించేటువంటి విధానం అనే భక్తి అనిపిస్తుంది. మొట్టమొదట వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. తదుపరి గుణ వికాసమును కల్పించేటువంటి, భుక్తి విశారతను కల్పించేటువంటి, అందించేటువంటి గురువులను ప్రేమించాలి. నెక్స్ట్ ఈజ్ ఈ విధముగా తదుపరి ప్రతి మానవుడి ఎందుకుండే ఉండినటువంటి యొక్క దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. ఈ శావాస్యం ఇదం సర్వం, సర్వము ఎందుకుడను, సర్వులు ఎందుకుడను, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి యొక్క తత్వాన్ని మనం ప్రేమించాలి. తోటి మానవులను మనం ప్రేమించాలి. ఈ ప్రేమయే లేనటువంటి యొక్క హృదయము చీకటి మందిరం. ఇట్టి చీకటి మందిరం యందు కామక్రోధ లోభ మోహమలవాత్సల్యమైనటువంటి గబ్బిలములకు ప్రవేశం ఉంటుంటాయి. దుష్టపక్షులు ప్రవేశించినటువంటి గది కేవలం మాలిన్యంతో కూడి ఉంటుంటాయి. అట్టి దుర్గంధంతో కూడినటువంటి యొక్క హృదయమునందు దుర్భావములే ఆవిర్భవిస్తుంటాయి. దుర్భావములు ఆవిర్భవించినప్పుడు మానవుడు దుష్టుడై ప్రవర్తిస్తుంటాడు. కనుక దుష్టుడు కేవలము ఒక మృగముతో సమానం. కనుక విద్యార్థుల హృదయమునందు తత్ప్రథమంగా భక్తిని ఆవిర్భవింప చేసుకోవాలి. భక్తి అనేది నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వమే. ఇలాంటి ప్రేమను ప్రేమతో కలపటమే ప్రధానమైనటువంటి సాధనం. ప్రేమ వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానము చేకూరుతుంది, జ్ఞానం వల్ల సాధన చేకూరుతుంది, సాధన యొక్క ఫలితమే సాధ్యం. ఇది ప్రేమ యొక్క చివరి నిష్కర్షణ, ఈ యొక్క సాధన. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని దర్శించడానికి అర్హుడవుతాడు. కనుక రెండవదైనటువంటిది భక్తి, ఇంకా మూడవది విశ్వాసం. విశ్వాసమే లేకుండా మానవుడు ఈ జగత్తునందు క్షణమైనా జీవించలేడు. దేని ఎందు విశ్వాసం? మొట్టమొదటి తన ఎందు తనకు విశ్వాసం కుదరాలి. తన ఎందు కుదిరినప్పుడే దైవమునందు కూడా విశ్వాసం అభివృద్ధి అవుతుంది. దైవ విశ్వాసం బలపరుచుకోవాలన్నా సత్యమును విశ్వసించాలి, ధర్మాన్ని విశ్వసించాలి, తన యొక్క దివ్యత్వం పైన విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసమే ప్రాణమని భావించాలి. విశ్వాసం లేని జీవితం మృతదేహమే. ఈ విశ్వాసమే లేకుండా విద్యను కూడాను అభ్యసించలేడు విద్యార్థి. కనుక మనము చేసే ప్రతి కర్మ ఎందు కూడాను విశ్వాసమును అభివృద్ధి పరచుకుని ఆచరించినప్పుడే ఈ కర్మ ఫలమును మనము అందుకుంటా అధికారమవుతాం. కనుక విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడింటితో కూడినటువంటి యొక్క చదువునే నిజమైనటువంటి చదువుగా భావిస్తున్నారు. దీనిని జాతీయ విద్య అని కూడా చెప్పవచ్చు. ఇటువంటి జాతీయ విద్యను ప్రతి విద్యార్థి అభ్యసించినప్పుడే దేశము అనేక విధముల ఆదర్శవంతమైనటువంటి దేశంగా తయారవుతుంది. విద్య అనగా మానవుని నుండి కూడా ఆవిర్భవించేటువంటి దివ్యమైనటువంటి తేజస్సే. దీనికి నిస్వార్థము, వినయము, నిరాడంబరము ఈ మూడు గుణములతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. విద్యార్థి అందు నిరాడంబరము చాలా అవసరం. నిరాడంబరము ఉండినటువంటి విద్యార్థికే విద్య కూడాను అభ్యసిస్తానికి అవకాశం ఉంటుంటారు. విధేయుడు కావాలి విద్యార్థి. విద్య చేసుకున్న వినయము, వినయమునను కలుగు పాత్రత, ధనము, ధనం వలన ధర్మము, దాని వలన ఐహి కాముష్మికములు నందునరుడు. ఈ నాటి విద్యార్థి వినయం అంటే ఏమిటో అర్థమే కావటం లేదు, తెలియటమే లేదు. పెద్దలను చూసి గౌరవించాలి. పెద్దల దగ్గర నిరాడంబరంగా వెనగాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకోసం తల్లిదండ్రులు గౌరవించాలి? ఎందుకోసం తల్లిదండ్రులు ఆజ్ఞలు శిరసా వహించాలి? ఎందుకు వారి యొక్క ఆజ్ఞలో అడుగుజాడల్లో ప్రవహించాలి? ఇవన్నీ కూడా మనం విచారించి చూసిన మన యొక్క దేహమే వారిది, మన యొక్క ఆహారమే వారిది, మన సర్వస్వము వారిది. అట్టి వారికి మనం కృతజ్ఞత అందించకుండా ఇంకెవరికి మనం అందించేది కృతజ్ఞత? ఈ అన్నింటినీ అందించినటువంటి యొక్క మహాశక్తి మరొకటి ఉన్నది. పంచములో నిప్పు, నీరు, గాలి, ఈ యొక్క భూమి, ఈ అన్నింటినీ కూడా అందించి మానవుని నిత్య జీవితంలో ఎట్టి ఆటంకములు లేకుండా జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి ప్రసాదించాడు భగవంతుడు. ఇందులో ఏ ఒక్క భూతం కూడాను లేకుండా మానవుడు క్షణమైన జగత్తులో నిలవలేడు. భగవంతుడు అందించిన పంచభూతములను అనుభవిస్తూ అందించినటువంటి అధికారిని ఏమాత్రం కూడా గౌరవించకుండా మన యొక్క మానవత్వమునకు విలువేమున్నది? కనుక అందించినటువంటి ప్రభువునకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అందించాలి. అదే విధముగానే మన దేహమునకు అనేక విధములైనటువంటి యొక్క అంగముల ద్వారా సారమును అనుభవింపజేసి తద్వారా మానవ రూపంతో ఈ జగత్తును కందించినటువంటి తల్లిదండ్రులను ప్రప్రథమంలో గౌరవించాలి. కనుక వారిని ప్రసన్నులు చేయటమే వినయం యొక్క ప్రధాన స్వరూపం. కనుక విద్యా విధానంలో మనం అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. భౌతిక విజ్ఞానమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కానేరదు. ఇది ప్రపంచ ప్రగతికే వమ్ము చేస్తుంది. విజ్ఞానముతో పాటు వినయ విధేయతను, త్యాగశీలతను, సమీక్షతను, దివ్యత్వాన్ని జీవితమునకు అంతర్భావములుగా మనం భావించాలి. ఈనాటి మానవుడు అనేక సిద్ధాంతములను స్థాపిస్తున్నాడు, అనేక సిద్ధాంతములను సాధిస్తున్నాడు, ప్రాకృతమైనటువంటి వస్తు విచారణను తెలుసుకోగలుగుతున్నాడు, అనేక పరిశోధనలతో విశ్వాన్ని కూడాను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మానవుడిగా తాను ఎన్ని గుణములను సంపాదించుకోగలిగాడు, మానవుడు ఎన్నింటి పోషించుకోగలిగాడు, మానవతా విషయమును, మానవతా గుణములను పోషించుకునేటువంటి యొక్క పరిశోధనలు నిరుపయోగమైనటువంటివి. విద్యనగా కేవలము మానవునిగా తీర్చిదిద్ది ఆగిపోరాదు. మానవుడు నిజమైన మానవునిగా తీర్చిదిద్దినప్పుడే విద్య యొక్క లక్ష్యం. మానవతా గుణములు ఎందు పంచభూతములతో కూడినటువంటి పరతత్వాన్ని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. తత్వజ్ఞాని అయినంత మాత్రమున్న ప్రయోజనం లేదు. మానవత్వాన్ని కూడాను విచారణతో గుర్తించాలి. మానవత్వాన్ని గుర్తించలేనటువంటి మానవుడు తత్వజ్ఞాని కావటము ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి మానవత్వంగా రూపొందుతుంది. మానవతా గుణములను అభివృద్ధి పరచుకోవాలి. ఇవి ఏ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పంచభూతములు, ఇవి ఏ పంచ ప్రాణములు. ఇట్టి పంచ ప్రాణములలో ఏ ప్రాణమును కోల్పోయినప్పటికీ మానవుడు పూర్ణుడు కానేడు. కనుక విద్యార్థి సత్య మార్గంలో ప్రవేశించి ధర్మమును ఆచరించి శాంతి జీవితాన్ని గడిపి ప్రేమతత్వంతో ప్రకాశించి అహింసా మార్గంలో అంత్యము కావాలి. ఇది ఏ మానవుని యొక్క గమ్యము, ఇది ఏ మానవుడికి ధన్యము, ఇది ఏ మానవుడు చేయవలసిన పుణ్యము. ఇలాంటి విద్యను గడిపినప్పుడే మనం విద్యావంతులమని చెప్పుకుంటలో ఏమాత్రము సందేహం ఉండదు. కేవలం గ్రంథ పరిచయం మాత్రమే విద్య కానేరదు, పదములకు అర్థం చెప్పినంత మాత్రమే విద్య కానేరదు. ఉదయ కవాటములను తెరిచినప్పుడే విద్య యొక్క విశిష్టత మనకు గుర్తింపడానికి వీలవుతుంది. కనుక హృదయ కవాటములు తెరిచినప్పుడే అందులో ఉండినటువంటి దివ్యమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. దివ్యత్వాన్ని అర్థం చేసుకోనలేక నిత్య జీవితంలో సత్య మార్గాన్ని వెతకటం సాధ్యం కాదు. కనుకనే మానవుడు నిరంతరం కూడాను అశాంతికి గురి అవుతున్నాడు. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అనుభవ యాసలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుచు అశాంతికి గురవుతున్న మానవులకు చక్కని దిక్కును చూపేటువంటి దీపికలు ఈ యొక్క విద్యా జ్యోతికలు. ఈ దీపికలను మనము సరైనటువంటి యొక్క రీతిలో పోషించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో ఈనాడు మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ పాత విద్యార్థినుల యొక్క కూడిక అనగా చేరిక సమావేశముల యొక్క వార్షికోత్సవం. విద్యార్థినులు అతి జాగ్రత్తగా మెలగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. భారతీయ సంస్కృతి యందు పవిత్రమైనటువంటి ఘట్టము ఒక స్త్రీలయందు మాత్రమే చేరి ఉంది. భగవద్గీత యందు కూడాను స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నవి. శక్తిపూరితులైనటువంటి యొక్క స్త్రీలు అతి జాగ్రత్తగా తమ యొక్క శక్తిని వినియోగపరచుకోవాల్సి వస్తుంది. ఆంగ్ల విద్య రాక పూర్వము భారతీయ వనితలు పవిత్రమైనటువంటి సంస్కృతిని పోషించుకునేటువంటి విధానం నందే కాలంను అంకితం గావించేవారు. ఈనాడు ఆంగ్ల విద్య అభివృద్ధి చేత, ఆడంబరమైనటువంటి జీవితముల చేత, అర్థరహితమైనటువంటి ప్రవర్తన చేత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. మగవారులు తమ యొక్క సంస్కృతిని మర్చినప్పటికీ అంత ప్రమాదం ఉండదు. కానీ స్త్రీలు మాత్రం తమ యొక్క సంస్కృతిని ఏమాత్రం కూడా మరువరాదు. ఇంటి యందు పూజలు, పునస్కారములు, పరిశుద్ధతను, ఆహార విహారము యందు తగినటువంటి యొక్క నేర్పరితను, తద్వారా ఈ యొక్క పర్వదినముల యొక్క పవిత్రతను, పండుగల యొక్క విశిష్టతను నాటి నుండి నేటి వరకు నిలబెట్టినటువంటి వారు స్త్రీలే. కానీ దురదృష్టవశాత్తు ఆంగ్ల విద్య అభివృద్ధులైపోవటం చేత ఈ బాలికలు వంట ఇల్లు అంటే ఏమిటో వారికే తెలియదు. ఇంకా పూజా గదికి వెళితే ఆ యొక్క సుగంధం యొక్క వాసన వారికి గిట్టదు. గృహం యొక్క పరిశుద్ధత అంటే ఏమిటో వారికి అర్థమే కాదు. అలాంటి వారి భారతీయ సంస్కృతి అంటే ఏ విధంగా వారు అర్థం చేసుకోగలరు? ఏదైనా గృహ సంబంధమైనటువంటి పనుల్లో ప్రవేశిస్తే తమ చేతులు మట్టి అవుతాయేమో, తమ బట్టలు చెడిపోతాయో ఏమో అనేటువంటి యొక్క భీతి వీరిలో అభివృద్ధి అవుతుంటారు. స్వాగుత్యము యొక్క పనులు ఎందు తల్లికి ఏమాత్రం కూడా సహాయకారులుగా నిలచడం లేదు. ముఖ్యంగా మొదలు 9 గంటల వరకు వీరు డ్రస్సులు చక్క చేసుకోవటమే కాలం వ్యర్థం చేస్తున్నారు. అంతే కాకుండా వికారమైనటువంటి చర్యలు ఎందుకు వీరు పాల్గొంటున్నారు. మన భారతీయ సంస్కృతి యందు కురులు చాలా లక్షణమైనటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా శక్తివంతమైనటువంటివి. ఈ యొక్క వెంట్రుకల యందు మహాశక్తి ఇమిడి ఉంటున్నది స్త్రీల యందు. అలాంటి స్త్రీలు కేవలం కళ్యాణమైన తరువాత సుమంగళిగా ఉండవలసినటువంటి ఒక స్త్రీలు వెంట్రుకలంతా కత్తిరించుకుంటున్నారు. ఇది భర్త లేనటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని. ఇది కేవలము భారతీయ సంస్కృతికి అమంగళాన్ని ప్రకటింపజేసేటువంటివి. ఇది విద్యార్థులుగా తయారైనటువంటి వారి ముఖం చూడటం కూడా పాపమే. కనుక మన విద్యార్థినులు ఆ విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో ప్రవేశించరాదు. అది ఈనాటి యొక్క విద్యల యొక్క అవలక్షణంగా ఉంటున్నాయి. ఈ విధమైనటువంటి సంస్కృతిని మనం పెంచుకొని సమాజంలో ప్రవేశించి ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితంగా అందించాలి విద్యార్థులు. ఇలాంటి భారతీయ సంస్కృతి ఏనాటికి మారేటువంటిది కాదు. ఇది కాలంతో మారక, చరిత్రలో మాయక, ప్రళయం వచ్చినను తరగక, సృష్టితో పెరగక, నిరంతరం కొన్ని శాశ్వతమైనటువంటి ఒక స్థితి ఎందుండేటువంటి భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే జగత్తుకంతా కూడాను ప్రాణ సమానం. యుగములు మారినా జగములు కదిలినప్పటికీ ఇది మారేటువంటిది కాలేదు. ఇది దేశకాల అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఇది కేవలం ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ విశ్వమునకే దీనికి సరైన సంబంధం ఉన్నది. ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యమును, మానవత్వం యొక్క విశిష్టతను చాటేటువంటి యొక్క దినములే భారతీయుల యొక్క పర్వదినములు. ఈనాడు పవిత్రమైనటువంటి సంక్రాంతి. క్రాంతి అనగా మార్పు చెందటం, అనగా ఒక రేఖ నుండి మరొక రేఖ ప్రవేశించటము. సూర్యుడు అనేక విధములుగా ఒక్కొక్క నెలకూడను ఒక్కొక్క దీనిపైన ప్రవేశిస్తూ వస్తుంటాడు. ఈనాడు సూర్యుడు మకర రేఖపైన ప్రవేశించాడు. పూర్వము గడిచినటువంటి 30 దినములు కూడాను సూర్యుడు ధనుర్లేఖపైన ఉండటం చేతనే దీనికి ధనుర్మాసము అని కూడాను పేరు పెట్టారు. ఈ ధనుర్మాసములో స్త్రీలు అనేక విధములైనటువంటి యొక్క మంగళ కార్యములను చేసుకునేటువంటి వారు. ఇది ఒక వ్రతములా భావించి అనేక మంది వ్రతములను గావించుకునేటువంటి వారు. ఈ ధనుర్మాసము తీరిన తర్వాత ఈ యొక్క సంక్రమణ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. సూర్యుడు నిస్వార్థపరుడు, నిరహంకారి, సమానత్వంతో కూడినటువంటి యొక్క తత్వము, అందరి ఎందుకు ఏకత్వం భావించేటువంటి యొక్క భావము. అట్టి సూర్యునకు విశ్రాంతి ఏది, నిర్విరామకృషితో ఈ యొక్క సూర్యుడు తన యొక్క కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. కనుక మనకు నేర్పేటువంటి యొక్క గుణములు ఏమిటంటే, సూర్యునితో పాటు మనం కూడాను సూర్యార్జును అడుగుదాడు ఎందు నచ్చటమే ఈ సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత. సూర్యుడు నిస్వార్థపరుడు కనుక మానవులు నిస్వార్థులుగా తయారు కావాలి. సూర్యుడు నిరహంకారి, నేను ఇంత పని చేస్తున్నానే అనేటువంటి అహంకారం అతనికి ఏ కుసేందు కూడా ఉండదు. సూర్యుడే లేకపోతే మనము జీవితమే లేదు. అన్ని విధములు కూడాను ప్రకృతిని సౌందర్యవంతంగా చేసేటువంటి వాడు సూర్యుడే. సూర్యుని వలనే సమస్త సృష్టి స్థితి లయములు కూడా జరుగుతూ ఉన్నవి. బాధ్యత వహించినటువంటి సూర్యునికు అహంకారం అన్నది ఏమాత్రం కూడా కనిపించదు. అల్ప బుద్ధులతో అల్ప పనులు చేసినటువంటి వ్యక్తులకి ఇట్టి అహంకారం అంతా ప్రవేశిస్తుంటారు. తెలుగునాడులో కూడా కొన్ని చెప్తుంటారు, అన్నీ వడ్డించినటువంటి ఆకే అణిగి మణిగి ఉంటుంటారట, ఏమీ వడ్డించిన ఆకే ఎగిరి దుబ్బుతుంటారట, నిండుకుండా తొణుకుతుందా తొణకదు. ఈ ఖాళీగా ఉండేటువంటి ఒక పాత్రలే ఈ విధంగా తొణికేటువంటిది. కనుక పూర్వుడైనటువంటి ఒక సూర్యుని యందు ఇట్టి అల్పభావములు అల్పబుద్ధులు ఏమాత్రం కూడాను కనిపించవు. కనుక సూర్యుడే ప్రతి మానవుడు కూడాను నిరహంకారిగా తయారు కావాలి. వేదమునందు కూడాను చంద్రమా మనసో జాత, చక్షు సూర్యో అజాయత, ముఖ ఇంద్రశ్చాని. ఈ యొక్క చంద్రుడు అనేటువంటి వాడు కేవలం మన మనసని, చక్షుని యొక్క భాగమే శక్తి సంపత్తయే ఈ సూర్యునిగా భావించుకున్నారు. ప్రతి మానవుని ఎందు కూడాను సూర్య అంశము ఉండటం చేత సూర్యుని యొక్క అడుగుజాడలను అనుసరించడము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. విజ్ఞానశాస్త్ర ప్రకారము సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు. భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా మనకు కనిపిస్తుండాలి. అతను దక్షిణం నుంచి ఉత్తరం కని గాని, ఉత్తరం నుంచి దక్షిణం కని గాని ప్రయాణం చేసేటువంటి శక్తి సామర్థ్యుడు కాదు. అతను నిత్యుడు, అతను పరిపూర్ణుడు, అతను అచలుడు. కాని చలనులైనటువంటి యొక్క మానవులకు అతను కూడాను చెలించినట్టుగా కనిపిస్తున్నాడు. నిశ్చలమైనటువంటి జలంలో సూర్యుడు నిశ్చలంగానే కనిపిస్తుంటాడు. అలలతో కూడినటువంటి జలంలో సూర్యుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంటాడు. సూర్యుడు కదులుతున్నాడా,
1: జలం కదులుతుందా. అదే విధంగానే మానవుని యందు ఉన్నటువంటి మనస్తత్వంను కదలటం చేతనే సూర్యుడు మార్పు చెందినట్టుగా, సూర్యుడు ప్రయాణం జరుపుతున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు. ఆధ్యాత్మిక అంతరాత్మలందు ఈ సూర్యుడు ఈనాడు ఉత్తర దిశ యందు ప్రయాణం కావటంలో ఒక విశిష్టమైనటువంటి అర్థంతో కూడి ఉన్నది. దేవతలకు ఈ ఆరు నెలలు కూడాను పగలు అని దీని యొక్క అంతరార్థం. ఇది కేవలం ఉత్తర దిశ యందు ప్రయాణం కావటము, ఈశ్వరుని యొక్క మార్గాన్ని అనుసరించటం. ఇంతే కాకుండా లౌకిక దృష్టితో చూచినప్పుడు ఈ ప్రపంచమంతా ఇప్పుడు చక్కగా కలకలలాడుతూ సుందరమైన సౌందర్యాన్ని ధరిస్తూ ఉంటుండాలి. సామాన్యమైన ప్రజలందరూ కూడాను ఈ మాసము లోపల ఎట్టి పనులు లేక ఇంటి యందు చక్కని విశ్రాంతిని అందుకుంటుంటారు. అన్ని రకములైనటువంటి పంటలు కూడాను ఇంటికి చేరటం చేత తిండి తీర్చాలకు ఎట్టి ఇబ్బంది కూడా లేకుండా అనుభవిస్తుంటారు ప్రజలు. వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంటారు. సూర్యుడు కూడాను ప్రశాంతమైనటువంటి రూపంతో ప్రజలకు ఆనందాన్ని అందిస్తుంటాడు. దీనికి పూర్వమంతా కూడాను రాత్రి వేళ అధికంగా ఉండేటువంటిది, పగటి పూట కాలం తక్కువ, నేటి నుండి పగలు ఎక్కువ రాత్రి తక్కువ, దినము కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంటాడు. దీనికోసమే కౌలు చెప్పారు, దినగరుడు శాంతుడైతే కూచలయ్యను చలిగాలి చెరుకు హెచ్చే పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను నూర్చు కాపులు గొంతులెత్తి పదవులను పాడతొడగని పచ్చ పువ్వుల జనపు చేలకు ముత్యాల సరళు గూర్చే మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే బంతి పువ్వుల మృగములు అల్లంత విప్పే మనకు హంపుల ధాన్య సంపదలు నిలిపే సరసురాయన సంక్రాంతి పండుగ వచ్చే అన్నారు. కనుక సంక్రాంతి పండుగ అనేక విధములైనటువంటి భౌతిక సంపత్తితో కూడి ప్రకృతి యొక్క సౌందర్యముతో కూడి మానవునికి ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. కనుక సంక్రాంతి పండుగ అనేటువంటిది భారతీయులకు చాలా ప్రధానమైనటువంటి పర్వదినం. ఇది దైవం దిశకు ప్రయాణం నడిపేటువంటి యొక్క నెల. ఇతర దిశ అనగా హిమాచల పర్వతం ఉంటుంది. హిమాచల పర్వతం యొక్క ప్రయాణమే. హిమం అనగా ఏమిటి, అచలం అనగా ఏమిటి? హిమాచల పర్వతం అనగా ఏదో ఉత్తరప్రదేశ్ యందు ఉన్నదని మనం భావించరాదు. హిమం అనగా నిర్మలమైనటువంటిది, చల్లదనంతో కూడినటువంటిది, అచలమనగా చెలింపలేనటువంటిది. కనుక నిర్మలము నిశ్చలము ప్రశాంతితో కూడినటువంటి హృదయ స్థాయికి హిమాచలం అని పేరు. హృదయవాసే ఈశ్వరుడు, అందువలనే ఈశావాస్యం ఇదం సర్వం, అందరి ఎందుకును ఈశ్వరుడు వాసం చేస్తున్నాడు అని. ఈశ్వర సర్వభూతాలని సర్వుడు ఎందుకును ఈశ్వరుడే ఉంటున్నాడని. కనుక ఇట్టి ఈశ్వరత్వం అనేటువంటిది మన హృదయ స్థాయి ఎందే ఉంటుందని. దుర్గుణములను దురాచారములను దుర్భావములను మనం దూరం చేసుకుందాము, అప్పుడే మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చంచలత్వము దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని పోషించుకోవాలి, మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేసుకోవాలి, ఆహారాన్ని త్యాగం చేసి నిస్వార్థమైనటువంటి యొక్క నిర్మలత్వాన్ని పోషించుకోవాలి. ఈ అల్ప విద్యల చేత మనం అహంకార పడకూడదు. భగవత్ యొక్క విశ్వాసమును భగవత్ యొక్క ప్రేమను మనము హృదయమునందు దాచుకోవాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయానికి భయం అనేటువంటిది ఏమాత్రము ఉండదు. టికెట్ కొని మన జోబీలో పెట్టుకుని రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఏ థర్డ్ క్లాస్ లో కూర్చున్నా మనకు భయం ఉండదు. టికెట్ కొనకుండా ఫస్ట్ క్లాస్ లో పోయి కూర్చున్నా గానీ భయంగానే ఉంటుంటుంది. కారణము ఏ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎప్పుడు చెక్ చేస్తాడో, ఎప్పుడు వెంట బయటకు నూకుతాడో అనేటువంటి భయం. కనుక భగవత్ ప్రేమ భగవత్ విశ్వాసము అనేటువంటి ఒక టికెట్ కొని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ ఉండినా మనకు భయం లేదు. ప్రేమ అనేటువంటి టికెట్ మన దగ్గర లేనప్పుడు ఏ చిన్న కష్టములకైనా, ఏ చిన్న దుఃఖములకైనా, ఏ చిన్న విచారములకైనా, ఏ చిన్న నష్టములకైనా మనం కుంగి కృషించి కూలిపోతుంటాం. కనుక ఈ భయమునకు మూల కారణం ఏమిటి? భగవత్ ప్రేమ లేకపోవటమే, భగవత్ విశ్వాసం లేకపోవటమే. భగవత్ ప్రేమ కలిగినటువంటి ఒక హృదయము మంచి వజ్రంగా తయారవుతుంది. ఈ వజ్రంతోనే పోయడానికి వీలవుతుంది, కానీ అన్య పదార్థంతో దీన్ని ముట్టడానికి సాధ్యం కాదు. కనుక దైవ ప్రేమను దైవ ప్రేమతోనే దీన్ని మనం మార్చుకోవాలి. ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి ఏ టార్చిలైట్ ఏ ఎలకండి అంటే మనం తీసుకొని అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశంతోనే చంద్రుడు చూడవచ్చు. అదే రీతిగా ప్రేమస్వరూపుడైనటువంటి పరమాత్మను చూడాలంటే ప్రేమ ద్వారానే చూడాలి. ఇంకా అన్య మార్గంలో దీనికి ఏమాత్రం కూడా పనికిరాదు. కనుక ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం మానవులకు. దీనికి దూరమైపోతే మా ఈ ఎడబాటును మనం సహించుకోలేము. నిజమైనటువంటి భక్తుడు భగవత్ ప్రేమకు ఎడబాటుకు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు. మోహనకృష్ణుని యొక్క మురళిని విన్నంత మాత్రమే గోపికలు భవనమును వదలి వనములకు ప్రవేశించేటువంటి వారు. భాగవతము చదివినటువంటి భక్తులకు దీని యొక్క విషయం చక్కగా అర్థమవుతుంది. ఈ అడవుల్లో చేరినటువంటి యొక్క గోపికలు కృష్ణుని యొక్క రూపమును చూడలేకపోవటం చేత ఆ వియోగ దుఃఖంతో మొక్క మొక్కను పువ్వు పువ్వును వృక్షాన్ని కూడా ప్రశ్నించుకుంటూ వెళ్లారట, మా కృష్ణుడు ఎక్కడ, మా కృష్ణుడు ఎక్కడ, మీరైనా చెప్పండి. కృష్ణుడంటే ఎవరో ఈ మొక్కలకు తెలియదు ఏమోటని ఆ కృష్ణుని యొక్క రూపాన్ని అంతా వర్ణించుకుంటూ వెళ్లారట.

తెగొప్పొక్క పుష్పానికుడను ఓ పుష్పమా, ఇలాంటి వాడు మీ పదవ చాటున ఏమైనా ఉన్నాడా? మీ మొక్కల చాటున ఏమైనా ఉన్నాడా? చెబులారా, మీలో ఏమైనా దాచుకున్నాడా? చెప్పమని ప్రార్థించేటువంటి వారు గోపిక. ఒక్క క్షణమైనా కూడాను కృష్ణుడు ఎడబాటును సహించుకునేటువంటి వారు. కొంతవరకు సందేహిస్తూ వచ్చాడు ఉద్ధవుడు. ఈ సందేహములు ఎప్పుడు కలుగుతాయి? పరిపూర్ణ ప్రేమగైనటువంటి వారికి ఈ సందేహములు కలుగుతుంటాయి. వారు అనేక విధమైనటువంటి ఆపోహలతో అనేక కథలుగా అలుతూ వస్తుంటారు. ఎవరేమనుకున్నప్పటికీ వీరు ఏమాత్రమో పొంగరు పొంగరు. ఎవరైనటువంటి భక్తుల యొక్క ప్రేమతత్వము చెలించినటువంటిదిగా ఉంటుండాలి, భగవంతుని భరించేటువంటిదిగా ఉంటుండాలి, కష్టములను భరించేటువంటిదిగా ఉంటుండాలి, జన్మను దేవింపజేసేటువంటిదిగా ఉంటుండాలి. ఇదే నిజమైనటువంటి ప్రేమతత్వం. ఎవరే విధంగా నిందించినప్పటికీ, తూలనాడినప్పటికీ, పరిహసించినప్పటికీ వీరు ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేసేటువంటి వారు కాదు. ఒకనొక సమయం లోపల ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు గోపికలను. గోపికలారా, మీ అత్తలు మీ భర్తలు మిమ్మల్ని ఇన్ని విధములుగా నిందించుతున్నప్పటికీ మీరు ఏమాత్రం కూడాను దీనికి కుంగిపోవటం కానీ పొంగిపోవటం కానీ జరగటం లేదు, దీనికి ఏమి కారణం అన్నారు. కానీ జవాబు చెప్పారు గోపికలు. కాకులు అలుస్తున్నామని కోకిల తన గానమును మానుకుంటుందా ఉద్ధవా? కనుక కాకుల అలుపులకు కోకిల తమ గానమును మానుకోదు. యోగులో కాకులు ఈ కాకులు అరుస్తున్నారని మా హృదయపూర్ణమైనటువంటి యొక్క కోకిల యొక్క స్వరూపాన్ని, మా కృష్ణుని యొక్క భావాన్ని మేము ఏమాత్రం కూడా మర్చిపోతామా? మా హృదయాల్లో కోకిలగా గానం చేస్తున్నాడు. ఈ కాకులకు కోకులకు కోవిలకు ఏమైనా సంబంధమా? దీనిని మేము లక్ష్యమే చేయం, కనుక మా కృష్ణుడే మాకు ప్రాణం, దీనిని మేము లెక్క చేయమన్నారు. అప్పుడు అనుకున్నాడు ఉద్ధవుడు, ఈ గోపికలు సామాన్యులైనటువంటి వారు కాదు, పూర్వపు ఋషులు అనుకున్నాడు. ఋషులకే ఇట్టి ధైర్యము, పవిత్రములే, ఇట్టి సార్థకత, పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వము అబ్బుతుంది. కనుక ప్రేమతత్వాన్ని గుర్తించుకోవటం అందరికీ సాధ్యం కాదు. నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు ఎట్టి సమయం నందు కూడా మార్పు చెంది వియోగమును భరించలేడు. సంయోగమునికే సర్వకాలం ఎందుకు ప్రయత్నిస్తుంటాడు. కనుక మనం నేర్చేటువంటి విద్యలు కానీ, తెలుసుకునేటువంటి విషయములు కానీ, జీవించేటువంటి జీవితములు కానీ శాశ్వతాలు కాదు. ఇవన్నీ కూడా అనిత్యములు, అశాశ్వతము. అక్కడిని మనం ఈ విద్యలను మానకూడదు. మనం ఈ జగత్తు యొక్క సంబంధం ఉండినంత వరకు కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే, మన జీవితాన్ని సాగించవలసిందే, దీని కష్టములను భరించవలసిందే. కానీ లక్ష్యమునందు మాత్రము ఈ సత్యస్వరూపమైనటువంటి నిత్య ప్రేమను మనం మాత్రం వరించాలి. ఎవరైనటువంటి భక్తులు ఏకాంతంగా జీవించడానికి ఒప్పుకోరు, దూరంగా అవడానికి అంగీకరించరు, రెండింటి యొక్క ఏకత్వాన్ని తాను ఆశిస్తుంటారు. నది పోయి సముద్రంలో చేరినట్టుగా, తైలము తైలంతో కూడినట్టుగా, జీవుడు చివరితో చేరినట్టుగా జీవుడు దేవుడిలో చేరిపోవాలి. ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని ఆశించటమే నిజమైనటువంటి భక్తి యొక్క ప్రపత్తి. ఇక్కడ భక్తికి పరమభక్తికి ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. నిజముగా లోక సంబంధమైనటువంటి ప్రేమకు, దివ్య సంబంధమైనటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. లోక సంబంధమైనటువంటి ప్రేమ కరుణ చేత అందుకోవటానికి సంసిద్ధంగా ఉంటుంటారు. పరమ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ ప్రేమ పరులకు అందించడానికి సిద్ధంగా ఉంటుంటారు. స్వార్థరహితమైనటువంటిది. ఇలాంటి పవిత్ర ప్రేమకును ఈ లౌకిక ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక లేదు. తెలియనటువంటి వ్యక్తులు రెండింటి యొక్క సంబంధమును గుర్తించగలలేక దానిని దీనిగా దీనిని దానిగా మార్చి కొన్ని విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటారు. ఇదే భాగవతమునందు గోపికలకు ద్వారకా వాసులకు ఉండినటువంటి వ్యత్యాసం. ద్వారకా వాసులు కృష్ణుడు మావాడు, మా బంధువు, మా యొక్క రిలేషన్, మా యొక్క సంబంధి అనేటువంటి వారు. కనుకనే వారికి అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకారం ఏనాటికైనా అతపతనం చేస్తుంది. కనుకనే యానములకు పతనం ఏర్పడింది. గోపిక యొక్క భావం అట్టిది కాదు. కృష్ణ మేము మీ వారం, మేము మీ నారం, మేము మీ వారమని అర్పితం గావించుకున్నారు. అర్పితం గావించుకోవడం చేత అనంత స్వరూపంగా రూపొందారు వాడు. ఒక్క చుక్క నీటి చుక్కను మన హస్తం నందు పెట్టుకుంటే అది మృతి అయిపోతుంది. కొన్ని క్షణంలో ఆవిడిగా మారిపోతుంది, ఆకారమే లేకుండా పోతుంది. కానీ అదే చుక్క నీటిని సముద్రంలో కలిపితేమా, ఇది సముద్ర స్వరూపాన్ని పొందిపోతుంది. దీనికి మృష్టివే లేదు, ఇది అమృత స్వరూపాన్ని ధరిస్తుంది, అనంత స్వరూపాన్ని ధరిస్తుంది, అమరణాన్ని పొందుతుంది. కనుకనే ఇదే మోక్షము అన్నారు. కనుక మన అల్పత్వమైన మానవత్వాన్ని ఏదో వ్యక్తి ప్రత్యేకంగా పెట్టుకుని మనం సాధించడం అనేటువంటిది ఇది కేవలం ఒక పిచ్చి మార్గం. దీనిని అనంతత్వంలో ఏకం చేయాలి, ఇది శాశ్వతంగా రూపొందు. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించడమే సరి అయినటువంటి భక్తి మార్గం. ఇట్టి భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడాను మనం జ్ఞప్తి అందించుకుని దీనికి అనేక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అర్థములు ఉన్నవనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి. ప్రతి భారతీయుల యొక్క పర్వదినంలో కూడాను ఒక పవిత్రమైనటువంటి
ఆధ్యాత్మిక అర్థంతో కూడినటువంటివి. పర్వదినముల్లో ఇండ్లు పరిశుద్ధం చేసుకోవటము, పచ్చని తోరణాలు కట్టుకోవటము, కొత్త దుస్తులు ధరించటము, ఇవంతా కూడా ఏదో ఒక లౌకికమైనటువంటి రీతిగా మనం భావిస్తున్నాము. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? ఇంటికి పచ్చని తోరణం కడుతున్నాం అనగా నిరంతరము మా గృహం మంగళంగా ఉంటుండాలి, పచ్చగా ఉంటుండాలి, పాతది పోవాలి, రోతది పోవాలి, నూతము రావాలి. ఈ పర్వదినముల లోపల తెల్లవారుజామున లేచి శిరస్నానములు చేసి నూతన వస్త్రములు ధరిస్తుంటాం. దేహ మాలిన్యముతో పాటు మనో మాలిన్యం కూడా పరిశుద్ధమైపోయి వస్త్రమనగా హృదయము, ఈ నూతన వస్త్రములు ధరించడం అంటే నూతన హృదయంగా మనము అభివృద్ధి కావాలి. కనుక భగవంతుడు లోపల వెలుపులా ఉంటున్నాడు కనుకనే దీనిని అంతర్బహిస్తత్సత్వవ్యాప్య నారాయణ అన్నారు. దేహమును నూతన వస్త్రం ధరించడమే కాకుండా హృదయమును కూడా నూతన భావములు అభివృద్ధి పరచుకోవాలి. మనం కొబ్బరికాయలు కొడుతుంటాం, ఈ కొబ్బరికాయల యొక్క అంతరార్థం ఏమిటి? కొబ్బరికాయకి పైన దట్టమైనటువంటి గట్టిగా ఉండేటువంటి పీచు అంతా ఉంటుంటారు. ఈ పైన ఉన్నటువంటి దానిని చక్కని గట్టి మేకుతో తీసి ఆ యొక్క దీనిని విడదీయాలి. తదుపరి దానిపైన గట్టి అయినటువంటి ఒక చర్మం కప్పుకొని ఉంటుంది చిప్ప, దానిని కొట్టినప్పుడే లోపల పరిశుద్ధమైనటువంటి యొక్క కొబ్బరి మనకు కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి కొబ్బరి చిప్పకు ఖర్చుకొని ఉంటుండాలి. ఈ గట్టి చిప్పపైన చాలా మరింత బలమైనటువంటి యొక్క తుక్కుతో నారతో కూడినటువంటి యొక్క చర్మం ఉంటుండాలి. కనుక మనం కొబ్బరికాయ కొట్టే సమయంలో మొదలు పై యొక్క పీచుని తీసివేస్తాం, తదుపరి ఈ చిప్పను తీసివేస్తాం. ఎప్పుడు చేసేది? బ్రద్దను చేసిన తర్వాత చిప్పను తీస్తాం. అయితే ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి దీని యొక్క లక్ష్యం ఏమిటి? కొబ్బరిపైనే, చిప్పపైన పీచుపైన కాదు. అది భగవంతుడికి మనం కొట్టినట్టుగా కొట్టి ఆ కొబ్బరిని మనమే ఆరగిస్తున్నాము. అదే విధముగానే మన యొక్క జీవితం ఒక కొబ్బరికాయ వంటిది. మన యొక్క పీచు అనేటువంటి అభిమాన మమకారములతో కూడినటువంటి యొక్క లోకవాంఛలతో చేరినటువంటిది ఈ పీచు. అనేక వాసనలు అనేటువంటి యొక్క దారములతో కూడినటువంటిది ఈ పీచు. కనుక మొట్టమొదట మనం అభిమాన మమకారం అనేటువంటి ఈ పీచునంతా తీసివేయాలి. తదుపరి అహంకారం అనేటువంటి ఈ కొబ్బరికాయని బ్రద్దలు చేయాలి. నిశ్చాప్తమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి ఈ సత్విక గుణం అనేటువంటి తెలుపు మనకు చేరుతుంది. అదే భగవత్ యొక్క గుణం, అదే నిర్మలమైన ప్రేమ. ఆ ప్రేమ అహంకారం అనేటువంటి చిప్పుతో కలిసి ఉంటుండాలి. ఈ అహంకారం అనేటువంటి చిప్ప అభిమాన మమకారం అనేటువంటి పీచుతో చేరి ఉంటుండాలి. కనుక ఈ అభిమాన మమకారం అనేటువంటి పీచే తమో గుణము, ఈ అహంకారమే ఈ యొక్క చిప్ప, సాత్వికమే ఈ కొబ్బరి. ఈ సాత్వికం అనేటువంటి యొక్క కొబ్బరిని మనం ఆరగించాలి. దీనిని భగవంతుని దగ్గర పోయి మన హృదయాన్ని బ్రద్దలు చేయాలి. బ్రద్దలు చేయడం ఏమిటంటే మర్మము లేకుండా, గోప్యము లేకుండా, సర్వము నీకు తెలిసినటువంటి వాడవే కదా అని హృదయాన్ని విచ్చలి విడిగా అతనికి అర్పితం చేయాలి. కించిత్ హృదయంలో మరుగు పెట్టుకున్నా కానీ అది పవిత్రమైన అర్పణ కానే. ఇదే రామాయణం మీకు అనేక పర్యాయంలో చెప్పాను. చిత్రకూట పర్వతంలో శ్రీరామ లక్ష్మణులు చిట్టుతో కూడి ఉండినప్పుడు అలసి ప్రేమ అహంకారం అనేటువంటి చిప్పుతో కలిసి ఉంటుండాలి. ఈ అహంకారం అనేటువంటి చిప్ప అభిమాన మమకారం అనేటువంటి పీచుతో చేరి ఉంటుండాలి. కనుక ఈ అభిమాన మమకారం అనేటువంటి పీచే తమో గుణము, ఈ అహంకారమే ఈ యొక్క చిప్ప.

చిత్రకూట పర్వతంలో శ్రీరామ లక్ష్మణుడు చీటితో కూడి ఉండినప్పుడు అలసిపోయినట్టుగా సొలసిపోయి రామును నటన చేసి, లక్ష్మణ ఇక్కడ ఒక పర్ణశాలను నిర్మించిన ఆయన అన్నాడు. అన్న ఎక్కడ నిర్మించాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు. ఈ మాట విన్నంతనే చెవులు మూసుకుని, అక్కటా నేను ఏ పాపం చేసుకుని నేను ఏ దోషమో ఎరుగుని ఎందుకింత కఠినమైనటువంటి వాక్కు వినగలిగితిని అని అన్నాడు. లక్ష్మణ నేను కొట్టలేదు కొరకలేదే, ఎందుకింత బాధపడుతున్నావు? నా ఇష్టము అనేటువంటిది వేరొకటి ఉన్నదా? అర్పితం గావించినటువంటి లక్ష్మణ్ణి నీ ఇష్టం వచ్చిన దగ్గర నీవు నిర్మించమనటంలో ఇది ఎంత నేను దోషముతో ఉన్నాను, ఎట్టి పాపం చేసినాను అన్నాడు లక్ష్మణుడు. అనగా నా ఇష్టమైనటువంటిది ఒక్కటి ఉండకూడదు, సర్వము నీ ఇష్టమే. కొంతమంది అభిమానం కోసం, మమకారం కోసం, లోకదృష్టి కోసం, లోక పేరు కోసం, అంతా మీ ఇష్టమే స్వామి, మా ఇష్టం ఏమీ లేదంటారు. మాటలు మాత్రమే, ప్రాకృతిక సంబంధమైనటువంటి స్టంట్స్ ఇవన్నీ ఇప్పుడు దైవం ఒప్పేటువంటి వాడు కాదు. ఎన్ని బుక్కులు చదివినావో దానికంటే పెద్ద బుక్కులే చదివింటాడు తాను. నీకున్న ఇంత విద్య చెప్పితే తనకి ఎంతో అన్ని విద్యలు తనలోనే ఉంటుంటాయి. చెప్పేటువంటి వాడు కాదు భగవంతుడు, హృదయ పవిత్రతకు మాత్రమే చెప్పుతాడు. కనుకనే లక్ష్మణుడు చెప్పాడు, మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మారాం శేషభూతం హి లక్ష్మాం శరణాగతి అన్నాడు. అతనికి భార్య లేకపోలేదే, అతనికి తల్లిదండ్రులు లేకపోలేదే, అతనికి రాజ్యం లేకపోలేది, అతనికి బిడ్డలు లేకపోలేదే, సర్వము ఉండినప్పటికీ నీవే తప్ప ఇతరం వెరుగు, ఇంకా నాకు అన్యమే లేదు అనేటువంటి దీంట్లో రాముడికి అర్పితం చేశాడు. కాబట్టి అంత ఆనందంతో చేరిపోయాడు రాముడు. రాముడు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తి, అతని పరమాత్మ స్వరూపుడు అనేటువంటి గాఢ విశ్వాసం కలిగినటువంటి వానికి ఏ విధమైనటువంటి యొక్క సందేహములు ఉండవు. అందుకోసమే త్యాగరాజు కూడా ఒక సమయంలో సందేహం కలిగింది, నాకు ఈ కష్టములు, నాకు ఈ నష్టములు, నాకు ఈ దుఃఖములు సంప్రాప్తి కావడానికి కేవలం నాలోని దోషమా, లేక రాముడిలో శక్తిరహితమైనటువంటి యొక్క తత్వమా అనేటువంటి సందేహం కలిగింది. నాలో భక్తి లేదా, లేక రాముడిలో శక్తి లేదా అని కూడా సందేహం కలిగింది. మరి వీరి కుటుంబాన్ని అంతా చక్కగా యోచించుకున్నాడు. చీచీచి, లక్ష్మణుడు తక్కువ వాడా, భరతుడు తక్కువ వాడా, వీరందరూ కూడా నువ్వు ఎందుకోసం, ఆ హనుమంతుడు తక్కువ వాడా, ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా రాముణ్ణి కొలుస్తూ పోయారే, అతనితో దివ్యత్వం లేకపోవటం వల్ల అనుకున్నాడు. ఇది లౌకికమైనటువంటి భావాలు మొదలుపెట్టాడు.

గురునామాని యొక్క శక్తి చాలా గొప్పది. లేకపోతే లక్ష్మి సామాన్యమైన కుట్రాలా? నువ్వెందుకు కొలుస్తూ ఉంటుండాలి? నీ పాదములు ఎందుకు నిరంతరము వదలకుండా ఉంటుండాలి? ఇది సాధ్యం కానటువంటి మహాశాంతుడు, గుణవంతుడు, బలవంతుడైనటువంటి హనుమంతుడు నీ యొక్క సేవలో నిర్ముగ్నుడైపోవటము, నీలో శక్తి లేకపోవటమా? బుద్ధి కలిగినటువంటి యొక్క ఈ లక్షణుడు నిన్ను నిరంతరము సేవించడంలో ఉన్నటువంటి అంతరాత్మ లేదా? శూర్పణఖను ముక్కు చెవులు కొయ్యమని చెప్పినప్పుడు రాముడు లక్షణ ఈ శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యని కత్తి అందించలేదు. పైకి చూస్తూ లక్షణ రాముడు ఇట్లా అన్నాడు, శృతి అని దీనికి అర్థం. అలాగా నాలుగు వేదములు దీనికి శృతి అని పేరు. ఈ శృతి అనగా ఏమిటి? వినటము అని అర్థము. కాబట్టి చెవులు కొయ్యి అని దీని అర్థం. లక్ష్మణుడు ఇంత సూక్ష్మబుద్ధితో దానిని గుర్తించుకుంటూ వచ్చాడు. మరి పైకి చూచాడు రాముడు, పైకి చూడటంలో ఇది నాశకము అని, నాశకముగా ముక్కు అని ఈ సూక్ష్మబుద్ధితో దీని అర్థం గుర్తించుకుని ముక్కును కూడా కోసేశాడు. పదములతో కాక అభినయముతోనే ఈ యొక్క అర్థాన్ని గుర్తించేటువంటి వాడు సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు. కనుక వీరందరూ కూడా నీవు దేవుడు దేవుడు అనటం లోపల తెలివి తక్కువ వారు కాదు, చదువు తక్కువ వారు కాదు. వీరందరూ ఎంతో విద్యావంతులు, ఎంతో శక్తివంతుడు, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ఇలాంటి విద్యావంతుడు, శక్తివంతుడు, ప్రజ్ఞావంతుడైనటువంటి యొక్క మేధావంతుల యొక్క తత్వంను గుర్తించుకోలేక వచ్చిపోయేటువంటి వారంటే తెలివి తక్కువ వారా సాయిబాబు దగ్గరికి? వీళ్ళంతా తెలివి తక్కువ వారు, చెప్పేటువంటి వాడు తెలివి ఎక్కువ వాడా? వాడికే తెలివి తక్కువ. ఆనాడు త్యాగరాజు కూడా అట్లే అనుకున్నాడు, మరి ఈ లక్ష్మణుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, భరతుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, లక్ష్మీదేవి అసలే తెలివి తక్కువ లేడీ కదా, ఆమె యొక్క బాహ్య స్థితి ఎందుకు కానీ ఈ యొక్క స్త్రీ యొక్క తత్వం కూడా కొంతవరకు తక్కువ స్థాయిలో ఉంటుంటారనుకున్నాను. కానీ వీరందరూ సామాన్యులు కాదు, తెలివి తక్కువ వాడిని నేనేననుకున్నాడు. అప్పుడు ఈ త్యాగరాజు చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి

వారందరూ కూడాను భగవంతుని యొక్క సన్నిధి పెన్నిదని భావించుకుని అందులోని నిమగ్నమై ఉంటుండగా మన తెలివితేటలతో ఏదో అనవసరమైనటువంటి ఊహలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని దీనికి దూరం కావడానికి ప్రయత్నిస్తుంటాం. చిక్కిన పవిత్రమైనటువంటి యొక్క కాలమును దక్కించుకుంటే కొంచెం ప్రయత్నించాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమును మనం సార్థకం చేసుకోవాలి. ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం. సూర్యుడు కూడా దక్షిణం నుంచి ఉత్తరమును ప్రయాణం చేస్తున్నాడు. దీనిని దేవయానము అన్నారు, పరమాత్ముడు వైపు ప్రయాణము అని. ఆ సూర్యునితో పాటు మన యొక్క బుద్ధిని కూడాను దేవయానంగా మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజంగా మనం జన్మకు సార్థకం కావుతుంది. ఈనాటి నుండి మన భావములను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి నిత్య జీవితంలో సంబంధించినటువంటి కృత్యములు ఎందుకు ఏమాత్రం కూడా లోటు చేయక కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించుకుంటూ ఇది ఇహములకు అది పరములకు గమ్యము అనేటువంటి ఒక లక్ష్యాన్ని హృదయములందు అభివృద్ధిపరచుకుని రెండు విద్యలు ఎందుకు కూడా రెండు పాత్రలుగా మనం వహించి దివ్యమైనటువంటి గమ్యాన్ని ధన్య జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు 1986 జనవరి 14న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. ఈ పర్వదినాల అంతరార్థము దేహ మాలిన్యాన్ని మరియు మనోమాలిన్యాన్ని తొలగించుకుని భగవత్ తత్వమునకు దగ్గర కావచ్చునని వివరించారు.

మిమ్మల్ని సరిదిద్దడానికి అప్పుడప్పుడు నేను కోపం నటిస్తాను, కాని నిజంగా నాకు కోపం లేదు. కోపం వచ్చినప్పుడు ఏ తిట్టు తిడతాను? దున్నపోతా అంటాను. అంతే, అదే నా తిట్టు. నీవు మంచి కార్యాలు చేయకపోతే నిజంగా నీవొక దున్నపోతనే చెప్పవచ్చు. మంచి పనులు చేసేటప్పుడే నీవొక గుడ్ ఫెలో అవుతావు. ఈనాడు అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు. కారణమేమిటి? మంచి పనులు చేయటం లేదు. వర్షం కురిసినప్పుడు ఆవు దూడలు పరిగెత్తుతాయి, కాని దున్నపోతు పరిగెత్తదు. ఉన్నచోటే తడుస్తూ ఉంటుంది. మీరు దున్నపోతుల మాదిరి తయారు కాకూడదు. మీలో పరివర్తన రావాలి. నేనందర్నీ ప్రేమిస్తాను. ప్రేమయే నా స్వరూపము. ప్రేమయే నిజమైన శక్తి. నేను నా ప్రేమను అందరికీ ఏ రీతిగా పంచుతున్నానో మీరు నా అంశమే కనుక మీరు కూడా మీ ప్రేమను అందరికీ పంచండి. అప్పుడు నేను చేసినదే మీరు చేసిన వారవుతారు. అప్పుడు మీరు కూడా భగవత్ స్వరూపులే. ఇట్టి పవిత్రమైన భావాన్ని మీరు అనుసరించినప్పుడు జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతుంది అని అంటారు బాబా.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. పంతొమ్మిది వందల 1958వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ సంధ్యా సమయం, కన్యాకుమారి తీరం. ఆకాశం రంగురంగుల వన్నెలతో అతి మనోహరంగా ఉంది. మూడు సముద్రాలు సంగమించు ఆ తీరంలో గంభీరంగా ఎగసిపడుతున్న కెరటాలను చూస్తూ వినోదిస్తున్నారు మన సత్యసాయి. నిటారుగా నిలుచుని, "స్వామి, చూడండి, ఈ సాగర చక్రవర్తి చేతిలోనున్న హారంతో సహా నన్ను ఆహ్వానిస్తున్నాడు" అన్నారు భక్తుల వైపు తిరిగి. ఆ సమయంలో ఒక కెరటం ఉవ్వెత్తున లేచి గంభీరంగా స్వామి చెంతకు వచ్చి ఆ దివ్య చరణారవిందాలను తనివి తీరా స్పృశించి తిరిగి వెనక్కు జారింది. "అబ్బా, ఎంతటి విచిత్రమో! స్వామి పాదాల చెంత ఒక చక్కని ముత్యాలహారం తళుక్కుమని మెరిసింది. సాగర చక్రవర్తి ఆ మువ్వ గోపాలసాయికి 'జగన్నాథుడవు నీవే' అని ముద్రించి కానుకగా సమర్పించిన ముత్యాలహారమేమో అది. అందులో ఆశ్చర్యమేముంది? ఇక మరొక సన్నివేశం. అది కేరళలోని కోవలం. సముద్రపు నీటితో సరసమాడుతున్నట్టు స్వామి ఆడుకుంటున్నారు. సముద్రానికి మరేం పేర్లున్నాయి చెప్పండి అని తమ కూడా వచ్చిన భక్తులను ప్రశ్నించారు స్వామి. ఒకరు, "ఠకీమణి రత్నాకరుడు స్వామి" అని బదిలిచ్చారు. అది విన్న మన రత్నాకర రాజు చిరునవ్వులు చిందిస్తూ, "అట్లయితే ఆ రత్నాకరుడు మనకు రత్నాలివ్వాలి కదా" అన్నారు. అప్పుడు స్వామి చెంతనున్న వారిలో డాక్టర్ సూరి భగవంతం గారొకరు. వీరు ప్రఖ్యాత భౌతిక శాస్త్ర విజ్ఞానవేత్త డాక్టర్ కెఎస్ కృష్ణన్ గారి సహచరులు, దేశరక్షణ మంత్రివర్గానికి చెందిన, విజ్ఞాన విషయ శాఖలో ముఖ్య ఆలోచనాధికారిగా పనిచేస్తున్నారు. వీరు స్వామితో, "మీరు సంకల్పిస్తే ఆ సముద్రుడు రత్నాలను ఇవ్వకపోతాడా" అన్నారు. స్వామి తన దోసిళ్ల నిండా సముద్ర నీటిని నింపుకున్నారు. వాస్తవంగానే వారి దోసిళ్లలోని నీరు ఒక రత్నాలహారంగా మారిపోయింది. స్వామితో పరిచయమైన నాటి నుంచి ఆ భౌతిక శాస్త్ర విజ్ఞాని కొద్ది కొద్దిగా భౌతికాతీత తత్వాన్ని అవగాహన చేసుకోవటం మొదలుపెట్టినప్పటికీ ఇంకా స్వామి యందు పూర్తి విశ్వాసం పెంచుకోలేదు. స్వామి సృష్టించిన రత్నాలమాల చాలా చిన్నదిగాను, ఒక చిన్న పసిబిడ్డ తలదూరేదిగాను ఉండటం గమనించారు శ్రీ భగవంతం గారు. ఆ మాలను చేతిని పట్టుకుని, "ఇదేమి చేద్దాం" అని అడిగారు స్వామి. స్వామి అతీత శక్తులను పరీక్షించటానికి ఇదే మంచి తరుణమనించి వెంటనే భగవంతం గారు స్వామిని ఉద్దేశించి, "సృష్టించిన మీరే దీన్ని ధరించాలి" అన్నారు. స్వామి ఒకమారు వారి వైపు తీక్షణంగా చూసి, "నాకొక ప్రశ్న కల్పించాలనుకుంటున్నావు కదూ" అన్నారు. తమ హస్తమును ఆ మాలలోనికి దూర్చి సాగదీశారు. సాగదీసిన కొద్దీ అది పెద్దతవటం మొదలుపెట్టింది. భక్తులు ప్రార్థనకనుగుణంగా ఆ మాలను తానే అలంకరించుకున్నారు మన స్వామి. కేవలం ఊహించినంత మాత్రానే ఈ సన్నివేశం అపరిమితానందాన్ని కలిగిస్తున్నప్పుడు, నిజంగానే ఆనాటి సాయం సమయంలో నీలి ఆకాశపు నీడల్లో శ్యామసుందరుడై ఆ రత్నమాలను ధరించి దర్శనమొసంగిన స్వామిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తే అని భావించగలిగారు డాక్టర్ భగవంతం గారు. సముద్ర నీరములను తమ దోసిళ్లతో నింపిన ఆ దివ్య కరారవిందాల నుంచి ప్రవహించింది పవిత్ర గంగ. అది ఒక అద్భుత సన్నివేశం. కరణం సుబ్బమ్మ గారు భక్తిగంగ, స్వామి యొక్క అనుగ్రహ గంగ, భక్తి భగవద్గంగల సంగమం. స్వామి బెంగళూరులో ఉన్నప్పుడు సుబ్బమ్మ గారికి తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. ఈ భవసాగరమునే దాటి వెళ్లిపోయే సమయం ఆసన్నమైనట్టు ఆవిడకు భావన కలిగింది. నిరంతరం స్వామి ధ్యానంలోనే నిమగ్నురాలై ఉన్నారు. చుట్టుపక్కల వారు బంధువులు ఇసడింపులు మొదలుపెట్టారు. ఆ బాబా పెద్ద భగవాన్గా మారిపోయారు. బెంగళూరులోని కోటీశ్వరుల భవనములే ఇప్పుడు వారికి నివాస స్థలాలు. ఈ కరణం భార్య సుబ్బమ్మ వారికి గుర్తుంటుందా? "నువ్వెందుకు ఇంకా వారికోసం పాకులాడి తప్పించటం" అంటూ ఆవిడను మాటలండం మొదలుపెట్టారు. కాని ఆ సాధ్వీమణి సుబ్బమ్మ తన పట్టు విడవలేదు, నమ్మకం చెదరలేదు. తాను రానని ఎంత ఆగడం చేసినప్పటికీ ఆమెను బలవంతంగా బుక్కపట్నం తీసుకుని వెళ్లారు ఆవిడ బంధువులు. అయితేనేం, ఎంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఆవిడ పట్టుదలతో ఒక ఎద్దుబండినెక్కి తన పరమాత్ముడు పాదం పెట్టిన ఆ పర్తికే చేరుకున్నారు.
చుట్టాలు తిరిగి బలవంతంగా ఆవిడ్ను బుక్కపట్నం తీసుకెళ్లారు. అయ్యో పాపం, నీకింకా బుద్ధి రాలేదే. నీ బంగారు స్వామికి నీ వ్యాధి సంగతి తెలియకుండా ఉంటుందా? లేక తెలిసుండి కూడా దానిని పట్టించుకోకుండా బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్లారట కదా అంటూ ఆవిడను సాధిస్తున్నారు బంధువులు. అంతిమ దశలో ఉన్న నన్ను కాపాడకుండా ఉండరు నా స్వామి, నా ప్రభువు తప్పక తిరిగి వస్తారు. నా ఆఖరి క్షణాలలో వారిని గురించి పరుషవాక్యాలు నా చెవిని వేసి నన్ను హింసించకండి. నా స్వామికి తెలియదా ఎప్పుడు రావాలో? సమయం వచ్చినప్పుడు వారే తప్పక వస్తారు అన్నారు సుబ్బమ్మగారు. ఈ విధంగా స్మరిస్తూనే ఒకనాడు ఆవిడ కన్ను మూశారు. ఆ మాతృమూర్తి బాబాకే మాతగా వ్యవహరించిన మాతృదేవత, ఆవిడ పుణ్యశీలి. కళ్ళు మూతలు పడ్డాయి, శ్వాస నిలిచిపోయింది, నాడి ఆగిపోయింది. బాబాను కసితీరా దూషిస్తూ ఆవిడ చుట్టాలు ప్రేత సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాని ఆశ్చర్యం, ఆ శరీరాన్ని ఎత్తటానికి వెళ్లినప్పుడు ఏదో విద్యుచ్చక్తి ప్రవహించినట్టు అందరూ ఒక్క మాట వెనక్కి తగ్గారు. ఆపాదమస్తకము సుబ్బమ్మగారి శరీరం వెన్నెల వంటి ప్రకాశంతో నిండిపోయింది. ఆ జ్యోతిర్మయ ప్రకాశాన్ని తట్టుకోలేక ఆ శరీరాన్ని ఎత్తటానికి వెళ్లిన వారు వెనక్కి తగ్గాల్సొచ్చింది. అమితాశ్చర్యం, ఆ మృత కళేబరంను ఒక్క చీమకానీ ఈగకానీ ముసరలేదు. జీవకళ ఉట్టిపడుతూ ఆవిడ జీవించి ఉన్నప్పటికన్నా కూడా తేజోవంతమై ప్రకాశిస్తూ ఏదో ధ్యానంలో నిమగ్నమై ఉన్నట్టు గోచరిస్తున్నారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకుందాం. 91 నవంబర్ 22 దీని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది, అందరూ క్షేమంగా ఉన్నారు.

ఆవిడను ఆ స్థితిలో చూసిన వారెవ్వరూ అది ఒక మృతకళేబరమని ఊహించడానికి కూడా వీలు కాదు. సరే, ఈ దేహము ఎప్పుడు కొళ్ళినట్టు కనపడుతుందో అప్పుడే దహన సంస్కారాలు చేయవచ్చని అనుకున్నారు ఆవిడ బంధువులు. ఈ విధంగా 3 రోజులు దొరికిపోయాయి. ఆ ప్రేతములో మార్పు కానరాలేదు. బంధువులు సహనం కోల్పోయారు. ఇదేమిటి, ఒకటి లేచి కూర్చోనైనా కూర్చోవాలి, లేదా కుళ్ళిపోనైనా కుళ్ళాలి, ఏమి వింత, రెండిటికి చెడ్డ రేవడలాగుంది పరిస్థితి అంటూ విసుక్కుంటున్నారు వాళ్లు. స్వామి వచ్చేశారు. తిరుపతి నుండి సరాసరి బుక్కపట్నమే వచ్చారు. పూర్వం ఆదిశంకరులు తమ మాతృమూర్తి ఆర్యాంబ అంతిమ సమయంలో ఎక్కడి నుంచో తరలి వచ్చినట్టు ఈనాడు స్వామి సుబ్బమ్మ కోసం వచ్చారు. సుబ్బమ్మకు చేరువుగా వచ్చి కూర్చున్నారు స్వామి. ఆవిడ ముఖానికి తమ ముఖాన్ని దగ్గరగా ఆంచి సుబ్బమ్మా సుబ్బమ్మా అని మృదువుగా మధురంగా 2 సార్లు పిలిచారు. ఏమి విచిత్రం, 3 రోజులుగా మూతపడిన సుబ్బమ్మ నేత్రాలు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చందమామను చూసి విరిసిన కుముదమ్మలే స్వామి తన ముందు ప్రకాశించగానే ఆవిడ నేత్రాలు విచ్చుకున్నాయి. శ్యామాకాసన చంద్రిక అని కామాక్షి కటాక్షాన్ని మూక మహర్షి వర్ణించినట్టు ఆవిడకెదురుకుండా శ్యామల చంద్రసాయి. సుబ్బమ్మ మెల్లిగా తన చేతులను ముందుకు చాపారు. నీ చెయ్యి వీడను అన్నారే, ఆ అభయ కరద్వయాన్ని గట్టిగా పట్టుకున్నారు. గట్టిపట్టే, దరిదాపు 20 సంవత్సరాలుగా బాలసత్య రోజుల నుంచి ఈనాడు నవయవ్వన స్వామి వరకు ఆవిడ చూపిన ప్రేమ పొంగి ప్రవహించసాగింది. తల్లి తన బిడ్డను నిమిరినట్టు ఆవిడ స్వామిని ప్రేమగా తడివారు. తన హృదయానికి గట్టిగా హత్తుకున్నారు. కొండమరాజు తమ అంతిమ ఘడియల్లో పొందినదే ఈనాడు మరల సుబ్బమ్మ పొందగలిగారు. అంతకన్నా 1 మెట్టు ఎక్కువే ఈమె పొందిన భాగ్యం అని చెప్పచ్చు. స్వామి తమ వేళ్లను ఆవిడ పెదాలకు తాకించారు. ఆవిడ పెదాలు కొద్దిగా తెరుచుకున్నాయి. గుటకలు వేస్తూ 3 సార్లు తీర్థం తాగారు. ఆవిడ గుటకలు వేసినదేమిటి, ఏమిటా తీర్థం, స్వామి దివ్య కరారవిందాల నుంచి ప్రవహించిన పవిత్ర గంగా తీర్థమే. పూర్వమొకప్పుడు తమ పాదాల నుంచి స్వామి గంగను ప్రవహింపచేసి ఈనాడు కరద్వయం నుంచి గంగమ్మ తల్లిని తిరిగి ప్రవహింపచేశారు. షిరిడీలో షిరిడీ సాయి అవతారంలో తమ పాదద్వయం నుంచి గంగా ప్రవాహాన్ని రప్పించారు. ఈనాడు సత్యసాయి అవతారంలో తమ దివ్య కరాల నుంచి ప్రవహించిన గంగా తీర్థం ఆ పుణ్యవతి కర్మలనే పూర్తిగా కడిగివేసింది. సుబ్బమ్మ అమరపురికి ఏగి అమరత్వాన్ని పొందారు. ఆవిడ ధన్యజీవి. అవసాన దశలో చేయూతనిచ్చి పుట్టుగిట్టువులు లేని అమరత్వమును ప్రసాదించటమే ఉత్తమ గురువు లక్షణమని స్కాందపురాణంలో ఒక గీత చెప్తోంది. దీనికి సతి ఆకారకము అని పేరు ఇవ్వబడింది. ఈ పర్తి అవతారంలో కూడా తమ భక్తులకు ఇలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించటంలో ఇసుమంతైనా కొరతలేదని చెప్పచ్చు. స్వామి అనేక మంది భక్తులను యమపురి నుంచి తప్పించి తిరిగి ఈ భూప్రపంచంలో జీవింపచేసినది మనందరికీ తెలిసిన విషయమే. కాని ఇదొక్కటే కాదు, సతి ఆకారక అనుగ్రహంలో వీరికి వీరే సాటి. భక్తుల అవసాన ఘడియల్లో స్వామి పక్కనే ఉండి వారిని పరలోకగతులను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర అనేది ఆత్మ సామ్రాజ్యంలోనికి వారిని చేర్చటమే, స్వామి అనుగ్రహమది. సతి ఆకారక అనుగ్రహమివ్వటంలో షిరిడి సాయిని గురించి శ్రీ నరసింహస్వామి వేణోళ్ల పొగిడి ఉన్నారు. ఈ 2 అవతారాలకు ఈ విషయంలో ఎంతో పొందిక కనపడుతుంది. ఒక్కొక్కప్పుడు తాము ఫలానా చోటికి వెళ్లినట్టు, అక్కడ ఒక భక్తునికి అమరత్వాన్ని అనుగ్రహించినట్టు స్వామి చెప్పగా వింటాం. అటుపిమ్మట స్వామి చెప్పిన ఈ వివరాలతోనే ఆ భక్తుని మరణ వార్త వారి బంధువుల నుంచి జాబు ద్వారా తెలుస్తుంది. తుదకు మిగిలేది నిత్యమైనది విభూతే. ఏ వస్తువును దహించినా అది కాలి బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గు కాలి బూడిదవుతుంది. బూడిదను తిరిగి కాలిస్తే అది ఏ మార్పు చెందక బూడిదగానే మిగిలిపోతుంది. ఈ మార్పులేని స్థితే పరతత్వాన్ని సూచిస్తుంది. ఆ తత్వచిహ్నమే విభూతి అంటారు శ్రీ కంచి కామకోటి పరమాచార్యులు. అంతిమ దశలో ఉన్న తమ భక్తులు మరణించినప్పుడు వారి అమరత్వాన్ని సూచించే విభూతే స్వామి స్థూల శరీరాన్నించి వర్షిస్తుంది. అది పరతత్వ చిహ్నమే కదా. మరి
మరణం సంభవించిన కాలము, మరణం వొందిన ప్రదేశము ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా స్వామి వివరించి చెప్తున్నప్పుడు ఆ అందమే అందము. వినాలే కాని వర్ణించలేము. ఒకమారు ఒక భక్తురాలి అవసాన కాలమందు ఆవిడకు తాము దర్శనమొసగి వచ్చినట్టు స్వామి చెప్తుండగా శ్రీ కస్తూరిగారు, స్వామి అలాగైతే ఇప్పుడు మీరు ముత్తనూరు వెళ్లి వచ్చారన్నమాట అన్నారు. లేదు, అక్కడి నుంచి 20 మైళ్లు దాటే వెళ్లి వచ్చాను అన్నారు స్వామి. ఒకటి రెండు రోజుల తర్వాత అక్కడి నుంచి ఒక జాబ్ వచ్చింది. ముత్తనూరు వైద్యశాలలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల పక్క నగరంలో ఉన్న ఆసుపత్రికి ఆ భక్తురాలిని టాక్సీలో తీసుకువెళ్లినట్టు, కానీ దారిలోనే సరిగ్గా 20 మైళ్లు ప్రయాణం చేసిన తర్వాత ఆవిడ సాయిరాం సాయిరాం అని 2 సార్లు ఉచ్చరించి మరణించినట్టు ఆ జాబులో వ్రాయబడి ఉంది. కాలము స్థలము అన్నీ కూడా స్వామి ఒక్క నిమిషం తేడా కాకుండా వార్తలందటానికి ముందుగానే వివరించి చెప్పటం స్వామి సర్వజ్ఞత్వాన్ని నిరూపిస్తుంది. కొన్ని సమయాల్లో సూక్ష్మ శరీరంతో స్వామి ఆచరించే కార్యాలు స్థూల శరీరంతో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఒకమారు స్వామి పుట్టపర్తిలో ఉన్నప్పుడు నీరు నీరు అని అడగగా భక్తులు స్వామి వద్దకు జలం తీసుకెళ్లారు. కాని స్వామి దానిని గమనించినట్టే కనపడలేదు. స్థూలకాయానికి పూర్తిగా ప్రజ్ఞ కలిగిన తర్వాత తమ ముందరున్న నీటి గ్లాసును చూసి స్వామి నవ్వారు. నేను ఎక్కడో ఒకరు మరణావస్థలో ఉన్నందున వారికి నీరు తెమ్మని అచ్చట ఆదేశిస్తే మీరు ఇక్కడ నీరు తెచ్చిపెట్టారా అన్నారు స్వామి. ఈ విధంగా స్వామి సూక్ష్మ శరీరంతో చేసేవి ఒక్కొక్కప్పుడు స్థూలకాయములో కూడా ప్రతిఫలించడం భక్తులకు అనుభవమే.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

0: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా మీరు స్వామివారి చిరకాల భక్తులు, రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో పరిచయ కార్యక్రమంలోని రెండో భాగాన్ని వింటారు.
1: తర్వాత స్వామి సేవలో ముఖ్యంగా బీఈడి పిల్లలు, ఐదుగురు పిల్లలు అనంతపురం నుంచి పంపించారమ్మా. అందులో ఒక అమ్మాయి బీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, మిగతా నలుగురు కూడా బీఈడి థర్డ్ క్లాస్ బీకామ్. దాని మీద ఏమిటంటే ఇక్కడ ఆంజనేయ గారి ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ స్వామి భక్తుడు, స్వామి లీలల గురించి పుస్తకం కూడా రాశారనమాట. మహాభక్తుడైన ఆంజనేయ గారిని వైస్ చేస్తారు. ఇంకొక ఆయనము ఉంటే నాగయ్య గారని ఉమ్మడి అద్దేపల్లి కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన చూస్తే ఆయన కూడా రికమెండ్ చేశారు. ఒకళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి ఇంకా లాభలేదు పంపించంటే ఆంజనేయ గారు కూడా రిక్వెస్ట్ చేశారు ప్రిన్సిపల్ ఇక్కడ అద్దేపల్లి మహారాష్ట్ర కాలేజ్, ఇంకా లాభం లేదండి, ఇవి బీకామ్ థర్డ్ క్లాస్ అసలు సీట్లు లేవు అని చెప్తే వాళ్ళు వచ్చేసి మా కృష్ణమూర్తి గారు చెప్తే కృష్ణమూర్తి గారు ఇంకా పిల్లలు ఏడుపండి, ఇంక నలుగురు ఏడుపు ఆయన మేడమే కూర్చుని మీ అన్నం తినం భోంచేయని మేడం మీద ఏడుస్తుంటే కృష్ణమూర్తి గారు వచ్చి నాకు నారాయణ మా పిల్లలు ఏడిచేస్తాను, ఎలాగో మరి స్వామి పంపించారు, మన రాజమండ్రిలో స్వామికి మనం ఇలా మరి అడిగింపు ఏంటంటే అని నాకు అప్పచెప్పారు, మీరే చూడాలండి అంటే నాకు అప్పచెప్తే నేను మా ఇంటికి వచ్చి కూర్చుని వరండాలు ఇలా అడిగాను. స్వామమ్మ మీకు స్వామి ఏమన్నారు మీరు వచ్చినప్పుడు అడిగాను. ఫస్ట్ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది, అడిగితే ఇలా ఏమైనా వెళుతున్నామంటే మంచిది బంగారం అన్నారు. నిన్నమ్మ నలుగురు మంచిది బంగారం మంచిది అయితే మీరు మంచిది బంగారం అన్నారు కదా, మీకు నేను బాధ్యత నాది అని చెప్పి ఆ ఐదో అమ్మాయితో కలిపి వీళ్ళకి ఒక పోర్షన్ తీసుకుని వాళ్ళకి ప్రొవిజన్స్ ఎచ్ఆర్ని తీసుకొచ్చి అలాగా మూడు నెలలు ఆ ప్రిన్సిపాల్ గారి కాలేజీ 10 గంటలకు వెళ్ళి కూర్చుంటే ఆయన చిరాకు పడేవాడు, ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు రమ్మంటుంటే మీకు భక్తి ఉండవచ్చు కానీ మీరు ఎందుకు తిరుగుతున్నారని వాడు. అలా కాదండి మా బాబా గారు పంపించారు, రాజమండ్రిలో మేము ఉండి సత్య సంస్థకు ఉండి ఈ పిల్లలకి సీటు ఎవరైపోయామంటే మాకు ఎంత ఇదండి అది మీరు అవ్వడం అంటే లేవండి లేవండి మేము ఏం చేస్తాం అని ఆంజనేయ గారు ఫోన్ చేస్తే ఆయన నన్ను ఆయన మాట అంటారు. ఆయన వచ్చి నారాయణ గారు వద్దండి మేము ఏమాత్రం అవకాశం ఏమి చేద్దాం, నేను స్వామి ఒకటిని మీరు పిల్లల గురించి పంపించండి అనవసరంగా వాడి పేరెంట్స్ బాధపడతారు అంటే ఆయన చెప్తే కామ కోరుకున్నాను కానీ నేను పంపలేదు. ఈ అమ్మాయి ఆ ట్రైనింగ్ కాలేజ్ చదువుకున్న అమ్మాయి నోట్స్ పట్టుకొస్తే వీళ్ళు ఆ నోట్స్ రాసుకుంటే వీళ్ళందరికీ మెయింటెనెన్స్ ఫీజులు అయ్యి మేము కట్టేసేసి ఆర్కేషన్ తరఫున చదివించండి. తర్వాత ఆర్కేషన్ నారాయణరావు అనవసరంగా ఉంచుతున్నారు ఆర్కేషన్లో, వాళ్ళకేమో మనవసరంగానేమో సీట్లు ఏమంటే కూడా ఆయన చదివిస్తున్నారు అక్కడ పెట్టి అనుంచుతున్నారు, అనవసరం వాళ్ళ పేరెంట్స్ కంగారు పడతారని అందరూ అంటుంటే కూడా ఒక రోజున ఈ అద్దేపల్లి మహర్షిగా ప్రిన్సిపాల్ గారి ఇంట్లో పేరెంట్ ఉంటే ఈ అమ్మాయిలతో ఆళ్ళని కూడా వెళ్ళారు. పేరెంట్కి వెళ్తే ఆ పేరెంట్ దగ్గర ఆయన ఏమ్మా మిమ్మల్ని ఎందుకు ఉంచున్నారు, ఎవరు ఉంచున్నారు మిమ్మల్ని, ఆయన ఎందుకు ఉంచున్నారు, రోజు మా కాలేజీకి వస్తున్నాడు ఆయన, నేను లేదని చెప్తున్నాను ఇంకొందు ఉంచుకుంటున్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి మీకు సీట్లు రావని చెప్తే మళ్ళీ ఆయన నుంచుకొచ్చి ఏడ్చు అమ్మా ఇలా అన్నారని ప్రిన్సిపాల్ గారు ఏమొద్దమ్మా మీకు స్వామి ఇస్తారు ఉండండి అని చెప్పేసి నేను ఉంటే ఆ తర్వాత ఓ 10 రోజులు పోయిన తర్వాత నేను మళ్ళీ మామూలుగా కాలేజీకి వెళ్ళాను. వెళ్ళి అలా కూర్చుంటే ఆయన నా గురించి నేను పిలిచాడు. పిలిచి ఏమండి మీరు ఇన్ని రోజులు వస్తున్నారు, అసలు మీ మనసులో ఎందుకు ఇలాగా ఇంత, మేము ఏమని చెప్తున్నాం అంజనేయ గారితో పంపించాము, మా ఇంటితో పేరెంట్ అనుకునేప్పుడు కూడా పంపించామని చెప్పాను మీరు ఇలాగ వస్తున్నారంటే ఏమనే స్వామి మాకు నమ్మకండి, స్వామిని నమ్ముకున్నామండి, ఆ పిల్లలేమో స్వామి పంపించారంటే మరి కానీ మేము నమ్మకానికి జోహారండి, నిజంగా అప్పుడు 25 సీట్లు బీకామ్ అనేసరికి ఇచ్చామని యూనివర్సిటీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సోచి అప్పుడు ఆయన ఆనందం నాకు సెకండ్ ఇచ్చి చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టేసి మళ్ళీ బీఈడీలోకి ఎంట్రన్స్ చేసుకుంటే వాళ్ళు అందరూ గోల్డ్ మెడల్స్, అద్దేపల్లి మహారాష్ట్ర కాలేజీ పెద్ద పేరు, వివేకానంద గారు కరెస్పాండెంట్ మరి మంచి పేరు తీసుకోరు మా సంస్థ కానీ స్టూడెంట్స్ అని చెప్పి గోల్డ్ మెడల్ ఇస్తారు, సంతోషపడ్డారు. సంతోషపడితే వాళ్ళ నలుగురినే గురుకులంగా టీచర్స్గా పంపారు. పంపుతున్నప్పుడు మరి అమరావతి స్టేషన్ తీసుకుని ఆంజనేయ గారు వెళ్ళి తోరణాలు ఏ కడుతూ చూస్తే నేను వెళ్ళాను. అప్పుడు ఆంజనేయ గారు నన్ను పట్టుకుని ఏడ్చాడు నేను, నారాయణ గారు మేము ప్రిన్సిపల్ చదువుకున్నవాడు విద్యావేత్తలు అని చెప్పి గర్వంతో మిమ్మల్ని చేస్తాం స్వామి నమ్మకాన్ని అంత నమ్మకంగా నమ్మారని, ఈ రోజున ఆళ్లే ఇక్కడ టీచర్స్ కింద వచ్చారండి మీ ఎంత నమ్మకం స్వామి అని చెప్పి కౌడు ఏడ్చాడు నేను. వాళ్ళు అక్కడ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రామారావు తీసుకెళ్ళాలని నన్ను దసరా ఫంక్షన్ తీసుకెళ్తే కార్ణ్యానంద స్వామి వాళ్ళని జాగ్రత్తగా తీసుకురామని రామారావు అర్జెంట్ పని నాకు అప్పు చెప్పారు. నాకు అప్పు చెప్తే నేను వాళ్ళని తీసుకెళ్ళను. నేను వచ్చింది పుట్టపత్రిక తీసుకెళ్ళి కార్ణ్యానంద దగ్గరికి వెళ్తే కార్ణ్యానంద సంతోష నారాయణరావు చెప్పాను స్వామికి నువ్వు తీసుకొస్తావు అని చెప్పాను. నేను విభూతి ప్రసాదం స్వామిని అడిగిస్తాను మీరు లైన్లోకి రా అని చెప్పాను. లైన్లోకి రా అంటే లైన్లో కూర్చుంటే స్వామి వచ్చాను. ఎవరో కూర్చోబెట్టి వెళ్ళిపోయాను. స్వామి వచ్చారు. వచ్చి నాకు పాద నమస్కారం ఇచ్చి స్వామి దండ పెట్టుకుని బ్లెస్ చేశారు. చేసిన పక్క వెళ్ళిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఆ సౌండ్ నాకు వినపడుతుంది. ఇక్కడ ఏంటి స్వామి వాళ్ళ శిస్టర్ గృహప్రవేశం అండి ఊర్లో. అక్కడ గోపాలరావు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ కారు చిన్న కారు పక్కన పెట్టుకున్నాను. ఎవరితో సిగ్నల్ చేసి ఆ కారుని ఎలా తీసుకోమని స్వామి చెప్పడం కదా నాకు చెవిన పడుతుంది. ఆ వెంటనే ఆ గోపాలరావు కారు వచ్చింది. దానికి అర్థం కారు వచ్చిన తర్వాత స్వామి జన్మం అంతా ఏంటంటే దసరాకి ఉత్సవాలు కదా ఇంకా అక్కడ వెళ్ళిపోతారని చెప్పి పోతారు. సరే నేనేం చేశాను కారు వచ్చింది. కారు వచ్చిన తర్వాత ఆ కారు ఇటు తిన్నకి వెళ్తే వాళ్ళు సిస్టర్ ఏదో గ్రూప్ ప్రెషర్ నిలబడింది ఇలాగే ఇలాగంటే అన్నదానం అనుకుని అందరూ వెళ్ళిపోతున్నాం. స్వామి కారు వచ్చేసరికి పూర్వం వెళ్ళిపోయాం. నేను నిదానం వచ్చితే స్వామిని అనుకున్నట్టు చివరిలో చెప్పినట్టు ఊర్లోకి వెళ్తుంది కారు. ఊర్లోకి వెళ్తే వెనక పరిగెట్టారు. అంటే ఆవిడ వెళ్ళిపోతుందండి రాజమండ్రి అని. ఎందుకంటే సడన్ గా పంపారు రామారావు. అన్నదానం మాది ఇచ్చుకోవాలి. పరిగెత్తుకు వెళ్ళాను. వెళితే చీరా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కారు వెళ్ళిపోయిందే కనపట్టలేదు. ఇదేంటే స్వామి వస్తే ఇక్కడ జనం ఉండాలి కదా ఎవ్వరు లేరు. ఇంకా ఏమి సౌండ్ లేదు మేడాలు ఏమైనా కొంచెం గదిరికెళ్ళిన తర్వాత చిన్న డోలు సోన వినపడుతుందండి. వినపడితే అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఎవ్వరు లేరు. అయితే ఆయన గుమ్మ మీద కొబ్బరికాయ కొట్టిందండి. ఓహో స్వామి ఇల్లు ఉంటారని చెప్పి కారు మూలంది కనపడింది. సరే ధైర్యం చేసి ఎవరు ఆగమని ఉండకూడలేరు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే లోపలేరు. గదులన్నీ తిరిగేశారు కింద. తిరిగితే అన్ని కొబ్బరికాయ కొట్టున్నాయి. సరే ఈ కారు ఎక్కడ వెళ్ళిపోయారు పైకి వెళ్తే భయం వేసింది నాకు. అప్పుడు నేను ఇలా పైకి చూసాను. స్వామి స్వామి శిస్తు వెనకాల కారు నిండా దిగి వస్తున్నారు. కారు నన్ను చూసి అంటున్నారు ఇలాగ అంటే ఆయన అక్కడ వచ్చారేటండి. చూసి కిందకు వచ్చారు స్వామి. కిందకు వస్తే భయం వేసింది. వీభూతి పొట్టలో ఉన్నాయి నాకు. అదే అప్పుడు వెళ్ళిపోతున్నాను రాజమండ్రి వెళ్ళిపోతే అప్పుడే ఈ పిల్లలు అది చేర్చి తీసుకొచ్చేసింది. వస్తే కిందకు వచ్చే స్వామి. కిందకు వచ్చిన తర్వాత స్వామికి పొట్లాలు వచ్చి బ్లెస్ చేసి స్వామి కింద పెట్టి స్వామి పాద నమస్కారం చేసుకుంటే వాడు శిష్యులతో మాట్లాడుతున్నారు స్వామి. మాట్లాడుతుంటే మాట్లాడుతున్నంతసేపు నేను వెళ్ళిపోమంటారేమో లిగుస్తారేమో కదులుతారేమో చూస్తే కాదు ఈ పాదం నొక్కాను. ఈ పాదం నొక్క అలాగ పావుగంట పాదాలు నొక్కుతూ కూర్చున్నాను. కింద స్వామి మాట్లాడలేదు. అంత అయిపోయిన తర్వాత ఇదంతా కారణంగా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అయిపోయిన తర్వాత స్వామికి ఆ శిస్టు ఏదో చేతులు పెట్టారు. అదేమో కారణ్యానంద పెట్టారు. కారణ్యానంద ఏం చేశారంటే నాకు వచ్చి అనిపించింది. నానంటే స్వామి వెళ్తారు బయట కారు ఆ గోపాలరావు నేను వచ్చామని చెప్పన్నారు. అంటే వెంటనే నేను వెళ్ళి కారు మళ్ళీ నేను బయటకు వెళ్తాను రానివ్వరని బయట నుంచే ఆ కారు డైరెక్ట్ చేశాను. చేస్తే అప్పటికి ఒక 200-300 జనం ఈ స్వామి మేనల్లో ఉన్నాడమ్మ. ఆయన ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు పరిచయం మాట్లాడుతుంటారు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఎవరికి వెళ్ళాడు. వెళ్తే ఏం చేశాడంటే స్వామి నేను కార్యానుకున్నాను చేస్తున్నాను. ఆ స్వామికి ఇచ్చిందేమో నాకు ఇచ్చారు కార్యాన్ని నేను పక్కన పెట్టాను. అప్పుడు స్వామి కార్యాన్ని నానంటాం స్వామి జాతకు ఆరక్కించన్నారు. అంటే వెంటనే ఏం చేశాను జనం ఉన్నారు కదా స్వామిని నా చేతితో గట్టిగా పట్టుకున్నాను. పట్టుకుని ఈ చేతితో జనాన్ని ఎదిరించుకుని తోసేసి వాళ్ళు ఎవరైనా మేనలతో వస్తున్నారు స్వామి నా చేతిలో ఉన్నారమ్మా చూసి స్వామిని కారెక్కించేసి 20 మంది వెనకాల పరిగెట్టాను. పరిగెడి దసరా అక్కడ ఉత్సవం మాదేనమ్మా. అంటే వెంటనే వెళ్ళిన తర్వాత మా నెలలో సత్యం నారాయణరావు ఇప్పుడే స్వామి వెళ్ళారు స్వామి ప్రసాదం నేను వెళ్ళిపోతానండి రామారావు రమ్మంటే వచ్చాను చూడండి తీసుకొచ్చాను స్వామి ప్రసాదం పెట్టండి అని చెప్పేసి అవి పట్టుకుని గబగబాల్ని స్వామిని తీసుకుని నేను ధర్మవరం వెళ్ళాలమ్మా. అప్పుడు ధర్మవరం వెళ్ళాలంటే బస్సు అయితే గుర్రపడి ఎక్కి స్టేషన్ నెంబర్ వెళ్ళి వెళ్ళేసరికి బండి ట్రైన్ మూవ్ అవుతుందమ్మా. జస్ట్ మూవ్ అవుతుంటే టికెట్ తగిలితే బండి కదిలిపోయింది నీకు ఇవ్వండి ఇవ్వండి లాస్ట్ ఎల్ని కనపడుతుంది కాదని ఎడుతుందంటే ఇవ్వండి బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే ఇప్పుడు ఏం చేసింది ఆగింది ఇవ్వండి అన్నాను. ఇవన్నీ పరిగెట్టి పట్టాలు దాటేసి పైపోయింది వెళ్ళిపోతుంది. కంగారు ఏంటంటే ఇంక బండి వెళ్ళిపోతుంది. కంగారు అయితే ఈలోపు జనం టీసీ దగ్గర 30-40 మంది మాకు టికెట్ మాకు అన్నారు. అంటే ఎవరు లేదంటే నేను వెళ్ళాను మధ్యలో ఏమండి అందరూ దాని గురించి అడుగుతున్నారండి అన్నారు. అంటే ఇంక ఎక్కడ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందని అడిగానండి. అది పరిగెత్తి పరిగి ఎదకి వెళ్ళిపోయారు. ఎదగ జనరల్ కంపార్ట్మెంట్ ఇరుక్కుని లోపలికి వెళ్ళాను. ఇలా పిట్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి పిక్కు పిక్కు ఉంటారు ట్రైన్లో. ట్రైన్ వెళ్ళదా ఆగిపోయి ఉందండి. లోపల టీసీ ఒక్కొక్క కంపార్ట్మెంట్ చూసుకుంటూ వస్తున్నాడండి. విండోస్ నుంచి చూసుకుంటూ వచ్చి నా కంపార్ట్మెంట్ వచ్చిన తర్వాత నా ముందు చూసి మీరు ఇలా కింద రండి అన్నాడు. నన్ను ఇదేంట్రా బాబు, ఏదో మనం ఏదో మన నన్ను పిలుస్తున్నట్రా బాబు, మనం ఏం పొరపాటు చేసామని చేస్తే ననిపించాడు. పిలిచి నా వెనకాలన్నా ఈ వెనకాల వెనకాల నేను మాకు కూడా అడగండి అడగండి అన్నాను. ఏంటి బాబు నన్ను ఎందుకు పిలుస్తున్నాను? అది లేదంటే నన్ను తీసుకెళ్ళిపోయి రిజర్వేషన్ కోచ్లో తీసుకెళ్ళిపోయి మీరు కోచ్ మీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళనే అనకండి, వెంటనే గ్రీన్ సిగ్నల్ ట్రైన్ మూవ్ అయిపోయింది. ట్రైన్ కూర్చున్న తర్వాత మీకు ఇక్కడ గాలి బాగా వేస్తుంది, ఇక్కడ కూర్చోండి మీరు. తర్వాత గుంటూరు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయనకి అప్పు చెప్తాను, ఆయన మీకు సేఫ్గా మరి తీసుకెళ్తారు అని మీరు పుట్టపతి నుంచి వస్తున్నారండి అన్నాడండి. ఎల్లు ఉండదు పుట్టపతి నుంచి అండి మనం పుట్టింది అన్నాడు అని తీసుకెళ్తే అక్కడి నుంచి అలాగే నన్ను ఆ ట్రైన్లో ఎదుక్కుని తీసుకుపో అప్పుడు నేను అనుకున్నాను అనమాట. స్వామి అక్కడ పిల్లలకి సేవ చేసి వచ్చాం, ఆయన స్పర్శ అంటే అంతసేపు స్పర్శ చేసిన తర్వాత నాకు ట్రైన్ మిస్ అవ్వకూడదు అని నమ్ముకున్నాను. స్వామిని పట్టుకుని అంత చేసిన తర్వాత ట్రైన్ మిస్ అవ్వకూడదు, తప్ప రాతి మర్యాదలతో నాకు అంటే స్వామి యొక్క స్పర్శ వల్ల అది స్వామి ఆ బ్రెయిన్ టీసీలోకి అది ప్రవేశించి నాకు మళ్ళీ కంఫర్ట్గా మీరు ఇక్కడ కూర్చోండి ఇక్కడ వస్తుందని చెప్పి మళ్ళీ ఎదరేమో ఇంకో టీసీ వస్తాడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్ ఇచ్చేస్తాడు అన్ని అంత సదుపాయంగా అంత జనం తీర్థంగా చూడుతున్నారు. అంటే ఏంటంటే మనం చేసిన సేవకి స్వామికి ఆ యొక్క ఆశీస్సులు పైగా ఆయన స్పర్శ. ఈ రోజున ఆ పిల్లలంతా బ్రహ్మాండంగా ఉన్నారు. మొన్న కలిశాను, లాస్ట్ మొన్న 6 మంత్స్ బ్యాక్ కలిశాను. మొన్న మీరు మాకు ఆ రోజున పెట్టారు భిక్ష, ఈ రోజున మీరు ఇలాగా అసతవుతానే ఎంతో సంతోషపడ్డారండి. అంటే ఆ వేళ ఏంటంటే ఆ నమ్మకం ఏంటంటే స్వామి బంగారు వెళ్ళండి మంచిదన్నారని ఆ మంచిది ఆ మన స్వామి అన్న మాట పట్టుకున్నాను. ఆ విధంగా ప్రొసీడ్ అయ్యానండి. అలాగా అనుభవాలు స్వామి యొక్క అనుభవాలతో తర్వాత మేము కేదార్ వెళ్ళాము. కేదార్ వెళ్తే విపరీతం చెల్లండి. ఆ చెల్లో ఆ నైట్ అక్కడ ఉండిపోవాల్సింది, ఉండిపోకుండాను మేము ఆ రూమ్స్ అని అక్కడ బుక్ చేసుకున్నాం అని చెప్పి మా అనుడు గారు, మా అనుడు గారు మా అమ్మాయి కూడా స్టూడెంట్ అని సరే బుక్ చేసుకున్నాం అని చెప్పి మేము వెళ్తుంటే నైట్ అయిపోయింది. అన్ని క్లోజ్ చేస్తున్నాయండి, రూమ్స్ ఉన్నా కానీ ఎక్కడో తెలియదు. ఈ లోపల చలి ఉరికేస్తుంది చలి. మా ఆవిడేమో ఏజ్డ్, నేను ఏజ్డ్, మా మనవరాలు ఉంది, తర్వాత మనవరాలు మనవాడిని మా అమ్మాయి వాళ్ళు తీసిపోయారు. మేము ఇద్దరు ఉండిపోయాం పెద్దవాళ్ళం. ఉండిపోతే అక్కడేమో కొంతసేపు కూర్చోబెట్టారు, తర్వాత మేము డేరాలు వేసేస్తున్నామండి మీరు వెళ్ళిపోవాలంటే. ఇంకా చల్లు ఇంకా మాకు ఎక్కడికి వెళ్తారో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారు మాకు. ఈ లోపల ఒక ఆయన వచ్చారని వచ్చి మీరు ఎక్కడికి వెళ్తారని అడిగారు, హిందీలోనే అడిగారు. కొంచెం అర్థం చేసుకున్నాను చేసుకుని అమ్మా కూర్చోమని చెప్పి వెనక వీపు చూపించారు. చెబుతే నాకు ఇంకా అంతకంటే ధైర్యం. అప్పుడు మా ఆవిడ వెనకాల మూసి నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళారు తెలియదు, అలా తీసుకెళ్ళి ఒక చోట మా ఆవిడ కూర్చోబడి నేను వెళ్ళకపోతున్నా మన తీసుకొచ్చి నా చేపట్టు తీసుకెళ్లి మా దూరంగా మా ఆవిడ మా అమ్మాయి వాళ్ళు కనపడేదా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి అలా చూపించి వెళ్ళిపోయాను. అంటే ఆయన ఎలాగొచ్చారంటారు, ఎవరు ఆయన తీసుకొచ్చారన్నాను. మరి అంత గొప్పగా ఆ విధంగా చేశారు. తర్వాత మా మూడో అమ్మాయి మా సత్యసాయి, మా స్వామి దేవుడు సత్యసాయి పేరు పెట్టుకున్నాను. ఆ అమ్మాయికి స్వామి కల్లో కనపడారు. నాకు ముగ్గురు అమ్మాయిలు అమ్మ, పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుంది, రెండో అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, మూడో అమ్మాయి 10th పాస్, ఆర్డినరీ మార్క్స్ పాస్ అయింది. అయితే ఎలాగన్నా పుట్టుకొని స్వామి కల్లో చదివించాలని కోరుకుంటుంది కానీ మా అమ్మాయికి ఏమో 3rd క్లాస్ వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయికి ఆఖరి అమ్మాయికి స్వామి కల్లోకి వచ్చారు. వచ్చి నీకు నేను అనంతపూర్ కాలేజీలో సీట్ ఇస్తున్నాను, నువ్వు బయలుదేరా అన్నారండి. అంటే పొద్దురు చెప్పింది అతను చెప్తే మా అమ్మాయి హారతిచ్చిందండి. తర్వాత ఇంకో ఈ అమ్మాయి కంటే పెద్ద అమ్మాయి కూడా అడిగిందండి స్వామిని, నేను కూడా చేతన స్వామి అంటే స్వామి మాట్లాడలేదు, స్వామి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు హారతిచ్చారు. చదివితే పొద్దురు చేసి మా అమ్మాయిని చెప్తే నేను ఇద్దరికి కూడా ప్రాస్పెక్టస్కి పంపితే మా ఈ పెద్ద అమ్మాయికి ఇంటర్మీడియట్ చదువు, మా అమ్మాయి ప్రాస్పెక్ట్స్, ఈ అమ్మాయికి ప్రాస్పెక్ట్స్ వచ్చినాయి. వస్తే ఫిలప్ చేసి పంపితే మా రామారావుని అడిగాను, నారాయణరావు ఏది నారాయణరావు 3rd క్లాస్ అంటే అసలు మీరు వెళ్ళడం అనవసరం ఉండి రాదు, అవి 1st క్లాస్ కాదు, నేను వెళ్ళాను కదండి, స్వామి కల్లో కనపడి చెప్పారు, మరి స్వామి మీద నా నమ్మకం మీద కూర్చొని వెళుతున్నానంటే మీ ఇష్టం వెళ్తే కానీ చాలా కష్టమండి. ఈ లోపల కార్డు వచ్చిందని రమ్మని అందరూ ఏం చేశారంటే రెడ్డింగ్తో పెట్టి మీరు రండి కానీ ఒకవేళ ఉంటాయో మేము చెప్పలేం, మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అని చెప్తే నాకేంటే డిసప్పాయింట్మెంట్ పెద్ద పెద్దోడు చెప్పినా కూడా కానీ ఎందుకని చెప్పేసి నేను ఇంకా ఆ లెటర్ పట్టుకెళ్ళిపోయాను. ఈ లోపల మా కృష్ణమూర్తి గారు వెళ్ళండి, అక్కడ జయమ్మ గారు ఉంటారు, ఆవిడ కలవండి అని చెప్పి లెటర్ ఇచ్చారండి మా కృష్ణమూర్తి గారు. సరిగ్గా 10 గంటలకి మేము మా అమ్మాయి మాకు 2 గంటలకి ఇంటర్వ్యూ అమ్మ, 10 గంటలకి మేము వెళ్ళాం. మా అమ్మాయి నేను 10 గంటలకు వెళ్ళి చూస్తే అక్కడ సీన్ ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నారమ్మ, తల్లిదండ్రులు ఓదారుస్తున్నారు. ఏంట్రా ఇది ఇలా ఉంది అని చెప్తే అడిగాను, అమ్మ ఎందుకమ్మా, మా అమ్మాయి 1st క్లాస్ వచ్చిందండి, స్వామి నేను లేదు చాలా బాధ ఉంది మా మీద నా గుండె రాగిపోయింది. ఇద్దరు ముగ్గురు అడిగాను ఫస్ట్ క్లాస్ తర్వాత ఫస్ట్ క్లాస్ పిల్లలకి రాయాలంటే ఇంకా మా అమ్మాయి థర్డ్ క్లాసు నాకు ఒక మా 2 గంటలకు ఇంటర్వ్యూ ఏమని సరే ఇది ఎంటర్ ఇలాగేది మరి పొరపాటు వచ్చారు మా స్వామి ఏమో రామారావు అందరూ చెప్పారు కానీ కల్లో కనపడ్డకు చెప్పారు మా అమ్మాయికి అని నేను ఏం చేశానంటే ఇంకా అప్పుడు పొన్న మా అమ్మాయికి టీకి బ్రేక్ ఇచ్చారమ్మ బ్రేక్ ఇస్తే నేనేం చేశాను వరండా అసలు కాలేజ్ చూద్దాను మా అమ్మాయిని కూర్చోబెట్టి అలాగా కాలేజ్ వరండా నుంచి అలాగే వెళ్తే ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కట్టెను ఫాస్ట్ గాలిలో ఏమైనా ఫాస్ట్గా ఎగిరింది పైకి ఎగిరితే ప్రిన్సిపాల్ గారి ఫేసు నా ఫేసు కలిసాయమ్మా కలిస్తే ఇప్పుడు వరండాలో చాలా మంది తిరుగుతుంటారు తెలిస్తే ప్రిన్సిపాల్ రమ్మన్ వెంటనే అటెండ్ వచ్చి ఆయన ఎవరు ఎందుకు అడగమన్నాను అనగానే ఏం చేసాను ఏదో మంచి అవకాశం వస్తుంది మా అమ్మాయిని చేయబట్టి చూపి మిత్రులు అవ్వగలుగుతాను ఏంటండి ఏంటండి అంటే మా అమ్మాయికి ఇలా 2 గంటలకు ఇంటర్వ్యూ ఉండి ఇంటి చూద్దామని వచ్చేయండి ఇలాగ ఏంటండి మార్క్స్ ఏమి ఏమండి మా చూసింది అరే థర్డ్ క్లాస్ వచ్చింది లాభం లేదండి అని చెప్పేసింది. ఈ లోపల ఈ జేఎమ్ గారు అని చెప్పాను కదండి ఆవిడ ఆ వార్డు నుంచి ఛార్జ్ ఆవిడ ఆవిడ రాజమండ్రి దానాపేటకి నేను రాకముందు ఆవిడే కన్వీనర్ ఆవిడే కన్వీనర్ ఆవిడ బెస్ట్ సింగర్ అండి. చాలా మంది ఈ పుట్టపర్తి నుంచి వెళ్ళేవాళ్ళు అమ్మ దానాపేట ఉన్నట్టే పాత అభిమానం కదా రాముందం అంటే మీరు ఇంత నారాయణరావుని వచ్చారని చాలా బాగా పడుతున్నారు మీలాగే అన్ని బాగా డిసిప్లిన్ అరణ్య చేస్తాను నారాయణరావు అంటే అన్న అన్న తెలుసు కానీ ఆవిడకి నాకు ఆవిడ చేయగలమని అనగానే ఏం చేశాను ఏదో మంచి అవకాశం వస్తుంది మా అమ్మాయిని చేయబట్టి చూపి మిత్రులు అవ్వగలుగుతాను ఏంటండి ఏంటండి అంటే మా అమ్మాయికి ఇలా 2 గంటలకు ఇంటర్వ్యూ ఉండి ఇంటి చూద్దామని వచ్చేయండి

అంటే అన్న అన్న తెలుసు కానీ ఆవిడకి, నాకు ఆవిడ జయమ్మ గారిని తెలుసు. సరే లిటరేచర్ చూసాను, ఆవిడ చూసాను. చూసిన తర్వాత అమ్మ నేను మీరు దానవపేట కన్వీనర్ ఉండేవారు కదమ్మా, నేను మీరు వెళ్ళిన తర్వాత నేను వచ్చానమ్మా. నాన్నగారు మీరండి, అలాగండి అలాగండి. అంటే మామూలు అంత బాగున్నారు ఏంటండి అంటే, మా అమ్మాయికి ఇలా స్వామి గారు చదివించాలని కుతూహలం ఉందంటే, అంటే అప్పుడు ఎవడుంది అమ్మ, అక్కడ మీరు సీట్ ఇచ్చడం ఉంటే నేను హాస్టల్లో నేను అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేస్తానండి. ఇద్దరున్నా నేను ఏదో చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసి చేస్తాను, మీరు ఉంటే ఉన్నట్టే. అంటే అన్నారు అమ్మ, మరి మీరు చాలా గ్రూప్లే పెట్టారు, తెలుగు అయితే మనం చేయొచ్చు అన్నారు. ఏదైనా పర్లేదమ్మా, నాకు స్వామి కార్యక్రమం సాధారణ కావాలంటే. అప్పుడు అంటున్నారమ్మా, మాకు ఇంటర్వ్యూ ఏమో 2 గంటలు లోపల బెల్ల కొట్టి ఆ 2 గంటల ఫైల్ తెమ్మన్నారమ్మా. తెమ్మంటే ఆ ఫైల్ పట్టుకొచ్చారు. పట్టుకొస్తే తెలుగులో చేరటాకి చేసి అంతా చేసి అంత చేసి మాకేమో ఈవిడేమో హాస్టల్ ఏమో అకామిడేషన్ ఈవిడ ఇచ్చారు, అక్కడేమో అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంక ఇంటర్వ్యూ 2 గంటలకు మామూలు అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫీజు కట్టేశాం, పుట్టపట్టి వెళ్ళాను. లైన్లో ఫస్ట్ వచ్చినాం, స్వామి వచ్చారు. స్వామి మీ అసిస్తూ అమ్మాయిని అనంతపూర్లో చేస్తారు, చాలా సంతోషం బంగారు అన్నారండి. అన్న తర్వాత మా అమ్మాయి చేసినందుకు స్వామి చేసినందుకు 7 ఇయర్స్ కూడా అథ్లెటిక్ ఎంటర్ క్యాంపస్ ఛాంపియన్ అమ్మ. అథ్లెటిక్స్ మొత్తం 7 సంవత్సరాలు కూడా. అప్పుడు దాని గురించి మా అమ్మాయికి ఎస్కార్టింగ్ కూడా స్వామికి ఇచ్చారు, స్వామి ఎస్కార్ట్ చేసింది. అది హైట్ తక్కువైనా స్వామి ఎస్కార్ట్, స్వామితో కూడా ఎస్కార్ట్ చేసింది. మోటార్ బైక్ స్వామి ఇక్కడి నుంచి పంపిన బైక్ అక్కడ స్వామి ఇచ్చారు ఎస్కార్ట్ చేసి. చేసిన తర్వాత స్వామి ఆ పూర్ణచంద్ర హాల్లో ఈ పీజీ ఇంటర్మీడియట్ చేసింది, డిగ్రీ చేసింది, పీజీ కూడా చేసినామా. చేస్తే ఈ 7 సంవత్సరాలు ఏమంటున్నాం, ఇంత సత్యతో పట్టుకున్నాం. చదువుతుంటే 15 నిమిషాలు చదివారమ్మా. స్వామి అలా పట్టుకున్నాం అంత అంత స్రౌట్స్ మొత్తం నా కళ్ళు నీళ్లు వచ్చామా. ఆ 7 సంవత్సరాలు ఈవెంట్ కూడా మా అమ్మాయికి ఇచ్చారు. ఆ తర్వాత ఓసారేమో స్వామి కళ్ళో కనిపించారు మా అమ్మాయికి. కళ్ళో స్వామి వచ్చి నేను ఆయనకి విభూతి ఇస్తాను రమ్మనున్నారు. అది ఆ విభూతి ఇవ్వటం ఆ ఫోటో కళ్ళో మా అమ్మాయి చూసింది. చూసి మా అమ్మాయి ఫోన్ చేసిందన్న, నాన్నగారు స్వామి మీకు విభూతి ఇస్తున్నారు, ఆ ఫోటో కూడా నా దగ్గర వచ్చిందండి, మీరు బయలుదేరండి అన్నది. అంటే మా అమ్మాయి కళ్ళలో చెప్పింది కదా, నేను బయలుదేరి నేను ఇంకొక ఇద్దరు ఉన్నారండి. అంటే ఇప్పుడు ఒక ఆయన పుట్టపత్ర రాదు, ఒక ఆయన ఉన్నాయి, కలిసి పుట్టపత్ర వచ్చాను. వచ్చి 2 రోజులు ఉన్నాము స్వామి మా అమ్మాయి రమ్మని వచ్చాము. 3 డేస్కి ఉండి 3 డేస్కి రిజర్వేషన్ చేసుకున్నాం. 2 రోజులు పొద్దున సాయంత్రం కూర్చుని ఉండడం, ఇంకా 3 రోజు ఫైనల్ వెళ్ళిపోతున్నాం. సరే పొద్దుటే వచ్చాను, ఇంకా అదే అవకాశం. పొద్దున వస్తే స్వామి వచ్చారు కానీ నేను ఫస్ట్లో ఉన్నాను కానీ స్వామి అక్కడ దాకా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోయారు. స్వామి ఇలా చూశారా బాబు అన్న, మరి ఇంక ఇవాళ మధ్యాహ్నంగా ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాం అని వెంటనే తల మీద స్నానం చేశాను. చేసేసి మా మిగతా వాళ్ళందరేమో అనుకుంటే నాకు ఫస్ట్ వచ్చిందండి. మిగతా వాళ్ళు అన్నాను మీరు బ్యాగ్ అది పట్టుకుని మీరు బస్ స్టాండ్ బస్కి వెళ్ళి అంటే అనంతపూర్ వెళ్ళి మా అమ్మాయిని కలిసి అలా వెళ్ళిపోవడానికి మేము అనంతపూర్లో క్యాచ్ చేయడానికి ట్రైన్. సరే వాళ్ళేమో మీరు వెళ్ళిపోండి, నేనేమో ఫస్ట్ అనుకుని లేట్ అవుద్దాము కూర్చుంటే ఫస్ట్లో ఉన్న ఫస్ట్ ఆవిడ వెళ్ళిపోతాను. స్వామి వచ్చి వచ్చి స్ట్రైట్గా నేను వచ్చారమ్మా, వచ్చినాక నుంచుని నమస్కరించి 5 మినిట్స్ నుంచున్నామా నాకు క్రియేట్ చేసి విభూతిచ్చారు. స్వామి ఇలా పట్టుకున్నాను, ఇలా అర్జునుడు భగవద్గీతలో ఉంటుంది కృష్ణుడు ఇలా అర్జునులా ఉన్నానమ్మా, ఆ శివం విభూతి పోశారు. పోసిన తర్వాత స్వామి బ్లెస్ చేసి వెళ్ళిపోయాను. ఇది నాకు తెలియదు, నేను వెంటనే ఆంధ్రప్రదేశ్ అందరూ విభూతి అడుగుతుంటారు కదా అలా ఎలాగే గట్టిగా పట్టుకుని ఈ లోపల నా బ్యాగ్ అయి పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోతే నేను చేతిలో పట్టుకుని నెమ్మదిగా హ్యాండ్ క్యాచ్ చేసుకుని వేసేసుకుని పరిగెత్తేస్తాను. అంటే బస్సు ఆన్ కొట్టేస్తున్నాడు అక్కడ పరిగెడుతుంటే మా లక్ష్మణరావు కొంతమూరు అమ్మ, అతను ఎక్కువ పుట్టపోతూ ఉంటాడు. అతనేమో నారాయణ గారు మీ ఫోటో అక్కడ చిత్రవతి దగ్గర ఫోటో స్టూడియోడు హ్యాంగ్ చేసిన బ్రహ్మాండం ఉందని బాబా నిబోధిస్తున్నాడు మీకు అన్నాడు. అది నాకు తెలియదు, తీసే ఫోటో ఉందండి అక్కడ. అంటే పరిగెత్తి ఈ ఆన కొడుతున్న గబాలని వెళ్ళాను, వెళితే హ్యాంగ్ చేసి ఉందమ్మా. చూసి గబం చూస్తే డబ్బులు ఏమండి, ఇంకా 2-3 ఉన్నాయంటే లేవండి, మీరు ఆర్టిస్ట్ తీస్తానంటే ఆ ఫోటో తీసేసుకుని ఈ పక్కన లక్ష్మణరావు ఉన్నారు మనం ఇంకో 2-3 ఫోటో తీసుకోవాలని ఉంటా కాబట్టి చెప్పేసేసి బస్సు ఎక్కేసాను. బస్ ఎక్కి అనంతపూర్ క్యాంపస్ దగ్గర దిగిపోయి వాళ్ళేమో స్టేషన్కి వెళ్ళిపోయి నేను దిగాను. దిగా గార్డెన్ నుంచి లోపలికి ఎలా జరిగిద్దామో ఆ ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళని పిలిచి ఆ అమ్మాయిని రమ్మనమని చెప్పి ఆ అమ్మాయి కవర్ చేస్తే మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి రాగానే చేశానంటే నేను ఇల్లు వచ్చాను నాన్నగారంటే ఈ ఫోటో ఇచ్చాను, ఫోటో ఇచ్చాను మా అమ్మాయి చూసి నాన్నగారు ఇదే ఫోటో నా కళ్ళలో కనపడిందన్నది. అదే నువ్వు చెప్పవు కదా ఫోటో యాక్చువల్గా తీసుకొస్తున్నాను నన్ను, ఇంకంతకంటే ప్రత్యక్షం అక్కడ నుంచి ఆ ఫోటో తీసుకొచ్చి రాజమండ్రి వస్తున్న ఫ్రేమ్ చేయించుకున్నాను. తర్వాత అలాగే స్వామి నేను ఇంకో మార్గంలోకి వెళ్ళాలి.

0: అసలు అది స్వామి నన్ను ఇందులో పెట్టి ఈ ఆర్గనైజేషన్లో ఇన్ని సంవత్సరాలు సంకేతం చేసుకుంటూ, లేకపోతే ఆ జానకి గారు అన్నారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడితే నువ్వు మాకు ఎక్కడ కనపడతా ఉంటే మేము ఏదో కృత్రిమంగా డబ్బు సంపాదించుకున్నావు, నువ్వు నామ సంకేతం చేసుకున్నావు, అదృష్టవుతుందండి జానకి గారి. మరి స్వామి దగ్గర పడిందండి, స్వామి వాళ్ళ ఇంటికి లేదు, బెస్ట్ సింగర్ అండి, మా ఇంట్లో పెరిగిందండి పేరుపుడు. అయితే నాకు ఆ లైన్ అంటే ఇప్పుడు గవర్నర్ రికమెండ్ చేసుకెళ్ళాలి, మాకు రికమెండ్ మా ఓన్ ప్రొడక్షన్ మా అన్నయ్య ప్రొడ్యూసర్ అని రెండుసార్లు గారితో వాడుతుండే అంటే ఆ లైన్ స్వామి నాకు లేదు, ఆ తలపోటు లేకపోతే నేను ఈ లైన్లోకి రాను. ఆ తలపోటు ఉండడం, తలపోటు స్వామి నన్ను తగ్గించడం, ఆ దాంతో ఈ ఆర్గనైజేషన్లోకి రావడం లాగా అలా ఎన్నో అనుభూతులు మా స్వామి, ప్రతీది కూడా స్వామి ఆశిస్తుంది. తర్వాత ఒకసారి నేను ట్రైన్లో వస్తుంటే స్వామి నీకు ఫైర్ ఏరియా ఉంది చూపించుకున్నానండి, చూపించుకుంటే ఏంటో ఫైర్ కార్ చూస్తే ఏం లేదండి, సరే ఇంటికి వచ్చాను, ఇంటికి వస్తే ఇలా ఫైర్ ఏరియా నాకు అసలు ఫైర్ ఏరియా ఫీవర్ ఉండాలి కదా, ఏముండే ఏం లేదండి అంటే స్వామి చెప్పారు ఎందుకని మంచిదని. ఎక్కడ చూస్తారంటే మున్సిపల్ పార్క్లో 6 o'clock నైట్ చూస్తారు ఉన్నారు, నైట్ చూస్తారంటే అప్పుడు 7:30 ప్రాంతం వెళ్ళాను, వెళ్తే అతను చూశాడు, ఎందుకు మీకెందుకండి అన్నాడు, అంటే కాదని ఉంటే చెకప్ చేస్తాను, మీకు ఏం కనపడలేదు అంత కాలు చూసి మీకు ఏం లేదు కదా, ఉంటేనే జస్ట్ చూపించుకుందామని వచ్చాను అన్నాను. ఆ టెక్నీషియన్ నా బ్లడ్ తీసుకుని మీరు మన్నాడు రండి అన్నాను, బ్లడ్ ఇచ్చారు. నెక్స్ట్ డే చూసుకోండి, నెక్స్ట్ డే ఫుల్ పాజిటివ్ ఉందండి, ఫుల్ పాజిటివ్. అది అంటే నా ముందు చూస్తే అసలు మీకు మీరు ఫుల్ ఇంత పాజిటివ్ మీరు మామూలుగా తిరుగుతున్నారంటే అసలు మీకు మీ ఎందుకు చూపించుకుంటూ వచ్చారండి, మీరు అసలు ఫుల్ ఉంది బాబు ఇదేంటన్నాను, అంటే ఇక్కడ రాదే బాబు అని మా స్వామి విషయం చెప్పకుండా 15 రోజులు మందులు ఇచ్చారు నాకు. 15 రోజులు వాడిసరికి మనిషిని మంచాన్ని కూడా లేదు, బల్లాగైపోయినా నీరసైపోయినాండి, ఆ ఇన్ఫెక్షన్ అంతా పోగొట్టేసి 15 రోజులు పట్టి మనిషి లేదండి అంతా. తర్వాత 15 రోజులతో కోరుకున్నాను, కోరుకున్న తర్వాత బయటకు వచ్చి అప్పుడు ఏం చేశానంటే మా ఆర్గనైజేషన్ ఆడవాళ్ళ మగవాళ్ళు అందరూ యూనిట్లో వాళ్ళందరూ కూడా అక్కడ తీసుకుపోయాను, మ్యూజియం దగ్గరికి మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోయి అందరికీ టెస్ట్ చేయించాను, చేస్తే ఇద్దరు పాజిటివ్ వచ్చింది అన్నారు, మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాను. అలాగా నాకు ఆ స్వామి ఉందని చెప్పి చేయించారు. అలా ఒకసారేమో పుట్టపర్తి మేము సేవాదళ్ళకి వెళ్తున్నాం, లేట్ అయిన తేను గబాబు క్యాంటీన్ కట్టేస్తారని పోయినాడికి అందరూ అదే వెళ్ళిపోయి నేను స్లోగా వెళ్తుంటే అక్కడ పక్కన ఎదురుకుండా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అది మనం ప్రశాంతం ఉండేది కదా అక్కడ స్టోర్ ఉండింది, ఆ ఆయిల్ క్యాన్స్ అయిపెట్టేవారు సేవాదళ్ళు కొంతమంది చాలా మంది ఆ క్యాన్స్ అయి దిమ్ముతున్నాను, మనుషులు సరిపోతారు రెండు సారం సారం అంటే నేను వెళ్ళిపోతుంటే వాళ్ళు కంగారు పడతాను పోయిన క్యాంటీన్ కట్టేస్తానంటే సారం అని వెళ్ళాను, వెళ్ళి పట్టుకున్నాను ఆ అడుగును పట్టుకున్నాను, పట్టుకుని పట్టుకుని కిందకి ఆ టైర్ మంచి కింద తీసిన తర్వాత అది మిస్ అయ్యి ఆ ట్యాంక్ వదిలేశారు, వదిలేశారు కదా నా అరికాల మీద అలా పడిపోయిందని అడుగున బ్లేడ్ ఉందని సారం అన్నాడు అంతే ఆ పుట్టుపత్రం. అనిసరికి తర్వాత వాళ్ళంతా గొప్ప కంపెనీ లేపేసి లేపేసి అరే బాగుంది బాగుంది బాగుంది బాగుంది సౌండ్ ఈరోపు అయ్యేమవుతుంది ఏమవుతుందని చెప్పి ఆకులో తీసి పసరకు తీసి రాశారు, అంటే 2-3 సార్లు ఏళ్ళేలాగింది అంటే తీసుకుపోయింది అనుకున్నాను. అలాగా ఆయన సర్వీస్ సేవ చేస్తున్నప్పుడు ఆ సాయిరామ్ అనేసరికి ఆ పిలుపుకి వెంటనే ఆ క్షణంలో స్వామి అంటే ఆన్ ది స్పాట్ అంటే ఇప్పుడు మనం వింటా వింటా తింటా ఉంటారు అంటారు కదా ఒక పెద్ద నిదర్శనం. అలాగే అనుభూతులు రెగ్యులర్గా స్వామి ఆశ్రయంతో ఈరోజు వరకు కూడా సంకీర్తనలోనూ ఆర్థిక హృదయావేదంతో ఉండడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మన మనసా వాచ కర్మణ స్వామి నమ్ముకున్నప్పుడు కూడా ఉంటానని ఆ ఫెయిత్ ఉండాలని. అలా ఇప్పుడు మా ఇంట్లో అందరూ డివోట్ చేశారని ఈరోజు కూడా నేను ఇప్పుడు నాకు 78 అమ్మ కింద కూర్చుని సంకీర్తన అఖండప జిల్లా ఉన్న ఏదైనా కింద నగర సంకీర్తనం అలా చేస్తూ ఉంటాను, అది స్వామి చరిశక్తి తప్ప నా ఈ ఏజ్లో. మరి మాకు మొన్న 3 మంత్స్ బ్యాక్ నాకు పోస్టెడ్ ఆపరేషన్ అయింది స్వామి దగ్గర నుంచి చేశారు, మళ్ళీ 4 రోజుల తర్వాత పుట్టపత్తి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇప్పుడు ధన్ను మాసం 4 రోజులకు తిరిగానమ్మా, ఇప్పుడు పది దగ్గర చేశాను కింద కిందే కూర్చుంటాను. అంటే స్వామి దగ్గరుండి ప్రతీదీ అంటే మనం నన్నే కాదు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా హృదయాంతో విశ్వాసం ఉంటే మటుకు పిలిస్తే పంపుతారమ్మ.
1: నారాయణరావు గారు, స్వామి ఎన్నోసార్లు రాజమండ్రికి విజిట్ చేయడం జరిగింది, స్వామి దర్శన భాగ్యాలు అన్నీ ఇక్కడ ఇచ్చారు. స్వామి రాజమండ్రి వచ్చినప్పుడు మీరు స్వామి దర్శనం చేసుకుని ఆ భాగ్యాన్ని పొందారా?
0: సాయిరాం, స్వామి రాజమండ్రి వచ్చినప్పుడు 3 సార్లు స్వామి సన్నిధిలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1974లో మా ఇంట్లో నగర సంకీర్తన పెట్టారండి, అదే ఫస్ట్ టైం మా ఇంట్లో నగర సంకీర్తన ఏర్పాటు చేసుకోవటం. అప్పుడు మా కుటుంబ సభ్యులంతా కూడా నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా స్వామి అప్పుడు దండమూడి రామారావు ఇంట్లో దిగారండి, మా యూనిట్ ఏరియా అది. అప్పుడు మేమంతా వెళ్ళి డైరెక్ట్గా స్వామికి హారతి ఇచ్చేటువంటి అవకాశం మాకు ఫస్ట్ టైం మా లైఫ్లో. స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత మా ఇంట్లో కార్యక్రమానికి డైరెక్ట్గా స్వామికి ఫిజికల్గా ఆయన ప్రజెన్స్ లో ఆయనకే హారతి ఇచ్చేటువంటి మహద్భాగ్యం మాకు కలిగిందండి. అలాగే ఆ విధంగా తర్వాత స్వామి 83లో తర్వాత గురుకుల హ్యాండ్రస్ తర్వాత టైమ్స్ వచ్చి వచ్చినప్పుడు అంతా సంకీర్తన ఉన్న అన్ని ట్రిప్స్ లో కూడా సంకీర్తన చేసే మహద్భాగ్యం నాకు చాలాసార్లు స్వామి దగ్గర అవకాశం కలిగిందండి.
1: స్వామి మీతో ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా, వాటి గురించి చెప్తారా?
0: స్వామి అంటే బెంగళూరు ఒక మా తోటి భక్తులు శాస్త్రి గారిని ఆయన పాదుకులు తీసుకొస్తే ఆయన కొంచెం ఆయన ఎదురు వెళ్ళడానికి కొంచెం కూర్చోడానికి బిడిపడుతుంటాడు. నారాయణరావు స్వామికి బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి మీరే చేయించాలని చెప్తే అటు మేము బెంగళూరు దండమూడి రామారావు అంతా కలిసి బెంగళూరు క్యాంపస్కి స్వీట్స్ పట్టుకెళ్ళేవాడిని. పట్టుకెళ్ళినప్పుడు ఆ స్వామి ఆశీస్సుతోటి వారి ఇచ్చిన పాదుకులు నేనే ఫస్ట్ ఇయర్ లక్ష్మీవారు ఉన్నాడు. స్వామి వస్తే స్వామి లైన్లో కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి అలా వెళ్ళిపోతుంటే స్వామి అన్నాను అంటే ఆయన స్వామి ఎవరో పెళ్లివారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా అలా వెళ్ళిపోయేది గట్టిగా స్వామిని పిలిస్తే మళ్ళీ వచ్చి ఆ పాదుకుల్ని బ్లెస్ చేశారని. బ్లెస్ చేసిన తర్వాత అక్కడ భక్తులు అంటున్నారు మీరు కింద పెట్టుంటే స్వామి తీసుకున్నారని మీరు అనవసరంగా చేతితో పట్టుకున్నారంటే మర్నాడు ఫ్రైడే మళ్లీ కూర్చుంటే లైన్లో స్వామి ఫస్ట్ వచ్చింది నాకు. మళ్లీ ఫస్ట్ వస్తే అప్పుడు మొక్కమొన క్లాత్ వేసి ఒకరు నాకు ఇన్విటేషన్ ఇచ్చారండి లక్ష్మణరావు గారని. ఆయన ఇస్తే ఆ ఇన్విటేషన్ కూడా స్వామికి అందించారంట. ఆ ఇన్విటేషన్ పట్టుకుని అక్షంతర పట్టుకుని మళ్లీ కూర్చున్నాను. స్వామి మళ్లీ తిరుపతిలో స్వామిని పిలిస్తే స్వామి డైరెక్ట్ గా వచ్చి ఆ పాదుకులు వేసుకుని ఆ ఇన్విటేషన్ తీసుకుని నాకు అక్షంత వేశారు. అక్షంత వేసిన చాలా ఆనందం అయిపోయింది. స్వామి వెళ్ళిపోయారు. తర్వాత అందరూ ఆ ఏరియా అంతా ఖాళీ అయిపోయింది. స్వామి స్టూడెంట్స్ తో పాటు పెద్దవాళ్ళందరినీ పిలిచారు భోజనానికి డైనింగ్ హాల్లోకి. అందరూ వెళ్ళిపోయారు. నేను నాతో పాదుకులు వచ్చారు ఇద్దరు కూర్చున్నారు. రేరే అందరికి అవకాశం వచ్చింది నాకు అవకాశం లేకపోయిందని బాధపడుతూ అలా అలా కూర్చుని వెళ్ళలేదని ఇంకా అక్కడే కూర్చున్నాం. మన పూర్వం స్టేట్ కన్వీనర్ గారు మన రమణరావు వచ్చారండి. వచ్చి రాజమండ్రి మీరేనా అన్నారంటే మేమంటే స్వామి భోజనాన్ని రమ్మన్నారన్నారు స్వామి అన్నారంటే గవర్నర్ వెళ్తే అంతా కలిపిపోయింది హాలు. అప్పుడు నేను సరిగ్గా నేను వెళ్తుంటే స్వామి అప్పుడే కారులో దిగాను. దిగితే నాకు జంకు బొంకు లేకుండా స్వామి పక్కన నడుచుకుంటూ వెళ్ళాను. స్వామి నేను నా వెనకాల పాపం ఇంకో ఆయన జడుచుకుంటూ పట్టుకున్నాను. స్వామి నేను నా వెనకాల ఆయన పట్టుకుంటే డైరెక్ట్ గా డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాను. నేను స్వామితో ఫాలో అయిపోతున్నాను. అలాగా స్వామి నేను ఎంటర్ అయిన తర్వాత తిన్నగా స్వామి వెనక నేను ఫాలో అయిన తర్వాత స్వామి అక్కడ కుర్చీలో భోజనానికి ఏర్పాటు చేస్తే డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసినట్టు స్వామి వారు కూర్చున్నారు. ఆ పక్కనే రెండే సీట్లు కాడే ఉన్నాను. రెండు సీట్లు కాడ స్వామి పక్కనే నేను కూర్చున్నానండి. నా పక్కన ఇంకోయాను. అంతే మొత్తం హాల్ అంతా ఫిలిపోయింది. రెండే ఉన్నాయండి. నేను పక్కన కూర్చున్నాను. కొంకు చుట్టే స్వామి జస్ట్ లైట్ గా అప్పుడు అది చేసుకుని దేవుని చేసిన తర్వాత నేను స్వామి అంటూ కూర్చున్నాను. తిను తిను బంగారు అన్నాను. నన్ను మళ్ళీ వచ్చారు. వచ్చి మౌడిపూడి వడ్డించుకోమన్నారు స్వామి. మౌడిపూడి వడ్డించుకుని మళ్ళీ అలా రౌండ్ వేసుకొచ్చి తిన్నారు తిన్నారు అని అన్ని వడ్డించడం. అందు ఇక్కడ వేయండి అది వేయండి అని. ఈ పక్కన భాస్కర్ గారు రామారావు అన్నది కూర్చుంటే ఎవరు అక్కడ నాకు షుగర్ లేదు నా తాడు తిను అని చెప్పేసి స్వామి అండం. ఇదంతా అమృతంతున్నట్టు అనిపించింది. నా భోజనం అంతా కూడా స్వామి పక్కన కూర్చుని స్వామి పిలిచి భోజనం చేసినటువంటి ఆ అదృష్టం. స్వామి కావాలని ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఉండదు. అటువంటి మహద్భాగ్యం ఆ రోజుల్లో పొందానండి. అదేవిధంగా దర్శనం కూడా ఫస్ట్ మా ఇంట్లో భజనకి స్వామి ప్రత్యక్షంగా హారతి ఇచ్చేటువంటి మహత్వం కూడా మాకు కలిగిందండి.
1: చాలా సంతోషంగా ఉందండి. ఇలా మన శ్రోతలందరికీ మీ అనుభవాల్ని మీరు పొందిన ఆనందాన్ని కూడా అందించారు. ఇవన్నీ వింటుంటే మాకు పొందినంత ఆనందంగా ఉన్నది. ధన్యవాదాలు.
0: చాలా సంతోషం అండి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. రేడియో సాయి వారికి నేను మనస్ఫూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్.
1: సాయిరామ్.
2: ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులు రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: అమృతస్య పుత్రః. ఒకదినం చైతన్య మహాప్రభు ఇంటి ముందు గడపకు అవతల ఒక వ్యక్తి మురికిపట్టిన శరీరముతో, చింపిరిగుడ్డలతో, జడలు కట్టిన శిరోజములతో కన్నులు మూసుకుని నిల్చునున్నాడు. అతన్ని చూసి చైతన్య మహాప్రభు బయటకు వచ్చి, "నాయనా, నీవు ఎవరు? ఎందుకిక్కడ నిల్చున్నావు? లోపలికి రావచ్చును కదా, రా" అని ఆప్యాయంగా పిలిచాడు. మృదుమధురమైన అతని పిలుపుతో పులకరించిపోయాడు ఆ వచ్చిన వ్యక్తి. అతడు కన్నులు తెరచి, "స్వామీ, నేను మీ గృహంలో అడుగుపెట్టుటకు అర్హత లేని జీవిని. నేను చండాలుడను. లోపలికి వచ్చి మీ గృహాన్ని అపవిత్రం చేయలేను" అని సిగ్గుతో, భయంతో బదులు చెప్పాడు. చైతన్యుడు అతని సమీపానికి వెళ్లి, "నాయనా, నిన్ను నీవు కించపరుచుకునే మాటలు ఎందుకు పలుకుతావు? ఎవరు ఉత్తములు, ఎవరు నీచులు ఈ ప్రపంచంలో? అందరూ అమృతపుత్రులే. ఒకే దివ్య చైతన్యం అందరిలోనూ ప్రకాశిస్తోంది. రా, లోపలికి రా" అని ఆహ్వానించాడు చైతన్యుడు. ఆ వ్యక్తి సంకోచిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. చైతన్యుడు, "నాయన, నీ రాకకు కారణం ఏమిటి? నీకేం కావాలి?" అని అడిగాడు. ఆ వ్యక్తి, "స్వామి, నేను నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాను. కాని నాకు ఎందుకో ఆ స్మరణ యాంత్రికంగా జరుగుతున్నది అనిపిస్తున్నది. ఏదో చైతన్యరహిత స్థితిలో వడలుమరిచి ఉచ్చరిస్తున్నట్లుంటున్నది. మరి దీనికి కారణం నా లోపమా, నామములోపమా తెలియటం లేదు. మీరు మహాపురుషులు, మీ వద్ద ఉపదేశాన్ని అందుకొని నామస్మరణ శక్తివంతముగా, దీప్తివంతముగా చేయవలననేది నా ఆకాంక్ష" అన్నాడు. చైతన్యుడు, "నాయన, అన్ని నామములు శక్తివంతములే, దీప్తివంతములే, చైతన్యవంతములే. కాని నీకు తృప్తినందించుటకు నీకు ఒక నామాన్ని ఉపదేశం చేస్తాను. రా, లోపలికి వచ్చి కూర్చో" అన్నాడు. ఆ వ్యక్తి భయం భయంగా వణుకుతూ ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. చైతన్యుడు, "నాయన, నువ్వు ఎందుకట్లా భయపడుతున్నావు? అభయం, నిర్భయత్వం, స్వేచ్ఛ నీ జన్మహక్కు. అందరిలోనూ ప్రకాశిస్తున్న అనిత్య సత్యమైన ఆత్మను గుర్తించి వర్తించు" అని పలికి అతనికి సమీపముగా కూర్చున్నాడు. ఆ వ్యక్తి, "స్వామి, అపచారము. మీరు నన్ను స్పృశించవద్దు. మీరు నన్ను స్పృశించిన సాంఘిక కట్టుబాటు ప్రకారము ఇద్దరమూ పాపము చేసిన వారవుతాము. వర్ణాశ్రమ ధర్మాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. మిమ్ములను నేను నా గురువుగా భావిస్తున్నాను. నా గురువునకు ఎట్టి కష్టము కలిగించుటకు ఇష్టపడను.

0: సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
1: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం, ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం, జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం, శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం.

తంబురమీతగ జటాజూటమును తిరమున మెరయగమారదుడో తంబురమీత జటాజూటమును తిరమున మెరయగమారదుడో తంబురమీత జటాజూటమును తిరమున మెరయ త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు కదితకయనుకు త్రిశూలంబుతో త్రిప్పుతువరుడు తదిం తదిం తదు కది

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

0: ప్రభు హే గీతారి
1: సూరదాస ప్రభు హే గిరిధారి

家的本事。

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సర్వధర్మ భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మన కార్యక్రమంలో ముందుగా ఈ భజనలోని ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: బోలో జై సాయి రామ్, బోలో జై సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్, బోలో జై సాయి రామ్, బోలో జై సాయి రామ్. మందిర్ మే సాయి రామ్, మస్జిద్ మే సాయి రామ్, గురుద్వారే మే సాయి రామ్, గిరిజా ఘర్ మే సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్.
0: ఇది శుద్ధ ధన్యాసి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కైశికి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

0: ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భజనలోని మొదటి పంక్తి,
1: बोलो जय साई राम, बोलो जय साई राम.
0: बोलो अंटे पलुकु लेदा उच्चरिंचु अनि अर्थम. साई राम अंटे अलनाटि श्रीरामुडे नेडु साई रामुडुगा अवतरिंचाडनि अर्थम. अनंतुडैन भगवानुनिकि भक्तुनिकि नडुम वारधि वंटिदि साई राम नामं. 1996 జూలై 19వ తేదీన భగవాన్ బాబావారు అందించిన దివ్యోపన్యాసంలో సాయినామం, రామనామం ఈ రెండు నామాల విశిష్టతను వివరించారు. ఇప్పుడు ఆ దివ్య పలుకులను విందాం.
2: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణ్ని ప్రార్థించిందట.
3: దిస్ ఎర్త్ ప్రేయర్ టు నారాయణ.
2: స్వామి,
3: స్వామి,
2: ఎలాంటి పాపులనైనాను నేను భరించగలను.
3: ఐ కెన్ బేర్ ఎనీ సిన్నర్.
2: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
3: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
2: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
3: సో అర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
2: అప్పుడు
3: దెన్
2: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
3: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas of Ramayana.
2: Andulopala ee rasina tarvata tirigi idantha oka mullokala valaku panchali anukunnadata.
3: He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds.
2: Kani andariki samanga panchutu vachadu.
3: They were all distributed equally.
2: 33 lakhs,
3: 33,000, 333 were distributed.
2: ముల్లోకములు వారికి పంచాడు.
3: They were distributed to all the 3 worlds.
2: 33 lakhs,
3: 33 lakhs,
2: 33,000,
3: 333.
2: ఇది ముల్లోకాల వరకు చేరిపోయింది.
3: It reached all the 3 worlds.
2: ఒక్క శ్లోకం మిగిలింది.
3: But one shloka remained.
2: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
3: How to distribute equally this shloka?
2: ఇది పంచడానికి వీలు కాదే.
3: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
2: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి.
3: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
2: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
3: 3 words must receive equally.
2: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వాళ్ళకు పంచారు.
3: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 3 వర్డ్స్.
2: మిగిలినాయి
3: 2 లెటర్స్ రిమైన్.
2: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
3: Only 2 letters are remaining. There are 3 words to play.
2: Then Narada
3: said,
2: "Amma, ee yokka Valmiki rasinatundi yokka Ramayanamunu andanni panchadani karyakunda poyindi. Idu 2 aksharalu migilayi. Ee 2 aksharale Rama, Krishna, Hari, Shiva, Hara, Sai anetundi 2 aksharalga pettukondanu.
3: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
2: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
3: సో 2 letters are here now.
2: కనుకనే ఈ 2 అక్షరములు కూడాను ద్వైత స్వరూపం అని పెట్టింది.
3: సో దీస్ 2 letters are to be shared.
2: కనుకనే ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
3: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూవల్.
2: కలుపుడి దానివల్ల కొంతవరకు మానవులు కొంత మరుపు తెలుపుతూ ఉండాలి.
3: ది జ్యువలిజం విల్ మేక్ యూ
2: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
3: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
2: అందువల్లే ఒక టూర్ ఎస్ అని పోతుంది, ఒక టూర్ నో అని వస్తుంది.
3: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
2: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
3: దట్ ఈస్ ది నేచర్.
2: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
3: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
2: Christians kuda nu Jesus 2 aksharalu vachesindi.
3: Christians also said 2 letters.
2: Muslims kuda Allah 2 aksharalu vachesindi.
3: Muslims say Allah 2 letters.
2: Annitte enduru 2 aksharalu.
3: Every religion speaks of God 2-lettered one.
2: Anduvallane Tyagaraj cheppadu.
3: So Tyagaraj said,
2: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
3: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారం అని లేకపోతే నమ శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life
1: Shiva.
0: Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi poi, Namah Shivaya, makaram lekuna pothe, Namah Shivaya, mangalam kaanetvadi, amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku mukkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu, ninna inche dira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivudavo or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రమును నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు దట్.
0: కనుక జగత్ అంతయకుడును భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: In this whole world there are none who don't chant his name.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: In one form or other he thinks of God.
0: పిల్లల పేరు పెట్టుకోనన్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: At least they will have their children named after
0: divine. నేతుని పేర్లతోనైనా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: At least he will be calling his friends who bear the names of gods.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: All names are divine.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యూ కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యూ వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your
0: dream. కానీ నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుక పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవద్గీత యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్, అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్, దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chant,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to redemption.
0: Naamanne varinchandi.
1: And you be after his name.
2: Sai Nama Kirtana Kaliyuga Sadhana ani cheppabadindi. Sarvulu nirantaramu naama sankirtanato jeevitalanu dhanyam chesukovali. ఇక రెండవ పంక్తి,
3: బోలు జై సత్య సాయి రామ్.
2: సత్య అన్నదే ఇందులో నూతన పదం. 2008 విజయదశమి దివ్యోపన్యాసంలో ఈ సత్యనారాయణుని అవతారం ప్రత్యేకమైనది, విశిష్టమైనది. మీ కన్నులకు ఒక సామాన్య మానవునిగా గోచరించవచ్చు, మీతో ఆడుతూ పాడుతూ సంచరించడం వల్ల, మీకు సన్నిహితంగా ఉండటం వల్ల ఆ విధంగా మీరు భావించడం సహజం. సత్యాన్ని పలకడమే కాదు, ఆచరించాలి. అది అత్యంత క్లిష్టంగా తోస్తుంది. మనోవాక్కాయ కర్మలను ఏకంగా చేయగలగడమే సత్యం. తలచినది, పలికినది, ఆచరించినది ఒకటే కావాలి. నా మాటలను మీరు తేలికగా తీసుకుంటారు, నా మాటలను హాస్యంగా భావిస్తారు. నేను ఏది పలికినా అది సత్యమే, హాస్యం చేసినా అందులో సత్యమే ఉంటుంది. భవిష్యత్తును దర్శించలేని వారే నా పలుకులను తేలికగా తీసుకుంటారు. ఈ దేహానికి 83 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ 83 సంవత్సరాల కాలంలో జరిగిన ఏ సంఘటనను నేను మరువలేదు. కాని మీరనుకుంటారు స్వామి మర్చిపోయారు అని. కాదు కాదు, నా డిక్షనరీలో మతిమరుపు అన్న పదానికి స్థానమే లేదు. సత్యసాయి తత్వం సోహం తత్వమే. జాగ్రత్ స్వప్న సుషుప్తులలో మరపునకు తావే లేదు. త్రికాలాతీతమైన సత్యాన్ని మానవ మాత్రులు అర్థం చేసుకోలేరు. సత్యానికి భేదం ఉండదు. నా దృష్టిలో అందరూ సమానులే. రూపనామములు వేరుగా ఉండవచ్చు, కాని అందులోని ఆత్మతత్వం ఒక్కటే. ఒక్క మానవులలోనే కాదు, సమస్త జీవరాశులలోనూ సంచరించే ఆత్మతత్వం ఒక్కటే. ఈ ఆత్మతత్వాన్ని సర్వులో గుర్తించే ప్రయత్నం చేయాలి అన్నారు.

0: మందిరమే సాయిరాం. హిందువుల యొక్క దేవాలయమే మందిరం. మందిరంలో ఉన్న సాయిరాముణ్ణి మనం స్మరించుకుంటున్నాం.
1: మస్జిద్ మే సాయిరాం,
0: మస్జిద్ మే సాయిరాం. మహమ్మదీయుల ఆరాధనా ప్రదేశం మసీదు, అనగా సాష్టాంగ ప్రణామము చేసే ప్రదేశం అని అర్థం. మసీదులో ఉన్నది కూడా సాయిరాముడే.
1: గురుద్వారే మే సాయిరాం.
0: సిక్కు మతస్థుల ఆరాధనా ప్రదేశం గురుద్వారా. గురుద్వారా అంటే గురువును చేర్చే ద్వారమని అర్థం. గురు అనగా గురునానక్. సిక్కుమత గురువులలో ప్రముఖుడు గురునానక్. ఈయనయే సామూహిక భజన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రచారం చేశాడు. వివిధ మతానుయాయుల మధ్య సామరస్యాన్ని సాధించడానికి నానక్ ఎంచుకున్న సామూహిక ప్రార్థన భజన. దైవ సన్నిధిలో తమలోని ప్రాపంచికమైన భేదాలను విస్మరించి సర్వలో భజనలో పాల్గొనే సౌలభ్యాన్ని కల్పించినది నానక్ మహాశయుడే. గురుద్వారాలో కూడా సాయిరాముడే నెలకొని ఉన్నాడు.
1: గిరిజాఘర్ మే సాయిరాం.
0: గిరిజాఘర్ అంటే చర్చి. బాబా సత్యసాయి అన్న గ్రంథంలో శ్రీ రాగణపతి ఇలా రాశారు. ఒకానొక కళాశాల ప్రిన్సిపల్ క్రైస్తవ సన్యాసిని, సాయి భక్తురాలైన ఒక అమ్మాయిని ఆమె తన కాలేజీలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు. దానితో ఆ అమ్మాయి స్వామిని గాఢంగా వేడుకోసాగింది. ఆ రాత్రి స్వామి ఆ బాలిక కలలో దర్శనమిచ్చి ఎల్లుండి అదే కాలేజీకి మళ్లీ వెళ్ళు అని ఆదేశించారు. స్వామి ఆదేశానుసారం ఆ అమ్మాయి స్వామి స్వయంగా తనకిచ్చిన ఫోటో ఒక విభూతి ప్యాకెట్ను తన చేతిలో పట్టుకుని అదే కాలేజీకి వెళ్లింది. కాలేజీలో అడుగుపెట్టగానే కాలేజ్ ప్రిన్సిపల్ గారు నీకోసం చర్చ్ దగ్గర ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆ విద్యార్థిని తన చెవులను తానే నమ్మలేకపోయింది. వెంటనే చర్చి వద్దకి పరుగుతీసింది. అంతకు ముందు రోజు తనను దగ్గరకు కూడా రానియని ఆ ప్రిన్సిపల్ ఈరోజు ఆ అమ్మాయికి ఎదురు వచ్చి ప్రేమగా పలుకరించింది. అమ్మా, నిన్నా మొన్న తిరస్కరించి మాట్లాడినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. నాకు రాత్రి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. ఒక మహనీయుడు నాకు కలలో కనిపించారు. ఆయన శిరస్సు చుట్టూ కేశరాశి కిరీటంగా వెలుగొందుతోంది. ఆయన ఎవరో నాకు తెలియదు, కాని ఒక దివ్య పురుషుడని మాత్రం గ్రహించగలిగాను. ఆయన నాతో, నీవు ఒక విద్యార్థిని హృదయాన్ని గాయపరిచావు. నీవు సత్యం దానం పేరిట దీక్ష తీసుకున్నప్పటికీ ఆ అమ్మాయిని తిరస్కరించావు. ఈ నీ ప్రవర్తన వల్ల నీ ప్రభువు యేసుని గాయపరిచావు అంటూ ఆయన యేసుప్రభువుగా మారిపోయారు. ఒకసారి కాదు, మూడు మారులు ఆ విధంగా ఆ పాదమస్తకం ఆ యేసుప్రభువును దర్శనం చేసుకున్నాను. దీనిని నేను కేవలం స్వప్నంగా కొట్టిపారేయలేను. ఆయన గురించిన వివరాలు నాకు తెలుపగలవా అని ప్రిన్సిపల్ అడిగారు. ఆ క్షణంలోనే ఆ విద్యార్థిని చేతిలోనున్న స్వామి ఫోటో కింద పడింది. దాన్ని చూడగానే, ఈ మహనీయుడే నేను కలలో చూసిన వ్యక్తి, ఈయనయే క్రైస్ట్గా నాకు కనిపించారు అన్నది. ఆ తరువాత ఆ అమ్మాయికి ఆ కాలేజీలో సీట్ దొరికింది. ఆ ప్రిన్సిపల్ హృదయంలో స్వామి సీట్ సంపాదించుకున్నారు. ఆ విద్యార్థిని ఎప్పుడు పుట్టపర్తి వెళ్లినా నా ప్రార్థన స్వామికి నివేదించమని ఆ ప్రిన్సిపల్ చెబుతూ ఉండేవారు. స్వామివారు కూడా విభూతి ప్రసాదం పంపించేవారు. అవసరమైన సలహాలను కూడా ఇచ్చేవారు. ఒకసారి ఆ ప్రిన్సిపల్, అమ్మా, నాకొక తీవ్రమైన కోరిక ఉంది. స్వామివారే ఆ కోరికను నెరవేర్చాలి. ఈసారి పుట్టపర్తి వెళ్లినప్పుడు నా ఈ ప్రార్థనను నేను ప్రార్థించినట్లుగా స్వామివారితో చెప్పు అన్నది. ఆ తరువాత ఆ విద్యార్థిని పుట్టపర్తి వెళ్లినప్పుడు స్వామి ఆ విద్యార్థిని పిలిచి, మీ మదర్ సుపీరియర్కు రోమ్లోని సెయింట్ పీటర్స్ బెసిలికాలో చివరి క్షణంలో తన ప్రాణాలు విడిచిపెట్టాలని ఆ సమయంలోనే నా దర్శనం తనకు ప్రగాఢమైన కోరిక. ఆమె కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పు అన్నారు స్వామి. ఆ విద్యార్థిని స్వామివారి మాటలను ప్రిన్సిపల్తో చెప్పగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. అందరి హృదయాలలోనూ ఉన్నది ఆ దైవమే, ఆ సాయియే అన్నది. అంతేకాదు, ఆమె కోరిక ప్రకారం సెయింట్ పీటర్స్ బెసిలికాలోనే తన చివరి క్షణాలను గడిపింది. తనకు సన్నిహితురాలైన మరో సన్యాసినికి తనకు భగవాన్ బాబా దర్శనం లభించిందని వ్రాసింది. ఆ తరువాత ఈ విద్యార్థిని పుట్టపర్తి వెళ్లినప్పుడు స్వామి, నేను రోమ్కి వెళ్లి మీ ప్రిన్సిపల్కు దర్శనం ప్రసాదించాను అన్నారు. కొన్నాళ్లకు ఆమె తనువు చాలించింది. రాగణపతి రాస్తారు, ఆమె నిజంగా ఎంతో అదృష్టవంతురాలు. వేల కొలది మైళ్ల దూరంలో నుండి స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహ సాగరంలో కరిగిపోయింది. అంతేకాదు, స్వామివారు కూడా ఆ ప్రిన్సిపల్ను అదృష్టవంతురాలిగా అభివర్ణించారు. కనుక చర్చిలో యేసుగా ఉన్నది కూడా సాయిరాముడే. ఇక చివరి పంక్తి,
1: బోలో జయ సత్య సాయి రామ్.
0: స్వామివారు తమ బాల్యాన్ని గురించి విద్యార్థులకు తెలుపుతున్న సందర్భంలో ఇలా సెలవిచ్చారు. పుట్టపర్తిలో చాలామంది ముస్లింలున్నారు. వారు పీర్ల పండుగ జరుపుకునేటప్పుడు హిందువులు కూడా ఆ ఉత్సవంలో పాల్గొనేవారు. ఆ సందర్భంగా నేను పిల్లలకు చెబుతుండేవాణ్ణి, మతం ప్రధానం కాదు, నీతి నిజాయితీలు ప్రధానం. ఆ నీతియే మానవునికి ప్రాణ సమానమైనది. కనుక కులమత విభేదాలను విస్మరించి అందరితో కలిసిమెలిసి జీవించండి, మీరు కూడా ఆ పీర్ల పండుగలో పాల్గొనండి అన్నప్పుడు ఒక పిల్లవాడు లేచి, రాజు, మా ఇంటిలో పెద్దవాళ్లు అందుకు ఒప్పుకోరు, మేము బ్రాహ్మణం అన్నాడు. అందుకు నేను, నీవు బ్రాహ్మణుడవు అనడానికి ముందు నీవు మానవుడవు అన్నది తెలుసుకో. నీ మతం ప్రేమమతం, నీ కులం మానవ కులం, కాన మానవత్వాన్ని మనస్సులో నింపుకో. ప్రేమను మించిన మతం మరొకటి లేదు అని స్వామి తెలిపారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర ప్రారంభోత్సవానంతరం స్వామి తమ దివ్యోపన్యాసంలో, సంకుచిత భావాలు కలవారే దివ్యత్వం సర్వులలో వ్యాపించి ఉన్నదని గుర్తించలేరు. వారు తాము ఎంచుకున్న రూపనామాలను తప్ప మరో రూపాన్ని కాని నామాన్ని కాని అంగీకరించరు. పైగా ఆయా రూపనామాలను విశ్వసించవద్దని, తలంచవద్దని, ఆరాధించవద్దని ఇతరులపై ఆంక్షలు విధిస్తారు. మీరంతా శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందినవారు. కనుక మీకు ఒక సూచన చేస్తున్నాను. ఇతర దేవీదేవతలను ఆరాధించేవారు వేరు, మేము వేరు అన్న సంకుచిత భావాలకు తావివ్వకండి. అట్లా చేసినందువల్ల మీ ఆరాధన దైవాన్ని మీరు కించపరిచినట్లవుతుంది. మీకు కేవలం సాయియే దైవం, ఇతర రూపనామాలతో మీకు పనిలేదని తలచకండి. అన్ని రూపములు నావే, అన్ని నామములు నావే. నేనెప్పుడూ సాయినామాన్ని మాత్రమే తలంచమని చెప్పను. నేను నా ప్రసంగం చివర పాడే భజనలోనూ సాధారణంగా సాయినామాన్ని పలుకను. ఇట్లా ఎందుకు స్వామి చేస్తున్నారని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నేను నా రూపనామాలకు మాత్రమే ప్రచారం రావాలని ఆశించను. నేనొక ప్రత్యేకమైన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ప్రపంచ మానవాళి ఏ ఏ రూపనామాలతో దైవాన్ని ఆరాధిస్తున్నారో ఆ రూపనామాల సమాహార స్వరూపమే ఈ సాయి రూపం. రామ, కృష్ణ, ఈశ్వర, సాయి అన్న నామాలు వేరువేరని మీరు భావించకండి. అన్ని నామాలు నావే. అన్ని బల్బులను ప్రకాశింపజేసే కరెంటు నేనే. బల్బులు వేరువేరుగా ఉండవచ్చు, అన్నింటికీ ఆధారం ఆ కరెంటే. కేవలం బల్బులను, వాటి ఆకృతులను, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు భేదాలు ఉత్పన్నమవుతాయి. సత్యసాయి సేవా సంస్థలు ఇటువంటి భావాలకు, భేదాలకు తావివ్వకూడదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని మీరు దర్శించాలి, అదే దైవత్వం అని స్వామి బోధించారు. ఈ పంక్తిలో విశ్వ మానవాళికి ఏకైక దైవమైన సాయిరామునికి జయమగుగాక అని మనం ప్రార్థిస్తున్నాము. అన్ని రూపనామములు మూర్తీభవించినదే సాయి అవతారమని మనం ఎలుగెత్తి చాటుతున్నాము. ఇంత చక్కని భావం తెలుసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాము.

బోధించారు. ఈ పంక్తిలో విశ్వ మానవాళికి ఏకైక దైవమైన సాయిరామునికి జయమగుగాక అని మనం ప్రార్థిస్తున్నాము. అన్ని

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ బోలో జై సాయిరాం బోలో జై సాయిరాం అన్న ఈ భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. సాయి

ఓం శ్రీ సాయిరాం. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు, సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మనలో ఉన్న కొన్ని దుర్గుణాలను, అవలక్షణాలను దూరం చేసుకునే క్రమంలో మనం ఈనాడు మరొక అంశాన్ని స్పృశించబోతున్నాము. ఇది వ్యక్తిగత సాధనకు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏదన్నా సాధించాలి అనుకుంటే దాంట్లో కావలసింది ఆత్మవిశ్వాసం. కొంతమంది ఒక పని చేపట్టినప్పుడు ఇది చేయగలమా లేదా, అయ్యో నాకున్న వనరులు సరిపోవే, నా శక్తి సామర్థ్యాలు దీనికి సరిపోవు అన్న ఒక ఆత్మన్యూనత భావం పెంపొందించుకుంటుంటారు. పరిస్థితులు అప్పుడప్పుడు అట్లాగా మనకి కనపడుతూ ఉంటాయి. మరి అలాంటి సంఘటనలో మన నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకి నడుస్తూ చక్కగా మన కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి ఏ విధంగా ఈ ఆత్మన్యూనత భావాన్ని తగ్గించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలో ఈనాటి కార్యక్రమంలో మనం చూద్దాం. ముందుగా అసలు ఈ భావం మన మనసులో మొలకెత్తితే పరిణామం ఏ విధంగా ఉంటుందో ఈ చిన్న నాటిక ద్వారా తెలుసుకుందాం. అయితే నాటిక విందామా?
1: హాయ్ వినోద్, హౌ ఆర్ యూ?
2: ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ?
1: వినోద్, నేను మన కొలీగ్ బోసాని పికప్ చేస్తానని చెప్పాను. వెల్, ఐ మస్ట్ గో నౌ, లేట్ అయిపోతుంది. కాస్త బ్రీఫ్ కేస్ నా టేబుల్ మీద పెట్టేస్తావా?
2: దానికేం, అలాగే ఇదిగో.
1: వెరీ నైస్ ఆఫ్ యూ వినోద్, థ్యాంక్ యూ. సీ యూ రాహుల్.
3: వినోద్, నువ్వు ఆ బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకున్నావు? వాడు ఆఫీసులో నీకన్నా జూనియర్, నువ్విలా మెతకగా ఉంటే లాభం లేదు బ్రదర్, తొక్కేస్తారు.
2: ఇదేమంత పెద్ద పనేం కాదు కదా రాహుల్. పోన్లే, పాపం హరిలో ఉన్నాడు.
3: హరినా పాడా, వాడు వెళ్తున్నది పికప్ చేసుకోవడానికి కాదు, మూవీకి చెక్కేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఈవేళ ఆఫ్.
2: అలాగా పోనీలే, అయినా బ్రీఫ్ కేసు పట్టుకెళ్తే తప్పేముంది?
3: నిన్ను బాగు చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదురా. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. మనమంతా కొలీగ్స్, ఇక్కడ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేం లేదు. నువ్వు మైల్డ్ గా ఉండేసరికి ప్రతి ఒక్కరూ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఎస్ సార్, యువర్ సెల్ఫ్ మ్యాన్.
2: అలాగే పోదాం.
3: అన్నట్టు ఈవేళ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద ప్రెజెంటేషన్ ఉంది కదా, మరిచిపోయాను. బాస్ చేత చేవాట్లు తప్పవరా? నువ్వేమైనా ప్రిపేర్ అయ్యావా?
2: ఏదో రాసి పెట్టుకున్నాను గాని అందరి ముందు అది ప్రజెంట్ చేస్తే నవ్వుతారేమో.
3: ఎందుకు నవ్వుతారు? అక్కడున్న వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్ కాదురా. 10 మంది 10 ఐడియాలు చెప్తే ఒక్కటి సెలెక్ట్ అవుతుంది. అంటే మిగిలినవి పనికిరాయనివని కాదు, అన్నింటిలోకి లాభసాటిగా అనిపించేదే సెలెక్ట్ చేస్తారు. అదే కదా బిజినెస్ అంటే.
2: ఏమో రాహుల్, అంతమంది ముందు మాట్లాడాలంటే నాకు మాట పెగలదు.
3: అరే వినోద్, ఏంట్రా నీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ బ్రిస్టల్ కస్టమర్ ప్రాబ్లం ని నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా సాల్వ్ చేసావో నేను చూశాను. యూ కెన్ డూ ఇట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్.
2: మిస్టర్ వినోద్, ఐఎమ్ టెరిబిలీ డిసప్పాయింటెడ్ విత్ యూ. నీ పర్ఫార్మెన్స్ బాగుందని నీకు అవకాశం ఇచ్చాను. యూ మేడ్ ఏ హ్యాష్ ఆఫ్ ఇట్. ప్రజెంటేషన్ చేత కాకపోతే ఊరుకోవాలి. మేటర్ సంగతి ఎలా ఉంచు? మంచి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదా? ప్రాజెక్ట్ డీల్ చేయడానికి డాషింగ్ యంగ్ మ్యాన్ కావాలి. నీలా తడబడే వాళ్ళు పనికిరాదు. అందుకే మేనేజ్మెంట్ నిన్ను పక్కన పెట్టి విజయ్ని ప్రమోట్ చేయాలని డిసైడ్ చేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. యూ మే గో.
3: వినోద్, నేను విన్నది రైటేనా? నిన్ను పక్కన పెట్టి విజయ్ని ప్రమోట్ చేశారట?
2: అవును, నిజమే. అంతా నా బ్యాడ్ లక్.
3: బ్యాడ్ లక్ కాదు, గాడిద గుడ్డు కాదు. నీ కెరీర్ నువ్వే పాడు చేసుకుంటున్నావు. యూ హ్యావ్ సమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వేదో తక్కువని ఎదుటివాడు ఎక్కువ అనే భ్రమలో ఉంటున్నావు. నీ పెర్ఫార్మెన్స్ బాగుందని చూసే కదా బాస్ మెచ్చుకున్నాడు. అయినా నువ్వు ఇలా ఉన్నావంటే నీ మీద నీకే కాన్ఫిడెన్స్ లేదన్నమాట. ముందు నీ ప్రతిభ మీద నువ్వు నమ్మకం పెంచుకో. ప్రాజెక్ట్ మీద నీ ఐడియాస్ నేను చదివాను, వెరీ బ్రిలియంట్. చూడు బ్రదర్, క్యాంటీన్ వాడు దోశ ఎంత రుచిగా వేసినా దాని ఖరీదు స్టార్ హోటల్లో ఛార్జ్ చేసే దానిలో 1/3 ఉంటుంది. అంత ప్రెజెంటేషన్ మహిమ. నువ్వు కూడా కాస్త ఆత్మవిశ్వాసంతో డాషింగ్ గా ఉండడం నేర్చుకోవాలి.
2: థ్యాంక్స్ రాహుల్, ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై.
1: దట్స్ మోర్ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్.

0: చూశారు కదా, ఈ నాటకంలో నిత్య జీవితంలో మనం ఇలాగా ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకుంటే ఏ విధంగా అది మన అభివృద్ధికి ఒక అడ్డంకిగా నిలుస్తుందో తెలుసుకున్నాం. మరి స్వామి ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారో ఈరోజు స్వామి ద్వారానే విందాం.
1: కాల ప్రభావం చేత, కలియుగ ప్రభావం చేత ఈనాటి మానవత్వము ఆత్మవిశ్వాసము లేక అన్యవిశ్వాసమును అభివృద్ధి పరుచుకొని అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాప్తికై అనేక విధములుగా ప్రాకుడారుతున్నారు. పశుపక్షి మృగాదులకు ఉన్నటువంటి విశ్వాసం కూడాను ఈనాడు మానవునికి లేకుండా ఉన్నది. ఒక చిన్న పక్షి లేత కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ అటు ఇటు ఊగుతుంది, కానీ ఆ చెట్టు కొమ్మ ఊగినప్పటికీ ఈ పక్షి ఏమాత్రం కూడాను అదరదు, బెదరదు. కారణం, ఆ పక్షి ఆ కొమ్మను ఆధారం చేసుకోలేదు. తన రెక్కలపైన ఆధారపడటం చేతనే ఈ కొమ్మ ఏ విధంగా ఊదినప్పటికీ తాను ఏమాత్రం కూడాను భయభ్రాంతులకు గురి కావటం లేదు. పక్షి తన రెక్కలను ఆధారం చేసుకుని విశ్వసించినప్పటికీ ఈనాటి మానవుడు తన హృదయాన్ని తన ఆత్మతత్వాన్ని విశ్వసించగా తాను అనేక విధమైనటువంటి యొక్క దిగులకు గురి అవుతున్నాడు. కనుక మానవుడు అనేక ప్రసంగములు వింటున్నాడు, అనేక గ్రంథములు పఠిస్తున్నాడు, అనేక పెద్దల ఉపన్యాసములకు ప్రవేశిస్తున్నాడు. ఇన్ని జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢంగా లేకపోతున్నది. వింటూ ఉన్నంత వరకు మాత్రము ఆనందముగా తలలోపటం, ఏదో తమకు స్వీకరించినట్టుగా భావించటం, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. కానీ విశ్వసించి ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మానవులకు ఎట్టి సందేహములకు అవకాశం ఉండదు. ఎట్టి భయభ్రాంతులు చేకూరినప్పటికీ తాను దిగులొందక ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటాడు. అన్నింటినీ ఎదుర్కొని తాను అనేక విధములైన ధైర్య సాహసంతో ముందంజ వేస్తున్నాడు. కానీ ఆధ్యాత్మిక మార్గమునందు మాత్రము వెనుకంజ వేస్తున్నాడు. అనాది కాలం నుండి భారతీయ సంస్కృతి పవిత్రమైన ఆత్మవిశ్వాసమనే ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తున్నది. ఈ ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది దినదినములకు తరిగిపోతున్నది. ప్రతి మానవునికి నీ విశ్వాసం అత్యవసరం. ఈ ఆనందం అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నది. ఏ చిన్న కార్యమునందైనా కూడా విశ్వాసం లేకుండా మనకు ఆనందం ఏమాత్రం కూడా లభ్యం కాదు. కనుక ఆత్మవిశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: ఇందాక మనం కార్యక్రమ ప్రారంభంలో ఈ నాటిక విందామనుకున్నాం కదా, విన్నాం. దాంట్లో పాపం వినోద్ బాస్ దగ్గర చాలా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. తనకి తెలివితేటలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి, కాని నేను చెయ్యగలను, బాస్ని మెప్పించగలను, ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం గావించగలను అన్న ఆత్మవిశ్వాసం తనలో లేకపోయింది. అందువల్లనే బాస్ దగ్గర ఒక చెడ్డ పేరు సంపాదించుకుని తన అభివృద్ధికి ఒక అడ్డంకిగా తన ఆత్మన్యూనతాభావం నిలిచింది. దానికి కారణాలు ఏంటి? అసలు ఈ నెగిటివ్ థింకింగ్ మనసులో మొలకెత్తడానికి మొట్టమొదటి కారణం భయం. ఆత్మవిశ్వాసం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ భయం మన మనసులో డెవలప్ అవడం మరొక ఎత్తు. అసలు దేనికి భయం? భయపడాల్సింది దేనికి? మనిషి కొన్ని వాటిలకి స్పెసిఫిక్ గా ఈ భయం డెవలప్ అవుతుందంట. ఒకటి, ఓడిపోతాము అన్న భయం, ఇది చేయగలమా లేదా అన్న భయం. ఇంకొకటి, ఇది కష్టసాధ్యమైన పని, కష్టతరమైన పని, అది అధిగమించగలమా లేదా అన్న భయం. ఈ రెండు భయాలు మానవుడి అభివృద్ధిని ఆపివేస్తాయి అన్నమాట. అది రివర్స్ డైరెక్షన్ లో తీసుకెళ్తాయి మానవుడిని. మనం జనరల్ లైఫ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ ఫెయిల్యూర్ అనేది, అరే మన వల్ల కాదు. చూడండి, ఇప్పుడు ఒక గేమ్ ఆడారనుకోండి, దాంట్లో ఒక టీం విన్ అవ్వాల్సిందే, ఒక టీం ఓడిపోవాల్సిందే. అలాగని ఓడిపోయిన వాడు ఇంకెప్పుడు ఆడడం మానేస్తాడా? అలా కాదు కదా. ఓడిపోవడం అనేది మనం ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీగా మనం భావించాలి. అలా మంచి సేయింగ్ ఉంది కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఏమో ఆ సమయంలో టైం మనది కాదు, వచ్చేసారి ఇంకొంచెం కృషి చేసి మన టాలెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకుని కష్టపడితే ఇంకా పర్ఫార్మెన్స్ బెటర్ గా అవ్వచ్చు కదా.
2: అవును. సో ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఎ ఛాలెంజ్ బట్ యాజ్ ఎ ఛాన్స్ టు ఇంప్రూవ్ వన్ సెల్ఫ్. సో ఫెయిల్యూర్స్ అనేవి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెటర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించాలి, కానీ దాన్ని చూసి భయపడకూడదు అని అంటున్నారు. అంతేనా గణేష్?
0: అంతే.
2: నిజమే, భయం అనేది అందరికీ ఉంటుంది, కొద్దో గొప్పో. ఏదో ఒక దాని గురించి భయపడని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఒక రకంగా భయం అవసరం కూడా, కానీ దేనికి భయపడాలి? మంచిగా జీవించలేమేమో అని భయపడొచ్చు. భగవంతుడికి నచ్చినట్టుగా ఉంటున్నానా లేదా అనే భయంతో ఉండడానికి ప్రయత్నించవచ్చు.
0: అటువంటివి
2: పాప భీతి అంటారు స్వామి. అటువంటిది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫియర్ అన్నమాట. అంతేగాని ఇది నేను చేయగలనో లేదో అని భయపడి చేయడమే, ప్రయత్నించడమే మానేస్తే దానివల్ల మనకి వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. అసలు ఈ ఫియర్ అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం గణేష్. చిన్న బిడ్డను తీసుకుందాం, 1 ఇయర్ ఓల్డ్. ఆ పిల్లల్ని, ఆ బిడ్డని తండ్రి గాలిలోకి ఎగరేస్తాడు, పట్టుకుంటాడు. ఆట అనమాట అది, గాలిలో ఎగరేసి పట్టుకోవడం అనేది. ఎవరైనా, అందరూ జనరల్లీ పిల్లలు నవ్వుతారు, అరుస్తూ కేరింతలు కొడతారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? వాళ్ళకి ఆ తండ్రి మీద ఉన్న నమ్మకం అనమాట, విశ్వాసం, నన్ను కింద పడనివ్వరు అనే నమ్మకం. ఆ నమ్మకం అలా అంత ఎక్కువగా ఉన్నప్పుడు భయం ఉండదు. భయం ఉంటే నమ్మకం ఉండదు. సో ఆ భయం అనేది, మనం పెరుగుతూ పెరుగుతూ నేర్చుకునేదే కాని పుట్టుకతో వచ్చేది కాదు. దీని ద్వారా మనకు అది అర్థమవుతుంది. మన అన్నోయింగ్లీ, అంటే మనకి తెలియకుండానే ఆ భయం అనేది మన క్యారెక్టర్ లోకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు తల్లి ఉంది, పాపం పిల్లల వెనకాల పడుతూ భోజనాలు పెడుతూ ఉంటారు, అన్నం పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి కొద్దిగా తింటే చాలు అని. ఆ తాపత్రయం తల్లి మనసు అదే, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒక రకంగా తినిపించాలి అని. ఆ ప్రాసెస్ లో చూడు, నువ్వు తినపోతే బూచాడు వస్తాడు అంటారు, అది ఒక భయం. ఆ భయాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం పిల్లలకి.
0: అది కూడా మనం ఫుడ్ తో పాటు పెడుతున్నాం,
2: ఫుడ్ తో పాటు. అది చాలా డేంజరస్ కాంబినేషన్. అలాగే మీరు, మన స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మనందరికి చాలా సుపరిచితమే ఇది. ఇప్పుడు కూడా పిల్లలకి బాగా చదువుకుంటాం, ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, కానీ ఆ వెళ్లే ముందర భయం, అంతా రాయగలనా లేదా, నాకు తెలిసిన వస్తాయా లేదా. ఆ సబ్జెక్ట్ ఒక సంవత్సరం బట్టి చదువుతున్నాం, మన టెక్స్ట్ బుక్ లో ఇంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి, మనం చదువుకున్న సబ్జెక్ట్ గురించే అడుగుతారు. నేను మ్యాథ్స్ పేపర్ కి సైన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే భయపడాలి, లేదు నేను 7th స్టాండర్డ్ ఎగ్జామ్ కి వెళ్తూ 10th స్టాండర్డ్ పేపర్ వస్తుందంటే భయపడాలి. అలా ఏం జరగడం లా అక్కడ. ప్రిపేర్ అయింది సైన్స్ కే, ప్రిపేర్ అయిన సబ్జెక్టే, ప్రిపేర్ అయిన క్లాసే, ప్రిపేర్ అయ్యాను వెళ్తున్నాను, అయినా భయం. ఎందుకు? సరిగా చేయగలనా లేదా అనే భయం అనమాట. అలాగే పాపం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకుంటూ ఉంటారు, మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తాం, లేదు ఈ ప్రాపర్టీ కొంటాము, అది పెరుగుతుందా పెరగదా, అది పడిపోతుందేమో దాని వాల్యూ, అప్పుడు ఏమవుతుంది, భయం. వీటన్నిటికీ, ఈ భయానికి కారణం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఫియర్? అంటే ఒక రకంగా చూస్తే అటాచ్మెంట్ ఏమో అనే డౌట్ వస్తుంది మనకి.
0: దాంట్లో డౌట్ ఏం లేదు, అదే కారణం.
2: అదే కారణం అయి ఉండొచ్చు. అంటే నాకు మార్క్స్ బాగా రావాలి అనే పట్టుదల ఉండడం మంచిదే, కానీ ఆ దాని మీద మోహం ఉండకూడదు.
0: కరెక్ట్.
2: నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు రావాలి. దేర్ ఆర్ నో సెట్ రూల్స్ ఇన్ లైఫ్ గణేష్. భగవంతుడు మనకి ఏది మంచిదైతే అది చేస్తాడు అంతే. సో అదొకటి, లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బు అది పాడే, అది వృధా అయిపోతుందేమో అనే అటాచ్మెంట్, భయం. సో మోహం అనేది, అటాచ్మెంట్ అనేది మనకి భయానికి దారితీస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. కురుక్షేత్రం, ధర్మక్షేత్రంలో యుద్ధం మొదలవ్వబోతోంది. మొదటి రోజు కృష్ణుడు రథసారథి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవంతుడు, అర్జునుడు రథంలో కూర్చునున్నాడు. కృష్ణ, నన్ను రెండు సేనల మధ్యలోకి తీసుకువెళ్ళు అని అడుగుతాడు. ఆయన తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే ఎదురుగుండా అర్జునుడు చూసిందేంటి, తాతలు, గురువులు,
0: బంధువులు,
2: స్నేహితులు, అలాగే సోదరులు, బావలు, వీళ్ళు అందరినీ చూసి ఆయన వెంటనే నాకసలు యుద్ధమే వద్దంటాడు. నాకు ఈ రాజ్యమూ వద్దు, ఇంతమందిని చంపుకుని గెలిచే రాజ్యం నాకు వద్దు, నాకు యుద్ధం వద్దు, నేను యుద్ధం చెయ్యనంటాడు. నన్ను వెనక్కి తీసుకువెళ్ళిపో అని అడుగుతాడు కృష్ణుణ్ణి. దేనివల్ల? అర్జునుడు ఆయన్ని మించిన వీరుడు ఆ రోజుల్లో ప్రపంచంలోనే లేడంటారు. పోనీ ఆయన ఏమైనా ఆ రోజు వచ్చారా యుద్ధానికి? 13 ఏళ్లు 12 ఏళ్లు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, మొత్తం వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సైకలాజికల్ గా. యుద్ధం వస్తుందని తెలుసు వాళ్ళకి. అలాగే ఎన్నో అస్త్రశస్త్రాలను సంపాదించుకున్నారట, పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించుకుని తీసుకొచ్చుకున్నారట అర్జునుల వారు. అలాంటి అర్జునుడు ఆ క్షణంలో ఆ వీక్నెస్ కి తావిచ్చారంటే దేనివల్ల? మోహం. వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళందరినీ చంపుకుంటే అంటే అందరినీ కోల్పోతున్నాను, నా బంధువులందరినీ కోల్పోతున్నాను నేను అనే ఆ అటాచ్మెంట్ వల్ల కర్మే చేయనన్నాడు ఆయన.
0: ధర్మాన్నే మర్చిపోయాడు,
2: ధర్మాన్నే మర్చిపోయాడు. అఫ్ కోర్స్ దానివల్ల ప్రపంచానికి మేలు జరిగింది అనుకోండి, భగవద్గీతను వినగలిగాము మనం, పొందగలిగాము. కానీ అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి?
0: కానీ ఆ సమయంలో కృష్ణుడు అర్జునుని తిడతాడంట. ఎంత దారుణంగా తిడతాడంటే నీకు సిగ్గు లేదు అన్న లెవెల్ కి తిడతాడంట. అప్పుడే ఆ భావం, ఆ ఫైర్ అనేది అర్జునుడి మనసులో రేకెత్తి నేను సరైన దానికోసం నేను ఫైట్ చేస్తున్నానన్న ఆలోచన మళ్లీ స్ప్రింగ్ అవుతుందంట. సో ఆ విధంగా కృష్ణుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించమని అర్జునుడికి ఆ సమయంలో చెప్తాడు. మోహాన్ని దూరం చేసుకుని,
2: మోహాన్ని దూరం చేసుకుని ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తూ ఆయనకి ఎంతో కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తాడు కృష్ణుడు. ఎందుకు నువ్వు భగవద్గీత అంతా చూస్తే అంతే కదా, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ దాని రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించి నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట. సో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఏదైనా పరమశత్రువు అంటూ ఉందంటే
0: భయం. అండ్ స్వామి ఇంకొక పాయింట్ కూడా చెప్తారు, సంశయాత్మ వినశ్యతి. మనకి ఎప్పుడైతే డౌట్ ప్రారంభమైందో మనసులోని, దట్ లీడ్స్ టు ఫియర్. సో ఆ డౌట్ కూడా మనకి ఉండకూడదు అని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే ఇది చేయగలనా లేదా, ఆ డ్యూయల్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఫినిష్, మన పతనానికి అదే ఫస్ట్ స్టెప్,
2: మొదటి మెట్టు.
0: అండ్ ఈ ఫియర్ ని ఎట్లాగా మనం అధిగమించవచ్చు, ఈ భయాన్ని? అంటే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ఆత్మవిశ్వాసం మనం పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా మనలో ఆ భయాలు తొలగిపోతాయి. ఈ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం అంటే ఏంటి? దీంట్లో కొంచెం ఇది ట్రిక్కీ. అప్పుడప్పుడు ఇది నేను చేయగలను అనుకుంటాం, ఇది నేనే చేయగలను అనుకుంటాం. చాలా వెరీ వెరీ థిన్ లైన్, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అహంకారాన్ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలి.
2: ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్యలో చాలా ఫైన్ లైన్ ఉంటుంది, ఆ తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది.
0: స్వామి ఒక పర్టికులర్ విషయం చెప్తారు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం స్కిప్ అవుతూ ఉంటాం. నేను చేయగలను అని అనుకోవటము ఒక విధమైనటువంటి అహంకారం అయితే, నేను చేయలేను అని అనుకోవడం కూడా ఒక విధమైనటువంటి అహంకారం అది. ఎందుకంటే అది బాడీ అటాచ్మెంట్ తో ఎప్పుడైతే రిలేట్ అయ్యిందో అది అహంకారం. స్వామి అది చెప్తారు, అందుకే జస్ట్ యాక్ట్, మనం చేయవలసిన కర్మ మనం చేసేయాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం మాట్లాడుకుంటున్నాం, కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ మనం పెంచుకున్నప్పుడు, ఏ సెల్ఫ్? స్వామి చాలా చక్కగా చెప్తూ ఉంటారు, రెండు డిఫరెంట్ సెల్ఫ్లు ఉన్నాయంట. ఒకటి త్రీ వర్డ్స్ సెల్ఫ్ ఐ, ఒకటి సింగిల్ వర్డ్ సెల్ఫ్ ఐ. ఆ చిన్న ఐ ఈవైఈ అంటారు స్వామి. ఈరోజు పొద్దున్నే అది వినడం జరిగింది, మనం ఈరోజు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి శ్రోతలందరికీ చెప్తున్నాము. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి, అందరిలోని ఆ చిన్న ఈవై ఉన్నదంట, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది కనిపిస్తుంటుంది. మన కళ్ళు, ఒకళ్ళు చూసే దృష్టి ఇంకొకళ్ళు చూసే దృష్టి వేరేగా ఉంటాయి, కానీ అందరిలో ఉన్నటువంటి ఆ బిగ్ ఐ ఏదైతే ఉందో అది అసలైన సెల్ఫ్, అదే పరమాత్ముడు. ఆ దివ్య శక్తి ఏదైతే అందరిలో ఉన్నదో దట్ ఈస్ ది హయ్యర్ సెల్ఫ్. దాంట్లో మనం విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకోవాలని స్వామి చెప్తారు. ఒక మంచి ఎగ్జాంపుల్, వివేకానందుల వారు భిక్షాటనకి వెళ్లేటప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్, కోతులు తన చుట్టూ చేరి చాలా ట్రబుల్ చేయడం మొదలుపెట్టినాయంట. అది చాలా పెద్ద పెద్ద మంకీస్ ఆ చుట్టుపక్కలున్నవి. తను పాపం నడుస్తూ ఉంటే అవి వెంటాడి సరే తరుగుదామని ట్రై చేస్తున్న సమయంలో పాపం భయపడ్డాడంట ఆయన. అన్ని కోతులు ఒకేసారి వస్తే ఎవరికన్నా భయం వేస్తుంది. ఆ కోతులు వచ్చి చివరికి అవి రక్కడం గిల్లడం మొదలుపెట్టాయంట వివేకానందుల వారిని. ఈయన ఇంకా చేసేదేమీ లేక ఇంకా పరిగెట్టడం ట్రై చేశాడు. పరిగెడుతూ ఉంటే అప్పుడు ఒక సన్యాసి ఎదురయ్యాడంట ఆ సమయంలో. అరే ఈ విధంగా కోతులు ఎదురైతే ఉంటే నేను ఎట్లా భిక్షాటం చేసుకునేది అని ఒక విధమైనటువంటి భయం మొదలైంది. ఆ సన్యాసి ఎదురయ్యి ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అన్నాడట. ఇట్లా కోతులు నన్ను తరుగుకుంటూ వస్తున్నాయి, అందుకే నాకు భయం వేసింది, పరిగెడుతున్నాను. ఇక్కడే ఆగు, యు ఫేస్ ద మంకీస్ అన్నాడు ఆయన. అటువైపు తిరుగు, ఆ కోతుల వైపు చూసి ఒక్కసారి నీ కళ్ళు ఎర్రచేయి, దాని వేపు వెళ్ళు, ఫేస్ దెమ్. ఫేస్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా నువ్వు తక్కువ అన్న ఆలోచన వాటికి పోతాయి, నువ్వు కూడా బలవంతుడివి అన్న భయం వాటిల్లో మొదలవుతాయి, అప్పుడు అవి మన నుంచి దూరంగా ఉంటాయి అని చెప్తూ జీవితానికి ఒక సామ్యాన్ని చెప్తున్నారు వివేకానందుల వారు. లైఫ్ ఇస్ నెవర్ అ బెడ్ ఆఫ్ రోజెస్. ఒక పూలపాంపు కాదు మన జీవితం. ప్రతి క్షణం ప్రతి సిచ్యువేషన్ కూడా మనకి మన టాలెంట్ ని మన ఆలోచన విధాన్ని పరీక్ష చేస్తూనే ఉంటాయి. ఆ సమయంలో మనం భగవంతుడి పేద మనలో మనకి ఎంత విశ్వాసం ఉన్నది అని భగవంతుడు టెస్ట్ చేస్తాడు. టెస్ట్ హిస్ ఇస్ టెస్ట్. సో ఇట్లాగా ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ది హయ్యర్ సెల్ఫ్ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు ఈ భయం అనేది మనకి తగ్గిపోతుంది.
2: ఫేస్ ద ఛాలెంజ్ అన్నమాట. ఛాలెంజ్ నుంచి పరిగెత్తడం కాదు, భయపడటం కాదు, ఫేస్ ద ఛాలెంజ్. బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఎన్నోసార్లు స్వామి చెప్పగా విన్నాము, మీలో మీకే నమ్మకం లేనప్పుడు భగవంతుణ్ణి ఎలా నమ్ముతారు అని. సో ముందర మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్తారు స్వామి. ఒక రకంగా ఆలోచిస్తే మనల్ని మనం నమ్మడం అనేది చాలా సింపుల్ ఏమో అనిపిస్తుంది.
0: అది ఎలాగా?
2: ఒక్కసారి ఆలోచిద్దాము. ఒక స్ట్రేంజర్ అంటే మనకి అపరిచిత వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్లతో మనం వెళ్లి మా ఇంట్లో ఇవాళ ఇలా జరిగింది, మా నాన్నగారు నాతో ఇలా అన్నారు, మాకు ఇక్కడ పొలం ఉంది, లేదు నేను ఇది చదువుకున్నాను, నా బ్యాగ్ నువ్వు పట్టుకో అని ఇవ్వడం, ఇలాంటివి చేస్తామా? చెయ్యం కదా. ఎందుకు చెయ్యం? ఎందుకంటే మనకి వాళ్ళు తెలియదు, తెలియని విషయాన్ని మనం నమ్మలం కదా. తెలియని విషయాన్ని నమ్మడం అనేది చాలా కష్టమైన పని. అదే మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్ తో డిస్కస్ చేసుకోగలిగే విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు. చూడు ఇవాళ ఇలా అనుకుంటున్నాను, ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నేను ఇది చదువుకుందాం అనుకుంటున్నాను, వాటెవర్, ఇక్కడికి వెళ్లాను, ఇది చూశాను, అంత హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఎంత మటుకు అతను మీకు ఎంత మటుకు తెలుసో ఆ లెవెల్ మటుకు మాట్లాడతారు. సో మనకి వారి గురించి ఎంత తెలుసు అనే దాని మీద మన నమ్మకం ఆధారపడి ఉంటుంది. అవునా కదా?
0: అంతే.
2: ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మీరున్నారు స్వామి కాకుండా మీ గురించి కంప్లీట్ గా 100% పూర్తిగా తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి.
0: నాకు నేనే బాగా తెలుసుకుంటాను
2: కదా. కన్న తల్లిదండ్రులకు కూడా 99% తెలుస్తామేమో,
0: కానీ మన ఆలోచనలు అవి వాళ్ళకి
2: తెలియదు. తెలియదు, మనం మాట్లాడే మాటల్ని వింటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోగలరు, కానీ మనం ప్రతి ఒక్క ఆలోచన వాళ్ళకి తెలుస్తుందా? మన ప్రతి ఒక్క కోరిక వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. భగవంతుడికి తెలుస్తుంది, మీకు మీకే తెలుస్తుంది. సో ఈ ప్రపంచంలో మిమ్మల్ని మొత్తం పరిపూర్ణంగా 100% మీ గురించి తెలిసింది ఎవరికంటే మీకే. అంత తెలిసిన మీకే మీ మీద నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది? సో మనల్ని మనం నమ్మడం అనేది చాలా సింపుల్ ఏమో అనిపిస్తుంది. నమ్మకానికి పునాది నోయింగ్ ద అదర్ పర్సన్ ఆర్ నోయింగ్ సంథింగ్. ఆ తెలియడం అనేదే నమ్మకానికి పునాది అయితే నా గురించి నాకు అంతా తెలుసు, మరి నాకు ఈజీ అవ్వాలి నన్ను నేను నమ్మడం. సో ఆ విషయం గనక మనం తెలుసుకుంటే మేబీ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఇందాక చెప్పారు ఫేస్ ద ఛాలెంజ్ అని, అది చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఎడ్మండ్ హిల్లరీ, ఆయన మనందరికీ తెలిసిందే, టెన్జింగ్ నార్కెన్ ఎడ్మండ్ హిల్లరీ, ఎవరెస్ట్ ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన వాళ్ళు ప్రపంచంలో వీళ్ళిద్దరు అనమాట. ఆ తర్వాత ఎంతో మంది టీమ్స్ వెళ్లారు, కానీ ఆయన కూడా మొదటి అటెంప్ట్ లో చేయలేకపోయారట, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోలేకపోయారట, వెనక్కి తిరిగి వచ్చేసారనమాట. సో అలా వచ్చేసిన తర్వాత ఆయన కమ్యూనిటీలో ఆయన్ని ఒక గెస్ట్ లెక్చర్ కింద ఒక చిన్న కాన్ఫరెన్స్ కి పిలవడం జరిగింది. అయితే ఆయన చాలా ఆలోచించారట, నేను సక్సీడ్ అవ్వలేదు, నేను విజయం సాధించలేకపోయాను, ఇప్పుడు నేను వెళ్లి వాళ్లతో ఏం మాట్లాడతాను నా గురించి అని ఆలోచించి ఆలోచించి మొత్తానికి సరే నేను వెళ్తాను, నేను బికాజ్ నేను ఫెయిల్ అవ్వలేదు కూడా, నేను విజయాన్ని సాధించలేకపోయాను కానీ నేను ఫెయిల్ అవ్వలా. సో ఎందుకు ఫెయిల్ అవ్వలేదు అనే దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటి, యూ ఫెయిల్ ఓన్లీ వెన్ యూ స్టాప్ ట్రయింగ్. మనం దానికోసం ప్రయత్నించడం ఆపేసినప్పుడే మనం ఓడిపోయినట్టు లెక్క. యాజ్ లాంగ్ యాజ్ మనం ప్రయత్నం కంటిన్యూ అవుతున్న రోజులు మనం ఆ ప్రాసెస్ లో ఉన్నట్టే గాని ఓడిపోయినట్టు లెక్కలేదు అని, నేను ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నా కాబట్టి నేను ఓడిపోలేదు అనే ధైర్యంతో నమ్మకంతో ఆయన వెళ్లారు. వెళ్లి ఆయన వెళ్ళినప్పుడు హీఈస్ సో వెరీ కనెక్టెడ్ టు ఎవరెస్ట్ కదా, సో అక్కడంతా ఎవరెస్ట్ పిక్చర్స్ ఉన్నాయట. ఒక ఎవరెస్ట్ పిక్చర్ పెట్టారట, అది చూసి ఆయన ఒకే ఒక మాట అన్నారట, నేను నిన్ను ఎప్పటికైనా గెలుస్తాను ఎందుకంటే నేను ఇంకా ఎదుగుతూనే ఉన్నాను అని. సో ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్, సో ఐ విల్ సమ్ డే కాంకర్ యూ అని ఎంతో నమ్మకంతో హీ మేడ్ ఎ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ అటెంప్ట్ లో ఆయన ఎవరెస్ట్ ని అధిరోహించడం అనేది జరిగింది మనకి తెలుసు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ద బిలీఫ్ అనమాట, బిలీఫ్ దట్ ఐ హావ్ బీన్ ఫెయిల్డ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నారు కదా, ఫెయిల్యూర్ అనేది మనం ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు జరుగుతుంది, కానీ ప్రయత్నిస్తున్న రోజులు మనం ఓడిపోయాము అనే ఆలోచన కూడా మనకి రాకూడదు.
0: అంతే, ఈ అండ్ ఈ డిఫికల్టీస్ తప్పవు
2: తప్పవు,
0: అది మనం ప్రాక్టికల్ గా మనం ఆలోచించి వి హావ్ టు బి రెడీ ఫర్ ద సిచ్యువేషన్.
2: ఇప్పుడు మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకోండి ప్రపంచంలో, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకున్నా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే ఉంటారు. ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. సో దానికి అది ఇనేవిటబుల్ అనమాట లైఫ్ లో, అది మనం తప్పించుకోలేం. ఫెయిల్యూర్ ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు మీరు కరెక్ట్ గా చెప్పినట్టు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దానికి భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా అని మనం ఆలోచించాలి.
0: ఎగ్జాంపుల్ మనం థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకోండి, ఆ బల్బ్ కనిపెట్టే ముందర హీ ఫెయిల్ 950 సార్లు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంట.
2: అవును.
0: సో ఫైనల్ గా ఆ బల్బ్ కనిపెట్టినప్పుడు అతను చేసిన స్టేట్మెంట్ చూడండి. స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక టంబ్లర్ స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు, టంబ్లర్ లో హాఫ్ గ్లాస్ ఫుల్ ఉన్నది అనుకోండి, హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? ఒక మనిషి క్యారెక్టర్ ని వాడు తీసుకునే డిసిషన్ బట్టి, వాడు ఇచ్చే ఆన్సర్ బట్టి యూ కెన్ అండర్స్టాండ్ హిస్ క్యారెక్టర్. ఈ హాఫ్ గ్లాస్ ఫుల్ అన్న ఆలోచన వాడికి వచ్చిందంటే హీస్ అ పాజిటివ్ పర్సన్, పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టు. ఈ గ్లాసెస్ హాఫ్ ఎంప్టీ అంటే వాడు ఎప్పుడూ లేని దాని గురించి ఆలోచిస్తున్నాడు, గాని ఉన్నదానికి కృతజ్ఞత తెలుపుకుంటూ దాని మీద బిల్డప్ చేసుకుందామని ఆలోచించడంట. సో దాంతో ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఆ స్టేట్మెంట్ ఏంటి, 950 టైమ్స్ ఏమి చేయకూడదో, ఏం చేస్తే ఫెయిల్ అవుతుందో నేను గ్రహించాను, అందుకే ఇది సక్సీడ్ అయిందంటాడు. అసలు ఎంత పాజిటివ్ థింకింగ్ ఉండాలి దాంట్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అలాగే మన ఐన్స్టీన్ కూడా E=mc² కనిపెట్టినప్పుడు హీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ నాట్ మీ, దేర్ ఈస్ సమ్ అదర్ హయ్యర్ ఫోర్స్ విచ్ హాస్ ఫౌండ్ అవుట్ దట్ దిస్ ఈస్ కరెక్ట్. సో దట్ అదేంటి, కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ విచ్ ఈస్ మచ్ హయ్యర్ దాన్ ద్రీ లెటర్డ్ YEYE. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొడైకెనాల్ లో ఒకసారి స్వామి బెంజ్ కార్ ఉన్నదంట, మంచి పాష్ కార్. స్వామి నిలబడి దాని పక్కనే ఒక్కొక్కరిని ఫోటోలు తీసుకోవడానికి పిలుస్తున్నారట. స్వామి కార్ పక్కనే స్వామి ఒక సైడ్ నుంచి ఉన్నారు బానెట్ మీద చేపెట్టుకుని, ఇంకొక సైడ్ ఒక్కొక్కరు వచ్చి ఫోటో దిగుతున్నారంట.
2: చాలా ఫేమస్ ఫోటో కూడా స్వామి బానెట్ మీద చేపెట్టుకుని ఉండగా చాలా మెజెస్టిక్ గా.
0: సో ఆ టైంలో అనిల్ కుమార్ గారు టర్న్ వచ్చిందట. అనిల్ కుమార్ గారు వచ్చారు, ఫోటో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏమి ఈ కారు కొంటావా అని అడిగారంట స్వామి. స్వామి ఈ కార్ నేను ఎలా కొంటాను స్వామి అన్నారంట. ఈ కొనలేవా అంటే, స్వామి మీరంటే ఈ ప్రపంచానికి ఈ విశ్వానికే మహారాజు, మీరు ఇట్లా చిటికేస్తే మీకు కావలసినవన్నీ వస్తాయి, నేను చాలా చిన్నవాడిని ఇంత పెద్ద కారు కొనే స్తోమత లేదు అని అంటారట అనిల్ కుమార్ గారు. అప్పుడు స్వామి చెప్పిన స్టేట్మెంట్ చూడండి, ఏమిరా భగవంతుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదా, స్వామిని నువ్వు ఒక్కసారి తలుచుకుంటే నీకు ఇది ఇస్తారన్న నమ్మకం లేదా, భగవంతుడిలో నీకు నమ్మకం లేదా అని అడిగారంట. అసలు ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. సో వెన్ యూ డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, మీకు ఆటోమేటిక్ గా ఆ ఆత్మవిశ్వాసం నీలో నీకు నమ్మకం వస్తుంది.
2: అవును, స్వామి చాలా చాలా సార్లు స్వామి ఇది చెప్పడం జరిగింది గణేష్. ఎంత స్వామి ఈ విషయం చెప్పేటప్పుడు కూడా ఎంతో ఫోర్స్ఫుల్ గా చెప్తారన్నమాట, చాలా ఎంఫర్టిక్ గా. స్వామి చెప్పిన ఎనాలజీ విందాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పునాదిట, పునాది వంటిది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మతృప్తి, ఉన్నదానితో తృప్తి చెందడం, అది వాల్స్ లాగా. సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూఫ్ లాగా, అంటే పైన ఉన్న పైకప్పులాగా ఇంటికి. ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ అనేది లైఫ్ అని చెప్తూ, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి జీవికి గమ్యం ఏంటి, వాట్ ఈస్ అ గోల్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఆలోచిస్తే రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. అదైతే స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ దాకా చేరుకోవడానికి పునాది ఏమిటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మనకి ఆత్మవిశ్వాసం ఉంటే అదే మనల్ని పరమాత్మ దాకా తీసుకెళ్లగలదు అని ఎంత సింపుల్ గా ఈజీగా చెప్తున్నారో స్వామి.
0: ఈ మీరు చెప్తుంటే ఒకసారి స్టూడెంట్స్ అంటే స్వామి ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు మీలో అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఉన్నది. చాలా ఫేమస్ డ్రామా భజగోవిందం స్వామి స్వయంగా రాసింది. అప్పట్లో ధర్మక్షేత్రానికి తీసుకువెళ్లి స్వామి ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ అందరి చేత అక్కడ ప్రజెంట్ చేయించారు ధర్మక్షేత్రంలోని ముంబై. అది ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ అందరికి. దాంట్లో ఒక సీనియర్ స్టూడెంట్ ద బెస్ట్ యాక్టర్, ఆ అబ్బాయి కొంచెం యాక్టింగ్ తెలిసినవాడు, ఈ మొత్తం డ్రామాని డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట ఆ అబ్బాయి. మధ్యలో ఒక మర్చెంట్ రోల్ ఏదో దాంట్లో ఉన్నదట ఆ భజగోవిందం దీంట్లో. ఆ మర్చెంట్ రోల్ చేసే అబ్బాయికి పాపం సరిగ్గా డైలాగ్ చెప్పడం రావట్లేదు, సరిగ్గా యాక్ట్ చేయడం రావట్లేదంట. సో దానివల్ల ఆ అబ్బాయి కొంచెం చాలా అసంతృప్తిగా ఉన్నాడంట. అరే నేను చేయలేకపోతున్నాను, స్వామిని హ్యాపీ చేయలేనేమో అన్న ఒక నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయిపోయిందంట ఆ అబ్బాయికి. అప్పుడు పాపం జ్వరం వచ్చిందంట ఆ ప్రాసెస్ లోని. జ్వరం వచ్చి రెస్ట్ తీసుకోవడానికి 3 డేస్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారట. సరే టీచర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లాగా ఈ క్యారెక్టర్ చేసే అబ్బాయికి జ్వరంగా ఉన్నది, ఒక 3 డేస్ ఆఫ్ తీసుకుంటాడని చెప్తే సరే అని చెప్పి కొనసాగింది. ప్రాక్టీస్ చేసే టైంలో ఈ ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నాడో అబ్బాయి, ఈ రోల్ కూడా ఆ అబ్బాయి చేయడం మొదలుపెట్టాడంట. సరే ఆ అబ్బాయికి ఎలాగో చేయడం రావట్లేదు కదా అని స్వామికి విన్నవించారు. స్వామి, ఆ అబ్బాయి సరిగ్గా చేయటం లేదు ఈ రోల్కి, ఈ అబ్బాయినే పెట్టేసుకుందాం ఈ రోల్కి, మార్చేద్దామని చెప్పారట. అప్పుడు స్వామి చెప్పిన స్టేట్మెంట్ ఎంతో టచింగ్ అనమాట. స్వామి అన్నారు, ఆ రోల్ కాదు నాకు ఇంపార్టెంట్, ఆ అబ్బాయి నాకు ఇంపార్టెంట్, ఆ అబ్బాయే చేసి తీరాలి రోల్ని అని చెప్పారంట స్వామి చెప్పారట. అప్పుడు వెళ్ళి ఆ స్టూడెంట్కి ఇలాగ ఇన్ఫార్మ్ చేయడం జరిగితే నెక్స్ట్ రోజు నుంచి ప్రాక్టీస్ సెషన్కి వచ్చాడు. అప్పటి నుంచి 3x ఆఫ్ ఎఫర్ట్ పెట్టడం మొదలుపెట్టాడంట అబ్బాయి ఆ రోల్ చేయడానికి. రోల్ చిన్నదే కానీ ది ఎఫర్ట్ విచ్ హీ వాజ్ పుట్టింగ్ టు మేక్ స్వామి హ్యాపీ. చూడండి, స్వామికి మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది కానీ మనకి స్వామి మీద కాన్ఫిడెన్స్ ఆ సమయంలో లేదు. ప్రాక్టీస్ చేశాడు, డ్రామా సూపర్ హిట్ అయింది, ఓకే ఓకే అయింది ఆ అబ్బాయి రోల్. హీ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. లాస్ట్ లో గోల్డ్ స్టీన్ గారు అక్కడ వన్ ఆఫ్ ది గెస్ట్ స్వామి దగ్గర పర్సనల్ సెషన్ లోకి వచ్చినప్పుడు స్వామి అడిగారట, సరే ఈ రోజు డ్రామా చూసావు కదా గోల్డ్ స్టీన్, అందరికన్నా బాగా ఎవరు యాక్ట్ చేశారు అని అడిగారంట. ఆబ్వియస్ ఆన్సర్ ఏంటి, ఆ డైరెక్ట్ ఎవరైతే డైరెక్ట్ చేశారో లేకపోతే హీరో ఆఫ్ ది డ్రామా కి బెస్ట్ యాక్టర్ అనుకుంటా. కానీ గోల్డ్ స్టీన్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అప్పటిదాకా ఈ ఎక్స్పీరియన్సెస్ కి దీనికి ఏం సంబంధం లేదు ఆయనకి, హీ వాజ్ అ 3rd పర్సన్ టోటలీ. ఆయన చెప్పారట, స్వామి ఆ మర్చెంట్ గా వేసిన అబ్బాయి చాలా న్యాచురల్ గా చేశాడు, చాలా నాకు నా ఉద్దేశంలో హీఈస్ ద బెస్ట్ యాక్టర్ అన్నారంట. అప్పుడు ఆ అబ్బాయికి ఇట్ స్ట్రక్ హిమ్, స్వామి ఎందుకు ఆ అవకాశం తనకి ఇచ్చారంటే తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి స్వామి ఆ ఛాన్స్ ఇచ్చారని ఆ అబ్బాయికి అనిపించిందట. అప్పుడప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే మనం అంటాం, ఓ గాడ్ ఐ హ్యావ్ అ బిగ్ ప్రాబ్లం, బా స్వామి మాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అలా ఎందుకు అనుకుంటారు, ఆ ప్రాబ్లం చెప్పాలంట. ఏ ప్రాబ్లం, ఏ సమస్య, నాకు పెద్ద దేవుడు ఉన్నాడు నా పక్కని, నువ్వు ఏమీ కాదు దాని ముందు, యు ఆర్ నథింగ్ బిఫోర్ మై గాడ్ అని చెప్పాలట. అది మనం డెవలప్ చేసుకోవాల్సిన ఆత్మవిశ్వాసం.
2: అది ఈ అబ్బాయి గురించి చెప్తూ ఉంటే గణేష్, అతను మీరు అన్నారు 3x ఎఫర్ట్ పెట్టాడు ఆ తర్వాత నుంచి, కష్టపడి పనిచేసి చేయగలిగాడు చివరికి అద్భుతంగా. ఎంత అద్భుతంగా అంటే అతనే అందరికంటే బాగా చేశాడు అనిపించుకున్నారు. అలా అంత ఎఫర్ట్ అతను పెట్టడానికి కానీ ఉన్నట్టుండి అతని ఇంట్రెస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎఫర్ట్ ఎనర్జీ అంతా పెరగడానికి కానీ కారణం ఏంటనేది ఒకసారి మనం చూస్తే భగవంతుడు తప్ప అక్కడ కారణం ఏమీ లేదు,
0: అంతే
2: స్వామి ఒక్కరే కారణం. స్వామి అన్న ఒక్క మాట, లేదు నాకు ఆ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని ఎప్పుడు స్వామి అన్నారని అతనికి తెలిసిందో వెంటనే అతని మొత్తం ఫోకస్ ఏమైంది, స్వామిని సంతోష పెట్టాలి, స్వామికి నచ్చేటట్టుగా చేయాలి అని. సో ఇలా చూసుకుంటే వెన్ వి ఫోకస్ ఆన్ గాడ్, భగవంతుడి మీదే మన దృష్టి పెట్టి ఏ పని చేసినా అందులో కాన్ఫిడెన్స్ ఎఫర్ట్ ఎనర్జీ ఇవన్నీ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అనిపిస్తుంది కదా.
0: మనం దగ్గర అవుతున్నాము ఈ క్లోజింగ్ కి. ఈ క్లోజ్ చేసే ముందు ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తు చేసుకోవాలి. స్వామిది ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మొట్టమొదటిది ఫాలో ది మాస్టర్. మన మాస్టర్ ఏంటి స్వామి ఎప్పుడు అంటారు, లోపలున్న కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్. ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఫేస్ ద డెవిల్. ఆ డెవిల్ ఏంటి, మనలో ఉన్న భయాలు, అదే ఓడిపోతామన్న భయం, చేయగలమా లేదా అన్న భయం, కష్టాలు ఎదురవుతాయన్న భయం, ఇవి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. దానికి ఫైట్ టిల్ ది ఎండ్ అంటారు స్వామి. వెరీ పవర్ఫుల్ గా చెప్తుంటారు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితేవి, పట్టు నెగ్గడు దాకా విడవకుండు అంటారు. సో వన్స్ యూ హావ్ టేకెన్ అప్, ఫినిష్ ఇట్. ఆ లాస్ట్ లో స్వామి ఫినిష్ ద గేమ్ అంటారు. ఆ ఫినిషింగ్ ద గేమ్ ఏంటి, మనం చేసే పని మీద ఎప్పుడైతే అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉంటామో, రిజల్ట్ మనం ఎప్పుడు ఆశించకుండా ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి వి లీవ్ ఎవ్రీథింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆ వరీస్ చింతలనేవి మన మనసులోంచి తొలగిపోతాయన్నమాట. సో నో ఎక్స్పెక్టేషన్ ఆన్ ది రిజల్ట్ అండ్ నో అటాచ్మెంట్ టువర్డ్స్ ది రిజల్ట్. ఈ విధంగా మనం ఎప్పుడైతే చెప్తామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఆ భయాలు పోతాయి అండ్ ప్రతిదీ మన మంచి కోసమే అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫెయిల్యూర్, మన మంచి కోసం భగవంతుడు చేయించాడు అన్న ఒక విశ్వాసం మనలో పెంపొందిస్తుంది. అండ్ చివరిగా స్వామి ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు. ఇటీవల ఒక ఉపన్యాసం వింటున్నాము, స్వామి ఎంత ధృవీకరించి చెప్తున్నారంటే, నా మనసులో అసలు సెల్ఫిష్నెస్ అంటూ లేదు, నిస్వార్థంగా నేను చేస్తాను ఏ పని చేస్తున్నాని, అందుకే నాకు భయం అనేది లేదు అంటారు. చూడండి ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ టు టాప్ ఇట్ ఆల్, భయం లేదు కనుక ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అంటారు. ఫైనల్ గా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అస్ బీయింగ్ హియర్, మనం అందరం ఆనంద పిపాసులమే. హ్యాపీగా ఉండాలంటే మనం ఉన్న భయాలను పోగొట్టుకోవాలి.
2: ఇప్పుడైతే మన మనసులో ఎటువంటి భయాలకి తావుండదో, అప్పుడు మనం చేసే పనిలో కూడా మనం చాలా ఫ్రీగా హ్యాపీగా చేస్తాం, ఎలాంటి సంకోచాలు సందేహాలు ఉండకుండా చేస్తాం. అలాగూ మొత్తం మనసంతా పెట్టి చేసే పని ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. సో ఆ భయం అనే దాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: సో విల్ ఫాలో ది మాస్టర్, విల్ ఫేస్ ది డెవిల్, ఫైట్ టిల్ ది ఎండ్ అండ్ ఫినిష్ ది గేమ్. సో మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, స్వామికి మనలో ఉన్న ఈ ఆత్మన్యూనత భావాన్ని తొలగించమని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీ టి నిరంజన్. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.orgకి వ్రాసి పంపించమని కోరుతున్నాం. మళ్లీ ఇంకొక అంశంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
2: సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది? పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది? మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియచేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను

0: మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
1: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
2: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
3: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
2: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
1: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఆమోదయోగ్యమైన ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
3: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
4: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండటం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
3: శ్రీమతి శాంతిశ్రీ గారు.
0: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
5: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారో అంతెందుకు? తామున్న అంతస్తులోనే

0: ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక అవసరము కూడా ఎవరిలోనూ కనపడడం లేదు. ఎపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
1: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం, అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించుకోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
2: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
3: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
2: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
3: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనావవతు సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
2: శ్రీమతి పద్మావతి గారు,
4: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో కీర్తికాంక్షతోనో కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
1: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
3: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మనిషి అవసరాలకి వృక్ష జంతుజాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు. అధ్యక్ష
4: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ. మీరంతా దైవాత్మ స్వరూపులు. అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమ భావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
2: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
5: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు.
6: మంచిదే, కాని వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం. కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
1: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
3: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు, కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు, మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం, ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి, అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం, వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
1: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కాని జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యన తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
0: బాగా చెప్పారు ప్రేమ్మయ్య గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కానీ వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు, సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కానీ అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనేవారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్లాలి. పిల్లలు పెద్దలను అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
7: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
8: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా, మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు అధ్యక్ష. కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
2: సభలో నేడు జరిగిన చర్చకు
9: అధ్యక్ష, బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
10: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
11: విజయవాడ బాలలు సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్యసాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
12: ఎరుక చెబుతానమ్మా, ఎరుక చెబుతానమ్మా.
11: ఆ బలే, ఎరుక సాని వచ్చిందే, ఆమె ఏం చెప్తుందో విందామా.

0: ఏవి, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
1: అందుకే గదమ్మ నేనొచ్చింది అప్పల నరసమ్మ.
0: నా పేరు నికిలా తెలుసే.
1: అన్నే తెలుసులే అమ్మ.
0: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
1: మర్యాద సెయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
0: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: మూడు అప్పులు పదహారు అన్నట్లుందే. అవునా?
1: నిజమేనే, నువ్వు చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వాడికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి, ఉంది ఎదురుగానే ఉంది. ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది? దేవత, దయ్యమా?

0: ఎవరే ఆవిడ?
1: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
0: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నే, ఒక్కరికి హాయిగా ఉండొచ్చు.
1: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
0: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపనార్థాలా?

0: చేస్తే అందుచేత
1: అందుచేత ఎందుచేత అనకు అన్న అత్తగారిని మాత్రం సహించును.
0: నేను చెప్పేది విను తల్లి, భగవాన్ సత్యసాయి బాబా వారు దీనికి

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

0: పోవచ్చా?
1: మా మామయ్య అబ్బో చాలా మోతుబరి.
0: సరే నీ జేబులో ఎంతుంది?
1: 100 ఉంది.
0: ఆ 100 ఇస్తావా?
1: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
0: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
1: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
1: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
0: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
1: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
0: మరి నీ ధర్మం?
1: నేను చదువుకున్నానంతే.

0: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
1: అంటే మంచి స్నేహితులే లేరు?
0: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడుకో.

0: మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు, భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు, ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే?
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: కొరకు అది వట్టి నస మనిషి దాని గోళ అంతా ఇంత కాదు, అదిగో ఆ గోళ పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోలడి మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజులు తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహం కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం, ఇది మా అల్లి పూజ.
1: ఎంత పొదుపు, ఎంత పొదుపు!
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు, తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు, పరుల పదార్థాలతోనే బతికేస్తుంది, అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలొచ్చా?
0: వచ్చు, అప్పుడప్పుడు పాడు జీవితము మా పాడు జీవితము అని కూనిలాగం తీస్తుంది.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ, గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం, పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు, కంత మరి

0: ఆశీర్వదిస్తారు.
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు, దానికి చెప్పు
0: అమ్మా.

0: తెలుసుకో.
1: దాని వల్ల నాకేమిటి?
0: నీకేం కావాలి?
1: భోగభాగ్యాలు సంతానం కావాలి.
0: తప్పక కలుగుతాయి.
1: సరే, భజరే మానస గురు చరణం ఈ పాట

0: త్యాగభావములకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్న మాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా, ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు, అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పారు.

0: చెప్పావా?
1: ఓ బామ్మ, చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పిల్లలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరతమాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
2: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
3: ఉంటాం ఉంటాం.
1: నేను చెప్తాను.

0: అర్థం తెలుసా?
1: ఓ తెలుసు, క్రైస్తవులైనా సిక్కులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ప్రేమ లేకపోతే వాడు మానవుడు కాదు, రాక్షసుడవుతాడు.
0: సరే.

0: చెట్లు.
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
2: కలసి మెలసి ఉండట.

0: విశేషం?
1: ఏంటంతా ఏంటి? ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావరిలో అక్కడుంటున్నాం.
2: ఇప్పుడేమైంది?
1: ఆ చోటు ఖాళీ చేయమంటారు.
2: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
3: ఈ స్థలం ఇతని సొత్తా?
1: కాక, నీ అత్తదా?

0: నెమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచారి గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా, అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద పడుకోనివ్వండి, తగ్గాక వస్తాడు.
1: అర్ధరాత్రైనా అపరరాత్రైనా రోగం వచ్చినా రోస్టు వచ్చినా పురుడు పుణ్యకార్యాలు వచ్చినా పెద్ద దిక్కు మీదే. మరి
2: మా తాతల నుండి ఈ ఊరి దేవుడు ఈ ఇలవేలుపు, ఆయన బిడ్డలే వీరందరూ హఠాత్తుగా ఎక్క

0: జ్వరం తగ్గించారు. సరే వెళ్లి వస్తాం. పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్యా రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
3: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని కర్ర

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కే ధైర్య, కే దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది ఏంటి? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారం ఏమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాలవికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా క్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
3: సాయిరామ్,
2: సారీ అక్క,
3: సారీ అక్క,
2: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు.
4: ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
2: అదేందో కానీ ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
1: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
4: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
4: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
1: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
4: చెప్పక్క,
1: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
4: అవునా?
3: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
4: అవును.
3: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడా పెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
4: అక్కడ ఫీజు ఉండదు కదక్కా.
3: కరెక్ట్ గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
1: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి
3: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మక్క. కరెక్ట్ గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా

0: హెల్ప్ చేస్తున్నారా మరి?
1: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడి దుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా మరి, మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాన గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాన గారు, దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
2: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
0: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా
1: రాణి. అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
2: అవును,
1: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించటానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
2: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
1: చెప్తాను, వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో బైరాఘర్ గ్రామం.
2: బైరాఘర్ గ్రామమా?
1: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
2: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
1: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987 ఎండి చదవడం కోసం బయలుదేరారు.
2: వావ్, అయితే ఎండి కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
1: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాఘర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాఘర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
2: అలాగా?
1: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
0: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్క. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
1: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలుపెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
2: అవును,
1: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కొల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశు వైద్యుని దగ్గర పశురోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్

0: దేశ్ముఖ్ కృషి విద్యాపీఠలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
1: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
0: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
1: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను. చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా?
0: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా? వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
1: అవునా?
0: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
1: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
0: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
1: అవునా?
0: ఇంకా అక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
1: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు. ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
2: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ? ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
1: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. చెప్పనా?
0: ఏంటా విషయం అక్షర? చెప్పు, మేమూ తెలుసుకుంటాం.
1: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరునీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
0: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
1: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
0: అన్నదాత ప్రాజెక్టా?
1: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట. ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
2: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
1: అంతటితో అయిపోలేదు రాణి. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు నగరంలోని స్లంలోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథల్లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
0: చూసారా, మరి ఇదే నాణానికి రెండో వైపున్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్టంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసెర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
1: అవునా?
0: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకి 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యశ్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యశ్. కానీ వీరందరూ 1 వయసు వాళ్లు కాదు. అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
1: మళ్లీ నాకు అదే సందేహమక్క, వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
0: మన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా, ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
1: అవును.
0: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
1: అదేలా అక్క,
0: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో, అలాగే ఎదుటి వారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి.
1: అవునా?
0: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
2: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది. కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
1: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు. కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
0: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
1: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
0: ఎంత బాగా చెప్పావు మన్యశ్రీ. ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
2: ఈ ఇయర్ నుండి నా ఓల్డెక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్క.
0: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
1: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంతో గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
0: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి, మీరెవరూ స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు.
1: అవును.
0: వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్ గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం, సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
1: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
2: ఓ, తప్పకుండా చేసేద్దాం. రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
1: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
0: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం
3: సాయిరాం.
4: ఆకాశానికి స్తంభాలు. సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఇ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏదీ వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ అండ్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైం. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైమును వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరా.
1: ఏది వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠి కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు. సర్వమూ తానైన వాడెవ్వడు. వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు, కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డెందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్యే మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
7: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకారపడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతిక భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్ యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
5: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
7: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓయ్ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి, ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలయింది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరుంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్న ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరం లాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్య, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేతను అందించారు కదా?
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్, స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చేయాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
0: ఛాన్స్ అనే మాట అన్నావా?
3: అవును.
0: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
0: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
2: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయి కుల్వంత్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నాని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి, కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార్య పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయట దాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ, ఇదే కదా సహ అనుభూతి.
0: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
0: కలసి

0: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
1: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్నిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చా గోష్ఠిని ముగించుకుందాము.
0: జై సాయిరాం.
2: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పదార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
3: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠి కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
4: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెన్నా ఎన్ని దినాలు పత్తాకేలేరు?
5: పుట్టపర్తికి వెళ్ళాం కాక.
4: ఏరో ఆడతప్పుడు కాదు మళ్ళీ. ఏమి రమేషు, ఈ సురేష్ గారు వేరుతో వచ్చిందా?
5: అవునన్నా, సాయిబాబులు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
4: ఆ సాయిబాబు అయిపోయినాక అది ఇప్పుడేముంటుందిరా?
5: అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి?
4: నేనా పుట్టపర్తిగా నేను ఎప్పుడు పోలే.
5: అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది.
4: కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు, ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
5: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలకు ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తరు.
4: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తరా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలైతే కదా, గసంటి వాటిని చూడమను.
5: గసంటి వాటినే సుత్తరు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
4: అంత ముఖ్యానికేనా?
5: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరినైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడి నుంచానరా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మనిషి వై నీకు రోగం ఉంటేదాలు, నిన్ను చూస్తారు అక్కడ.
4: నబ్బతలెత్తమ్మి, మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం.
5: ఇంకోటి ఏందనుకున్నావు, ఆడ పేషెంట్గా కాదు సాయిబాబా చూస్తారు, ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
4: మనిషే కాదు, చెట్టు, పుట్ట, కుక్క, గాలి అన్నీ దేవుడనట, వాటికి పని చేసుడే పూజనట. ఇవన్నీ ఆడ డాక్టర్లు మాకు చెప్పిండ్రు, అలకు సాయిబాబా చెప్పిండట, అమ్మ తోడు కీరాకుండా అసలు ఫీగా సుసురే కాక నేను దేవుడిలాగా సుత్తరా.
6: అంటే ఎక్కడ పైసలతోని పనేలేదంటావు?
7: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళ పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లు తీసి నా జేబులేసిండు. అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయద్దని.
4: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవుని గుళ్ళో పైసలేయద్దా?
6: అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలే గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
7: ఇంకా ఆశ్రమం ఎట్టున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీటిగా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు, అబ్బా లోపలైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
4: ఆశ్రమాలు కూడా అట్లుంటాయా? అక్కడ వట్టి పూజలేసేస్తారనుకున్నా?
6: అదే చిత్రం కాదే, అన్ని ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి.
4: అంటే ఎట్లంటావు?
7: ఆడ నార్త్ చిన్న నెలకు క్యాంటీన్, సౌత్ చిన్న నెలకు ఇంకోటి, కమ్మ ఉంటది తిండి. కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెరుతారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన. మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
4: మరి ఇంత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
7: అందరూ పాటిస్తారే. అడ డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులు ఉంటాయి, ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
4: మరి వినడానికే చిత్రం ఉన్నది, అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా? మరి
7: అయ్యో కాదన్నా, తెలుగులో, తమిళలో, మలయాళంలో, హిందీలో, పంజాబ్లో, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
4: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళంతా పిసిపిసి బట్టలయ్యారా?
6: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడోళ్ళు మనలలాగా సీరియల్ కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలు వేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు, మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
7: అంతేకాదు కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
4: 10నా? ఈడ బస్ స్టాండ్ లో మనకు 10 రూపాయలు చాయ కూడా రాదు కదన్నా.
6: మరి వేల మంది ఎత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డుతారు?
7: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
4: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
6: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు? ఇగో ఇసిట్కనేలు ఉంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళపొంట పటపట నీళ్లు గారే. నీకు బాధ అయితే నాకేందని ఏలుని చూసి కన్ననుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
4: అంటే మనమంతా ఒక పేకి చెందినట్టు.
6: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిల్లలమని.
4: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
7: పుట్టపర్తిలా పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట. దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో బంగారం ఒకటేనని, అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
4: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
6: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే. ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
4: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు? మరి ఆయన భట్రాజు ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
7: అన్నా సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
4: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది వారికి అత్తరు. కాక నీకు ముచ్చట చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడవడానికి ఓ సేవదలైనా తీసుకున్నాడు. ఘన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచి ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కళ్ళకెళ్ళి నీళ్లే వచ్చినాయి. ఎంగిలి పళ్ళనే తీసుకున్నాడా?
7: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా డెరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
4: అబ్బా బాబా ఎంత గొప్పోడు, ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
6: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
4: ఊర్లకు నీది కూడా ఇచ్చినట కదా, మీరు చూసిండ్రా?
6: అబ్బో సాయిబాబా అనంతపురము, మెదకు, మహబూబ్ నగరు, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లిచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు
7: అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
4: అబ్బా బాబా ఎంత గొప్పోడు, ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి

0: సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
1: అబ్బా, మనిషి అంటే ఆయన తీరుండాలి.
0: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలే, దిమ్మ తిరుగుతుంది.
1: మన ఊళ్ళో హై స్కూల్ వెళ్తుంటాయా?
2: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంత ఇంగ్లీష్ మాట్లాడతారు. పిల్లలు అయితే చాగులు.
1: అంత ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
2: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిల్లలు వేదని చెప్తే వినాలే. విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ, రెండు కన్ను సరిపోవు. విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ దగ్గర ఎత్తారు, చిన్నపిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
1: అబ్బా, నా గల చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
0: మళ్ళా పైసలు ముచ్చడచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
1: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా? చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
2: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనే చేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపర్తిలో స్తంభం ఉన్నది కాక, దాని మీకు ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కానీ ఆయన మాత్రం అంగికి తుమ్మెములు పట్టుకొని స్కూల్కి పోయేటోడు.
0: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కానీ తను మాత్రం మన్నింట్లో కావాలి బట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
2: అంతేకాదు కాక, ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
1: అబ్బా, గసువంటి మహాత్ముని బతుకున్నప్పుడు చూడకపోతిమి.
0: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు. ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్లు, పాటలు ఆడేటోళ్లు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు, నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
2: ఇంకోటి ఏందనుకున్నావు? కళ్ళు వేనలో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
1: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటంట కదా, గసంటి మందిరాలు ఉండే దేవుడే అని అనిపిస్తుంది.
0: ఏ, ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది. ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేటప్పుడు తప్ప ఇక మాటైన వాడది. నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కండ్ల పంటి పటపటా నీళ్లు గారినాయి.
1: ఇంటేనే మాకు అంతా ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లున్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
0: ఓ, తప్పకుండా పోదాం కాక.
2: అరే సురేష్, గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా? పోయాలని విసుకరాపో, అందరం కలిసి పుట్టపర్తికి పోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రతా కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాలను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

0: ఉన్నాయి అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, నిమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైనా అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయినా రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయినా డాబా డాబుగాడు. ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయినా మనసుల మునసబు. రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజోను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పని చేశావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను. చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలోలాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంటపట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి. రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనమంటే.
0: ఓహో అలానా, మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్న బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేనన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్ని ఆయనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయి. ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఆ ఇల్లు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద, వెళ్దాం. ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలురా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాని చూసి అందరూ డాబుగాడని అనుకుంటారు, కాని మా దొడ్డ మంచోడు రావాడు. మన ఇంట్లో పిల్లల చదువుకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా, మీ పిన్ని వరుసవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే, ఇంకా నేను గుడిసగా ఉంటే ఏంటి, డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూడార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు. అందరికీ సేవ చెయ్యమని, అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, తప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చినా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టిన మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లాగా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్ళిరా నాయన.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం. నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్. వారు ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో. వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా. మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు. ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవాల్సిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా.
1: బాబాయ్, రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోకి వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు, రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజో బాబాయ్.
2: అదే లేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకు నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయి.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాస్ లో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలను అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసుల మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కొనుకు తీస్తున్నారు.
1: మునసబు గారు, మునసబు గారు.
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్లా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము, ఈ టైంలో ఇంత తీరుబాటుగా కొనుక్కు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులో మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో? చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోలా వీడిగోలా మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మమ్ము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు తగువులు గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేకాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అంతే, అక్కడి నుండి చిరాకులు పరాకులు. ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయి, వెళ్లి ముందు మన రెడ్డి గారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డి గారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పద జోజో.

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి రా?
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం?
2: లేదు మావయ్య, చాలా సేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
3: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
2: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
2: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
3: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
2: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
3: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు పిల్లలు, ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
2: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
3: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడురా జోజో.
2: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు.
3: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటినీ అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
2: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయిభక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
4: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కే సాయి దుర్గారావు, కె ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
5: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నాయనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
1: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కొప్పడారట, అందుకే ఏడుస్తోంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోని నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
1: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
1: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్లు కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
2: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
3: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
1: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
1: వేసవి తరగతులలో ఒక రోజు అహింస గురించి వివరించారు. ఎవరికి నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్ లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
4: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వులా తుంచితే వాటికి నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడాను అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కానీ ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి, బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
0: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
4: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెను బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
0: గుడ్ చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది, అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థం అవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
5: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కాని తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా నడవడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేడని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
0: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాలని స్వామి పట్టించుకోరు. ఆర్తితో ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
6: టీచర్ టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
0: స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
6: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీష్ వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీష్ వాడికి పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీష్ వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
0: అవును స్వాతి, చూశారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీషు వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
5: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారమని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయ పడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతి చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంట పాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
0: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
7: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
0: చెప్పు అబ్దుల్.
7: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు మనం ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కాని స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారు నా ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒక రోజు గడిచింది, రెండు మూడు అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
0: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు. అందువల్ల ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తనమీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని

0: ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక మాట, రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి, స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
1: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాటా భవితికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
3: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
2: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

govinda govinda narayana govinda govinda narayana

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from the state of Madhya Pradesh have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 6th and 7th of June. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Sri Satya Sai Ashtotra Shatanamavali will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, an audio-visual presentation on seva activities will be presented, followed by a drama presentation titled Bhagavat Kathamrit, offered by the Bal Vikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasulato Madhya Pradesh Rashtranik Chendina Bhaktulu June 6 Mariyu 7va Tedilandu Rendu Rojula Pratiyatraga ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 స్వామివారి పాదపద్మాల చెంత శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 సేవా కార్యక్రమాలపై ఓ వీడియో ప్రదర్శన, తదుపరి బాలవికాస్ చిన్నారులు భాగవత్ కథామృత పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జయ సాయిరాం.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

0: ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ
1: ಸೂರದಾಸ ಪ್ರಭು ಹೇಗಿದ್ದಾರೆ

Thank you.

ఇంతవరకు మీరు 1986 జనవరి 14న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. ఈ పర్వదినాల అంతరార్థము దేహ మాలిన్యాన్ని మరియు మనోమాలిన్యాన్ని తొలగించుకుని భగవత్ తత్వమునకు దగ్గర కావచ్చునని వివరించారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1986 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి తమ దివ్య ప్రసంగాన్ని అందించారు. భారతీయులు జరుపుకునే పర్వదినాలు ఎంతో ఆధ్యాత్మికతతో కూడి ఉంటుందని చెప్తూ, నూతన వస్త్రములు ధరించడమంటే నూతన హృదయాన్ని అభివృద్దిపరుచుకోవలెనని, తెల్లవారుజామున చేసే శిరస్నానము దేహమాలిన్యమును పోగొట్టునని, ఈ విధముగా లోపల వెలుపల ఉన్న భగవంతుడిని కొలుచుట సాధ్యమని చెప్పారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త్యనారాయణ స్థిత

0: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, మనము నేడు అనంతమైన శాస్త్ర విజ్ఞాన సముదానమును పొందితిమి. ఇది బహిరమైన నాగరికతను మాత్రమే అందించుతున్నది. మనకు కావలసినది హృదయ పరిపాకం. ఇది అంతరమైనటువంటి సంస్కృతిని అందించుతున్నది. విద్యార్థి మేధాతో పాటు హృదయ విశాలతను కూడాను చేకూర్చుతున్నది. మానవుని దయామయునిగా మార్చినటువంటి చైతన్యము విద్యలో ఉండినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. కాకుండా స్వార్థపరిగా సంకుచితమైనటువంటి వ్యక్తిగా విద్యార్థి మారరాదు. శిక్షణతో పాటు హృదయ నిర్మలతను కూడాను పెంచాలి విద్య. అప్పుడే వ్యక్తికి డిసిప్లైన్, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణ లేనిటువంటి చదువు చదువు కానేరు. విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసం ఈ మూడు కూడాను అత్యవసరంగా ఉండవలసినటువంటి. భయము అనగా పాప భయం. పాపం అనగా ఏమిటి? పరదూషణ, పరహింస, శీలరహితమైనటువంటి కర్మలు, పరులను నొప్పించటము, సంస్కృతిని విస్మరించటము, ఇవన్నీ కూడాను కేవలము పాపమునకు కూడినటువంటి. ముఖ్యముగా విద్యార్థికి శీలరహితమైనటువంటి కర్మలు యందు ప్రవేశించటము మహాపాపం. కనుక విద్యార్థి విద్యార్థినీలకు సర్వ మానవులకు కూడాను ఈ యొక్క శీలమే ప్రాణం. శీలరహితమైనటువంటి కర్మల యందు అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది విద్యార్థులు. ఇక్కడ త్యాగశీలము, పవిత్రము, గుణపోషణ అత్యవసరముగా విద్య యందు ఉండియే తీరాలి. కనుక కిట్టి దుష్టమైనటువంటి మార్గముల యందు ప్రవేశించకుండా ఉండటే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం. పరదూషణ చేయటమే మాత్రమే కాకుండా ఈ పరదూషణను వినటం కూడాను ఒక పాపం కింద పోల్చాం. కనుక ధర్మశాస్త్రమునందు పరదూషణ, దూషణ శ్రవణము, పరనింద, పరులను బాధించటము ఇవి మహాపాపములుగా ఏర్పడుతూ వచ్చింది. సామాన్యమైన మానవులను నిందించటమే పాపమైనప్పుడు సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని నిందించడం మహాపాపముగా కూడాను తోస్తుంది. కనుకనే పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా అన్నారు. ఇట్టి పాపములో పాల్పడకుండా ఉంటుండాలి విద్యార్థులు. ఇంకా భక్తి. భక్తి అనగా కేవలము జపములు చేయటము, పూజలు చేయటము, ధ్యానము చేయటం మాత్రమే కాదు. భక్తి ఉత్పత్తి భజ సేవాయామం అన్నారు. అనగా భగవంతుని సేవయే భక్తి అని. మానవుడు నిరంతరము భగవంతుని చింతలతో, భగవంతుని స్మరణతో నిండి ఉండినప్పుడే హృదయం ధ్రవించిపోతుంది. ఇది ధారాపాతముగా భగవంతుని పైన ప్రేమగా జనిస్తుంది. ఇట్టి మానసిక పరివర్తననే భక్తి అని పిలిచబడుతుంది. సాధకుని యొక్క ఆసక్తి, అభిమానము, మమత్వము, ప్రేమ ఇవన్నింటినీ కూడాను భగవంతుని పైన మరల్చటమే భక్తి అని చెప్పబడుతుంది. భగవంతుని యొక్క ప్రేమ రసామృతములో మునిగి తన తత్వమునే మరచి దివ్యత్వంతో పవిత్రమైనటువంటి కాలం అనుభవించటమే భక్తి అనిపించింది. భక్తుడు భగవంతుడు వేరు కానటువంటి యొక్క ఏకత్వ స్థితిని అనుభవించటమే భక్తి అనిపించింది. భగవంతుడు విశ్వస్వరూపుడు, విశ్వవంతైకుడును భగవంతుని యొక్క స్వరూపమని అనిపిస్తుంది భక్తి అని. విశ్వం విష్ణుమయం అన్నారు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వాన్ని బోధించేటువంటిది, సర్వజ్ఞత్వాన్ని తెలిపేటువంటిది, సర్వమయ సర్వశక్తిమయుని కూడా నిరూపించేటువంటిది. ఇట్టి విష్ణుత్వంతో మానవత్వం ఐక్యం గావించుకునేటువంటి పవిత్రమైన మార్గమునకే భక్తి అని పేరు. లౌకిక దృష్టితో మనం పరిగించినప్పుడు సర్వులను కూడా నువ్వు ప్రేమించేటువంటి విధానం అనే భక్తి అనిపిస్తుంది. మొట్టమొదట వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. తదుపరి గుణ వికాసమును కల్పించేటువంటి, భుక్తి విశారతను కల్పించేటువంటి, అందించేటువంటి గురువులను ప్రేమించాలి. నెక్స్ట్ ఈ విధముగా తదుపరి ప్రతి మానవుడి ఎందుకుండే ఉండినటువంటి యొక్క దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. ఈశావాస్యం ఇదం సర్వం, సర్వము ఎందుకుడను, సర్వులు ఎందుకుడను, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి యొక్క తత్వాన్ని మనం ప్రేమించాలి. తోటి మానవులను మనం ప్రేమించాలి. ఈ ప్రేమయే లేనటువంటి యొక్క హృదయము చీకటి మందిరం. ఇట్టి చీకటి మందిరం యందు కామక్రోధ లోభ మోహమత్సల్యమైనటువంటి గబ్బిడములకు ప్రవేశం ఉంటుంటాయి. దుష్టపక్షులు ప్రవేశించినటువంటి గది కేవలం మాలిన్యంతో కూడి ఉంటుంటాయి. అట్టి దుర్గంధంతో కూడినటువంటి యొక్క హృదయమునందు దుర్భావములే ఆవిర్భవిస్తుంటాయి. దుర్భావములు ఆవిర్భవించినప్పుడు మానవుడు దుష్టుడై ప్రవర్తిస్తుంటాడు. కనుక దుష్టుడు కేవలము ఒక మృగముతో సమానం. కనుక విద్యార్థుల హృదయమునందు తత్ప్రథమంగా భక్తిని ఆవిర్భవింపు చేసుకోవాలి. భక్తి అనేది నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వమే. ఇలాంటి ప్రేమను ప్రేమతో కలపటమే ప్రధానమైనటువంటి సాధనం. ప్రేమ వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానము చేకూరుతుంది, జ్ఞానం వల్ల సాధన చేకూరుతుంది. సాధన యొక్క ఫలితమే సాధ్యం. ఇది ప్రేమ యొక్క చివరి నిష్కర్షణ, ఈ యొక్క సాధన. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని దర్శించడానికి అర్హుడవుతాడు. కనుక రెండవదైనటువంటిది భక్తి, ఇంకా మూడవది విశ్వాసం. విశ్వాసమే లేకుండా మానవుడు ఈ జగత్తునందు క్షణమైనా జీవించలేడు. దేని ఎందు విశ్వాసం? మొట్టమొదటి తన ఎందు తనకు విశ్వాసం కుదరాలి. తన ఎందు కుదిరినప్పుడే దైవమునందు కూడా విశ్వాసం అభివృద్ధి అవుతుంది. దైవ విశ్వాసం బలపరుచుకోవాలన్నా సత్యమును విశ్వసించాలి, ధర్మాన్ని విశ్వసించాలి, తన యొక్క దివ్యత్వం పైన విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసమే ప్రాణమని భావించాలి. విశ్వాసం లేని జీవితం మృతదేహమే. ఈ విశ్వాసమే లేకుండా విద్యను కూడా అభ్యసించలేడు విద్యార్థి. కనుక మనము చేసే ప్రతి కర్మ ఎందు కూడాను విశ్వాసమును అభివృద్ధి పరచుకుని ఆచరించినప్పుడే ఈ కర్మ ఫలమును మనము అందుకుంట అధికారమవుతాం. కనుక విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడింటితో కూడినటువంటి యొక్క చదువుని నిజమైనటువంటి చదువుగా భావిస్తున్నారు. దీనిని జాతీయ విద్యను కూడా చెప్పవచ్చు. ఇటువంటి జాతీయ విద్యను ప్రతి విద్యార్థి అభ్యసించినప్పుడే దేశము అనేక విధముల ఆదర్శవంతమైనటువంటి దేశంగా తయారవుతుంది. విద్య అనగా మానవుని నుండి కూడాను ఆవిర్భవించేటువంటి దివ్యమైనటువంటి తేజస్సే. దీనికి నిస్వార్థము, వినయము, నిరాడంబరము ఈ మూడు గుణములతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. విద్యార్థి అందు నిరాడంబరము చాలా అవసరం. నిరాడంబరము ఉండినటువంటి విద్యార్థికే విద్య కూడా అభ్యసిస్తానికి అవకాశం ఉంటుంటారు. విధేయుడు కావాలి విద్యార్థి. విద్య విసుకున్న వినయము, వినయమునను కలుగు పాత్రత, ధనము, ధనం వలన ధర్మము, దాని వలన ఐహి కాముష్మికములు నందు నడు. ఈ నాటి విద్యార్థి వినయం అంటే ఏమిటో అర్థమే కావటం లేదు, తెలియటమే లేదు. పెద్దలను చూసి గౌరవించాలి. పెద్దల దగ్గర నిరాడంబరంగా వెలగాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకోసం తల్లిదండ్రులు గౌరవించాలి? ఎందుకోసం తల్లిదండ్రుల ఆజ్ఞలు శిరసా వహించాలి? ఎందుకు వారి యొక్క ఆజ్ఞలో అడుగుజాడల్లో ప్రవహించాలి? ఇవన్నీ కూడా మనం విచారించి చూసినా మన యొక్క దేహమే వారిది, మన యొక్క ఆహారమే వారిది, మన సర్వస్వము వారిది. అట్టి వారికి మనం కృతజ్ఞత అందించకుండా ఇంకెవరికి మనం అందించేది కృతజ్ఞత? ఈ అన్నింటినీ అందించినటువంటి యొక్క మహాశక్తి మరొకటి ఉన్నది. పంచములో నిప్పు, నీరు, గాలి, ఈ యొక్క భూమి, ఈ అన్నింటినీ కూడా అందించి మానవుని నిత్య జీవితంలో ఎట్టి ఆటంకములు లేకుండా జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి ప్రసాదించాడు భగవంతుడు. ఇందులో ఏ ఒక్క భూతం కూడాను లేకుండా మానవుడు క్షణమైన జగత్తులో నిలవలేడు. భగవంతుడు అందించిన పంచభూతములను అనుభవిస్తూ అందించినటువంటి అధికారిని ఏమాత్రం కూడాను గౌరవించకుండా మన యొక్క మానవత్వంకు విలువేమున్నది? కనుక అందించినటువంటి ప్రభువులకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అందించాలి. అదే విధముగానే మన దేహమునకు అనేక విధములైనటువంటి యొక్క అంగముల ద్వారా సారమును అనుభవింపజేసి తద్వారా మానవ రూపంతో ఈ జగత్తును ఖండించినటువంటి తల్లిదండ్రులను ప్రప్రథమంలో గౌరవించాలి. కనుక వారిని ప్రసన్నులు చేయటమే వినయం యొక్క ప్రధాన స్వరూపం. కనుక విద్యా విధానంలో మనం అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. భౌతిక విజ్ఞానమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కానేది. ఇది ప్రపంచ ప్రగతికే వమ్ము చేస్తుంది. విజ్ఞానముతో పాటు వినయ విధేయతను, త్యాగశీలతను, సమీక్షతను, దివ్యత్వాన్ని జీవితమునకు అంతర్భావములుగా మనం భావించాలి. ఈనాటి మానవుడు అనేక సిద్ధాంతమును స్థాపిస్తున్నాడు, అనేక సిద్ధాంతమును సాధిస్తున్నాడు, ప్రాకృతమైనటువంటి వస్తు విచారణను తెలుసుకోగలుగుతున్నాడు, అనేక పరిశోధనలతో విశ్వాన్ని కూడాను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మానవుడిగా తాను ఎన్ని గుణములను సంపాదించుకోగలిగాడు, మానవుడు ఎన్ని పోషించుకోగలిగాడు, మానవతా విషయమును మానవతా గుణములను పోషించుకునేటువంటి యొక్క పరిశోధనలు నిరుపయోగమైనటువంటివి. విద్య అనగా కేవలము మానవునిగా తీర్చిదిద్ది ఆగిపోరాదు. మానవుని నిజమైన మానవునిగా తీర్చిదిద్దినప్పుడే విద్య యొక్క లక్ష్యం. మానవతా గుణముల యందు పంచభూతములతో కూడినటువంటి పరతత్వాన్ని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. తత్వజ్ఞాని అయినంత మాత్రం ప్రయోజనం లేదు, మానవత్వాన్ని కూడాను విచారణతో గుర్తించాలి. మానవత్వాన్ని గుర్తించలేనటువంటి మానవుడు తత్వజ్ఞాని కావటము ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి మానవత్వంగా రూపొందుతుంది. మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇవియే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు, పంచభూతములు ఇవియే పంచ ప్రాణములు. ఇట్టి పంచ ప్రాణములలో ఏ ప్రాణమును కోల్పోయినప్పటికీ మానవుడు పూర్ణుడు కానేడు. కనుక విద్యార్థి సత్య మార్గంలో ప్రవేశించి ధర్మమును ఆచరించి శాంతి జీవితాన్ని గడిపి ప్రేమతత్వంతో ప్రకాశించి అహింసా మార్గంలో అంత్యము కావాలి. ఇది ఏ మానవుని యొక్క గమ్యము, ఇది ఏ మానవుడికి ధన్యము, ఇది ఏ మానవుడు చేయవలసిన పుణ్యము. ఇలాంటి విద్యను గడిపినప్పుడే మనం విద్యావంతులమని చెప్పుకుంటుందో ఏమాత్రము సందేహం ఉండదు. కేవలం గ్రంథ పరిచయం మాత్రమే విద్య కానేరదు, పదములకు అర్థం చెప్పినంత మాత్రమే విద్య కానేరదు. హృదయ కవాటములను తెరిచినప్పుడే విద్య యొక్క విశిష్టత మనకు గుర్తింపడానికి వీలవుతుంది. కనుక హృదయ కవాటములు తెరిచినప్పుడే అందులో ఉండినటువంటి దివ్యమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. దివ్యత్వాన్ని అర్థం చేసుకునలేక నిత్య జీవితంలో సత్య మార్గాన్ని వెతకడం సాధ్యం కాదు. కనుకనే మానవుడు నిరంతరం కూడాను అశాంతికి గురి అవుతున్నాడు. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అనుకోని ఆశలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్న మానవులకు చక్కని దిక్కును చూపేటువంటి దీపికలు ఈ యొక్క విద్యా జ్యోతికలు. ఈ దీపికలను మనము సరైనటువంటి యొక్క రీతిలో పోషించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో ఈనాడు మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యానివర్సిటీ పాత విద్యార్థినుల యొక్క కూడిక అనగా చేరిక సమావేశముల యొక్క వార్షికోత్సవం. విద్యార్థినులు అతి జాగ్రత్తగా మెలగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. భారతీయ సంస్కృతి యందు పవిత్రమైనటువంటి ఘట్టము ఒక స్త్రీల యందు మాత్రమే చేరి ఉన్నది. భగవద్గీత యందు కూడాను స్త్రీల యందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నవి. శక్తిపూరితమైనటువంటి యొక్క స్త్రీలు అతి జాగ్రత్తగా తమ యొక్క శక్తిని వినియోగపరచుకోవాల్సి వస్తుంది. ఆంగ్ల విద్య రాక పూర్వము భారతీయ వనితలు పవిత్రమైనటువంటి సంస్కృతిని పోషించుకునేటువంటి విధానం నందే కాలంను అంకితం గావించేవారు. ఈనాడు ఆంగ్ల విద్య అభివృద్ధి చేత, ఆడంబరమైనటువంటి జీవితముల చేత, అర్థరహితమైనటువంటి ప్రవర్తన చేత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. మగవారులు తమ యొక్క సంస్కృతిని మర్చినప్పటికీ అంత ప్రమాదం ఉండదు, కానీ స్త్రీలు మాత్రం తమ యొక్క సంస్కృతిని ఏమాత్రం కూడా మరువరాదు. ఇంటి యందు పూజలు పునస్కారములు, గృహము యొక్క పరిశుద్ధతను, ఆహార విహారము యందు తగినటువంటి యొక్క నేర్పరితను, తద్వారా ఈ యొక్క పర్వదినముల యొక్క పవిత్రతను, పండుగల యొక్క విశిష్టతను నాటి నుండి నేటి వరకు నిలబెట్టినటువంటి వారు స్త్రీలే. కానీ దురదృష్టవశాత్తు ఆంగ్ల విద్య అభివృద్ధులైపోవటం చేత ఈ బాలికలు వంట ఇల్లు అంటే ఏమిటో వారికి తెలియదు. ఇంకా పూజాగదికి వెళితే ఆ యొక్క సుగంధము యొక్క వాసన వారికి గిట్టదు. గృహం యొక్క పరిశుద్ధత అంటే ఏమిటో వారికి అర్థమే కాదు. అలాంటి వారి భారతీయ సంస్కృతి అంటే ఏ విధంగా వారు అర్థం చేసుకోగలరు? ఏదైనా గృహ సంబంధమైనటువంటి పనుల్లో ప్రవేశిస్తే తమ చేతులు మట్టి అవుతాయేమో, తమ బట్టలు చెడిపోతాయో ఏమో అనేటువంటి యొక్క భీతి వీరిలో అభివృద్ధి అవుతుంటారు. స్వాకృత్యము యొక్క పనులు ఎందు తల్లికి ఏమాత్రం కూడా సహాయకారులుగా నిలచడం లేదు. మొదటి మొదలు 9 గంటల వరకు వీరు డ్రెస్ ను చక్క చేసుకోవటమే కాలం వ్యర్థం చేస్తున్నారు. ఇదే కాకుండా వికారమైన చర్యలు ఎందుకు వీరు పాల్గొంటున్నారు. మన భారతీయ సంస్కృతి ఎందు కురులు చాలా లక్షణమైనటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా శక్తివంతమైనటువంటివి. ఈ యొక్క వెంట్రుకల ఎందు మహాశక్తి ఇమిడి ఉంటున్నది స్త్రీల ఎందు. ఇలాంటి స్త్రీలు కేవలం కళ్యాణమైన తరువాత సుమంగళిగా ఉండవలసినటువంటి ఒక స్త్రీలు వెంట్రుకలంతా కత్తిరించుకుంటున్నారు. ఇది భక్తలేనటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని. ఇది కేవలము భారతీయ సంస్కృతికి అమంగళాన్ని ప్రకటింపజేసేటువంటివి. ప్రతి విద్యార్థులుగా తయారైనటువంటి వారి మొహం చూడటం కూడా పాపమే. కనుక మన విద్యార్థినులు ఆ విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో ప్రవేశించరాదు. అది ఈనాటి యొక్క విద్యల యొక్క అవలక్షణంగా ఉంటున్నాయి. ఈ విధమైనటువంటి సంస్కృతిని మనం పెంచుకొని సమాజంలో ప్రవేశించి ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితంగా అందించాలి విద్యార్థులు. ఇలాంటి భారతీయ సంస్కృతి ఏనాటికి మారేటువంటిది కాదు. ఇది కాలంతో మారక, చరిత్రతో మాయక, ప్రళయం వచ్చినను తరగక, సృష్టితో పెరగక, నిరంతరం శాశ్వతమైనటువంటి ఒక స్థితి అందుండేటువంటి భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే జగత్తుకంతా కూడాను ప్రాణ సమానం. యుగములు మారినా జగములు కదిలినప్పటికీ ఇది మారేటువంటిది కాలేదు. ఇది దేశకాల అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఇది కేవలం ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ విశ్వమునకే దీనికి సరైనటువంటి సంబంధం ఉన్నది. ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యమును, మానవత్వం యొక్క విశిష్టతను చాటేటువంటి యొక్క దినములే భారతీయుల యొక్క పర్వదినములు. ఈనాడు పవిత్రమైనటువంటి సంక్రాంతి. క్రాంతి అనగా మార్పు చెందటం, అనగా ఒక రేఖ నుండి మరొక రేఖ ప్రవేశించటము. సూర్యుడు అనేక విధములుగా ఒక్కొక్క నెలకూడను ఒక్కొక్క దీనిపైన ప్రవేశిస్తూ వస్తుంటాడు. ఈనాడు సూర్యుడు మకర రేఖపైన ప్రవేశించాడు. పూర్వము గడిచినటువంటి 30 దినములు కూడాను సూర్యుడు ధనుర్లేఖపైన ఉండటం చేతనే దీనికి ధనుర్మాసము అని కూడాను పేరు పెట్టారు. ఈ ధనుర్మాసములో స్త్రీలు అనేక విధములైనటువంటి యొక్క మంగళ కార్యములను చేసుకునేటువంటి వారు, ఇది ఒక వ్రతముగా భావించి అనేక మంది వ్రతములను గావించుకునేటువంటి వారు. ఈ ధనుర్మాసము తీరిన తర్వాత ఈ యొక్క సంక్రమణ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. సూర్యుడు విశ్వాసపరుడు, నిరహంకారి, సమానత్వంతో కూడినటువంటి యొక్క తత్వము, అందరి ఎందు కూడాను ఏకత్వం భావించేటువంటి యొక్క భావము. అట్టి సూర్యునకు విశ్రాంతి ఏది, నిర్విరామ కృషితో ఈ యొక్క సూర్యుడు తన యొక్క కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. కనుక నేర్పేటువంటి యొక్క గుణములు ఏమిటంటే, సూర్యునితో పాటు మనం కూడాను సూర్యాగ్నులు అడుగుదాడులు ఎందు నచ్చటమే ఈ సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత. సూర్యుడు నిస్వార్థపరుడు కనుక మానవులు నిస్వార్థులుగా తయారు కావాలి. సూర్యుడు నిరహంకారి, నేను ఇంత పని చేస్తున్నానే అనేటువంటి అహంకారం అతనికి ఏ కొసేందు కూడా ఉండదు. సూర్యుడే లేకపోతే మనము జీవితమే లేదు. అన్ని విధములు కూడాను ప్రకృతిని సౌందర్యవంతంగా చేసేటువంటి వాడు సూర్యుడే. సూర్యుని వలనే సమస్త సృష్టి స్థితి లయములు కూడా జరుగుతూ ఉన్నవి. బాధ్యత వహించినటువంటి సూర్యునికి అహంకారం అన్నది ఏమాత్రం కూడా కనిపించదు. అల్ప బుద్ధులతో అల్ప పనులు చేసినటువంటి వ్యక్తులకే ఇట్టి అహంకారం అంతా ప్రవేశిస్తుంటారు. తెలుగునాడులో కూడా కొన్ని చెప్తుంటారు, అన్నీ వడ్డించినటువంటి ఆకే అణిగి మణిగి ఉంటుంటాదట, ఏమీ వడ్డించిన ఆకే ఎగిరి దుక్కుతుంటాదట, నిండుకుండా తొణుకుతుందా, తొణకదు. ఈ ఖాళీగా ఉండేటువంటి ఒక పాత్రలే ఈ విధంగా తొణికేటువంటిది. కనుక పూర్వుడైనటువంటి ఒక సూర్యుని యందు ఇట్టి అల్పభావములు అల్పబుద్ధులు ఏమాత్రం కూడాను కనిపించవు. కనుక సూర్యుడే ప్రతి మానవుడు కూడాను నిరహంకారిగా తయారు కావాలి. వేదమునందు కూడాను చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత, ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క చంద్రుడు అనేటువంటి వాడు కేవలం మన మనసని, చక్షుడి యొక్క భాగమే శక్తి సంపత్తయే ఈ సూర్యునిగా భావించుకున్నారు. ప్రతి మానవుని ఎందుకూడను సూర్య అంశము ఉండటం చేత సూర్యుని యొక్క అడుగుజాడలను అనుసరించడము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. విజ్ఞాన శాస్త్ర ప్రకారము సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు. భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా మనకు కనిపిస్తుండాలి. అతను దక్షిణం నుంచి ఉత్తరం కని గాని, ఉత్తరం నుంచి దక్షిణం కని గాని ప్రయాణం చేసేటువంటి శక్తి సామర్థ్యుడు కాదు. అతను నిత్యుడు, అతను పరిపూర్ణుడు, అతను అచలుడు. కాని చలనులైనటువంటి యొక్క మానవులకు అతను కూడాను చెలించినట్టుగా కనిపిస్తున్నాడు. నిశ్చలమైనటువంటి జలంలో సూర్యుడు నిశ్చలంగానే కనిపిస్తుంటాడు. అలలతో కూడినటువంటి జలంలో సూర్యుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంటాడు. సూర్యుడు కదులుతున్నాడా,
1: జలం కదులుతుండాలి. అదే విధంగానే మానవుని యందు ఉన్నటువంటి మనస్తత్వములు కదలటం చేతనే సూర్యుడు మార్పు చెందినట్టుగా, సూర్యుడు ప్రయాణం జరుపుతున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు. ఆధ్యాత్మిక అంతరాత్మలందు ఈ సూర్యుడు ఈనాడు ఉత్తర దిశ యందు ప్రయాణం కావటంలో ఒక విశిష్టమైనటువంటి అర్థంతో కూడి ఉన్నది. దేవతలకు ఈ ఆరు నెలలు కూడాను పగలు అని దీని యొక్క అంతరాత్మ. ఇది కేవలం ఉత్తర దిశ యందు ప్రయాణం కావటము, ఈశ్వరుని యొక్క మార్గాన్ని అనుసరించటము. ఇంతే కాకుండా లౌకిక దృష్టితో చూచినప్పుడు ఈ ప్రపంచమంతా ఇప్పుడు చక్కగా కలకలలాడుతూ సుందరమైన సౌందర్యాన్ని ధరిస్తూ ఉంటుండాలి. సామాన్యమైన ప్రజలందరూ కూడాను ఈ మాసము లోపల ఎట్టి పనులు లేక ఇంటి యందు చక్కని విశ్రాంతిని అందుకుంటుంటారు. అన్ని రకమైన పంటలు కూడాను ఇంటికి చేరటం చేత తిండి తీర్చాలకు ఎట్టి ఇబ్బంది కూడా లేకుండా అనుభవిస్తుంటారు ప్రజలు. వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంటారు. పౌరుడు కూడాను ప్రశాంతమైనటువంటి రూపంతో ప్రజలకు ఆనందాన్ని అందిస్తుంటాడు. దీనికి పూర్వమంతైకుడును రాత్రి వేళ అధికంగా ఉండేటువంటిది, పగటి పూట కాలం తక్కువ, నేటి నుండి పగలు ఎక్కువ రాత్రి తక్కువ, దినము కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంటాడు. దీనికోసమే కౌలు చెప్పారు, దినకరుడు శాంతుడైతే వచ్చే దినములు కూర్చలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములను రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను నూర్చు కాపులు గొంతులెత్తి పదవులను పాడతొడగలి పచ్చ పువ్వుల జనపు చేలకు ముత్యాల సరళు గుర్చే మెరుపు పంటకు కుంకుమ మెరుపు దాల్చే బంతి పువ్వుల మొగము లల్లంత విప్పే మనకు హంపుల ధాన్య సంపదలను నిలిపే సరసురాయన సంక్రాంతి పండుగ వచ్చే అన్నారు. కనుక సంక్రాంతి పండుగ అనేక విధములైనటువంటి భౌతిక సంపత్తితో కూడి ప్రకృతి యొక్క సౌందర్యముతో కూడి మానవునికి ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. కనుక సంక్రాంతి పండుగ అనేటువంటిది భారతీయులకు చాలా ప్రధానమైనటువంటి పర్వదినము. ఇది దైవం దిశకు ప్రయాణం నడిపేటువంటి యొక్క నెల. ఇతర దిశగా హిమాచల పర్వతం ఉంటుంది. హిమాచల పర్వతం యొక్క ప్రయాణమే. హిమమనగా ఏమిటి, అచలమనగా ఏమిటి? హిమాచల పర్వతం అనగా ఏదో ఉత్తరప్రదేశ్ ఎందు ఉన్నదని మనం భావించరాదు. హిమమనగా నిర్మలమైనటువంటిది, చల్లదనంతో కూడినటువంటిది, అచలమనగా చెలింపలేనటువంటిది. కనుక నిర్మలము నిశ్చలము ప్రశాంతితో కూడినటువంటి హృదయ స్థాయికి హిమాచలం అని పేరు. హృదయవాసే ఈశ్వరుడు, అందువలనే ఈశావాస్యం ఇదం సర్వం, అందరి ఎందుకు ఈశ్వరుడు వాసన చేస్తున్నాడు అని. ఈశ్వర సర్వభూతాలని సర్వుడు ఎందుకు ఈశ్వరుడే ఉంటున్నాడని. కనుక ఇట్టి ఈశ్వరత్వం అనేటువంటిది మన హృదయ స్థాయి ఎందే ఉంటుందని. దురాచారములను దుర్భావములను మనం దూరం చేసుకుందాము, అప్పుడే మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చంచలత్వము దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని పోషించుకోవాలి, మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేసుకోవాలి, ఆరాధాన్ని త్యాగం చేసి నిస్వార్థమైనటువంటి యొక్క నిర్మలత్వాన్ని పోషించుకోవాలి. ఈ అల్ప విద్యల చేత మనం అహంకార పడకూడదు. భగవత్ యొక్క విశ్వాసమును భగవత్ యొక్క ప్రేమను మనము హృదయమునందు దాచుకోవాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయానికి భయం అనేటువంటిది ఏమాత్రము ఉండదు. టికెట్ కొని మన జోబీలో పెట్టుకుని రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఏ థర్డ్ క్లాస్ లో కూర్చున్నా మనకి భయం ఉండదు. టికెట్ కొనకుండా ఫస్ట్ క్లాస్ లో పోయి కూర్చున్నా గానీ భయంగానే ఉంటుంటుంది. కారణము ఏ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎప్పుడు చెక్ చేస్తాడో, ఎప్పుడు వెంట బయటకు నూగుతాడో అనేటువంటి భయం. కనుక భగవత్ ప్రేమ భగవత్ విశ్వాసము అనేటువంటి ఒక టికెట్ కొని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ ఉండినా మనకు భయం లేదు. ప్రేమ అనేటువంటి టికెట్ మన దగ్గర లేనప్పుడు ఏ చిన్న కష్టములకైనా, ఏ చిన్న దుఃఖములకైనా, ఏ చిన్న విచారములకైనా, ఏ చిన్న నష్టములకైనా మనం కుంగి కృషించి కూలిపోతుంటాం. కనుక ఈ భయమునకు మూల కారణం ఏమిటి? భగవత్ ప్రేమ లేకపోవటమే, భగవత్ విశ్వాసం లేకపోవటమే. భగవత్ ప్రేమ కలిగినటువంటి ఒక హృదయము మంచి వజ్రంగా తయారవుతుంది. ఈ వజ్రంతోనే పోయడానికి వీలవుతుంది, కానీ అన్య పదార్థంతో దీన్ని ముట్టడానికి సాధ్యం కాదు. కనుక దైవ ప్రేమను దైవ ప్రేమతోనే దీన్ని మనం మార్చుకోవాలి. ప్రకాశించేటువంటి చంద్రుడిని చూడటానికి ఏ టార్చ్ లైట్, ఏ రికండెంట్ మనం తీసుకొని అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశంతోనే చంద్రుడిని చూడవచ్చు. అదే రీతిగా ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మను చూడాలంటే ప్రేమ ద్వారానే చూడాలి. ఇంకా అన్య మార్గంలో దీనికి ఏమాత్రం కూడా పనికిరాదు. కనుక ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం మానవులకు. దీనికి దూరమైపోతే మా ఈ ఎడబాటును మనం సహించుకోలేము. నిజమైనటువంటి భక్తులు భగవత్ ప్రేమకు ఎడబాటుకు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు. మోహన కృష్ణుని యొక్క మురళిని విన్నంత మాత్రమే గోపికలు భవనమును వదలి వనములకు ప్రవేశించేటువంటి వారు. భాగవతం చదివినటువంటి భక్తులకు దీని యొక్క విషయం చక్కగా అర్థమవుతుంది. ఈ అడవుల్లో చేరినటువంటి యొక్క గోపికలు కృష్ణుని యొక్క రూపమును చూడలేకపోవటం చేత ఆ వియోగ దుఃఖంతో మొక్క మొక్కను పువ్వు పువ్వును వృక్ష వృక్షాన్ని కూడా నువ్వు ప్రశ్నించుకుంటూ వెళ్లారట, మా కృష్ణుడు ఎక్కడ, మా కృష్ణుడు ఎక్కడ, మీరైనా చెప్పండి. కృష్ణుడు అంటే ఎవరో ఈ మొక్కలకు తెలియదు ఏమోటని ఆ కృష్ణుని యొక్క రూపాన్నంతా వర్ణించుకుంటూ వెళ్లారట.

తప్పి తప్పించను వాడు నవ్వు రాజిల్లెడోమువాడు మా సర్వము.

తెగొక్క పుష్పాన్ని ఇప్పుడను ఓ పుష్పమా, ఇలాంటి వాడు నీ పదవ చాటున ఏమైనా ఉన్నాడా? నీ మొక్కల చాటున ఏమైనా ఉన్నాడా? చెబులారా, మీలో ఏమైనా దాచుకున్నాడా? చెప్పమని ప్రార్థించేటువంటి వారు గోపిక. ఒక్క క్షణమైనా కూడాను కృష్ణుడి ఎడబాటును సహించుకునేటువంటి వారు. కొంతవరకు నువ్వు సందేహిస్తూ వచ్చాడు ఉద్ధవుడు. ఈ సందేహములు ఎప్పుడు కలుగుతాయి? పరిపూర్ణ ప్రేమ లేనటువంటి వారికి ఈ సందేహములు కలుగుతుంటాయి. వారు అనేక విధమైనటువంటి ఆమోహలతో అనేక కథలుగా అలుతూ వస్తుంటారు. ఎవరేమనుకున్నప్పటికీ వీరు ఏమాత్రమో పొంగరు పొంగరు. ఎవరైనటువంటి భక్తుల యొక్క ప్రేమతత్వము చెలించినటువంటిదిగా ఉంటుండాలి. భగవంతుని భరించేటువంటిదిగా ఉంటుండాలి. కష్టములను భరించేటువంటిదిగా ఉంటుండాలి. జన్మను దేవత చేసేటువంటిదిగా ఉంటుండాలి. ఇదే నిజమైనటువంటి ప్రేమతత్వం. ఎవరే విధంగా నిందించినప్పటికీ, తులనాడినప్పటికీ, పరిహసించినప్పటికీ వీరు ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేసేటువంటి వారు కాదు. ఒక సమయం లోపల ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు గోపికలను. గోపికలారా, మీ అత్తలు మీ భర్తలు మిమ్మల్ని ఇన్ని విధములుగా నిందించుతున్నప్పటికీ మీరు ఏమాత్రం కూడాను దీనికి కుంగిపోవటం కానీ పొంగిపోవటం కానీ జరగటం లేదు, దీనికి ఏమి కారణం అన్నారు. కని జవాబు చెప్పారు గోపికలు. కాకులు అరుస్తున్నామని కోకిల తన గానమును మానుకుంటుందా ఉద్ధవ? కనుక కాకుల అరుపులకు కోకిల తన గానమును మానుకోదు. లోకులో కాకులు, ఈ కాకులు అరుస్తున్నారని మా హృదయపూర్ణమైనటువంటి యొక్క కోకిల యొక్క స్వరూపాన్ని, మా కృష్ణుని యొక్క భావాన్ని మేము ఏమాత్రం కూడా మర్చిపోతామా? మా హృదయాల్లో కోకిలగా గానం చేస్తున్నాడు. ఈ కాకులకు కోకులకు కోవిలకు ఏమైనా సంబంధమా? దీనిని మేము లక్ష్యమే చేయం. కనుక మా కృష్ణుడే మాకు ప్రాణం, దీనిని మేము లెక్క చేయమన్నారు. అప్పుడు అనుకున్నాడు ఉద్ధవుడు, ఈ గోపికలు సామాన్యమైనటువంటి వారు కాదు, పూర్వపు ఋషులు అనుకున్నాడు. ఇతరులకే ఎట్టి ధైర్యము, పవిత్రము, ఎట్టి సార్థకత, పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వము అబ్బుతుంది. కనుక ప్రేమతత్వాన్ని గుర్తించుకోవటం అందరికీ సాధ్యం కాదు. నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు ఎట్టి సమయం నందు కూడా మార్పు చెంది వియోగమును భరించలేడు. సంయోగమునికే సర్వకాలం ఎందుకు కూడా ప్రయత్నిస్తుంటాడు. కనుక మనం నేర్చేటువంటి విద్యలు కానీ, తెలుసుకునేటువంటి విషయములు కానీ, జీవించేటువంటి జీవితములు కానీ శాశ్వతాలు కాదు. ఇవన్నీ కూడా అనిత్యములు, అశాశ్వతము. అక్కడిని మనం ఈ విద్యలను మానకూడదు. మనం ఈ జగత్తు యొక్క సంబంధం ఉండినంత వరకు కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే, మన జీవితాన్ని సాగించవలసిందే, దీనికి కష్టములను భరించవలసిందే. కానీ లక్ష్యమునందు మాత్రము ఈ సత్యస్వరూపమైనటువంటి నిత్య ప్రేమను మనం మాత్రం వరించాలి. ఎవరైనటువంటి భక్తులు ఏకాంతంగా జీవించడానికి ఒప్పుకోరు, దూరంగా అవడానికి అంగీకరించరు. రెండింటి యొక్క ఏకత్వాన్ని తాను ఆశిస్తుంటారు. నది కూడి సముద్రంలో చేరినట్టుగా, తైలము తైలంతో కూడినట్టుగా, జీవుడు చివరితో చేరినట్టుగా జీవుడు దేవుడిలో చేరిపోవాలి. ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని ఆశించటమే నిజమైనటువంటి భక్తి యొక్క ప్రపత్తి. ఇక్కడ భక్తికి పరమ భక్తికి ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. నిజముగా లోక సంబంధమైనటువంటి ప్రేమకు, దివ్య సంబంధమైనటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. లోక సంబంధమైనటువంటి ప్రేమ కరుణ చేత అందుకోవటానికి సంసిద్ధంగా ఉంటుంటారు. పరమ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ ప్రేమ పరులకు అందించడానికి సిద్ధంగా ఉంటుంటారు. స్వార్థరహితమైనటువంటిది. ఇలాంటి పవిత్ర ప్రేమకును ఈ లౌకిక ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక లేదు. కానీ తెలియనటువంటి వ్యక్తులు రెండింటి యొక్క సంబంధమును గుర్తించుకునలేక దానిని దీనిగా దీనిని దానిగా మార్చి కొన్ని విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటారు. ఇదే భాగవతమునందు గోపికలకు ద్వారకా వాసులకు ఉండినటువంటి వ్యత్యాసం. ద్వారకా వాసులు కృష్ణుడు మావాడు, మా బంధువు, మా యొక్క రిలేషన్, మా యొక్క సంబంధి అనేటువంటి వారు. కనుకనే వారికి అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకారం ఏనాటికైనా అతపతనం చేస్తుంది. కనుకనే యానములకు పతనం ఏర్పడింది. గోపిక యొక్క భావం అట్టిది కాదు. కృష్ణ మేము మీ వారం, మేము మీ వారం, మేము మీ వారం అని అర్పితం గావించుకున్నారు. అర్పితం గావించుకోవడం చేత అనంత స్వరూపంగా రూపొందారు వాడు. ఒక్క చుక్క నీటి చుక్కను మన హస్తం నందు పెట్టుకుంటే అది మృతి అయిపోతుంది. కొన్ని క్షణములో ఆవిగా మారిపోతుంది, ఆకారమే లేకుండా పోతుంది. కానీ అదే చుక్క నీటిని సముద్రంలో కలిపితేమా, ఇది సముద్ర స్వరూపాన్ని పొందిపోతుంది. దీనికి మృష్టివే లేదు, ఇది అమృత స్వరూపాన్ని ధరిస్తుంది, అంత స్వరూపాన్ని ధరిస్తుంది, అమరణాన్ని పొందుతుంది. కనుకనే ఇదే మోక్షము అన్నారు. కనుక మన అల్పత్వమైన మానవత్వాన్ని ఏదో వ్యక్తే ప్రత్యేకంగా పెట్టుకుని మనం సాధించడం అనేటువంటిది ఇది కేవలం ఒక పిచ్చి మార్గం. దీనిని అనంతత్వంలో ఏకం చేయాలి. ఇది శాశ్వతంగా రూపొందుతుంది. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించడమే సరి అయినటువంటి భక్తి మార్గం. ఇట్టి భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడాను మనం జ్ఞప్తి అందించుకుని దీనికి అనేక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అర్థములున్నవనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి. ప్రతి భారతీయుల యొక్క పర్వదినంలో కూడాను ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అర్థంతో కూడినటువంటివి. పర్వదినముల్లో ఇండ్లు పరిశుద్ధం చేసుకోవటము,
పచ్చని తోరణాలు కట్టుకోవటము, కొత్త దుస్తులు ధరించటము, ఇవంతా కూడా ఏదో ఒక లౌకికమైనటువంటి రీతిగా మనం భావిస్తున్నాము. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? ఇంటికి పచ్చని తోరణం కడుతున్నాం అనగా నిరంతరము మా గృహం మంగళంగా ఉంటుండాలి, పచ్చగా ఉంటుండాలి, పాతది పోవాలి, రోతది పోవాలి, నూతము రావాలి. ఈ పర్వతిలోని లోపల తెల్లవారుజామున లేచి శిరస్నానములు చేసి నూతన వస్త్రములు ధరిస్తుంటాము. దేహ మాలిన్యముతో పాటు మనో మాలిన్యం కూడా నువ్వు పరిశుద్ధమైపోయి వస్త్రమనగా హృదయము, ఈ నూతన వస్త్రములు ధరించడం అంటే నూతన హృదయంగా మనము అభివృద్ధి కావాలి. కనుక భగవంతుడు లోపల వెలుపులా ఉంటున్నాడు కనుకని దీనిని అంతర్బహిస్తత్సత్వవ్యాప్య నారాయణ అన్నాడు. దేహమును నూతన వస్త్రం ధరించడమే కాకుండా హృదయమును కూడా నువ్వు నూతన భావములు అభివృద్ధి పరచుకోవాలి. మనం కొబ్బరికాయలు కొడుతుంటాం, ఈ కొబ్బరికాయల యొక్క అంతరార్థం ఏమిటి? కొబ్బరికాయకి పైన దట్టమైనటువంటి గట్టిగా ఉండేటువంటి పీచు అంతా ఉంటుంటారు. ఈ పైరు ఉన్నటువంటి దానిని చక్కని గట్టి మేకుతో తీసి ఆ యొక్క దీనిని విడదీయాలి. తదుపరి దానిపైన గట్టి అయినటువంటి ఒక చర్మం కప్పుకొని ఉంటుంది చిప్ప, దానిని కొట్టినప్పుడే లోపల పరిశుద్ధమైనటువంటి యొక్క కొబ్బరి మనకు కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి కొబ్బరి చిప్పకు ఖర్చుకొని ఉంటుండాలి. ఈ గట్టి చిప్పపైన చాలా మరింత బలమైనటువంటి యొక్క తుక్కుతో నారతో కూడినటువంటి యొక్క చర్మం ఉంటుండాలి. కనుక మనం కొబ్బరికాయ కొట్టే సమయంలో మొదటి పై యొక్క పీచుని తీసివేస్తాం, తదుపరి ఈ చిప్పను తీసివేస్తాం. ఎప్పుడు దూరం చేసేది? బ్రద్దను చేసిన తర్వాత చిప్పను తీస్తాం. అయితే ఈ కొబ్బరికాయ కొట్టేటువంటిది దీని యొక్క లక్ష్యం ఏమిటి? కొబ్బరిపైనే, చిప్పపైన పీచుపైన కాదు. అది భగవంతుడికి మనం కొట్టినట్టుగా కొట్టి ఆ కొబ్బరిని మనమే ఆరగిస్తున్నాం. అదే విధంగానే మన యొక్క జీవితము కొబ్బరికాయ వంటిది. మన యొక్క పీచు అనేటువంటి అభిమాన మమకారములతో కూడినటువంటి యొక్క లోకవాంఛలతో చేరినటువంటిది ఈ పీచు, అనేక వాసనలనేటువంటి యొక్క దారమంతో కూడినటువంటిది ఈ పీచు. కనుక మొట్టమొదట మనం అభిమాన మమకారం అనేటువంటి ఈ పీచునంతా తీసివేయాలి. తదుపరి అహంకారం అనేటువంటి ఈ కొబ్బరికాయని బ్రద్దలు చేయాలి. నిశ్చాత్తమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి ఈ సాత్విక గుణం అనేటువంటి తెలుపు మనకు చేరుతుంది. అదే భగవత్ యొక్క గుణం, అదే నిర్మలమైన ప్రేమ. ఆ ప్రేమ అహంకారం అనేటువంటి చిప్పుతో కలిసి ఉంటుండాలి. ఈ అహంకారం అనేటువంటి చిప్ప అభిమాన మమకారం అనేటువంటి పీచుతో చేరి ఉంటుండాలి. కనుక ఈ అభిమాన మమకారం అనేటువంటి పీచే తమో గుణము, ఈ అహంకారమే ఈ యొక్క చిప్ప, సాత్వికమే ఈ కొబ్బరి. ఈ సాత్వికం అనేటువంటి యొక్క కొబ్బరిని మనం ఆరగించాలి. దీనిని భగవంతుని దగ్గర పోయి మన హృదయాన్ని బ్రద్దలు చేయాలి. బ్రద్దలు చేయడం ఏమిటంటే మర్మము లేకుండా, గోప్యము లేకుండా, సర్వము నీకు తెలిసినటువంటి వాడవే కదా అని హృదయాన్ని విచ్చలి విడిగా అతనికి అర్పితం చేయాలి. కించిత్ హృదయంలో మరుగు పెట్టుకున్నా కానీ అది పవిత్రమైన అర్పణ కానే. ఇదే రామాయణం మీకు అనేక పర్యాయంలో చెప్పాను. చిత్రకూట పర్వతంలో శ్రీరామ లక్ష్మణుడు చిట్టుతో కూడి ఉండినప్పుడు అలసిపోయినట్టుగా సొలసిపోయి రామును నటన చేసి, లక్ష్మణ ఇక్కడ ఒక పర్ణశాలను నిర్మించిన ఆయన అన్నాడు. అన్న ఎక్కడ నిర్మించాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు. ఈ మాట విన్నంతనే చెవులు మూసుకుని అక్కటా నేను ఏ పాపం చేసుకుని ఏ దోషమో ఎరుగుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి వాక్కు వినగలిగితిని అని అన్నాడు. లక్ష్మణ నేను కొట్టలేదు కొరకలేదే, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా ఇష్టము అనేటువంటిది వేరొకటి ఉన్నదా? ఇష్టములకు అర్పితం చేయాల్సినటువంటి లక్ష్మణ్ణి నీ ఇష్టం వచ్చిన దగ్గర నీవు నిర్మించమనటంలో ఇది ఎంత నేను దోషమవుతూ ఉన్నానో, ఎట్టి పాపం చేసినానో అన్నాడు లక్ష్మణుడు. పాపించమనగా నా ఇష్టమైనటువంటిది ఒక్కటి ఉండకూడదు, సర్వము నీ ఇష్టమే. కొంతమంది అభిమానం కోసం, మమకారం కోసం, లోకదృష్టి కోసం, లోక పేరు కోసం, అంతా మీ ఇష్టమే స్వామి, మా ఇష్టం ఏమీ లేదంటారు. మాటలు మాత్రమే, ప్రాకృతి సంబంధమైనటువంటి స్టంట్స్ ఇవన్నీ నేను దైవం ఒప్పేటువంటి వాడు కాదు. ఎన్ని బుక్కులు చదివినావో దానికంటే పెద్ద బుక్కులే చదివింటాడుతాను. నీకున్నది ఇంత విద్య ఇప్పితే తనకి ఎంతో అన్ని విద్యలు తనలోనే ఉంటుంటాయి. చెప్పేటువంటి వాడు కాదు భగవంతుడు, హృదయ పవిత్రతకు మాత్రమే చెప్పుతాడు. కనుకనే లక్ష్మణుడు చెప్పాడు, మదీయ ధన ధారాది సర్వధార సమర్పితం ఆత్మారాం శేషభూతం హి లక్ష్మాం శరణాగతి అన్నాడు. అతనికి భార్య లేకపోలేదే, అతనికి తల్లిదండ్రులు లేకపోలేదే, అతనికి రాజ్యం లేకపోలేదే, అతనికి బిడ్డలు లేకపోలేదే, సర్వము ఉండినప్పటికీ నీవే తప్ప ఇతరం వెరుగు, ఇంకా నాకు అన్యమే లేదు అనేటువంటి దీంట్లో రాముడు అర్పితం చేశాడు. కాబట్టి అంత ఆనందంతో చేరిపోయాడు రాముడు. రాముడు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తి, అతని పరమాత్మ స్వరూపుడు అనేటువంటి గాఢ విశ్వాసం కలిగినటువంటి వానికి ఏ విధమైనటువంటి యొక్క సందేహంలో ఉండవు. అందుకోసమే త్యాగరాజు కూడా ఒక సమయంలో సందేహం కలిగింది, నాకు ఈ కష్టములు, నాకు ఈ నష్టములు, నాకు ఈ దుఃఖములు సంప్రాప్తి కావడానికి కేవలం నాలోని దోషమా, లేక రాముడిలో శక్తిరహితమైనటువంటి యొక్క తత్వమా అనేటువంటి సందేహం కలిగింది. నాలో భక్తి లేదా, లేక రాముడిలో శక్తి లేదా
అని కూడా సందేహం కలిగింది. మరి వీరి కుటుంబాన్నంతా చక్కగా యోచించుకున్నాడు. చీచీచి, లక్ష్మణుడు తక్కువ వాడా, భరతుడు తక్కువ వాడా, వీరందరూ కూడా నువ్వు ఎందుకోసం, ఆ హనుమంతుడు తక్కువ వాడా, ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా నువ్వు రాముణ్ణి కొలుస్తూ పోయారే, అతనితో దివ్యత్వం లేకపోవటం వలన అనుకున్నాడు. ఇది లౌకికమైనటువంటి భావాలు మొదలుపెట్టాడు.

రామాని యొక్క శక్తి చాలా గొప్పది. లేకపోతే లక్ష్మి సామాన్యమైన కుట్రాలా? నువ్వు ఎందుకు కొలుస్తూ ఉంటుండాలి? నీ పాదములు ఎందుకు నిరంతరము వదలకుండా ఉంటుండాలి? ఇది సాధ్యం కానటువంటి మహాశాంతుడు, గుణవంతుడు, బలవంతుడైనటువంటి హనుమంతుడు నీ యొక్క సేవలో నిర్ముగ్నుడైపోవటము, నీలో శక్తి లేకపోవటమా? బుద్ధి కలిగినటువంటి యొక్క ఈ లక్షణుడు నిన్ను నిరంతరము సేవించడంలో ఉన్నటువంటి అంతరాత్మ లేదా? శూర్పణఖను ముక్కు చెవులు కొయ్యమని చెప్పినప్పుడు రాముడు లక్షణ ఈ శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యని కత్తి అందించలేదు. పైకి చేస్తూ లక్షణ రాముడు ఇట్లా అన్నాడు, శృతి అని దీనికి అర్థం. అలాగా నాలుగు వేదములు దీనికి శృతి అని పేరు. ఈ శృతి అనగా ఏమిటి? వినటము అని అర్థము. కాబట్టి చెవులు కొయ్యి అని దీని అర్థం. లక్ష్మణుడు ఇంత సూక్ష్మబుద్ధితో దానిని గుర్తించుకుంటూ వచ్చాడు. మరి పైకి చూచాడు రాముడు, పైకి చూడటంలో ఇది నాసికము అని, ముక్కు అని. ఈ సూక్ష్మబుద్ధితో దీని అర్థం గుర్తించుకుని ముక్కును కూడా కోసేశాడు. పదములతో కాక అభినయముతోనే ఈ యొక్క అర్థాన్ని గుర్తించేటువంటి వాడు సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు. కనుక వీరందరూ కూడా నీవు దేవుడు, దేవుడు అనటం లోపల తెలివి తక్కువ వారు కాదు, చదువు తక్కువ వారు కాదు. వీరందరూ ఎంతో విద్యావంతుడు, ఎంతో శక్తివంతుడు, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ఇలాంటి విద్యావంతుడు, శక్తివంతుడు, ప్రజ్ఞావంతుడైనటువంటి యొక్క మేధావంతుల యొక్క తత్వంను గుర్తించుకోలేక వచ్చిపోయేటువంటి వారంటే తెలివి తక్కువ వారా సాయిబాబు దగ్గరికి? వీళ్ళంతా తెలివి తక్కువ వారు, చెప్పేటువంటి వాడు తెలివి ఎక్కువ వాడా? వాడికే తెలివి తక్కువ. నాసికము అని, నాసికము ముక్కు అని. ఈ సూక్ష్మబుద్ధితో దీని అర్థం గుర్తించుకుని ముక్కును కూడా కోసేశాడు. పదములతో కాక అభినయముతోనే ఈ యొక్క అర్థాన్ని గుర్తించేటువంటి వాడు సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు.

తప్పువాడా? వాడికి తెలుగు తప్పువ. ఆనాడు త్యాగరాజు కూడా అట్లే అనుకున్నాడు, మరి ఈ లక్ష్మణుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, భరతుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, లక్ష్మీదేవి అసలే తెలివి తక్కువ లేడీ కదా, ఆమె యొక్క బాల్యస్థితి అందు కానీ ఈ యొక్క స్త్రీ యొక్క తత్వం కూడా కొంతవరకు తక్కువ స్థాయిలో ఉంటుంటారనుకున్నాను. కానీ వీరందరూ సామాన్యులు కాదు, తెలివి తక్కువ వాడిని నేనేననుకున్నాడు. అప్పుడు ఈ త్యాగరాజు చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి వారందరూ కూడాను భగవంతుని యొక్క సన్నిధి పెన్నిదని భావించుకుని అందులోని నిమగ్నమై ఉంటుండగా మన తెలివితేటలతో ఏదో అనవసరమైనటువంటి ఊహలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని దీనికి దూరం కావడానికి ప్రయత్నిస్తుంటాం. చిక్కిన పవిత్రమైనటువంటి యొక్క కాలమును దక్కించుకుంటే కొంచెం ప్రయత్నించాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమును మనం సార్థకం చేసుకోవాలి. ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం, దేవుడు కూడా దక్షిణం నుంచి ఉత్తరమును ప్రయాణం చేస్తున్నాడు. దీనినే దేవయానము అన్నారు, పరమాత్మ వైపున ప్రయాణము అని. ఆ సూర్యునితో పాటు మన యొక్క బుద్ధిని కూడాను దేవయానంగా మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజంగా మనం జన్మకు సార్థకం కావుతుంది. ఈనాటి నుండి మన భావములను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కృత్యములు ఎందు ఏమాత్రం కూడా లోటు చేయక కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించుకుంటూ ఇది ఇహములకు అది పరములకు గమ్యము అనేటువంటి ఒక లక్ష్యాన్ని హృదయములందు అభివృద్ధిపరచుకుని రెండు విద్యలు ఎందుకు రెండు పాత్రలుగా మనం వహించి దివ్యమైనటువంటి గమ్యాన్ని ధన్య జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మిమ్మల్ని సరిదిద్దడానికి అప్పుడప్పుడు నేను కోపం నటిస్తాను, కాని నిజంగా నాకు కోపం లేదు. కోపం వచ్చినప్పుడు ఏ తిట్టు తిడతాను? దున్నపోతా అంటాను. అంతే, అదే నా తిట్టు. నీవు మంచి కార్యాలు చేయకపోతే నిజంగా నీవొక దున్నపోతనే చెప్పవచ్చు. మంచి పనులు చేసేటప్పుడే నీవొక గుడ్ ఫెలో అవుతావు. ఈనాడు అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు. కారణమేమిటి? మంచి పనులు చేయటం లేదు. వర్షం కురిసినప్పుడు ఆవు దూడలు పరిగెత్తుతాయి, కాని దున్నపోతు పరిగెత్తదు. ఉన్నచోటే తడుస్తూ ఉంటుంది. మీరు దున్నపోతుల మాదిరి తయారు కాకూడదు. మీలో పరివర్తన రావాలి. నేనందర్నీ ప్రేమిస్తాను. ప్రేమయే నా స్వరూపము. ప్రేమయే నిజమైన శక్తి. నేను నా ప్రేమను అందరికీ ఏ రీతిగా పంచుతున్నానో మీరు నా అంశమే కనుక మీరు కూడా మీ ప్రేమను అందరికీ పంచండి. అప్పుడు నేను చేసినదే మీరు చేసిన వారవుతారు. అప్పుడు మీరు కూడా భగవత్ స్వరూపులే. ఇట్టి పవిత్రమైన భావాన్ని మీరు అనుసరించినప్పుడు జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతుంది అని అంటారు బాబా.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. పంతొమ్మిది వందల 1958 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ సంధ్యా సమయం, కన్యాకుమారి తీరం. ఆకాశం రంగురంగుల వన్నెలతో అతి మనోహరంగా ఉంది. మూడు సముద్రాలు సంగమించు ఆ తీరంలో గంభీరంగా ఎగసిపడుతున్న కెరటాలను చూస్తూ వినోదిస్తున్నారు మన సత్యసాయి. నిటారుగా నిలుచుని, "స్వామి, చూడండి, ఈ సాగర చక్రవర్తి చేతిలోనున్న హారంతో సహా నన్ను ఆహ్వానిస్తున్నాడు" అన్నారు భక్తుల వైపు తిరిగి. ఆ సమయంలో ఒక కెరటం ఉవ్వెత్తున లేచి గంభీరంగా స్వామి చెంతకు వచ్చి ఆ దివ్య చరణారవిందాలను తనివి తీరా స్పృశించి తిరిగి వెనక్కు జారింది. "అబ్బా, ఎంతటి విచిత్రమో! స్వామి పాదాల చెంత ఒక చక్కని ముత్యాలహారం తళుక్కుమని మెరిసింది. సాగర చక్రవర్తి ఆ మువ్వ గోపాలసాయికి 'జగన్నాథుడవు నీవే' అని ముద్రించి కానుకగా సమర్పించిన ముత్యాలహారమేమో అది. అందులో ఆశ్చర్యమేముంది? ఇక మరొక సన్నివేశం. అది కేరళలోని కోవలం. సముద్రపు నీటితో సరసమాడుతున్నట్టు స్వామి ఆడుకుంటున్నారు. సముద్రానికి మరేం పేర్లున్నాయి చెప్పండి అని తమ కూడా వచ్చిన భక్తులను ప్రశ్నించారు స్వామి. ఒకరు, "ఠకీమణి రత్నాకరుడు స్వామి" అని బదిలిచ్చారు. అది విన్న మన రత్నాకర రాజు చిరునవ్వులు చిందిస్తూ, "అట్లయితే ఆ రత్నాకరుడు మనకు రత్నాలివ్వాలి కదా" అన్నారు. అప్పుడు స్వామి చెంతనున్న వారిలో డాక్టర్ సూరి భగవంతం గారొకరు. వీరు ప్రఖ్యాత భౌతిక శాస్త్ర విజ్ఞానవేత్త డాక్టర్ కెఎస్ కృష్ణన్ గారి సహచరులు, దేశరక్షణ మంత్రివర్గానికి చెందిన, విజ్ఞాన విషయ శాఖలో ముఖ్య ఆలోచనాధికారిగా పనిచేస్తున్నారు. వీరు స్వామితో, "మీరు సంకల్పిస్తే ఆ సముద్రుడు రత్నాలను ఇవ్వకపోతాడా" అన్నారు. స్వామి తన దోసిళ్ల నిండా సముద్ర నీటిని నింపుకున్నారు. వాస్తవంగానే వారి దోసిళ్లలోని నీరు ఒక రత్నాలహారంగా మారిపోయింది. స్వామితో పరిచయమైన నాటి నుంచి ఆ భౌతిక శాస్త్ర విజ్ఞాని కొద్ది కొద్దిగా భౌతికాతీత తత్వాన్ని అవగాహన చేసుకోవటం మొదలుపెట్టినప్పటికీ ఇంకా స్వామి యందు పూర్తి విశ్వాసం పెంచుకోలేదు. స్వామి సృష్టించిన రత్నాలమాల చాలా చిన్నదిగాను, ఒక చిన్న పసిబిడ్డ తలదూరేదిగాను ఉండటం గమనించారు శ్రీ భగవంతం గారు. ఆ మాలను చేతిని పట్టుకుని, "ఇదేమి చేద్దాం" అని అడిగారు స్వామి. స్వామి అతీత శక్తులను పరీక్షించటానికి ఇదే మంచి తరుణమనించి వెంటనే భగవంతం గారు స్వామిని ఉద్దేశించి, "సృష్టించిన మీరే దీన్ని ధరించాలి" అన్నారు. స్వామి ఒకమారు వారి వైపు తీక్షణంగా చూసి, "నాకొక ప్రశ్న కల్పించాలనుకుంటున్నావు కదూ" అన్నారు. తమ హస్తమును ఆ మాలలోనికి దూర్చి సాగదీశారు. సాగదీసిన కొద్దీ అది పెద్దతవటం మొదలుపెట్టింది. భక్తులు ప్రార్థనకనుగుణంగా ఆ మాలను తానే అలంకరించుకున్నారు మన స్వామి. కేవలం ఊహించినంత మాత్రానే ఈ సన్నివేశం అపరిమితానందాన్ని కలిగిస్తున్నప్పుడు, నిజంగానే ఆనాటి సాయం సమయంలో నీలి ఆకాశపు నీడల్లో శ్యామసుందరుడై ఆ రత్నమాలను ధరించి దర్శనమసంగిన స్వామిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తే అని భావించగలిగారు డాక్టర్ భగవంతం గారు. సముద్ర నీరములను తమ దోసిళ్లతో నింపిన ఆ దివ్య కరారవిందాల నుంచి ప్రవహించింది పవిత్ర గంగ. అది ఒక అద్భుత సన్నివేశం. కరణం సుబ్బమ్మ గారు భక్తిగంగ, స్వామి యొక్క అనుగ్రహ గంగ, భక్తి భగవద్గంగల సంగమం. స్వామి బెంగళూరులో ఉన్నప్పుడు సుబ్బమ్మ గారికి తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. ఈ భవసాగరమునే దాటి వెళ్లిపోయే సమయం ఆసన్నమైనట్టు ఆవిడకు భావన కలిగింది. నిరంతరం స్వామి ధ్యానంలోనే నిమగ్నురాలై ఉన్నారు. చుట్టుపక్కల వారు బంధువులు ఇసడింపులు మొదలుపెట్టారు. ఆ బాబా పెద్ద భగవాన్గా మారిపోయారు. బెంగళూరులోని కోటీశ్వరుల భవనములే ఇప్పుడు వారికి నివాస స్థలాలు. ఈ కరణం భార్య సుబ్బమ్మ వారికి గుర్తుంటుందా? "నువ్వెందుకు ఇంకా వారికోసం పాకులాడి తప్పించటం" అంటూ ఆవిడను మాటలండం మొదలుపెట్టారు. కాని ఆ సాధ్వీమణి సుబ్బమ్మ తన పట్టు విడవలేదు, నమ్మకం చెదరలేదు. తాను రానని ఎంత ఆగడం చేసినప్పటికీ ఆమెను బలవంతంగా బుక్కపట్నం తీసుకుని వెళ్లారు ఆవిడ బంధువులు. అయితేనేం, ఎంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ ఆవిడ పట్టుదలతో ఒక ఎద్దుబండినెక్కి తన పరమాత్ముడు పాదం పెట్టిన ఆ పర్తికే చేరుకున్నారు.
చుట్టాలు తిరిగి బలవంతంగా ఆవిడ్ను బుక్కపట్నం తీసుకెళ్లారు. అయ్యో పాపం, నీకింకా బుద్ధి రాలేదే, నీ బంగారు స్వామికి నీ వ్యాధి సంగతి తెలియకుండా ఉంటుందా? లేక తెలిసుండి కూడా దానిని పట్టించుకోకుండా బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్లారట కదా అంటూ ఆవిడను సాధిస్తున్నారు బంధువులు. అంతిమ దశలో ఉన్న నన్ను కాపాడకుండా ఉండరు నా స్వామి, నా ప్రభువు తప్పక తిరిగి వస్తారు. నా ఆఖరి క్షణాలలో వారిని గురించి పరుషవాక్యాలు నా చెవిని వేసి నన్ను హింసించకండి. నా స్వామికి తెలియదా ఎప్పుడు రావాలో? సమయం వచ్చినప్పుడు వారే తప్పక వస్తారు అన్నారు సుబ్బమ్మగారు. ఈ విధంగా స్మరిస్తూనే ఒకనాడు ఆవిడ కన్నుమూశారు. ఆ మాతృమూర్తి బాబాకే మాతగా వ్యవహరించిన మాతృదేవత, ఆవిడ పుణ్యశీలి. కళ్ళు మూతలు పడ్డాయి, శ్వాస నిలిచిపోయింది, నాడి ఆగిపోయింది. బాబాను కసితీరా దూషిస్తూ ఆవిడ చుట్టాలు ప్రేత సంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాని ఆశ్చర్యం, ఆ శరీరాన్ని ఎత్తటానికి వెళ్లినప్పుడు ఏదో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్టు అందరూ ఒక్కమాటు వెనక్కి తగ్గారు. ఆపాదమస్తకము సుబ్బమ్మగారి శరీరం వెన్నెల వంటి ప్రకాశంతో నిండిపోయింది. ఆ జ్యోతిర్మయ ప్రకాశాన్ని తట్టుకోలేక ఆ శరీరాన్ని ఎత్తటానికి వెళ్లిన వారు వెనక్కి తగ్గాల్సొచ్చింది. అమితాశ్చర్యం, ఆ మృత కళేబరంను ఒక్క చీమకానీ ఈగకానీ ముసరలేదు. జీవకళ ఉట్టిపడుతూ ఆవిడ జీవించి ఉన్నప్పటికన్నా కూడా తేజోవంతమై ప్రకాశిస్తూ ఏదో ధ్యానంలో నిమగ్నమై ఉన్నట్టు గోచరిస్తున్నారు.

నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నిమ్మందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 దీని ప్రారంభోత్సవం చేస్తాం.

శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశ ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్ అంతా జరిగాయి. ఒకటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడాను సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు.

ఆవిడను ఆ స్థితిలో చూసిన వారెవ్వరూ అది ఒక మృతకళేబరమని ఊహించడానికి కూడా వీలు కాదు. సరే, ఈ దేహము ఎప్పుడు కొళ్ళినట్టు కనపడుతుందో అప్పుడే దహన సంస్కారాలు చేయవచ్చని అనుకున్నారు ఆవిడ బంధువులు. ఈ విధంగా 3 రోజులు దొరికిపోయాయి. ఆ ప్రేతములో మార్పు కానరాలేదు. బంధువులు సహనం కోల్పోయారు. ఇదేమిటి, ఒకటి లేచి కూర్చోనైనా కూర్చోవాలి, లేదా కుళ్ళిపోనైనా కుళ్ళాలి, ఏమి వింత, రెండిటికి చెడ్డ రేవడలాగుంది పరిస్థితి అంటూ విసుక్కుంటున్నారు వాళ్లు. స్వామి వచ్చేశారు. తిరుపతి నుండి సరాసరి బుక్కపట్నమే వచ్చారు. పూర్వం ఆదిశంకరులు తమ మాతృమూర్తి ఆర్యాంబ అంతిమ సమయంలో ఎక్కడి నుంచో తరలివచ్చినట్టు ఈనాడు స్వామి సుబ్బమ్మ కోసం వచ్చారు. సుబ్బమ్మకు చేరువుగా వచ్చి కూర్చున్నారు స్వామి. ఆవిడ ముఖానికి తమ ముఖాన్ని దగ్గరగా ఆంచి సుబ్బమ్మా సుబ్బమ్మా అని మృదువుగా మధురంగా 2 సార్లు పిలిచారు. ఏమి విచిత్రం, 3 రోజులుగా మూతపడిన సుబ్బమ్మ నేత్రాలు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చందమామను చూసి విరిసిన కుముదమ్మలే స్వామి తన ముందు ప్రకాశించగానే ఆవిడ నేత్రాలు విచ్చుకున్నాయి. శ్యామాకాసన చంద్రిక అని కామాక్షి కటాక్షాన్ని మూక మహర్షి వర్ణించినట్టు ఆవిడకెదురుకుండా శ్యామల చంద్రసాయి. సుబ్బమ్మ మెల్లిగా తన చేతులను ముందుకు చాపారు. నీ చెయ్యి వీడను అన్నారే, ఆ అభయ కరద్వయాన్ని గట్టిగా పట్టుకున్నారు. గట్టిపట్టే, దరిదాపు 20 సంవత్సరాలుగా బాలసత్య రోజుల నుంచి ఈనాడు నవయవ్వన స్వామి వరకు ఆవిడ చూపిన ప్రేమ పొంగి ప్రవహించసాగింది. తల్లి తన బిడ్డను నిమిరినట్టు ఆవిడ స్వామిని ప్రేమగా తడివారు. తన హృదయానికి గట్టిగా హత్తుకున్నారు. కొండమరాజు తమ అంతిమ ఘడియల్లో పొందినదే ఈనాడు మరల సుబ్బమ్మ పొందగలిగారు. అంతకన్నా ఒక్క మెట్టు ఎక్కువే ఈమె పొందిన భాగ్యం అని చెప్పచ్చు. స్వామి తమ వేళ్లను ఆవిడ పెదాలకు తాకించారు. ఆవిడ పెదాలు కొద్దిగా తెరుచుకున్నాయి. గుటకలు వేస్తూ 3 సార్లు తీర్థం తాగారు. ఆవిడ గుటకలు వేసినదేమిటి, ఏమిటా తీర్థం, స్వామి దివ్య కరారవిందాల నుంచి ప్రవహించిన పవిత్ర గంగా తీర్థమే. పూర్వమొకప్పుడు తమ పాదాల నుంచి స్వామి గంగను ప్రవహింపచేసి ఈనాడు కరద్వయం నుంచి గంగమ్మ తల్లిని తిరిగి ప్రవహింపచేశారు. షిరిడీలో షిరిడీ సాయి అవతారంలో తమ పాదద్వయం నుంచి గంగా ప్రవాహాన్ని రప్పించారు. ఈనాడు సత్యసాయి అవతారంలో తమ దివ్య కరాల నుంచి ప్రవహించిన గంగా తీర్థం ఆ పుణ్యవతి కర్మలనే పూర్తిగా కడిగివేసింది. సుబ్బమ్మ అమరపురికి ఏగి అమరత్వాన్ని పొందారు. ఆవిడ ధన్యజీవి. అవసాన దశలో చేయూతనిచ్చి పుట్టుగిట్టువులు లేని అమరత్వమును ప్రసాదించటమే ఉత్తమ గురువు లక్షణమని స్కాందపురాణంలో ఒక గీత చెప్తోంది. దీనికి సతీ ఆకారకము అని పేరు ఇవ్వబడింది. ఈ పర్తి అవతారంలో కూడా తమ భక్తులకు ఇలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించటంలో ఇసుమంతైనా కొరతలేదని చెప్పచ్చు. స్వామి అనేక మంది భక్తులను యమపురి నుంచి తప్పించి తిరిగి ఈ భూప్రపంచంలో జీవింపచేసినది మనందరికీ తెలిసిన విషయమే. కాని ఇదొక్కటే కాదు, సతీ ఆకారక అనుగ్రహంలో వీరికి వీరే సాటి. భక్తుల అవసాన ఘడియల్లో స్వామి పక్కనే ఉండి వారిని పరలోకగతులను చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర అనేది ఆత్మ సామ్రాజ్యంలోనికి వారిని చేర్చటమే, స్వామి అనుగ్రహమది. సతీ ఆకారక అనుగ్రహమివ్వటంలో షిరిడి సాయిని గురించి శ్రీ నరసింహస్వామి వేణోళ్ల పొగిడి ఉన్నారు. ఈ 2 అవతారాలకు ఈ విషయంలో ఎంతో పొందిక కనపడుతుంది. ఒక్కొక్కప్పుడు తాము ఫలానా చోటికి వెళ్లినట్టు, అక్కడ ఒక భక్తునికి అమరత్వాన్ని అనుగ్రహించినట్టు స్వామి చెప్పగా వింటాం. అటుపిమ్మట స్వామి చెప్పిన ఈ వివరాలతోనే ఆ భక్తుని మరణవార్త వారి బంధువుల నుంచి జాబు ద్వారా తెలుస్తుంది. తుదకు మిగిలేది నిత్యమైనది విభూతే. ఏ వస్తువును దహించినా అది కాలి బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గు కాలి బూడిదవుతుంది. బూడిదను తిరిగి కాలిస్తే అది ఏ మార్పు చెందక బూడిదగానే మిగిలిపోతుంది. ఈ మార్పులేని స్థితే పరతత్వాన్ని సూచిస్తుంది. ఆ తత్వచిహ్నమే విభూతి అంటారు శ్రీ కంచి కామకోటి పరమాచార్యులు. అంతిమ దశలో ఉన్న తమ భక్తులు మరణించినప్పుడు వారి అమరత్వాన్ని సూచించే విభూతే స్వామి స్థూల శరీరాన్నించి వర్షిస్తుంది. అది పరతత్వ చిహ్నమే కదా. మరి
మరణం సంభవించిన కాలము, మరణం వొందిన ప్రదేశము ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా స్వామి వివరించి చెప్తున్నప్పుడు ఆ అందమే అందము. వినాలే కాని వర్ణించలేము. ఒకమారు ఒక భక్తురాలి అవసాన కాలమందు ఆవిడకు తాము దర్శనమొసగి వచ్చినట్టు స్వామి చెప్తుండగా శ్రీ కస్తూరిగారు, స్వామి అలాగైతే ఇప్పుడు మీరు ముత్తనూరు వెళ్లి వచ్చారన్నమాట అన్నారు. లేదు, అక్కడి నుంచి 20 మైళ్లు దాటే వెళ్లి వచ్చాను అన్నారు స్వామి. ఒకటి రెండు రోజుల తర్వాత అక్కడి నుంచి ఒక జాబొచ్చింది. ముత్తనూరు వైద్యశాలలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల పక్క నగరంలో ఉన్న ఆసుపత్రికి ఆ భక్తురాలిని టాక్సీలో తీసుకువెళ్లినట్టు, కాని దారిలోనే సరిగ్గా 20 మైళ్లు ప్రయాణం చేసిన తర్వాత ఆవిడ సాయిరాం సాయిరాం అని 2 సార్లు ఉచ్చరించి మరణించినట్టు ఆ జాబులో వ్రాయబడి ఉంది. కాలము స్థలము అన్నీ కూడా స్వామి ఒక్క నిమిషం తేడా కాకుండా వార్తలందటానికి ముందుగానే వివరించి చెప్పటం స్వామి సర్వజ్ఞత్వాన్ని నిరూపిస్తుంది. కొన్ని సమయాల్లో సూక్ష్మ శరీరంతో స్వామి ఆచరించే కార్యాలు స్థూల శరీరంతో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఒకమారు స్వామి పుట్టపర్తిలో ఉన్నప్పుడు నీరు నీరు అని అడగగా భక్తులు స్వామి వద్దకు జలం తీసుకెళ్లారు. కాని స్వామి దానిని గమనించినట్టే కనపడలేదు. స్థూలకాయానికి పూర్తిగా ప్రజ్ఞ కలిగిన తర్వాత తమ ముందరున్న నీటి గ్లాసును చూసి స్వామి నవ్వారు. నేను ఎక్కడో ఒకరు మరణావస్థలో ఉన్నందున వారికి నీరు తెమ్మని అచ్చట ఆదేశిస్తే మీరు ఇక్కడ నీరు తెచ్చిపెట్టారా అన్నారు స్వామి. ఈ విధంగా స్వామి సూక్ష్మ శరీరంతో చేసేవి ఒక్కొక్కప్పుడు స్థూలకాయములో కూడా ప్రతిఫలించడం భక్తులకు అనుభవమే.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

0: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరుల కార్యక్రమంలో భాగంగా మీరు స్వామివారి చిరకాల భక్తులు, రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో పరిచయ కార్యక్రమంలోని రెండో భాగాన్ని వింటారు.
1: తర్వాత స్వామి సేవలో ముఖ్యంగా బీఈడి పిల్లలు, ఐదుగురు పిల్లలు అనంతపురం నుంచి పంపించారము. అందులో ఒక అమ్మాయి బీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, మిగతా నలుగురు కూడా బీఈడి థర్డ్ క్లాస్ బీకామ్. దాని మీద ఏమిందంటే, ఇక్కడ ఆంజనేయ గారి ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ స్వామి భక్తుడు, స్వామి లీలల గురించి పుస్తకం కూడా రాశారనమాట. మహాభక్తుడు ఆయన ఆంజనేయ గారిని వైస్ చేశారు. ఇంకొక ఆయన ఉంటెద్రాజు గారిని ఉమ్మడి అద్దేపల్లి కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన చూస్తే ఆయన కూడా రికమెండ్ చేశారు. ఒకళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి ఇంకా లాభం లేదు పంపించంటే ఆంజనేయ గారు కూడా రిక్వెస్ట్ చేశారు ప్రిన్సిపల్ ఇక్కడ అదేపల్లి మహారాష్ట్ర కాలేజ్, ఇంకా లాభం లేదండి, ఇప్పుడు బీకాము థర్డ్ క్లాస్ అసలు సీట్లు లేవు అని చెప్తే వాళ్ళు వచ్చేసి మా కృష్ణమూర్తి గారు చెప్తే, కృష్ణమూర్తి గారు ఇంకా పిల్లలు ఏడుపండి, ఇంకా నలుగురు ఏడుపు. ఆయన మేడమే కూర్చుని మీ అన్నం తినం భోంచేయని మేడం మీద ఏడుస్తుంటే కృష్ణమూర్తి గారు వచ్చి నాకు నారాయణరావు ఆ పిల్లలు ఏడిచేస్తాను, ఎలాగ మరి స్వామి పంపించారు, మరి రాజమండ్రిలో స్వామికి మరి ఇలా మరి అడిగింపు ఏంటంటే అని నాకు అప్పచెప్పి మీరే చూడాలండి అంటే నాకు అప్పచెప్తే నేను మా ఇంటికి వచ్చి కూర్చుని వరండాలు ఇలాగ అడిగాను. స్వామమ్మ మీకు స్వామి ఏమన్నారు మీరు వచ్చినప్పుడు అడిగాను. ఫస్ట్ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది అని అడిగితే, ఇలా ఏమైనా వెళ్తున్నామంటే మంచిది బంగారం అన్నారు. నిన్నమ్మ నలుగురు మంచిది బంగారం మంచి అయితే మీరు మంచి బంగారం అన్నారు కదా, మీకు నేను బాధ్యత నాది అని చెప్పి ఆ ఐదు అమ్మాయితో కలిపి వీళ్ళకి ఒక పోర్షన్ తీసుకుని వాళ్ళకి ప్రొవిజన్స్ ఎచ్ఆర్ని తీసుకొచ్చి అలాగా మూడు నెలలు ఆ ప్రిన్సిపాల్ గారి కాలేజీ 10 గంటలకు వెళ్ళి కూర్చుంటే ఆయన చిరాకుపడేవాడు. ఏంటంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు రమ్మంటుంటే మీకు భక్తి ఉండొచ్చు కానీ మీరు ఎందుకు తిరుగుతున్నారని వాడు. అలా కాదండి, మా బాబా గారు పంపించారు రాజమండ్రిలో మేము ఉండి సత్సాయ సంస్థ ఉండి ఈ పిల్లలకి సీటు ఎవరైపోయామంటే మాకు ఎంత ఇదండి అది మీరు అవ్వడం అంటే లేవండి లేవండి మేము ఏం చేస్తాం అని ఆంజనేయ గారు ఫోన్ చేస్తే ఆయన నన్ను ఆయన మాట అంటారు. ఆయన వచ్చి నారాయణరావు వద్దండి, మేము ఏమాత్రం అవకాశం ఏమి చేద్దాం, నేను స్వామి డ్యూటీని మీరు పిల్లల గురించి పంపించండి, అనవసరంగా వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు అంటే ఆయన చెప్తే కామ కోరుకున్నాను కానీ నేను పంపలేదు. ఈ అమ్మాయి ఆ ట్రైనింగ్ కాలేజ్ చదువుకున్న అమ్మాయి నోట్స్ పట్టుకొస్తే వీళ్ళు ఆ నోట్స్ రాసుకుంటే వీళ్ళందరికీ మెయింటెనెన్స్ ఫీజు రేయి మేము కట్టేవాళ్ళం, ఫీజు రేయి మేము కట్టేసేసి ఆర్కేషన్ తరఫున చదివించేవాడి. తర్వాత ఆర్కేషన్లో నారాయణరావు అనవసరంగా ఉంచుతున్నారు ఆర్కేషన్లో, వాళ్ళకేమో మనవసరంగానేమో సీట్లు ఏమంటే కూడా ఆయన చదివిస్తున్నారు అక్కడ పెట్టి ఆయన ఉంచుతున్నారు, అనవసరం వాళ్ళ పేరెంట్స్ కంగారు పడతారని అందరూ అనుకుంటే కూడా. ఒక రోజున ఈ అద్దేపల్లి మహర్షి ప్రిన్సిపాల్ గారి ఇంట్లో పేరెంట్ ఉంటే ఈ అమ్మాయిలతో ఆళ్ళని కూడా వెళ్ళారు. పేరెంట్కి వెళ్తే ఆ పేరెంట్ దగ్గర ఆయన, ఏమా మిమ్మల్ని ఎందుకు ఉంచున్నారు, ఎవరు ఉంచున్నారు మిమ్మల్ని, ఆయన ఎందుకు ఉంచున్నారు, రోజు మా కాలేజీకి వస్తున్నాడు ఆయన, నేను లేదో చెప్తున్నా ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి మీకు సీట్లు రావని చెప్తే మళ్ళీ ఆయన నిలుచుకొచ్చి ఏడ్చు అమ్మ ఇలా అన్నారని ప్రిన్సిపాల్ గారిని, ఏమొద్దమ్మా మీకు స్వామి ఇస్తారు ఉండండి అని చెప్పేసి నేను ఉంటే, ఆ తర్వాత ఓ 10 గంటలకు తర్వాత నేను మళ్ళీ మామూలుగా కాలేజీకి వెళ్ళాను. వెళ్ళి అలా కూర్చుంటే ఆయన నా గురించి నన్ను పిలిచాడు. ఏమండి మీరు ఇన్ని రోజులు వస్తున్నారు, అసలు మీ మనసులో ఎందుకు ఇలాగా ఇంత, మేము ఏమని చెప్తున్నాం అంజల గారితో పంపించాము, మా ఇంటితో పేరెంటానికి వచ్చినప్పుడు కూడా పంపించాము చెప్పాను మీరు ఇలాగ వస్తున్నారంటే, ఏమన్నా స్వామి మాకు నమ్మకండి, స్వామిని నమ్ముకున్నామండి, ఆ పిల్లలేమో స్వామి పంపించారంటే మరి మనం కానీ మేము నమ్మకానికి జోహారండి, నిజంగా అప్పుడు 25 సీట్లు బీకామ్ అనేసరికి ఇచ్చామని యూనివర్సిటీ నుంచి ఆర్డర్ వచ్చిందండి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సీట్లకి. అప్పుడు ఆయన ఆనందం నాకు సెకండ్ ఇచ్చి చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టేసి మళ్ళీ బీఈడీలోకి ఎంట్రన్స్ చేసుకుంటే వాళ్ళు అందరూ గోల్డ్ మెడల్స్, అద్దేపల్లి మహాకృష్ణ కాలేజ్ పెద్ద పేరు, వివేకానంద గారు కరస్పాండెంట్ మరి మంచి పేరు తీసుకున్నారు మా సంస్థ కానీ స్టూడెంట్స్ అని చెప్పి గోల్డ్ మెడలిస్ట్ సంతోషపడ్డారు. సంతోషపడితే వాళ్ళ నలుగురినే గురుకులంక టీచర్స్గా పంపారు. పంపుతున్నప్పుడు మన అమరావతి స్టేషన్ తీసుకుని ఆంజనేయ గారు తోరణాలు ఏ కడుతూ చూస్తే నేను వెళ్ళాను. అప్పుడు ఆంజనేయ గారు నన్ను పట్టుకుని ఏడ్చాడండి. ఆయన నారాయణరావు మేము ప్రిన్సిపల్ చదువుకున్నవాడు విద్యావేత్తలు అని చెప్పి గర్వంతో మిమ్మల్ని చేస్తాం, స్వామి నమ్మకాన్ని అంత నమ్మకంగా నమ్మారని ఈ రోజున వాళ్లే ఇక్కడ టీచర్స్ కింద వచ్చారండి, మీ ఎంత నమ్మకం స్వామి అని చెప్పి కౌడిని ఏడ్చాడండి. ఆయన వాళ్ళు అక్కడ చూసుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రామారావు తీసుకెళ్ళండి దసరా ఫంక్షన్, దసరా కార్ణ్యానంద స్వామి వాళ్ళని జాగ్రత్తగా తీసుకురమ్మని రామారావు అర్జెంట్ పని నాకప్పు చెప్పాడు. నాకప్పు చెప్తే నేను వాళ్ళని తీసుకెళ్ళను. నేను వచ్చింది పుట్టపర్తి తీసుకెళ్ళి కార్ణ్యానంద దగ్గరికి వెళ్తే కానీ సంతోష నారాయణరావు చెప్పాను స్వామికి నువ్వు తీసుకొస్తావు చెప్పాను, నేను విభూతి ప్రసాదం స్వామిని అడిగిస్తాను నేను లైన్లోకి రా అని చెప్పాను. లైన్లోకి రా అంటే లైన్లో కూర్చుంటే స్వామి వచ్చారు, ఎవరో కూర్చోబెట్టి వెళ్ళిపోయాను. స్వామి వచ్చారు, వచ్చి నాకు నమస్కారం ఇచ్చి స్వామి దండం పెట్టుకుని బ్రెస్ చేశారు. చేసిన పక్కెళ్ళిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే ఆ సౌండ్ నాకు వినపడుతుంది. అక్కడ ఏంటి స్వామి వాళ్ళ శిష్యు గృహప్రవేశం ఊర్లో, అక్కడ గోపాలరావు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ కారు చిన్న కారు పక్కన పెట్టుకున్నాను. ఎవరితో సిగ్నల్ చేసి ఆ కారుని ఎలా తీసుకోమని స్వామి చెప్పడం కదా నాకు చెవిన పడుతుంది. వెంటనే ఆ గోపాలరావు కారు వచ్చింది, దానికి అర్థం కారు వచ్చిన తర్వాత స్వామి జన్మ అంతా ఏంటంటే దసరాకి ఉత్సవాలు కదా ఇంకా అక్కడికి వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళిపోతారు. సరే నేనేం చేశాను, కారు వచ్చింది. కారు వచ్చిన తర్వాత ఆ కారు ఇటు తిన్నగెళ్తే వాడు శిస్తు ఏదో గ్రూప్ రేషన్ వినబడింది ఇలాగ ఇలాగంటే అన్నదానం అనుకుని అందరూ వెళ్ళిపోతున్నాం. స్వామి కారు వచ్చరికి పొలోమని వెళ్ళిపోయాం. నేను నిదానం నుంచితే స్వామిని అనుకున్నట్టు చెవులో చెప్పినట్టు ఊళ్ళోకి వెళ్తుంది కారు. ఊళ్ళోకి వెళ్తే వెనక పరిగెట్టారు, అంటే ఆవిడ వెళ్ళిపోతుందండి రాజమండ్రి నేను, ఎందుకంటే సడన్ గా పంపారు రామారావు అన్నదానం మాది ఇచ్చుకోవాలి. పరిగెత్తుకెళ్ళాను, వెళ్తే చీరా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కారు వెళ్ళిపోయిందే కనపడలేదు. ఇదేంటే స్వామి వస్తే ఇక్కడ జనం ఉండాలి కదా, ఎవరు లేరు, ఇంకా ఏమి సౌండ్ లేదు, మేడాలు ఏమైనా కొంచెం ఇంకెదరికి వెళ్ళిన తర్వాత చిన్న డోలు సోనా వినపడుతుందండి. వినపడితే అడిగి వెళ్ళాను, వెళ్తే ఎవరు లేరు. అయితే ఆయన గుమ్మ మీద కొబ్బరికాయ కొట్టిందండి. ఓహో స్వామి ఇల్లు ఉంటారని చెప్పి కారు మూల కనపడింది. సరే ధైర్యం చేసి ఎవరు ఆగమని ఉండకూడలేరు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే లోపలేరు, గదులన్నీ తిగేశాను కింద, తిగితే అన్ని కొబ్బరికాయలు కొట్టున్నాయి. సరే ఈ కారు ఎక్కడ వెళ్ళిపోయారు, పైకి వెళ్తే భయం వేసింది నాకు. అప్పుడు నేను ఇలా పైకి చూశాను, స్వామి స్వామి శిస్తు వెనకాల కారుని అందా దిగి వస్తున్నారు. కారుణ్యాన్ని చూసి అంటున్నారు ఇలాగ అంటే ఆయన అక్కడ వచ్చారేటండి, చూసి కిందకు వచ్చారు స్వామి. కిందకు వస్తున్న భయం వేసింది, విభూతి పొట్లం ఉన్నాయి నాకు అని వెళ్ళిపోతున్నాను రాజమండ్రి వెళ్ళిపోతే అప్పుడే ఈ పిల్లలు అది చేర్చి తీసుకొచ్చేసింది. వస్తే కిందకు వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత స్వామికి పొట్లాలు వచ్చి బ్లెస్ చేసి స్వామి కింద పెట్టి స్వామి పాద నమస్కారం చేసుకుంటే వాడు శిష్యుడితో మాట్లాడుతున్నారు స్వామి. మాట్లాడుతుంటే మాట్లాడుతున్న సేపు నేను వెళ్ళిపోమంటారేమో లిగుస్తారేమో కదులుతారేమో చూస్తే ఈ పాదం నొక్కాను, ఈ పాదం నొక్క అలాగ పావుగంట పాదాలు నొక్కుతూ కూర్చున్నాను. కన్నా స్వామి మాట్లాడలేదు. అంత అయిపోయిన తర్వాత ఇదంతా కారణంగా గారు అబ్జర్వ్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత స్వామికి ఆ శిష్యు ఏదో చేతులు పెట్టారు, అదేమో కారణ్యానంద పెట్టారు. కారణ్యానంద ఏం చేశారంటే నాకు వచ్చి అనిపించింది, నానంటారు స్వామి వెళ్తారు బయట కారు ఆ గోపాలరావు నేను వచ్చామని చెప్పన్నారు. అంటే వెంటనే నేను వెళ్ళి కారు మళ్ళీ నేను బయటకు వెళ్ళి నన్ను రానివరని బయట నుంచే ఆ కారు డైరెక్ట్ చేశాను. చేస్తే అప్పటికి ఒక 2-3 జనం ఈ స్వామి మేనల్ ఉన్నాడమ్మ, ఆయన ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు పరిచయం మాట్లాడుతుంటారు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఎవరికి వెళ్ళాడు, అయితే నేను ఏం చేశానంటే స్వామి నేను కార్యాలయం ముగ్గురు సిస్టర్ ఆ స్వామికి ఇచ్చిందేమో నాకు ఇచ్చారు కార్యాలయం నేను పక్కన పెట్టింది. అప్పుడు స్వామి కార్యాలయం నానంటాం స్వామి జాతక కార్యక్రించన్నారు. అంటే వెంటనే ఏం చేశాను, జనం ఉన్నది కదా స్వామిని నా చేతితో గట్టిగా పట్టుకుని ఈ చేతితో జనాన్ని ఎదిరించుకుని తోసేసి వాళ్ళు ఎవరైనా మేనలు వస్తున్నారు స్వామి నా చేతిలో ఉన్నారమ్మా చూసి స్వామిని కారెక్కించేసి 20 మళ్ళీ వెనకాల పరిగెట్టాను. పరిగెట్టి దసరా అక్కడ ఉత్సవం మాదేనమ్మా అంటే వెంట తర్వాత మా నెలలు సత్యకండి నారాయణరావు ఇప్పుడే స్వామి వెళ్ళలేదు అతని స్వామి ప్రసాదం నేను వెళ్ళిపోతానండి రామారావు రమ్మంటే వచ్చాను చూడండి తీసుకొచ్చాను స్వామి ప్రసాదం పెట్టండి అని చెప్పేసి అవి పట్టుకుని గబగబాల్ని సామాను తీసుకుని నేను ధర్మవరం వెళ్ళాలమ్మా. ధర్మవరం వెళ్ళాలంటే బస్సు అయితే గుర్రబండి ఎక్కి స్టేషన్ నెంబర్ వెళ్ళేసరికి బండి ట్రైన్ మూవ్ అవుతుందమ్మా, జస్ట్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతుంటే టికెట్ తగిలితే బండి కదిలిపోయింది నీకు ఇవ్వండి, ఇవ్వండి లాస్ట్ ఎల్ని కనపడుతుంది కాదని వెళ్తుంది వెళ్తుందంటే ఇవ్వండి బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే ఇప్పుడు ఏం చేసింది, ఆగింది ఇవ్వండి అన్నాను. ఇవన్నీ పరిగెట్టి పట్టాలు దాటేసి పైకెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంది కంగారు ఏంటంటే ఇంక బండి వెళ్ళిపోతుంది కంగారు అయితే ఈలోపు జనం టీసీ దగ్గర 30-40 మాకు టికెట్ మాకు అన్నారు. అంటే ఎవరు లేదంటే నేను వెళ్ళాను మధ్యలో ఏమన్నా అందరూ దాని గురించి అడుగుతున్నారండి అన్నారు. అంటే ఇంక ఎక్కడ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుందని అడిగానండి. అది పరిగెత్తి పరిగి ఎదకి వెళ్ళిపోయారు, ఎదగ జనరల్ కంపార్ట్మెంట్ ఇరుక్కుని లోపలికి వెళ్ళాను. ఇలా పిట్ ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి బిక్కు ఉంటారు ట్రైన్లో, ట్రైన్ వెళ్ళదా ఆగిపోయి ఉందండి. లోపల టీసీ ఒక్కొక్క కంపార్ట్మెంట్ చూసుకుంటూ వస్తున్నాడండి విండోస్ నుంచి. చూసుకుంటూ వచ్చి నా కంపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత నా చూసి మీరు కింద రండి అన్నాడు. నేను ఏంట్రా బాబు ఏదో మన ఏదో మన నన్ను పిలుస్తున్నట్రా బాబు మనం ఏం పొరపాటు చేసామని చేస్తే ననిపించాడు. పిలిచి నా వెనకాల అన్నా ఈ వెనకాల వెనకాల నేను మాకు కూడా అడగండి అడగండి అన్నాను. ఏంటి బాబు నన్ను ఎందుకు పిలుస్తున్నాను అది లేదంటే నన్ను తీసుకెళ్ళిపోయి రిజర్వేషన్ కోచ్లో తీసుకెళ్ళిపోయి మీరు కోచ్ మీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఎందుకంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ట్రైన్ మూవ్ అయిపోయింది. ట్రైన్ కూర్చున్న తర్వాత కానీ మీకు గాలి బాగా వేస్తాను ఇక్కడ ఇక్కడ కూర్చోండి మీరు. తర్వాత గుంటూరు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయనకి అప్పు చెప్తాను ఆయన మీకు సేఫ్గా మరి తీసుకెళ్తారు అని మీరు పుట్టపంచి వస్తున్నారండి అన్నాడండి. పుట్టపంచు అక్కడ ఇల్లు ఉండదు పుట్టపంచండి మనం పుట్టుందన్న అని తీసుకెళ్తే అక్కడి నుంచి అలాగే నన్ను ఆ ట్రైన్ను ఎదుక్కుని తీసుకుపో అప్పుడు నేను అనుకున్నాను అనమాట. స్వామి అక్కడ పిల్లలకి సేవ చేసి వచ్చాం ఆయన స్పర్శ అంటే అంతసేపు స్పర్శ చేసిన తర్వాత నాకు ట్రైన్ మిస్ అవ్వకూడదని నమ్ముకున్నాను. స్వామిని పట్టుకుని అంత చేసిన తర్వాత ట్రైన్ మిస్ అవ్వకూడదు తప్ప రాతి మర్యాదలతో నాకు అంటే స్వామి యొక్క స్పర్శ వల్ల అది స్వామి ఆ బ్రెయిన్ టీసీలోకి ప్రవేశించి నాకు మళ్ళీ కంఫర్ట్గా మీరు ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఇది వస్తుందని చెప్పి మళ్ళీ ఏదేమో ఇంకో టీసీ వస్తాడు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్ ఇచ్చేస్తారు అన్ని అంత సదుపాయంగా అంత జనం తీర్థంగా చూడుతున్నారు. అంటే ఏంటంటే మనం చేసిన సేవకి స్వామికి ఆ యొక్క ఆశీస్సులు పైగా ఆయన స్పర్శ. ఈ రోజున ఆ పిల్లలంతా బ్రహ్మాండంగా ఉన్నారు. మొన్న కలిశాను లాస్ట్ మొన్న 6 మంత్స్ బ్యాక్ కలిశాను. మొన్న మీరు మాకు ఆ రోజున పెట్టారు భిక్ష ఈ రోజున మీరు ఇలాగా అసతనే ఎంతో సంతోషపడ్డారండి. అంటే ఆ వేళ ఏంటంటే ఆ నమ్మకం ఏంటంటే స్వామి బంగారు వెళ్ళండి మంచిదన్నారు ఆ మంచిది ఆ మన స్వామి అన్న మాట పట్టుకున్నాను. ఆ విధంగా ప్రొసీడ్ అయ్యానండి. అలాగా అనుభవాలు స్వామి యొక్క అనుభవాలతో తర్వాత మేము కేదార్ వెళ్ళే ఉన్నాం. కేదార్ వెళ్తే విపరీతం చెల్లండి ఆ చెల్లో ఆ నైట్ అక్కడ ఉండిపోవాల్సింది ఉండిపోకుండాను మేము ఆ రూమ్స్ అని అక్కడ బుక్ చేసుకున్నామని చెప్పి మా నడుగారు మా అమ్మాయి కూడా స్టూడెంట్ అని సరే బుక్ చేసుకున్నామని చెప్పి మేము వెళ్తుంటే నైట్ అయిపోయింది అన్ని క్లోజ్ చేస్తున్నాయండి. రూమ్స్ ఉన్నా కానీ ఎక్కడో తెలియదు. ఈ లోపల చలి ఉరికేస్తుంది చలి. మా ఆవిడేమో ఏజుడు నేను ఏజుడు మా మనవరాలు ఉంది. తర్వాత మనవరాలు మనవాడిని మా అమ్మాయి వాళ్ళు తీసిపోయారు. మేము ఇద్దరు ఉండిపోయాం పెద్దవాళ్ళం. ఇంకపోతే అక్కడేమో కొంతసేపు కూర్చోబెట్టారు తర్వాత మేము డేరాలు వేసేస్తున్నామండి మీరు వెళ్ళిపోవాలంటే ఇంకా చల్లు ఇంకా మాకు ఎక్కడికి వెళ్తా తెలియదు వాళ్ళు వెళ్ళిపోయారు మాకు. ఈ లోపల ఒక ఆయన వచ్చారని వచ్చి మీరు ఎక్కడికి వెళ్తారని అడిగారు. హిందీలోనే అడిగారు కొంచెం అర్థం చేసుకున్నాను. చేసుకుని అమ్మా కూర్చోమని చెప్పి వెనక ఈపి ఉంచారు. చెబుతే నాకు ఇంకా అంతకంటే ధైర్యం. అప్పుడు మా ఆవిడ వెనకాల మూసి నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎక్కడికి వెళ్ళి తెలియదు అలా తీసుకెళ్ళి ఒక చోట మా ఆవిడ కూర్చోబడి నేను నెలపోతున్నాను మనం తీసుకొచ్చి నా చేపట్టు తీసుకెళ్లి మా దూరంగా మా ఆవిడ మా అమ్మాయి వాళ్ళు కనపడేదా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి అలా చూపించి వెళ్ళిపోయాను. అంటే ఆయన ఎలా వచ్చారంటారు ఎవరు ఆయన తీసుకొచ్చారన్ను మరి అంత గొప్పగా ఆ విధంగా చేశారు. తర్వాత మా మూడో అమ్మాయి మా సత్యసాయి మా స్వామి కూడా సత్యసాయి పేరు పెట్టుకున్నాను. ఆ అమ్మాయికి స్వామి కల్లో కనపడారు. నాకు ముగ్గురు అమ్మాయిలమ్మ పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతుంది రెండో అమ్మాయి అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మూడో అమ్మాయి 10th పాస్ ఆర్డినరీ మార్క్స్ పాస్ అయింది. అయితే ఎలాగన్నా పుట్టుకొని స్వామి కల్లో చదివించాలని కోరుకుంటుంది కానీ మా అమ్మాయికి ఏమో 3rd క్లాస్ వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయికి ఆఖరి అమ్మాయికి స్వామి కల్లోకి వచ్చారు. వచ్చి నీకు నేను అనంతపూర్ కాలేజీలో సీట్ ఇస్తున్నాను నువ్వు బయలుదేరి రా అన్నారండి. అంటే పొద్దురు చెప్పింది అతను చెప్తే మా అమ్మాయి హారతి ఇచ్చిందండి. తర్వాత ఇంకో ఈ అమ్మాయి కంటే పెద్ద అమ్మాయి కూడా అడిగిందండి స్వామిని. నేను కూడా చేతన స్వామి అంటే స్వామి మాట్లాడలేదు స్వామి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు హారతి ఇచ్చారు. చదివితే పొద్దురు చేసి మా అమ్మాయిని చెప్తే నేను ఇద్దరికి కూడా ప్రాస్పెక్టస్కి పంపితే మా ఈ పెద్ద అమ్మాయికి ఇంటర్మీడియట్ చదువు మా అమ్మాయి ప్రాస్పెక్ట్స్ ఈ అమ్మాయి ప్రాస్పెక్ట్స్ వచ్చినాయి. వస్తే ఫిలప్ చేసి పంపితే మా రామారావుని అడిగాను నారాయణరావు ఏది నారాయణరావు 3rd క్లాస్ అంటే అసలు మీరు వెళ్ళడం అనవసరం ఉండే రాదు అయి 1st క్లాస్ కావాలని నేను వెళ్ళాను కదండి స్వామి కల్లో కనపడి చెప్పారు మరి స్వామి మీద నా నమ్మకం మీద కూర్చొని వెళుతున్నానంటే మీ ఇష్టం వెళ్తేనండి కానీ ఇంకా చాలా కష్టం. ఈ లోపల కార్డు వచ్చిందని రమ్మని అందరూ ఏం చేశారంటే రెడ్డింగ్తో పెట్టి మీరు రండి కానీ ఒకవేళ ఉంటాయో మేము చెప్పలేం మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అని చెప్తే నాకేంటే డిసప్పాయింట్మెంట్ పెద్ద పెద్దరోడు చెప్పినా కూడా కానీ ఎందుకని చెప్పేసి నేను ఇంకా ఆ లెటర్ పట్టుకెళ్ళిపోయాను. ఈ లోపల మా కృష్ణమూర్తి గారు వెళ్ళండి అక్కడ జయమ్మ గారు ఉంటారు ఆవిడ కలవండి అని చెప్పి లెటర్ ఇచ్చారండి మా కృష్ణమూర్తి గారు. సరిగ్గా 10 గంటలకి మేము మా అమ్మాయి మాకు 2 గంటలకి ఇంటర్వ్యూ అమ్మ 10 గంటలకి మేము వెళ్ళాం. మా అమ్మాయి నేను 10 గంటలకు వెళ్ళి చూస్తే అక్కడ సీన్ ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నారమ్మ తల్లిదండ్రులు ఓదారుస్తున్నారు. ఏంట్రా ఇది ఇలా ఉంది అని చెప్తే అడిగాను అమ్మ ఎందుకమ్మా అంటే మా అమ్మాయి 1st క్లాస్ వచ్చిందండి స్వామి నేను లేదు చాలా బాధ ఉంది మా మీద నా గుండె రాగిపోయింది. ఇద్దరు ముగ్గురు అడిగాను ఫస్ట్ క్లాస్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి రాలేదంటే ఇంకా మా అమ్మాయి థర్డ్ క్లాస్, నాకు ఒక మాది 2 గంటలకి ఇంటర్వ్యూ అమ్మ. సరే ఇది ఎంటర్ ఇలా అయ్యింది, మరి పొరపాటు వచ్చారు స్వామి రామరావు అందరూ చెప్పారు కానీ కల్లో కనపడ్డ చెప్పారు మా అమ్మాయికి అని నేను ఏం చేశానంటే ఇంకా అప్పుడు పొన్ను మా అమ్మాయికి టీకి బ్రేక్ ఇచ్చారమ్మ. బ్రేక్ ఇస్తే నేనేం చేశాను వరండా అసలు కాలేజ్ చూద్దాను మా అమ్మాయి కూర్చోబెట్టి అలాగా కాలేజ్ వరండా నుంచి అలాగే వెళ్తే ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కట్టెను ఫాస్ట్ గాలిలో ఏమైనా ఫాస్ట్గా ఎగిరింది పైకి. ఎగిరితే ప్రిన్సిపాల్ గారి ఫేసు నా ఫేసు కలిసేయమ్మ. కలిస్తే ఇప్పుడు వరండాలో చాలా మంది తిరుగుతుంటారు, తెలిస్తే ప్రిన్సిపాల్ రమణ్ వెంటనే అటెండ్ వచ్చి ఆయన ఎవరు ఎందుకు అడగమన్నాను. అడగమని అనగానే ఏం చేశాను ఏదో మంచి అవకాశం వస్తుందని మా అమ్మాయిని చేయగొట్టుపి మీద లోపలికెళ్ళాను. ఏంటండి ఏంటండి అంటే మా అమ్మాయికి ఇలా 2 గంటలకు ఇంటర్వ్యూ ఉండి ఇంటే చూద్దామని వచ్చామండి, ఇలాగ ఏంటండి మార్క్స్ ఏమండి చూసింది, అరే థర్డ్ క్లాస్ వచ్చింది లాభం లేదండి అని చెప్పేసి. ఈ లోపల ఈ జేఎమ్ గారు అని చెప్పాను కదండి, ఆవిడ ఆ వార్డు ఇన్ఛార్జ్ ఆవిడ, ఆవిడ రాజమండ్రి దానాపేటకి నేను రాకముందు ఆవిడే కన్వీనర్, ఆవిడ కన్వీనర్, ఆవిడ బెస్ట్ సింగర్ అండి. చాలా మంది ఈ పుట్టపర్త నుంచి వెళ్ళేవాళ్ళు అమ్మ దానాపేట యూనిట్ పాత అభిమానం కదా ఇలా ఉందంటే మీరు ఇంత నారాయణరావు వచ్చారని చాలా బాధపడుతున్నారు, మీలాగే అన్ని బాగా డిసిప్లిన్ ఆర్గనైజ్ చేస్తాను నారాయణ అంటే అన్న అన్న తెలుసు కానీ ఆవిడకి నాకు ఆవిడ జేఎం గారు అని తెలుసు. సరే లెటర్ ఇచ్చి చూసాను, ఆవిడ చూసాను, చూసిన తర్వాత అమ్మ నేను మీరు దానాపేట కన్వీనర్ ఉండేవారు కదమ్మా నేను మీరు వెళ్ళిన తర్వాత నేను వచ్చానమ్మా నారాయణరావు మీరండి అలాగండి అలాగండి అంటే మామూలు అంత బాగున్నారు ఏంటండి అంటే మా అమ్మాయికి ఇలా స్వామి కర్రలు చదివించాలని కుతూహలం ఉందంటే అంటే అప్పుడు ఎవడుంది అమ్మ అక్కడ మీరు సీట్ ఇచ్చడం ఉంటే నేను హాస్టల్లో అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేస్తానండి, ఇవిడే ఇద్దరున్నా నేను ఏదో చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసి చేస్తాను మీరు ఉంటే ఉండంటే అంటే అన్నారు అమ్మ మరి మీరు చాలా గ్రూప్లే పెట్టారు తెలుగు అయితే మనం చేయొచ్చు అన్నారు, ఏదైనా పర్లేదమ్మా నాకు స్వామి కర్రలు చదవడం కావాలంటే. అప్పుడు వెంటనే మాకు ఇంటర్వ్యూ ఏమో 2 గంటలు లోపల బెల్ల కొట్టి ఆ 2 గంటల ఫైల్ తెమ్మన్నారమ్మ, తెమ్మంటే ఆ ఫైల్ పట్టుకొచ్చారు, పట్టుకొస్తే తెలుగులో జారటాకి చేసి అంతా చేసి అది చేసి మాకేమో ఈవిడేమో హాస్టల్ ఏమో అకామిడేషన్ ఇవి ఇచ్చారు అక్కడేమో అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంక ఇంటర్వ్యూ 2 గంటలకు మామూలు అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫీజు కట్టేశాం పుట్టపట్టి వెళ్ళాను. లైన్లో ఫస్ట్ వచ్చినాం, స్వామి వచ్చారు, స్వామి మీ అసిస్తో అమ్మాయిని అనంతపూర్లో చేస్తే చాలా సంతోషం బంగారు అన్నారండి. అన్న తర్వాత మా అమ్మాయి చేసినందుకు స్వామి చేసినందుకు 7 ఇయర్స్ కూడా అథ్లెటిక్ ఎంటైర్ క్యాంపస్ ఛాంపియన్ అమ్మ అథ్లెటిక్స్ మొత్తం 7 సంవత్సరాలు కూడా. అప్పుడు దాని గురించి మా అమ్మాయికి ఎస్కార్టింగ్ కూడా స్వామికి ఇచ్చారు, స్వామి ఎస్కార్ట్ చేసింది, అది హైట్ తక్కువైనా స్వామి ఎస్కార్ స్వామితో కూడా ఎస్కార్ట్ చేసింది మోటార్ బైక్ స్వామి ఇక్కడి నుంచి పంపిన బైకు అక్కడ స్వామి ఇచ్చారు ఎస్కార్ట్ చేసి. చేసిన తర్వాత స్వామి ఆ పూర్ణచంద్ర హాల్లో ఈ పీజీ ఇంటర్మీడియట్ చేసింది, డిగ్రీ చేసింది, పీజీ కూడా చేసిందమ్మా. చేస్తే ఈ 7 సంవత్సరాలు నేను ఉంటున్నాం ఇంత సచ్చితో పట్టుకున్నాను, చదువుతుంటే 15 నిమిషాలు చదివారమ్మా స్వామి అలా పట్టుకుంటున్నాం అంత అంత షౌట్స్ మొత్తం నా కళ్ళు నీళ్ళు వచ్చామా. ఆ 7 సంవత్సరాల ఈవెంట్ కూడా మా అమ్మాయికి ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి ఏమో స్వామి కల్లో కనిపించారు మా అమ్మాయికి, కల్లో స్వామి వచ్చి నేను ఆయనకి విభూతి ఇస్తాను రమ్మనున్నారు. అది ఆ విభూతి ఇవ్వటం ఆ ఫోటో కల్లో మా అమ్మాయి చూసింది, చూసి మా అమ్మాయి ఫోన్ చేసిందన్నారు, నాన్నగారు స్వామి మీకు విభూతి ఇస్తున్నారు ఆ ఫోటో కూడా నా దగ్గర వచ్చిందండి మీరు బయలుదేరండి అందండి. అంటే మా అమ్మాయి కళ్ళలో చెప్పింది కదా నేను బయలుదేరి నేను ఇంకొక ఇద్దరు ఉన్నారండి, అంటే ఇప్పుడు ఒక ఆయన పుట్టుకొత్త రాదు ఒక ఆయన ఉన్నాయి కలిసి పుట్టుకొత్త వచ్చాను. వచ్చి 2 రోజులు ఉన్నాము స్వామి మా అమ్మాయి రమ్మదని వచ్చాము, 3 డేస్కి ఉండి 3 డేస్కి రిజర్వేషన్ చేసుకున్నాం, 2 రోజులు పొద్దున సాయంత్రం కూర్చుని ఉండడం, ఇంకా 3 రోజు ఫైనల్ వెళ్ళిపోతున్నాం. సరే పొద్దుటే వచ్చాను ఇంకా అదే అవకాశం, పొద్దున వస్తే స్వామి వచ్చారు కానీ నేను ఫస్ట్లో ఉన్నాను కానీ స్వామి అక్కడ దాకా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోయారు. స్వామి ఇలా చూశారా బాబు అన్న మరి ఇంక వాళ్ళు మధ్యాహ్నంగా ఉంటుంది మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాం అని వెంటనే తల మీద స్నానం చేశాను. చేసేసి మా మిగతా వాళ్ళందరూ అనుకుంటే నాకు ఫస్ట్ వచ్చిందండి, మిగతా వాళ్ళు ఉన్నాను మీరు బ్యాగ్ అది పెట్టుకుని మీరు బస్ స్టాండ్ బస్కి వెళ్ళి అంటే అనంతపూర్ వెళ్ళి మా అమ్మాయిని కలిసి అలా వెళ్ళిపోవటానికి మేము అనంతపూర్లో క్యాచ్ చేయడం ట్రైన్. సరే వాళ్ళేమో మీరు వెళ్ళిపోండి నేనేమో ఫస్ట్ అనుకుని లేట్ అవుద్దాము కూర్చుంటే ఫస్ట్లో ఉన్న ఫస్ట్ ఆవేళ వెళ్ళిపోతాను. స్వామి వచ్చి వచ్చి స్ట్రైట్గా నేను వచ్చారమ్మా, వచ్చినాక నుంచి నమస్కరించి 5 మినిట్స్ నుంచున్నామా నాకు క్రియేట్ చేసి విభూతిచ్చారు స్వామి ఇలా పట్టుకున్నాను. ఇలా అర్జునుడు భగవద్గీతలో ఉంటుంది కృష్ణుడు ఇలా అర్జునులా ఉన్నానమ్మా ఆ శివం విభూతి పోశారు. వచ్చిన తర్వాత స్వామి బ్లెస్ చేసి వెళ్ళిపోయాం. ఇది నాకు తెలియదు, నేను అంటే ఆనుకుంటే అందరూ జీవితం అడుగుతుంటారు కదా, అలా ఎలా గట్టిగా పట్టుకుని ఈ లోపల నా బ్యాగ్ అయి పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోతే నేను చేతిలో పట్టుకుని నెమ్మదిగా హ్యాండ్ కచ్ చేసుకుని వేసేసుకుని పరిగెత్తేస్తాను. అంటే బస్సు ఆనుకుంటేస్తున్నాను అక్కడ పరిగెడిస్తుంటే మా లక్ష్మణరావు కొంతమూరమ్మ అతను ఎక్కువ ఫోటో ఉంటాడు. అతనేమో నారాయణ గారు మీ ఫోటో అక్కడ చిత్రావతి అక్కడ ఫోటో స్టూడియో హ్యాంగ్ చేశాడు బ్రహ్మాండం ముందర బాబా నిబోధిస్తున్నాడు మీకు అని. అది నాకు తెలియదు తీసే ఫోటో ఉందండి అక్కడ. అంటే పరిగెత్తి ఇది ఆడగొడుతున్న గబాలే వెళ్ళాను. వెళితే హ్యాంగ్ చేసి ఉందమ్మా చూసి గబం చూస్తే డబ్బులు ఏమండి ఇంకా రెండు మూడు ఉన్నాయంటే లేవండి మీరు ఆర్టిస్ట్ ఇస్తానంటే ఆ ఫోటో తీసేసుకుని ఈ పక్కన లక్ష్మణ ఉన్నాను మనం ఇంకో రెండు మూడు ఫోటో తీసుకోవాలని ఉంటా కాబట్టి చెప్పేసేసి బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కి అనంతపూర్ క్యాంపస్ దగ్గర దిగిపోయి వాళ్ళేమో స్టేషన్కి వెళ్ళిపోయి నేను దిగాను. దిగా గార్డెన్ నుంచి లోపలికి ఎలా జరిగిందమ్మా ఆ ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళని పిలిచి ఆ అమ్మాయిని రమ్మని చెప్పి ఆ అమ్మాయి కవర్ చేస్తే మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి రాగానే ఏం చేశానంటే నేను ఇల్లు వచ్చాను నాన్నగారంటే ఈ ఫోటో ఇచ్చాను ఫోటో ఇస్తే మా అమ్మాయి చూసి నాన్నగారు ఇదే ఫోటో నాకు కళ్ళలో కనపడింది అన్నది. అదే నువ్వు చెప్పవు కదా ఫోటో యాక్చువల్గా తీసుకొస్తున్నాను నన్ను ఎంతకంటే ప్రత్యక్షం అక్కడి నుంచి ఆ ఫోటో తీసుకొచ్చి రాజమండ్రి వస్తుంది చూస్తే ఫ్రేమ్ చేయించుకున్నాను మరి తర్వాత అలాగే స్వామి నేను ఇంకో మార్పును వెళ్ళాలని అసలు అది స్వామి నన్ను ఇందులో పెట్టి ఈ ఆర్గనైజేషన్లో ఇన్ని సంవత్సరాలు సంకేతం చేసుకుంటూ లేకపోతే ఆ జానకి గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడితే నువ్వు మాకు ఎక్కడికి కనపడతా ఉంటే మేము ఏదో కృత్రిమంగా డబ్బు సంపాదించుకున్నావు నువ్వు నామ సంకేతం చేసుకున్నావు అదృష్టవుతుందండి జానకి. మరి స్వామి దగ్గర పడిందండి స్వామి వాళ్ళ ఇంటికి లేదు బెస్ట్ సింగర్ అండి మా ఇంట్లో పెరిగిందని పేరు అయితే నాకు ఆ లైన్ అంటే ఇప్పుడు ఎవరైనా రికమెండ్ చేసుకెళ్ళాలి మాకు రికమెండేషన్ మా ఓన్ ప్రొడక్షన్ మా అన్నయ్య ప్రొడ్యూసర్ రెండు సార్లు గారితో వాడుతుండే ఆ లైన్ స్వామి నాకు లేదు. ఆ తలపోటు లేకపోతే నేను ఈ లైన్లోకి రాను. ఆ తలపోటు ఉండడం తలపోటు స్వామి నన్ను తగ్గించడం ఆ దాంతో ఈ ఆర్గనైజేషన్లోకి రావడం లాగా అలా ఎన్నో అనుభూతున్నాం ఆ స్వామి ప్రతీది కూడా స్వామి ఆశిస్తుంది. తర్వాత ఒకసారి నేను ట్రైన్లో వస్తుంటే స్వామి నీకు ఫైల్ ఏరియా ఉంది చూపించుకున్నానండి చూపించుకుంటే ఎట్లా ఫైర్ కార్ చూస్తే ఏం లేదండి సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే ఇలా ఫైర్ అయ్యారంటే నాకు అసలు ఫైర్ అయిన ఫీవర్ ఉంటారు కదా ఏముండే ఏం లేదు అంటే స్వామి చెప్పారు ఎందుకంటే మంచిదని ఎక్కడ చూస్తారంటే మున్సిపల్ పార్క్లో 6 o'clock నైట్ చూస్తారు ఉన్నారు. నైట్ చూస్తారంటే అప్పుడు 7:30 ప్రాంతం వెళ్ళాను. వెళ్తే అతను చూశాడు ఎందుకంటే మీకెందుకంటే రెండు సార్లు గారితో వాడుతుండే అంటే ఆ లైన్ స్వామి నాకు లేదు. ఆ తలపోటు లేకపోతే నేను ఈ లైన్లోకి రాను. ఆ తలపోటు ఉండడం తలపోటు స్వామి నన్ను తగ్గించడం ఆ దాంతో ఈ ఆర్గనైజేషన్లోకి రావడం లాగా అలా ఎన్నో

0: నైట్ చూస్తారు ఉన్నారు. నైట్ చూస్తారంటే అప్పుడు 7:30 ప్రాంతం వెళ్ళాను. వెళ్తే అతను చూశాడు, ఎందుకంటే మీకెందుకండి అన్నాడు. అంటే కాదని ఉంటే చెకప్ చేసాను, మీకు ఏం కనపడలేదు, అంత కాలు చూసి మీకు ఏం లేదు, ఉంటేనే జస్ట్ చూపించుకుందామని వచ్చాను అన్నాను. ఆ టెక్నీషియన్ నా బ్లడ్ తీసుకుని మీరు మన్నాడు రండి అన్నాను. బ్లడ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే చూసుకుంటాను, నెక్స్ట్ డే ఫుల్ పాజిటివ్ ఉందండి, ఫుల్ పాజిటివ్. అది అంటున్నా మమ్మల్ని చూస్తే అసలు మీకు మీరు ఫుల్ ఇంత పాజిటివ్ ఉన్నాడు, మీరు మమ్మల్ని తిరుగుతున్నారంటే అసలు మీకు మీ ఎందుకు చూపించుకుంటూ వచ్చారండి, మీరు అసలు ఫుల్ ఉంది బాబు ఇదేంటన్నాడు. అంటే ఇక్కడ రాదే బాబు అని మా స్వామి విషయం చెప్పుకుండా 15 రోజులు మందులు ఇచ్చారు నాకు. 15 రోజులు వాడిసరికి మనిషిని మంచాలు కొట్టలేదు, బెల్లాగ్ అయిపోయినా, నీరసం అయిపోయినాడు. ఆ ఇన్ఫెక్షన్ అంతా పోగొట్టేసి 15 రోజులు పట్టి మనిషి నీదండి అంతా. తర్వాత 15 రోజుల తర్వాత కోరుకున్నాను. కోరుకున్న తర్వాత బయటకు వచ్చి అప్పుడు ఏం చేశానంటే మారినేషన్ ఆడవాళ్ళ మగవాళ్ళు అందరం యూనిట్లో అందరం కూడా అక్కడ తీసుకుపోయాను. మ్యూజియం దగ్గరికి మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోయి అందరికి టెస్ట్ చేయించాను. చేస్తే ఇద్దరు పాజిటివ్ వచ్చింది అన్నారు. మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాను. అలాగా నాకు ఆ స్వామి ఉందని చెప్పి చేయించారు. అలా ఒకసారేమో పుట్టపర్తి సేవాదళ్ళకి వెళ్తున్నాం, లేట్ అయిన తేను గబా క్యాంటీన్ కట్టి వేస్తారని పోయినాడికి అందరూ అదే వెళ్ళిపోయి నేను స్లోగా వెళ్తుంటే అక్కడ పక్కన ఎదురుకున్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అది మనం ప్రశాంతం ఉండదు కదా, అక్కడ స్టోర్ ఉండింది, ఆ ఆయిల్ క్యాన్స్ అయిపెట్టేవారు సేవాదళ్ళు కొంతమంది చాలా మంది ఆ క్యాన్స్ అయి దిమ్ముతున్నాను. మనుషులు సరిపోతున్నారు రెండు సారం సారం అంటే నేను వెళ్ళిపోతుంటే వాళ్ళు కంగారు పడతాను, భోజనం క్యాంటీన్ కట్టేస్తానంటే సారం అని వెళ్ళాను. వెళ్ళి పట్టుకున్నాను ఆ అడుగును పట్టుకున్నాను. పట్టుకుని కిందకి ఆ టైర్ మంచి కింద తీసిన తర్వాత అది మిస్ అయ్యి ఆ ట్యాంక్ వదిలేశారు నా అరికాల మీద అలా పడిపోయిందని అడుగును బ్లేడ్ ఉందని సారం అన్నాడు అంతే ఆ పుట్టుపత్రం. అనిసరికి తర్వాత వాళ్ళంతా గొప్ప కంపాన్ని లేపేసి అరే బాగుంది బాగుంది బాగుంది బాగుందని వినప్పుడు అయ్యేమవుతుంది ఏమవుతుంది అని చెప్పి ఆకులు తీసి పసర తీసి రాస్తారు. అంటే 2-3 సార్లు వెళ్ళేలాగింది అంటే తీసిపోయింది అనుకున్నాను. అలాగా ఆయన సర్వీస్ సేవ చేస్తున్నప్పుడు ఆ సాయిరామ్ అనేసరికి ఆ పిలుపుకి వెంటనే ఆ క్షణంలో స్వామి అంటే ఆన్ ది స్పాట్ అంటే ఇప్పుడు మనం వింటా వింటా తింటా ఉంటారు అంటారు కదా ఒక పెద్ద దర్శనం. అలాగే అనుభూతులు రెగ్యులర్ గా స్వామి ఆశ్రయంతో ఇంతో ఈ రోజు వరకు కూడా సంకీర్తనలోనూ ఆర్థిక హృదయావేదంతో ఉండడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మన మనసా వాచా కర్మణ స్వామి నమ్ముకున్నప్పుడు కూడా ఉంటారని ఆ ఫెయిత్ ఉండాలని. అలా ఇప్పుడు మా ఇంట్లో అందరూ డివోట్ చేశారండి. ఈ రోజు కూడా నేను ఇప్పుడు నాకు 78 అమ్మ కింద కూర్చుని సంకీర్తన అఖండ జిల్లా ఉన్న ఏదైనా కింద నగర సంకీర్తనం అలా చేస్తూ ఉంటాను. అది స్వామిచర శక్తి తప్ప నా ఈ ఏజ్ లో మరి మాకు మొన్న 3 మంత్స్ బ్యాక్ నాకు పోస్టెడ్ ఆపరేషన్ అయింది స్వామి దగ్గర నుంచి చేశారు. మళ్ళీ 4 రోజుల తర్వాత పుట్టపత్తి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ధనుమాసం 4 రోజులకు తిరిగానమ్మా. ఇప్పుడు పదిహేను దగ్గర కింద కిందే కూర్చుంటాను. అంటే స్వామి దగ్గరుండి ప్రతీది అంటే మనం నన్నే కాదు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా హృదయాంతో ఆ విశ్వాసం ఉంటే మటుకు పిలిస్తే పంపుతారమ్మ.
1: నారాయణరావు గారు, స్వామి ఎన్నోసార్లు రాజమండ్రికి విజిట్ చేయడం జరిగింది, స్వామి దర్శన భాగ్యాలు అన్ని ఇక్కడ ఇచ్చారు. స్వామి రాజమండ్రి వచ్చినప్పుడు మీరు స్వామి దర్శనం చేసుకుని ఆ భాగ్యాన్ని పొందారా?
0: సాయిరాం, స్వామి రాజమండ్రి వచ్చినప్పుడు 3 సార్లు స్వామి సన్నిధిలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1974లో మా ఇంట్లో నగర సంకీర్తన పెట్టారండి. అదే ఫస్ట్ టైం మా ఇంట్లో నగర సంకీర్తన ఏర్పాటు చేసుకోవటం. అప్పుడు మా కుటుంబ సభ్యులంతా కూడా నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా స్వామి అప్పుడు దండమూడి రామారావు ఇంట్లో దిగారండి. మా యూనిట్ ఏరియా ఇది. అప్పుడు మేమంతా వెళ్ళి డైరెక్ట్గా స్వామికి హారతి ఇచ్చేటువంటి అవకాశం మాకు ఫస్ట్ టైం మా లైఫ్లో. స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత మా ఇంట్లో కార్యక్రమానికి డైరెక్ట్గా స్వామికి ఫిజికల్గా ఆయన ప్రజెన్స్లో ఆయనకే హారతి ఇచ్చేటువంటి మహద్భాగ్యం మాకు కలిగిందండి. అలాగే ఆ విధంగా తర్వాత స్వామి 83లో తర్వాత గురుకుల హ్యాండర్స్ తర్వాత 2 టైమ్స్ వచ్చి వచ్చినప్పుడు అంతా సంకీర్తన ఉన్న అన్ని ట్రిప్స్ లో కూడా సంకీర్తన చేసే మహద్భాగ్యం నాకు చాలాసార్లు స్వామి దగ్గర అవకాశం కలిగిందండి.
1: స్వామి మీతో ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా, వాటి గురించి చెప్తారా?
0: స్వామి అంటే బెంగళూరు ఒక మా తోటి భక్తులు శాస్త్రి గారిని ఆయన పాదుకులు తీసుకొస్తే ఆయన కొంచెం ఎదురు వెళ్ళడానికి కొంచెం కూర్చోడానికి బిడిపడుతుంటాడు. నారాయణరావు స్వామికి బ్లెస్సింగ్స్ చేయాలని చెప్పి మీరే చేయించాలని చెప్తే అప్పుడు మేము బెంగళూరు దండమూడి రామారావు అంతా కలిసి బెంగళూరు క్యాంపస్కి స్వీట్స్ పట్టుకెళ్ళేవాడిని. పట్టుకెళ్ళినప్పుడు ఆ స్వామి ఆశతోటి వారిచ్చిన పాదుకులు నేనే ఫస్ట్ ఇయర్ లక్ష్మీవారు ఉన్నాడు. స్వామి వస్తే స్వామి లైన్లో కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి అలా వెళ్ళిపోతుంటే స్వామి అన్నాను అంటే ఆయన స్వామి ఎవరో పెళ్లివారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా అలా వెళ్ళిపోయేది గట్టిగా స్వామిని పిలిస్తే మళ్ళీ వచ్చి ఆ పాదుకుల్ని బ్లెస్ చేశారండి. బ్లెస్ చేసిన తర్వాత అక్కడ భక్తులు అంటున్నారు మీరు కింద పెట్టుంటే స్వామి

0: తీసుకున్నీ మీరు అనవసరంగా చేతితో కొట్టుకున్నారంటే మర్నాడు ఫ్రైడే మళ్లీ కూర్చుంటే లైన్లో స్వామి ఫస్ట్ వచ్చింది నాకు. మళ్లీ ఫస్ట్ వస్తే అప్పుడు మొక్కమొన క్లాత్ తీసి ఒకరు నాకు ఇన్విటేషన్ ఇచ్చారండి లక్ష్మణరావు గారని. ఆయన ఇస్తే ఆ ఇన్విటేషన్ కూడా స్వామికి అందించారంట. ఆ ఇన్విటేషన్ పట్టుకుని అక్షంతరం పట్టుకుని మళ్లీ కూర్చున్నాను. స్వామి మళ్లీ తిరుపతిలో స్వామి అని పిలిస్తే స్వామి డైరెక్ట్ గా వచ్చి ఆ పాదుకులు వేసుకుని ఆ ఇన్విటేషన్ తీసుకుని నాకు అక్షంతరం వేశారు. అక్షంతరం వేసిన చాలా ఆనందం అయిపోయింది. స్వామి వెళ్ళిపోయారు. తర్వాత అందరూ ఆ ఏరియా అంతా ఖాళీ అయిపోయింది. స్వామి స్టూడెంట్స్ తో పాటు పెద్దవాళ్ళందరినీ పిలిచారు భోజనానికి డైనింగ్ హాల్లోకి. అందరూ వెళ్ళిపోయారు. నేను నాతో పాదుకులు వచ్చారు, మీ ఇద్దరు కూర్చున్నారు, రేరే అందరికి అవకాశం వచ్చింది, నాకు అవకాశం లేకపోయిందని బాధపడుతూ అలా అలా కూర్చుని వెళ్ళలేదండి. ఇంకా అక్కడే కూర్చున్నాం. మన పూర్వం స్టేట్ కన్వీనర్ గారు మన రమణరావు వచ్చారండి. వచ్చి రాజమండ్రి మీరేనా అన్నారంటే మేమంటే స్వామి భోజనాన్ని రమ్మన్నారన్నారు స్వామి అన్నారంటే గవర్నర్ వెళ్తే అంతా కలిపిపోయింది హాలు. అప్పుడు నేను సరిగ్గా నేను వెళ్తుంటే స్వామి అప్పుడే కారులో దిగాను. దిగితే నాకు జంకు బొంకు లేకుండా స్వామి పక్కన నడుచుకుంటూ వెళ్ళాను. స్వామి నేను నా వెనకాల పాపం ఇంకో ఆయన జడుచుకుంటూ పట్టుకున్నాను. స్వామి నేను నా వెనకాల ఆయన పట్టుకుంటే డైరెక్ట్గా డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాను. నేను స్వామితో ఫాలో అయిపోతున్నాను అలాగా. స్వామి నేను ఎంటర్ అయిన తర్వాత తిన్నగా స్వామి వెనక నేను ఫాలో అయిన తర్వాత స్వామి అక్కడ కుర్చీలో భోజనానికి ఏర్పాటు చేస్తే డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. స్వామి వారు కూర్చున్నారు. ఆ పక్కనే రెండే సీట్లు కాడే ఉన్నాను. రెండే సీట్లు కాడ స్వామి పక్కనే నేను కూర్చున్నాను. నా పక్కన ఇంకోయాను. అంతే మొత్తం హాల్ అంతా ఫిలపోయి రెండే ఉన్నాయండి. నేను పక్కన కూర్చున్నాను. కొంకు చుట్టే స్వామి జస్ట్ లైట్గా అప్పుడు అది ఏదైతే చేసుకుని కొంచెం దేవత తర్వాత నేను స్వామి అంటూ కూర్చున్నాను. తిను తిను బంగారు అన్నాను. నన్ను మళ్ళీ వచ్చారు. వచ్చి మౌడిపూడి వడ్డించుకోమన్నారు స్వామి. మౌడిపూడి వడ్డించుకుని మళ్ళీ అలా రౌండ్ వేసుకొచ్చి తిన్నారు తిన్నారని అన్ని వడ్డించడం. అందు ఇక్కడ వేయండి అది వేయండి అని. ఈ పక్కన భాస్కర్ గారు రామారావు అన్నంత కూర్చుంటే ఎవరు అక్కడ నాకు షుగర్ షుగర్ లేదు నా తాడు తిను అని చెప్పేసి స్వామి అండం. ఇదంతా అమృతంతున్నట్టు అనిపించింది. నా భోజనం అంతా కూడా స్వామి పక్కన కూర్చుని స్వామి పిలిచి భోజనం చేసినటువంటి అదృష్టం. స్వామి కావాలని ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఉండదు. అటువంటి మహద్భాగ్యం ఆ రోజుల్లో పొందానండి. అదేవిధంగా దర్శనం కూడా ఫస్ట్ మా ఇంట్లో భజనకి స్వామి ప్రత్యక్షంగా హారతి ఇచ్చేటువంటి మహత్వం కూడా మాకు కలిగిందండి.
1: చాలా సంతోషంగా ఉందండి. ఇలా మన శ్రోతలందరికీ మీ అనుభవాల్ని మీరు పొందిన ఆనందాన్ని కూడా అందించారు. ఇవన్నీ వింటుంటే మాకు పొందినంత ఆనందంగా ఉన్నది. ధన్యవాదాలు.
0: చాలా సంతోషం అండి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. రేడియో సాయి వారికి నేను మనస్ఫూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటాను.
2: ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులు రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: అమృతస్య పుత్రః. ఒకదినం చైతన్య మహాప్రభు ఇంటి ముందు గడపకు అవతల ఒక వ్యక్తి మురికి పట్టిన శరీరముతో, చింపిరి గుడ్డలతో, జడలు కట్టిన శిరోజములతో కన్నులు మూసుకుని నిల్చునున్నాడు. అతన్ని చూసి చైతన్య మహాప్రభు బయటకు వచ్చి, "నాయనా, నీవు ఎవరు? ఎందుకిక్కడ నిల్చున్నావు? లోపలికి రావచ్చును కదా, రా" అని ఆప్యాయంగా పిలిచాడు. మృదుమధురమైన అతని పిలుపుతో పులకరించిపోయాడు ఆ వచ్చిన వ్యక్తి. అతడు కన్నులు తెరచి, "స్వామీ, నేను మీ గృహంలో అడుగుపెట్టుటకు అర్హత లేని జీవిని. నేను చండాలుడను. లోపలికి వచ్చి మీ గృహాన్ని అపవిత్రం చేయలేను" అని సిగ్గుతో, భయంతో బదులు చెప్పాడు. చైతన్యుడు అతని సమీపానికి వెళ్లి, "నాయనా, నిన్ను నీవు కించపరుచుకునే మాటలు ఎందుకు పలుకుతావు? ఎవరు ఉత్తములు, ఎవరు నీచులు ఈ ప్రపంచంలో? అందరూ అమృతపుత్రులే. ఒకే దివ్య చైతన్యం అందరిలోనూ ప్రకాశిస్తోంది. రా, లోపలికి రా" అని ఆహ్వానించాడు చైతన్యుడు. ఆ వ్యక్తి సంకోచిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. చైతన్యుడు, "నాయన, నీ రాకకు కారణం ఏమిటి? నీకు ఏం కావాలి?" అని అడిగాడు. ఆ వ్యక్తి, "స్వామి, నేను నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాను. కాని నాకు ఎందుకో ఆ స్మరణ యాంత్రికంగా జరుగుతున్నది అనిపిస్తున్నది. ఏదో చైతన్యరహిత స్థితిలో వడలుమరిచి ఉచ్చరిస్తున్నట్లుంటున్నది. మరి దీనికి కారణం నా లోపమా, నామములోపమా తెలియటం లేదు. మీరు మహాపురుషులు. మీ వద్ద ఉపదేశాన్ని అందుకొని నామస్మరణ శక్తివంతముగా, దీప్తివంతముగా చేయవలననేది నా ఆకాంక్ష" అన్నాడు. చైతన్యుడు, "నాయనా, అన్ని నామములు శక్తివంతములే, దీప్తివంతములే, చైతన్యవంతములే. కాని నీకు తృప్తినందించుటకు నీకు ఒక నామాన్ని ఉపదేశం చేస్తాను. రా, లోపలికి వచ్చి కూర్చో" అన్నాడు. ఆ వ్యక్తి భయం భయంగా వణుకుతూ ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. చైతన్యుడు, "నాయన, నువ్వు ఎందుకట్లా భయపడుతున్నావు?
2: అభయం, నిర్భయత్వం, స్వేచ్ఛ నీ జన్మహక్కు. అందరిలోనూ ప్రకాశిస్తున్న అనిత్య సత్యమైన ఆత్మను గుర్తించి వర్తించు" అని పలికి అతనికి సమీపముగా కూర్చున్నాడు. ఆ వ్యక్తి, "స్వామి, అపచారము. మీరు నన్ను స్పృశించవద్దు. మీరు నన్ను స్పృశించిన సాంఘిక కట్టుబాటు ప్రకారము ఇద్దరమూ పాపము చేసిన వారవుతాము. వర్ణాశ్రమ ధర్మాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. మిమ్ములను నేను నా గురువుగా భావిస్తున్నాను. నా గురువునకు ఎట్టి కష్టము కలిగించుటకు ఇష్టపడను. పూర్వజన్మ పాప ఫలితముగా ఈ జన్మలో చండాలునిగా జన్మించాను. ఇప్పుడు మరింత పాపకార్యాలు చేయలేను" అన్నాడు. చైతన్య మహాప్రభు, "ఎంతటి మూర్ఖుడవు, ఎంత అజ్ఞానివి! నీవు అంటరాని వాడివా? ఏ విధంగా? నీలో నాలో ప్రకాశించే దివ్య చైతన్యం ఒక్కటే. భగవంతుని విషయంలో జాతి కులభేదాలు లేవు. సర్వము పంచభూతాత్మకము. పంచభూతములు భగవంతుని వలన ఆవిర్భవించినవే. గాలిది ఏ కులము? నీటిది ఏ కులము? భూమిది ఏ కులము? ఆకాశానికి ఏది కులము? అగ్నిది ఏ కులము? అందరూ సమానముగా ఈ పంచభూతములను, ప్రకృతి సంపదను అనుభవిస్తున్నారు. కాబట్టి కుల మత వర్గ భేదభావం అర్ధరహితము" అని అతనికి బోధ చేశాడు. కాని ఆ వచ్చిన వ్యక్తి బాల్యము నుండి కులతత్వమును పాటించిన వాతావరణములో పెరిగినవాడు కావటం చేత ఒక్కసారిగా భేదరాహిత్యం అలవడదు కదా. భయము, బిడియము మొదలగు ప్రవృత్తులు వదలవు. అది గమనించిన చైతన్యుడు, తప్పు చేయనివాడు, దురాచారాలకు పాల్పడినవాడు భయపడటం ఎందుకు? అభయత్వము దైవీ సంపద. నీ వద్ద ధనము ఉంటే దొంగలు వస్తారేమోనని భయం ఉంటుంది. నీ వద్ద ఏమీ లేనప్పుడు భయం ఎందుకు? నీకున్న చెడ్డగుణములను, దుష్ట ప్రవృత్తులను వదిలివేయుము. అదే నిజమైన త్యాగము. త్యాగము వలన వైరాగ్యము, వైరాగ్యములన యోగము అని బోధిస్తూ అతనిని ఆలింగనం చేసుకున్నాడు. కాని ఆ వ్యక్తి వణికిపోతూ ఉన్నాడు.
3: భయం ఆనందం అతనిలో కలుగుతున్నవి. స్వామి, నా పాపములు మిమ్ములను అంటకుండుగాక అని అన్నాడతడు. చైతన్యుడు అతని అమాయకత్వానికి నవ్వుతూ, అమాయకుడా, ఇక్కడ నీవు నేను ఒకటే, ఇదిగో నామాన్ని ఉపదేశిస్తున్నాను అని చెవిలో ఏదో నామాన్ని పలికాడు. చైతన్యుడు పలికిన నామము ఆ వ్యక్తి హృదయాన్ని సూటిగా తాకింది. ఆ క్షణములోనే అతనిలో పరివర్తన కలిగింది. ఆనందంతో, స్వామి, నా వంటి భాగ్యశాలి ఎవరు ఉండరు. నేను పతితుడను కాను, పావనుడను. నన్ను ఇంతకాలము అంటుకుని ఉన్న దేహభ్రాంతి ఈ క్షణము నుండి నన్ను వీడినది. నేను నేనే అని తెలుసుకున్నాను. నేను అమృతపుత్రుడను అని చైతన్యంతో పలికాడు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సర్వధర్మ భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మన కార్యక్రమంలో ముందుగా ఈ భజనలోని ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: బోలో జై సాయి రామ్, బోలో జై సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్, బోలో జై సాయి రామ్, బోలో జై సాయి రామ్. మందిర్ మే సాయి రామ్, మస్జిద్ మే సాయి రామ్, గురుద్వారే మే సాయి రామ్, గిరిజా ఘర్ మే సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్, బోలో జై సత్య సాయి రామ్.
0: ఇది శుద్ధ ధన్యాసి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కైశికి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

0: ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భజనలోని మొదటి పంక్తి,
1: బోలో జై సాయి రామ్, బోలో జై సాయి రామ్.
0: బోలో అంటే పలుకు లేదా ఉచ్చరించు అని అర్థం. సాయిరామ్ అంటే అలనాటి శ్రీరాముడే నేడు సాయిరాముడుగా అవతరించాడని అర్థం. అనంతుడైన భగవానునికి భక్తునికి నడుమ వారధి వంటిది సాయిరామ నామం. 1996 జూలై 19వ తేదీన భగవాన్ బాబావారు అందించిన దివ్యోపన్యాసంలో సాయినామం, రామనామం ఈ రెండు నామాల విశిష్టతను వివరించారు. ఇప్పుడు ఆ దివ్య పలుకులను విందాం.
2: కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
3: దిస్ ఎర్త్ ప్రేయర్ టు నారాయణ.
2: స్వామి,
3: స్వామి,
2: ఎలాంటి పాపులనైనాను నేను భరించగలను.
3: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
2: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
3: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
2: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
3: సో ఎర్త్ ప్రేయర్ టు నారాయణ. Oh God, show the way so that they would sing your glory.
2: అప్పుడు
3: then
2: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
3: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas of Ramayana.
2: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వాళ్ళకు పంచాలి అనుకున్నాడట.
3: He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds.
2: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
3: దే వర్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ.
2: 33,33,333 పంచాడు.
3: 333 వర్ డిస్ట్రిబ్యూటెడ్
2: ముల్లోకంలో వారికి పంచాడు.
3: దే వర్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ది 3 వరల్డ్స్.
2: 33,33,333. ఇది ముల్లోకాల వరకు చేరిపోయింది.
3: ఇట్ రీచ్డ్ ఆల్ ది 3 వరల్డ్స్.
2: ఒక శ్లోకం మిగిలింది.
3: బట్ 1 శ్లోక రిమైన్డ్.
2: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
3: హౌ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ ది శ్లోక?
2: ఇది పంచడానికి వీలు కాదే.
3: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
2: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
3: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
2: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
3: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్లీ.
2: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
3: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ 3 వర్డ్స్
2: మిగిలినాయి.
3: 2 లెటర్స్ రిమైన్.
2: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
3: Only 2 letters are remaining. There are 3 words to play.
2: Then I
3: said,
2: "Amma, yoka Valmiki rasne tunti yoka Ramayanamnu andanni panchadani karakunda poyindi. Idu 2 aksharalu migilayi. Ee 2 aksharale Rama, Krishna, Hari, Shiva, Hara, Sai anetundi 2 aksharalu ga pettukondanindi.
3: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
2: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
3: సో 2 letters are here now.
2: కనుకని ఈ 2 అక్షరములు కూడాను ద్వైత స్వరూపం అని పెట్టింది.
3: So these 2 letters are to be shared.
2: కనుకని ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
3: The whole world is dual.
2: కలుపుడి దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
3: ది డ్యూయలిజం విల్ మేక్ యూ
2: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్ అని.
3: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
2: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
3: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
2: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
3: దట్ ఈస్ ది నేచర్.
2: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
3: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
2: Christians kuda nu Jesus 2 aksharalu vachesindi.
3: Christians also said 2 letters.
2: Muslims kuda Allah 2 aksharalu vachesindi.
3: Muslims say Allah 2 letters.
2: Anninte enduru 2 aksharalu.
3: Every religion speaks of God 2-lettered one.
2: Anduvallane Tyagaraj cheppadu.
3: So Tyagaraj said,
2: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
3: హౌ కెన్ ఐ డిసైడ్ యు గాడ్?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనా అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ ఇందులో మకారమని లేకుంటే నా శివాయ.
1: But Shiva Mantra, Namah Shivaya, Ma is the prime letter, without which it is
0: life Shiva. Letter.
1: Life letter.
0: Kanukane, Namah Shivaya anetvadi boy, Namah Shivaya, Makaram lekuna pothe, Nas Shivaya, Mangalam kaanetvadi, Amangalam aipothundi.
1: Namah Shivaya, which is auspicious, without Ma, life letter, it is inauspicious.
0: Ee vivaramu telisina ganunaku mukkeda.
1: I pay my respects to the one who knows all these details.
0: Yavarani, yavarani, ninnu ninna inche dira.
1: How am I to decide? In what way I can call you?
0: Shivudavo, Madhavudavo.
1: Maybe Shivudavo, Shivudavo or Madhava.
0: Kani Shivamantramlo Majivamu, Madhavamantramlo Rajivanam. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రము నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు దట్.
0: కనుక జగత్ అంతా కూడాను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: In this whole world there are none who don't chant his
0: name. ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: In one form or other he thinks of God.
0: పిల్లలు పేరు పెట్టుకున్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: At least they will have their children named after him. లేదు
0: స్నేహితుని పేర్లతోనైనా వాడు పిలుస్తుంటాడు. అరే రామా ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: At least he will be calling his friends who bear the names of gods.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: All names are divine.
0: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యూ కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యూ వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you satisfaction.
0: అది నీ భ్రమ.
1: That's your
0: కాని నామం మాత్రం సత్యం.
1: But the name of the God is truth.
0: నిరంతరము నామాన్ని నాలుక పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: There is no other penance greater than making the name of God dance on your

0: ఈ ఒక్క భగవద్గీత తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్ అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Naam chetane tarinchandi. And that's the only way to redemption.
0: Naamanne varinchandi.
1: And you be after his name.
2: Sai Nama Kirtana Kaliyuga Sadhana ani cheppabadindi. Sarvulu nirantaramu Nama Sankirtanato jeevitalanu dhanyam chesukovali. ఇక రెండవ పంక్తి,
3: బోలు జై సత్య సాయి రామ్.
2: సత్య అన్నదే ఇందులో నూతన పదం. 2008 విజయదశమి దివ్యోపన్యాసంలో ఈ సత్యనారాయణుని అవతారం ప్రత్యేకమైనది, విశిష్టమైనది. మీ కన్నులకు ఒక సామాన్య మానవునిగా గోచరించవచ్చు. మీతో ఆడుతూ పాడుతూ సంచరించడం వల్ల, మీకు సన్నిహితంగా ఉండటం వల్ల ఆ విధంగా మీరు భావించడం సహజం. సత్యాన్ని పలకడమే కాదు, ఆచరించాలి. అది అత్యంత క్లిష్టంగా తోస్తుంది. మనోవాక్కాయ కర్మలను ఏకంగా చేయగలగడమే సత్యం. తలచినది, పలికినది, ఆచరించినది ఒక్కటే కావాలి. నా మాటలను మీరు తేలికగా తీసుకుంటారు, నా మాటలను హాస్యంగా భావిస్తారు. నేను ఏది పలికినా అది సత్యమే, హాస్యం చేసినా అందులో సత్యమే ఉంటుంది. భవిష్యత్తును దర్శించలేని వారే నా పలుకులను తేలికగా తీసుకుంటారు. ఈ దేహానికి 83 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ 83 సంవత్సరాల కాలంలో జరిగిన ఏ సంఘటనను నేను మరువలేదు. కాని మీరనుకుంటారు స్వామి మర్చిపోయారు అని. కాదు కాదు, నా డిక్షనరీలో మతిమరుపు అన్న పదానికి స్థానమే లేదు. సత్యసాయి తత్వం సోహం తత్వమే. జాగ్రత్ స్వప్న సుషుప్తులలో మరపునకు తావే లేదు. త్రికాలాతీతమైన సత్యాన్ని మానవ మాత్రులు అర్థం చేసుకోలేరు. సత్యానికి భేదం ఉండదు. నా దృష్టిలో అందరూ సమానులే. రూపనామములు వేరుగా ఉండవచ్చు, కాని అందులోని ఆత్మతత్వం ఒక్కటే. ఒక్క మానవులలోనే కాదు, సమస్త జీవరాశులలోనూ సంచరించే ఆత్మతత్వం ఒక్కటే. ఈ ఆత్మతత్వాన్ని సర్వులో గుర్తించే ప్రయత్నం చేయాలి అన్నారు.

0: మందిరమే సాయిరాం. హిందువుల యొక్క దేవాలయమే మందిరం. మందిరంలో ఉన్న సాయిరాముణ్ణి మనం స్మరించుకుంటున్నాం.
1: మస్జిద్ మే సాయిరాం,
0: మస్జిద్ మే సాయిరాం. మహమ్మదీయుల ఆరాధనా ప్రదేశం మసీదు, అనగా సాష్టాంగ ప్రణామము చేసే ప్రదేశం అని అర్థం. మసీదులో ఉన్నది కూడా సాయిరాముడే.
1: గురుద్వారే మే సాయిరాం.
0: సిక్కు మతస్థుల ఆరాధనా ప్రదేశం గురుద్వారా. గురుద్వారా అంటే గురువును చేర్చే ద్వారమని అర్థం. గురు అనగా గురునానక్. సిక్కుమత గురువులలో ప్రముఖుడు గురునానక్. ఈయనయే సామూహిక భజన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రచారం చేశాడు. వివిధ మతానుయాయుల మధ్య సామరస్యాన్ని సాధించడానికి నానక్ ఎంచుకున్న సామూహిక ప్రార్థన భజన. దైవ సన్నిధిలో తమలోని ప్రాపంచికమైన భేదాలను విస్మరించి సర్వలో భజనలో పాల్గొనే సౌలభ్యాన్ని కల్పించినది నానక్ మహాశయుడే. గురుద్వారాలో కూడా సాయిరాముడే నెలకొని ఉన్నాడు.
1: గిరిజాఘర్ మే సాయిరాం.
0: గిరిజాఘర్ అంటే చర్చి. బాబా సత్యసాయి అన్న గ్రంథంలో శ్రీ రాగణపతి ఇలా రాశారు. ఒకానొక కళాశాల ప్రిన్సిపల్ క్రైస్తవ సన్యాసిని, సాయి భక్తురాలైన ఒక అమ్మాయిని ఆమె తన కాలేజీలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు. దానితో ఆ అమ్మాయి స్వామిని గాఢంగా వేడుకోసాగింది. ఆ రాత్రి స్వామి ఆ బాలిక కలలో దర్శనమిచ్చి ఎల్లుండి అదే కాలేజీకి మళ్లీ వెళ్ళు అని ఆదేశించారు. స్వామి ఆదేశానుసారం ఆ అమ్మాయి స్వామి స్వయంగా తనకిచ్చిన ఫోటో ఒక విభూతి ప్యాకెట్ను తన చేతిలో పట్టుకుని అదే కాలేజీకి వెళ్లింది. కాలేజీలో అడుగుపెట్టగానే కాలేజ్ ప్రిన్సిపల్ గారు నీకోసం చర్చ్ దగ్గర ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆ విద్యార్థిని తన చెవులను తానే నమ్మలేకపోయింది. వెంటనే చర్చి వద్దకి పరుగుతీసింది. అంతకు ముందు రోజు తనను దగ్గరకు కూడా రానియని ఆ ప్రిన్సిపల్ ఈ రోజు ఆ అమ్మాయికి ఎదురు వచ్చి ప్రేమగా పలుకరించింది. అమ్మా, నిన్న మొన్న తిరస్కరించి మాట్లాడినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. నాకు రాత్రి ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది. ఒక మహనీయుడు నాకు కలలో కనిపించారు. ఆయన శిరస్సు చుట్టూ కేశరాశి కిరీటంగా వెలుగొందుతోంది. ఆయన ఎవరో నాకు తెలియదు, కాని ఒక దివ్య పురుషుడని మాత్రం గ్రహించగలిగాను. ఆయన నాతో, నీవు ఒక విద్యార్థిని హృదయాన్ని గాయపరిచావు. నీవు సత్యం దానం పేరిట దీక్ష తీసుకున్నప్పటికీ ఆ అమ్మాయిని తిరస్కరించావు. ఈ నీ ప్రవర్తన వల్ల నీ ప్రభువు యేసుని గాయపరిచావు అంటూ ఆయన యేసుప్రభువుగా మారిపోయారు. ఒకసారి కాదు, 3 మార్లు ఆ విధంగా ఆ పాదమస్తకం ఆ యేసుప్రభువును దర్శనం చేసుకున్నాను. దీనిని నేను కేవలం స్వప్నంగా కొట్టిపారేయలేను. ఆయన గురించిన వివరాలు నాకు తెలుపగలవా అని ప్రిన్సిపల్ అడిగారు. ఆ క్షణంలోనే ఆ విద్యార్థిని చేతిలోనున్న స్వామి ఫోటో కింద పడింది. దాన్ని చూడగానే, ఈ మహనీయుడే నేను కలలో చూసిన వ్యక్తి, ఈయనయే క్రైస్ట్గా నాకు కనిపించారు అన్నది. ఆ తరువాత ఆ అమ్మాయికి ఆ కాలేజీలో సీట్ దొరికింది. ఆ ప్రిన్సిపల్ హృదయంలో స్వామి సీట్ సంపాదించుకున్నారు. ఆ విద్యార్థిని ఎప్పుడు పుట్టపర్తి వెళ్లినా నా ప్రార్థన స్వామికి నివేదించమని ఆ ప్రిన్సిపల్ చెబుతూ ఉండేవారు. స్వామివారు కూడా విభూతి ప్రసాదం పంపించేవారు. అవసరమైన సలహాలను కూడా ఇచ్చేవారు. ఒకసారి ఆ ప్రిన్సిపల్, అమ్మా, నాకొక తీవ్రమైన కోరిక ఉంది. స్వామివారే ఆ కోరికను నెరవేర్చాలి. ఈసారి పుట్టపర్తి వెళ్లినప్పుడు నా ఈ ప్రార్థనను నేను ప్రార్థించినట్లుగా స్వామివారితో చెప్పు అన్నది. ఆ తరువాత ఆ విద్యార్థిని పుట్టపర్తి వెళ్లినప్పుడు స్వామి ఆ విద్యార్థిని పిలిచి, మీ మదర్ సుపీరియర్కు రోమ్లోని సెయింట్ పీటర్స్ బెసిలికాలో చివరి క్షణంలో తన ప్రాణాలు విడిచిపెట్టాలని ఆ సమయంలోనే నా దర్శనం తనకు ప్రగాఢమైన కోరిక. ఆమె కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పు అన్నారు స్వామి. ఆ విద్యార్థిని స్వామివారి మాటలను ప్రిన్సిపల్తో చెప్పగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. అందరి హృదయాలలోనూ ఉన్నది ఆ దైవమే, ఆ సాయియే అన్నది. అంతేకాదు, ఆమె కోరిక ప్రకారం సెయింట్ పీటర్స్ బెసిలికాలోనే తన చివరి క్షణాలను గడిపింది. తనకు సన్నిహితురాలైన మరో సన్యాసినికి తనకు భగవాన్ బాబా దర్శనం లభించిందని వ్రాసింది. ఆ తరువాత ఈ విద్యార్థిని పుట్టపర్తి వెళ్లినప్పుడు స్వామి, నేను రోమ్కి వెళ్లి మీ ప్రిన్సిపల్కు దర్శనం ప్రసాదించాను అన్నారు. కొన్నాళ్లకు ఆమె తనువు చాలించింది. రాగణపతి రాస్తారు, ఆమె నిజంగా ఎంతో అదృష్టవంతురాలు. వేల కొలది మైళ్ల దూరంలో నుండి స్వామిని ప్రార్థించి ఆయన అనుగ్రహ సాగరంలో కరిగిపోయింది. అంతేకాదు, స్వామివారు కూడా ఆ ప్రిన్సిపల్ను అదృష్టవంతురాలిగా అభివర్ణించారు. కనుక చర్చిలో యేసుగా ఉన్నది కూడా సాయిరాముడే. ఇక చివరి పంక్తి,
1: బోలో జై సత్య సాయి రామ్.
0: స్వామివారు తమ బాల్యాన్ని గురించి విద్యార్థులకు తెలుపుతున్న సందర్భంలో ఇలా సెలవిచ్చారు. పుట్టపర్తిలో చాలామంది ముస్లింలున్నారు. వారు పీర్ల పండుగ జరుపుకునేటప్పుడు హిందువులు కూడా ఆ ఉత్సవంలో పాల్గొనేవారు. ఆ సందర్భంగా నేను పిల్లలకు చెబుతుండేవాణ్ణి, మతం ప్రధానం కాదు, నీతి నిజాయితీలు ప్రధానం. ఆ నీతియే మానవునికి ప్రాణ సమానమైనది. కనుక కులమత విభేదాలను విస్మరించి అందరితో కలిసిమెలిసి జీవించండి, మీరు కూడా ఆ పీర్ల పండుగలో పాల్గొనండి అన్నప్పుడు ఒక పిల్లవాడు లేచి, రాజు, మా ఇంటిలో పెద్దవాళ్లు అందుకు ఒప్పుకోరు, మేము బ్రాహ్మణం అన్నాడు. అందుకు నేను, నీవు బ్రాహ్మణుడవు అనడానికి ముందు నీవు మానవుడవు అన్నది తెలుసుకో. నీ మతం ప్రేమమతం, నీ కులం మానవ కులం, కాన మానవత్వాన్ని మనస్సులో నింపుకో. ప్రేమను మించిన మతం మరొకటి లేదు అని స్వామి తెలిపారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర ప్రారంభోత్సవానంతరం స్వామి తమ దివ్యోపన్యాసంలో, సంకుచిత భావాలు కలవారే దివ్యత్వం సర్వులలో వ్యాపించి ఉన్నదని గుర్తించలేరు. వారు తాము ఎంచుకున్న రూపనామాలను తప్ప మరో రూపాన్ని కాని నామాన్ని కాని అంగీకరించరు. పైగా ఆయా రూపనామాలను విశ్వసించవద్దని, తలంచవద్దని, ఆరాధించవద్దని ఇతరులపై ఆంక్షలు విధిస్తారు. మీరంతా శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందినవారు. కనుక మీకు ఒక సూచన చేస్తున్నాను. ఇతర దేవీదేవతలను ఆరాధించేవారు వేరు, మేము వేరు అన్న సంకుచిత భావాలకు తావివ్వకండి. అట్లా చేసినందువల్ల మీ ఆరాధన దైవాన్ని మీరు కించపరిచినట్లవుతుంది. మీకు కేవలం సాయియే దైవం, ఇతర రూపనామాలతో మీకు పనిలేదని తలచకండి. అన్ని రూపములు నావే, అన్ని నామములు నావే. నేనెప్పుడూ సాయినామాన్ని మాత్రమే తలంచమని చెప్పను. నేను నా ప్రసంగం చివర పాడే భజనలోనూ సాధారణంగా సాయినామాన్ని పలుకను. ఇట్లా ఎందుకు స్వామి చేస్తున్నారని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నేను నా రూపనామాలకు మాత్రమే ప్రచారం రావాలని ఆశించను. నేనొక ప్రత్యేకమైన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ప్రపంచ మానవాళి ఏ రూపనామాలతో దైవాన్ని ఆరాధిస్తున్నారో ఆ రూపనామాల సమాహార స్వరూపమే ఈ సాయి రూపం. రామ, కృష్ణ, ఈశ్వర, సాయి అన్న నామాలు వేరువేరని మీరు భావించకండి. అన్ని నామాలు నావే. అన్ని బల్బులను ప్రకాశింపజేసే కరెంటు నేనే. బల్బులు వేరువేరుగా ఉండవచ్చు, అన్నింటికీ ఆధారం ఆ కరెంటే. కేవలం బల్బులను, వాటి ఆకృతులను, సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు భేదాలు ఉత్పన్నమవుతాయి. సత్యసాయి సేవా సంస్థలు ఇటువంటి భావాలకు, భేదాలకు తావివ్వకూడదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని మీరు దర్శించాలి, అదే దైవత్వం అని స్వామి బోధించారు. ఈ పంక్తిలో విశ్వ మానవాళికి ఏకైక దైవమైన సాయిరామునికి జయమగుగాక అని మనం ప్రార్థిస్తున్నాము. అన్ని రూపనామములు మూర్తీభవించినదే సాయి అవతారమని మనం ఎలుగెత్తి చాటుతున్నాము. ఇంత చక్కని భావం తెలుసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ బోలో జై సాయిరాం బోలో జై సాయిరాం అన్న ఈ భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది, మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశం.
1: ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది, మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని

0: సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి, సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
1: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
2: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియచేయండి.
3: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
2: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
3: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
4: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
1: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
4: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
3: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం, ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఆమోదయోగ్యమైన ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
1: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు జీరో అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
5: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండడం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యానూ వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదరపోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
1: శ్రీమతి శాంతిశ్రీ గారు.
2: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో

0: నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
1: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారో అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోనూ కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
2: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించుకోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
3: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
4: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
3: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
4: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనా వవతు, సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ, స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
3: శ్రీమతి పద్మావతి గారు,
5: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో, కీర్తికాంక్షతోనో, కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు, రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం, తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
2: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
4: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మనిషి అవసరాలకి వృక్ష, జంతుజాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు. అధ్యక్ష,
5: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ, మీరంతా దైవాత్మ స్వరూపులు, అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమ భావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
3: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
1: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు, మంచిదే. కాని వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
2: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
4: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు, మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం, ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి, అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం. వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన. అధ్యక్ష
1: మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కాని జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
0: బాగా చెప్పారు ప్రేమమ్మాయి గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కాని వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు, సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కాని అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనే వారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్లాలి. పిల్లలు పెద్దలు అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
6: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
5: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు. అధ్యక్ష, కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
3: సభలో నేడు జరిగిన చర్చకు
7: అధ్యక్ష, బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
3: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
8: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
9: విజయవాడ బాలలు సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్యసాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
10: ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతానమ్మ.
9: ఆ బలి, ఎరుక సారి వచ్చింది. ఆమె ఏం చెప్తుందో విందామా?

0: పోతాను.
1: ఏమి, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
0: అందుకే గదమ్మ నేను వచ్చింది అప్పల నరసమ్మ.
1: నా పేరు నీకెలా తెలుసే?
0: అన్నీ తెలుసులే అమ్మా.
1: అట్లాగైతే మా సమస్య చెప్పగలవా?
0: మర్యాద సెయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
1: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: అప్పులు 16 అన్నట్లుందే. అవునా?
1: నిజమేనే, నువ్వు చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వారికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లే ఉందే, ఎదురుగానే ఉంది ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది దేవత దయ్యమా?

0: ఎవరే ఆవిడ?
1: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
0: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నె, ఒక్కరికి హాయిగా ఉండొచ్చు.
1: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
0: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపమర్థాలా?

0: చేస్తే అందుచేత
1: అందుచేత ఎందుచేత అనకు అన్న అత్తగారిని మాత్రం సహించును.
0: నేను చెప్పేది విను తల్లి, భగవాన్ సత్య సాయి బాబా వారు దీనికి

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

0: వచ్చా?
1: మా మామయ్య. అబ్బో చాలా మోతుబరి.
0: సరే నీ జేబులో ఎంతుంది?
1: 100 ఉంది.
0: ఆ 100 ఇస్తావా?
1: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
0: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
1: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
1: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
0: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
1: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
0: మరి నీ ధర్మం?
1: నేను చదువుకున్నానంతే.

0: వాడివా?
1: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు, నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
0: అంటే మంచి స్నేహితులే లేరు?
1: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడుకో.

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు, భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు, ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.
1: ఎంత

0: కొరకు అది వట్టిన అసమనిషి దాని గోల అంతా ఇంత కాదు. అదిగో ఆ గోల పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోలడి మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజులు తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహం కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం. ఇది మా అల్లి పూజ.
1: ఎంత పొదుపు ఎంత పొదుపు.
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు. తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు, పరుల పదార్థాలతోనే బతికేస్తుంది. అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలు వచ్చా?
0: వచ్చు. అప్పుడప్పుడు పాడు జీవితము, మా పాడు జీవితము అని కూని రాగం తీస్తుంది.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ, గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం. పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు, కంట మరి

0: ఆశీర్వదిస్తారు.
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు, దానికి చెప్పు
0: అమ్మా.

0: కీర్తన తెలుసుకో.
1: దాని వల్ల నాకేమిటి?
0: నీకేం కావాలి?
1: భోగభాగ్యాలు సంతానం కావాలి.
0: తప్పక కలుగుతాయి.
1: సరే, భజరే మానస గురుచరణం ఈ పాట.

0: భావములకు తరువులే గురువులు ఉన్న మాట తెలుపుచున్నమాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు. అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పారు.

0: బామ్మా చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పిల్లలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరత మాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
1: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
0: నేను చెప్తాను.

0: చెట్లు
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
0: కలసి మెలసి ఉండటం.

0: విశేషం ఏంటంతా వేంటి? ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావడిలో అక్కడుంటున్నాం.
1: ఇప్పుడేమైంది?
0: ఆ చోటు ఖాళీ చేయమంటాడు.
1: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
2: ఈ స్థలం ఇతని సొత్తా?
0: కాక, నీ అత్తదా?

0: నెమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచారి గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా, అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద పడుకోనివ్వండి, తగ్గాక వస్తాడు.
1: అర్ధరాత్రైనా అపరరాత్రైనా రోగం వచ్చినా రోస్టు వచ్చినా పురుడు పుణ్యకార్యాలు వచ్చినా పెద్ద దిక్కు మీరే. మరి
2: మా తాతల నుండి ఈ ఊరి దేవుడు ఈ ఇల వెలుపు, ఆయన బిడ్డలే వీరందరూ హఠాత్తుగా ఎక్క

0: సరే వెళ్లి వస్తాం, పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్య రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
0: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని కర్ర

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కె ధైర్య, కె దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది ఏంటి? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారమేమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాల వికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా క్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
3: సాయిరామ్.
2: సారీ అక్క.
3: సారీ అక్క.
2: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది, ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు. ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
1: అదేందో కానీ ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
1: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒకవైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
2: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
2: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
1: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
2: చెప్పక్క.
1: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
2: అవునా?
3: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే.
2: చెప్పక్క.
1: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా,

0: ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
1: అవును.
0: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడబెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
1: అక్కడ ఫీజు ఉండదు కదక్క.
0: కరెక్ట్ గా చెప్పావు మన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకుని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
2: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి
0: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడిదుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా? మరి మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాణ గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాణ గారు, దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
1: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
3: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా.
0: రాణి, అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
1: అవును,
0: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించటానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
1: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్? ఏంటా కదా?
0: చెప్తాను, వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 సంవత్సరంలో నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘర్ ప్రాంతంలో బైరాఘర్ గ్రామం.
1: బైరాఘర్ గ్రామమా?
0: అవును. ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
1: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
0: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987లో ఎండీ చదవడం కోసం బయలుదేరారు.
1: వావ్, అయితే ఎండీ కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
0: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాఘర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు ఇద్దరు డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది.

0: బైరాగర్లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు. అలాగే న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరియైన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
1: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్కా, మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
0: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలుపెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
2: అవును,
0: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కొల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశువైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
1: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
0: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
3: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను, చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా?
0: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా? వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
1: అవునా?
0: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
1: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
0: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
1: అవునా?
0: ఇంకక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
3: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు, ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
1: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ, ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
3: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది, చెప్పనా?
0: ఏంటా విషయం అక్షర, చెప్పు, మేము తెలుసుకుంటాం.
3: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కానీ రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి
2: తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరు నీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
3: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
2: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్లు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
3: అన్నదాత ప్రాజెక్టా?
2: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట. ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
1: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
2: అంతటితో అయిపోలేదు రాణి. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు, నగరంలోని స్లమ్ లోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథలు లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
0: చూసారా, మరి ఇదే నాణానికి రెండో వైపున్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
2: అవునా?
0: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకి 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు ఒక వారం పాటు చూడటానికి చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యాష్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యష్. కాని వీరందరూ ఒక వయస్సు వాళ్లు కాదు, అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
3: మళ్లీ నాకు అదే సందేహమక్క, వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
0: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా, ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
3: అవును.
0: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ, ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
3: అదేలా అక్క,
0: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో, అలాగే ఎదుటివారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటివారిని కూడా అలాగే ప్రేమించాలి.
3: అవునా?
0: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు, సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
1: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది, కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
2: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు, కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
0: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
3: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
0: ఎంత బాగా చెప్పావు మాన్యశ్రీ, ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
1: ఈ ఇయర్ నుండి నా ఓల్డ్ ఎక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్క.
0: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
2: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
0: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని, ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి మీరెవరూ స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు.
2: అవును.
0: వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్ గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
3: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
1: ఓ తప్పకుండా చేసేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
2: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
0: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
4: సాయిరాం.
5: ఆకాశానికి స్తంభాలు, సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఇ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏదీ వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ అండ్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైమ్. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైమును వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరా.
1: ఏది వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠీ కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు. సర్వము తానైన వాడెవ్వడు. వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు, కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డెందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్య మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
7: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకారపడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతిక భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్, యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
5: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
7: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓయ్ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి, ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరుంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్నా ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరంలాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: ఆ తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్య, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేయత అందించారు కదా?
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్, స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయస్సుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చెయ్యాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
0: ఛాన్స్ అనే మాట అన్నావా?
3: అవును.
0: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
0: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
2: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనది దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయికుల్వన్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నానని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార్య పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయటదాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ, ఇదే కదా సహ అనుభూతి.
0: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
0: కలసి

0: சாயி மாத பிட்டலம் மந்தரம், சத்ய சாயி மாத பிட்டலமே அந்தரம், சத்ய சாயி மாத பிட்டலமே மந்தரம், சத்ய சாயி மாத பிட்டலமே அந்தரம்.
1: பாரதீய சம்ஸ்கிருதி பரஹிதமே பரமார்த்தமணி பிரபோதிச்சிந்தி. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
2: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చా గోష్ఠిని ముగించుకుందాము.
3: జై సాయిరాం.
4: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పరార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
5: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠి కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
6: ఏమి రమేష్, సురేష్ ఎడికి పెళ్ళా ఎన్ని దినాలు పత్తాకే లేరు?
7: పుట్టపర్తికి వెళ్ళం కాక
6: ఏరో ఆడికెప్పుడు కాదు మళ్ళీ. ఏ రమేష్, ఈ సురేష్ గారు ఏమిటో నచ్చిందా?
7: అవునన్నా, సాయిబాబోలు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
6: ఆ సాయిబాబే పోయినాక అది ఇప్పుడేముంటుందిరా? అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి? నేనా? పుట్టపర్తిగా నేను ఎప్పుడూ పోలే. అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది. కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు, ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
7: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తారు.
6: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తారా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలైతే కదా, గసంటి వాటిని చూడమను.
7: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
6: అంత ముఖ్యంకేనా?
7: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడి నుంచన్నారా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మనిషి వై నీకు రోగం ఉంటదాలు, నిన్ను చూస్తారు అక్కడ.
6: అబ్బాయి, మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం.
7: ఇంకోటి ఏందనుకున్నావు, ఆడ పేషెంట్ పేషెంట్ గా కాదు, సాయిబాబా చూస్తారు,
6: ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
7: మనిషే కాదు, చెట్టు, పుట్ట, కుక్క, గాలి అన్నీ దేవుడనట. వాటికి పనిసుడే పూజనట. ఇవన్నీ అలా డాక్టర్లు మాకు చెప్పిండ్రు. అలాకు సాయిబాబా చెప్పిండట. అమ్మ తోడు కీరాకుండా అసలు ఫ్రీగా చూసుడే కాక నేను దేవుడిలాగా చూస్తారా? అంటే ఎక్కడ పైసలతోనే పనేలేదంటావు?
6: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళల పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లు తీసిన జేబులేసిండు. అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయొద్దని.
7: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవునిగుల్లో పైసలేయొద్దా? అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలి గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
6: ఇంకా ఆశ్రమం ఎట్లున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీటిగా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు. అబ్బా లోపలైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
7: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా? అక్కడ వట్టి పూజలే చేస్తారనుకున్నా?
6: అదే చిత్రం కాదే,
7: అన్నీ ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి. అంటే ఎట్లంటావు?
6: ఆడ నార్త్ ఇండియన్ వాళ్ళకు ఒక క్యాంటీన్, సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇంకోటి, కమ్మ ఉంటది తిండి. కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెరుతారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన. మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
7: మరి ఇంత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
6: అందరూ పాటిస్తారే. అలా డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులు ఉంటాయి, ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
7: మరి వినడానికే చిత్రం ఉన్నది, అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా? మరి
6: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
7: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళంతా పిసిపిసి బట్టలయ్యారా?
6: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడోళ్ళు మనలలాగా సీరలు కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు, మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
7: అంతేకాదు
6: కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
7: 10నా? ఈడ బస్ స్టాండ్ లో మనకు 10 రూపాయలు ఛాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది ఎత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డుతారు?
6: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు, నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
7: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
6: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు?
7: ఇగో ఇసిట్క నేల ఉంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళ పొంట పటపట నీళ్లు గారే. నీకు బాధ అయితే నాకేందని ఏలుని చూసి కన్ననుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
8: అంటే మనమంతా ఒక పేకి చెందిన వాళ్ళమన్నట్టు.
7: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి, మనమంతా ఆయన పిల్లలమని.
8: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
6: పుట్టపర్తిలా ఓ పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట. దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో బంగారం ఒకటేనని. అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
7: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
6: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే. ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి,
7: మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
8: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు, మరి ఆయన భట్రాజు వాళ్ళ ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
9: అన్నా, సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
7: మస్తు చెప్పిండే బాబా. అందుకే వినాలే, ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చ

0: ఒకటే భాష, అదే గుండె భాష.
1: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు. కాకా నీకు ముచ్చట చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడడానికి ఓ సేవదల్ అయినా తీసుకున్నాడు. గణ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు. నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచే ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కండ్లకెళ్ళి నీళ్లే వచ్చినాయి. ఎంగిలి పళ్ళని తీసుకున్నాడా?
0: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళానికి అడుగుతా అన్నాడు.
1: అబ్బా బాబా ఎంత గొప్పోడు, ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
2: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
1: ఊర్లకు నీది కూడా ఇచ్చినట్ట కదా, మీరు చూసిండ్రా?
2: అబ్బో సాయిబాబా అనంతపురము, మెదకు, మెహబూబ్ నగర్, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లు ఇచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
1: అబ్బా మనిషి అంటే ఆయన తీరుండాలి.
2: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలి, దిమ్మ తిరుగుతుంది.
1: మన ఊళ్ళో హై స్కూల్ వెళ్తుంటాయా?
0: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంత ఇంగ్లీష్ మాట్లాడతారు, పిల్లలు అయితే షాగులు.
1: అంత ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
0: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిలాన్లు వేదని చెప్తే వినాలే. విశ్వనాథ సార్ సినిమాల బాపనయ్య చెప్పినట్టే చెప్తారు, ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ రెండు కళ్ళు సరిపోవు, విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ దగ్గర ఎత్తారు, చిన్న పిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
1: అబ్బా నా గడ చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
2: మళ్ళా పైసలు ముచ్చటచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రెన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
1: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
0: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనే చేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడొస్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపడిలో స్తంభం ఉన్నది కాక, దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కాని ఆయన మాత్రం అంగికి తుమ్మెములు పెట్టుకుని స్కూల్కి పోయేటోడు.
2: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కాని తను మాత్రం మన్నింట్లో కావాలి బట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
0: అంతేకాదు కాక, ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
1: అబ్బా గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతే.
2: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్ళు, పాటలు ఆడేటోళ్ళు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
0: ఇంకోటేందనుకున్నావు, కండ్లు వేనల్లో కండ్లు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
1: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటంట కదా, గసంటి మందిరాలు ఉండే దేవుడే అని అనిపిస్తుంది.
2: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది, ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేటప్పుడు తప్ప ఇక మాటైన వాడది, నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కండ్ల పంటి పటపట నీళ్లు గారినాయి.

0: మాకు అంత ఎట్టునో ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లు ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
1: ఓ తప్పకుండా పోదాం కాక.
2: అరే సురేషు, గా రామయ్య రింగయ్య కూడా వస్తా ఉన్నాడా, పోయాలని తీసుకురాపో, అందరం కలిసి పుట్టపర్తికి పోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రత కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాల్ను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

0: ఉన్నాయి అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, న్యూమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైనా అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి, వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయినా రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయినా డాబా డాబుగాడు. ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయినా మనసుల మునసబు. రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజాను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేశావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలో లాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి. రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనం అంటే.
0: ఓహో అలానా, మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్న బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలుచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేనన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్ని ఆయనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయి. ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇల్లు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద వెళ్దాం, ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జోవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలరా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాను చూసి అందరూ డాబుగాడని అనుకుంటారు, కాని మా దొడ్డ మంచోడురా వాడు. మన ఇంట్లో పిల్లల చదువులకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరుసవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే, ఇంకా నేను గుడిసగా ఉంటే ఏంటి, డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు, అందరికీ సేవ చెయ్యమని, అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, కప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చినా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లాగా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్లిరా నాయన.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్, వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో, వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా, మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు, ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజరా డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవాల్సిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా.
1: బాబాయ్, రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోకి వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు, రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజే బాబాయ్.
2: అదే లేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకు నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయ్.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాసులో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలను అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి,
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి,
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసులో మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కొనుకు తీస్తున్నారు
1: మునసబు గారు. మునసబు గారు,
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్లా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము, ఈ టైంలో ఇంత తీరుబాటుగా కొనుక్కు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులో మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో? చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోలా వీడిగోలా మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మమ్ము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు తగువులు గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేగాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసొంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, అంతే. అక్కడి నుండి చిరాకులు పరాకులు ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయ్, వెళ్లి ముందు మన రెడ్డిగారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డిగారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పదజోజో.

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి రా?
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం? లేదు మావయ్య, చాలాసేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
2: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
1: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
1: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
2: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
1: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
2: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు, పిల్లలు ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
1: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
2: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడురా జోజో.
1: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు.
2: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటినీ అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
1: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయిభక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
3: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కే సాయి దుర్గారావు, కే ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
4: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు అసాధు శాంతంగా, నాయనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
1: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తెమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కొప్పడారట, అందుకే ఏడుస్తుంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోనీ నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
1: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
1: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్లు కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
2: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
3: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
1: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
1: వేసవి తరగతులలో ఒకరోజు అహింస గురించి వివరించారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
4: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికీ నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కాని ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి, బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
0: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టు.

0: ఏర్పడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
1: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెని బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
0: గుడ్ చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది, అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థమవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
2: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కాని తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా నడడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేడని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
0: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాలని స్వామి పట్టించుకోరు. ఆర్తితో ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
3: టీచర్, టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
0: హా స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
3: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీషు వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీషు వాడికి, పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం. అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీషు వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
0: అవును స్వాతి, చూసారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీషు వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం, తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
4: Selfless love means giving and having you. Selfish love, getting and having.
2: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారమని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయపడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతు చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంట పాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
0: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
5: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
0: చెప్పు అబ్దుల్.
5: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు, మనం ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కానీ స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారు నా ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒక రోజు గడిచింది, రెండు మూడు, అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
0: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా?

0: ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకుముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీపరులు, అందువల్ల ముక్కుసూటిగా నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తన మీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
1: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాటా భవతికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
3: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
2: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.

ఓం శ్రీ సాయిరాం. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు, సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మనలో ఉన్న కొన్ని దుర్గుణాలను, అవలక్షణాలను దూరం చేసుకునే క్రమంలో మనం ఈనాడు మరొక అంశాన్ని స్పృశించబోతున్నాము. ఇది వ్యక్తిగత సాధనకు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏదన్నా సాధించాలి అనుకుంటే దాంట్లో కావలసింది ఆత్మవిశ్వాసం. కొంతమంది ఒక పని చేపట్టినప్పుడు ఇది చేయగలమా లేదా, అయ్యో నాకున్న వనరులు సరిపోవే, నా శక్తి సామర్థ్యాలు దీనికి సరిపోవు అన్న ఒక ఆత్మన్యూనత భావం పెంపొందించుకుంటుంటారు. పరిస్థితులు అప్పుడప్పుడు అట్లాగా మనకి కనపడుతూ ఉంటాయి. మరి అలాంటి సంఘటనలో మన నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకి నడుస్తూ చక్కగా మన కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి ఏ విధంగా ఈ ఆత్మన్యూనత భావాన్ని తగ్గించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలో ఈనాటి కార్యక్రమంలో మనం చూద్దాం. ముందుగా అసలు ఈ భావం మన మనసులో మొలకెత్తితే పరిణామం ఏ విధంగా ఉంటుందో ఈ చిన్న నాటిక ద్వారా తెలుసుకుందాం. అయితే నాటిక విందామా?
1: హాయ్ వినోద్, హౌ ఆర్ యూ?
2: ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ?
1: వినోద్, నేను మన కొలీగ్ బోసాని పికప్ చేస్తానని చెప్పాను. వెల్, ఐ మస్ట్ గో నౌ, లేట్ అయిపోతుంది. కాస్త బ్రీఫ్ కేస్ నా టేబుల్ మీద పెట్టేస్తావా?
2: దానికేం, అలాగే ఇదిగో.
1: వెరీ నైస్ ఆఫ్ యూ వినోద్, థ్యాంక్ యూ. సీ యూ రాహుల్.
3: వినోద్, నువ్వు ఆ బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకున్నావు? వాడు ఆఫీస్ లో నీకన్నా జూనియర్, నువ్వు ఇలా మెతకగా ఉంటే లాభం లేదు బ్రదర్, తొక్కేస్తారు.
2: ఇదేమంత పెద్ద పనేం కాదు కదా రాహుల్, పోన్లే, పాపం హరిలో ఉన్నాడు.
3: హరినా పాడా, వాడు వెళ్తున్నది పికప్ చేసుకోవడానికి కాదు, మూవీకి చెక్కేస్తున్నారు. వాళ్ళిద్దరికి వేళ ఆఫ్.
2: అలాగా పోనీలే, అయినా బ్రీఫ్ కేస్ పట్టుకెళ్తే తప్పేముంది?
3: నిన్ను బాగు చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదురా. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. మనమంతా కొలీగ్స్, ఇక్కడ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేం లేదు. నువ్వు మైల్డ్ గా ఉండేసరికి ప్రతి ఒక్కరూ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఎస్ సార్, యువర్ సెల్ఫ్ మ్యాన్.
2: అలాగే పోదాం.
3: అన్నట్టు ఈవేళ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద ప్రెజెంటేషన్ ఉంది కదా, మరిచిపోయాను. బాస్ చేత చేవాట్లు తప్పవరా? నువ్వేమైనా ప్రిపేర్ అయ్యావా?
2: ఏదో రాసి పెట్టుకున్నాను గాని అందరి ముందు అది ప్రజెంట్ చేస్తే నవ్వుతారేమో.
3: ఎందుకు నవ్వుతారు? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్ కాదురా. 10 మంది 10 ఐడియాలు చెప్తే ఒక్కటి సెలెక్ట్ అవుతుంది. అంటే మిగిలినవి పనికిరానివని కాదు, అన్నింటిలోకి లాభసాటిగా అనిపించేదే సెలెక్ట్ చేస్తారు. అదే కదా బిజినెస్ అంటే.
2: ఏమో రాహుల్, అంతమంది ముందు మాట్లాడాలంటే నాకు మాట పెగలదు.
3: అరే వినోద్, ఏంట్రా నీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ బ్రిస్టల్ కస్టమర్ ప్రాబ్లం ని నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా సాల్వ్ చేసావో నేను చూశాను. యూ కెన్ డూ ఇట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్.
2: మిస్టర్ వినోద్, ఐఎమ్ టెరిబిలీ డిసప్పాయింటెడ్ విత్ యూ. నీ పర్ఫార్మెన్స్ బాగుందని నీకు అవకాశం ఇచ్చాను. యు మేడ్ ఏ హ్యాష్ ఆఫ్ ఇట్. ప్రజెంటేషన్ చేత కాకపోతే ఊరుకోవాలి. మేటర్ సంగతి ఎలా ఉంచు? మంచి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదా? ప్రాజెక్ట్ డీల్ చేయడానికి డాషింగ్ యంగ్ మ్యాన్ కావాలి. నీలా తడబడేవాళ్లు పనికిరాదు. అందుకే మేనేజ్మెంట్ నిన్ను పక్కన పెట్టి విజయ్ని ప్రమోట్ చేయాలని డిసైడ్ చేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. యు మే గో.
3: వినోద్, నేను విన్నది రైటేనా? నిన్ను పక్కన పెట్టి విజయ్ని ప్రమోట్ చేశారట?
2: అవును, నిజమే. అంతా నా బ్యాడ్ లక్.
3: బ్యాడ్ లక్ కాదు, గాడిద గుడ్డు కాదు. నీ కెరీర్ నువ్వే పాడు చేసుకుంటున్నావు. యూ హ్యావ్ సమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వేదో తక్కువ అని, ఎదుటివాడు ఎక్కువ అనే భ్రమలో ఉంటున్నావు. నీ పెర్ఫార్మెన్స్ బాగుందని చూసే కదా బాస్ మెచ్చుకున్నాడు. అయినా నువ్వు ఇలా ఉన్నావంటే నీ మీద నీకే కాన్ఫిడెన్స్ లేదన్నమాట. ముందు నీ ప్రతిభ మీద నువ్వు నమ్మకం పెంచుకో. ప్రాజెక్ట్ మీద నీ ఐడియాస్ నేను చదివాను, వెరీ బ్రిలియంట్. చూడు బ్రదర్, క్యాంటీన్ వాడు దోశ ఎంత రుచిగా వేసినా దాని ఖరీదు స్టార్ హోటల్లో ఛార్జ్ చేసే దానిలో 1/3 ఉంటుంది. అంత ప్రెజెంటేషన్ మహిమ. నువ్వు కూడా కాస్త ఆత్మవిశ్వాసంతో డాషింగ్ గా ఉండడం నేర్చుకోవాలి.
2: థ్యాంక్స్ రాహుల్, ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై.
1: దట్స్ మోర్ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్.

0: చూశారు కదా, ఈ నాటకంలో నిత్య జీవితంలో మనం ఇలాగా ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకుంటే ఏ విధంగా అది మన అభివృద్ధికి ఒక అడ్డంకిగా నిలుస్తుందో తెలుసుకున్నాం. మరి స్వామి ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారో ఈరోజు స్వామి ద్వారానే విందాం.
1: కాల ప్రభావం చేత, కలియుగ ప్రభావం చేత ఈనాటి మానవత్వము ఆత్మవిశ్వాసము లేక అన్య విశ్వాసమును అభివృద్ధి పరుచుకొని అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాప్తికై అనేక విధములుగా ప్రాకుడారుతున్నారు. పశుపక్షి మృగాదులకు ఉన్నటువంటి విశ్వాసం కూడాను ఈనాడు మానవునికి లేకుండా ఉన్నది. ఒక చిన్న పక్షి లేత కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ అటు ఇటు ఊగుతుంది, కానీ ఆ చెట్టు కొమ్మ ఊగినప్పటికీ ఈ పక్షి ఏమాత్రం కూడాను అదరదు బెదరదు. కారణం, ఆ పక్షి ఆ కొమ్మను ఆధారం చేసుకోలేదు, తన రెక్కలపైన ఆధారపడటం చేతనే ఈ కొమ్మ ఏ విధంగా ఊదినప్పటికీ తాను ఏమాత్రం కూడాను భయభ్రాంతులకు గురి కావటం లేదు. పక్షి తన రెక్కలను ఆధారం చేసుకుని విశ్వసించినప్పటికీ ఈనాటి మానవుడు తన హృదయాన్ని తన ఆత్మతత్వాన్ని విశ్వసించగా తాను అనేక విధమైనటువంటి యొక్క దిగులకు గురి అవుతున్నాడు. కనుక మానవుడు అనేక ప్రసంగములు వింటున్నాడు, అనేక గ్రంథములు పఠిస్తున్నాడు, అనేక పెద్ద ఉపన్యాసములకు ప్రవేశిస్తున్నాడు. ఇన్ని జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢంగా లేకపోతున్నది. వింటూ ఉన్నంత వరకు మాత్రము ఆనందముగా తలలోపటం, ఏదో తమకు స్వీకరించినట్టుగా భావించటం, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. కానీ విశ్వసించి ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మానవులకు ఎట్టి సందేహములకు అవకాశం ఉండదు. ఎట్టి భయభ్రాంతులు చేకూరినప్పటికీ తాను దిగులొందక ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటాడు. అన్నింటినీ ఎదుర్కొని తాను అనేక విధమైనటువంటి ధైర్య సాహసంతో ముందంజ వేస్తున్నాడు. కానీ ఆధ్యాత్మిక మార్గమునందు మాత్రము వెనుకంజ వేస్తున్నాడు. అనాది కాలము నుండి భారతీయ సంస్కృతి పవిత్రమైన ఆత్మవిశ్వాసమునే ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తున్నది. ఈ ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది దినదినమునకు తరిగిపోతున్నది. ప్రతి మానవునికి నీ విశ్వాసం అత్యవసరం. ఈ ఆనందం అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నది. ఏ చిన్న కార్యమునందైనా కూడా విశ్వాసం లేకుండా మనకు ఆనందం ఏమాత్రం కూడా లభ్యం కాదు. కనుక ఆత్మవిశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: ఇందాక మనం కార్యక్రమ ప్రారంభంలో ఈ నాటిక విందామనుకున్నాం కదా, విన్నాం. దాంట్లో పాపం వినోద్ బాస్ దగ్గర చాలా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. తనకి తెలివితేటలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి, కానీ నేను చెయ్యగలను, బాస్ని మెప్పించగలను, ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం గావించగలను అన్న ఆత్మవిశ్వాసం తనలో లేకపోయింది. అందువల్లనే బాస్ దగ్గర ఒక చెడ్డ పేరు సంపాదించుకుని తన అభివృద్ధికి ఒక అడ్డంకిగా తన ఆత్మన్యూనతాభావం నిలిచింది. దానికి కారణాలు ఏంటి? అసలు ఈ నెగిటివ్ థింకింగ్ మనసులో మొలకెత్తడానికి మొట్టమొదటి కారణం భయం. ఆత్మవిశ్వాసం లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ భయం మన మనసులో డెవలప్ అవడం మరొక ఎత్తు. అసలు దేనికి భయం? భయపడాల్సింది దేనికి? మనిషి కొన్ని వాటిలకి స్పెసిఫిక్ గా ఈ భయం డెవలప్ అవుతుందంట. ఒకటి, ఓడిపోతాము అన్న భయం, ఇది చేయగలమా లేదా అన్న భయం. ఇంకొకటి, ఇది కష్టసాధ్యమైన పని, కష్టతరమైన పని, అది అధిగమించగలమా లేదా అన్న భయం. ఈ రెండు భయాలు మానవుడి అభివృద్ధిని ఆపివేస్తాయి అన్నమాట. అది రివర్స్ డైరెక్షన్ లో తీసుకెళ్తాయి మానవుణ్ణి. మనం జనరల్ లైఫ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ ఫెయిల్యూర్ అనేది, అరే మన వల్ల కాదు. చూడండి, ఇప్పుడు ఒక గేమ్ ఆడారు అనుకోండి, దాంట్లో ఒక టీం విన్ అవ్వాల్సిందే, ఒక టీం ఓడిపోవాల్సిందే. అలాగని ఓడిపోయిన వాడు ఇంకెప్పుడు ఆడడం మానేస్తాడా? అలా కాదు కదా. ఓడిపోవడం అనేది మనం ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీగా మనం భావించాలి. అలా మంచి సేయింగ్ ఉంది కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఏమో ఆ సమయంలో టైం మనది కాదు, వచ్చేసారి ఇంకొంచెం కృషి చేసి మన టాలెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకుని కష్టపడితే ఇంకా పెర్ఫార్మెన్స్ బెటర్ గా అవ్వచ్చు కదా.
2: అవును. So failure should not be seen as a challenge, but as a chance to improve oneself. సో ఫెయిల్యూర్స్ అనేవి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెటర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించాలి, కానీ దాన్ని చూసి భయపడకూడదు అని అంటున్నారు. అంతేనా గణేష్?
0: అంతే.
2: నిజమే, భయం అనేది అందరికీ ఉంటుంది, కొద్దో గొప్ప. ఏదో ఒక దాని గురించి భయపడని మనిషి అంటూ ఎవరు ఉండరు. ఒక రకంగా భయం అవసరం కూడా, కానీ దేనికి భయపడాలి? మంచిగా జీవించలేమేమో అని భయపడొచ్చు. భగవంతుడికి నచ్చినట్టుగా ఉంటున్నానా లేదా అనే భయంతో ఉండడానికి ప్రయత్నించవచ్చు.
0: అటువంటివి
2: పాప భీతి అంటారు స్వామి. అటువంటిది పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫియర్ అన్నమాట. అంతేగాని ఇది నేను చేయగలనో లేదో అని భయపడి చేయడమే, ప్రయత్నించడమే మానేస్తే దానివల్ల మనకి వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. అసలు ఈ ఫియర్ అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం గణేష్. చిన్న బిడ్డను తీసుకుందాం, 1 ఇయర్ ఓల్డ్. ఆ పిల్లల్ని, ఆ బిడ్డని తండ్రి గాలిలోకి ఎగరేస్తాడు, పట్టుకుంటాడు. ఆట అన్నమాట అది, గాలిలో ఎగరేసి పట్టుకోవడం అనేది. ఎవరైనా అందరూ జనరల్లీ పిల్లలు నవ్వుతారు, అరుస్తూ కేరింతలు కొడతారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? వాళ్ళకి ఆ తండ్రి మీద ఉన్న నమ్మకం అన్నమాట, విశ్వాసం, నన్ను కింద పడనివ్వరు అనే నమ్మకం. ఆ నమ్మకం అలా అంత ఎక్కువగా ఉన్నప్పుడు భయం ఉండదు. భయం ఉంటే నమ్మకం ఉండదు. సో ఆ భయం అనేది, భయం అనేది మనం పెరుగుతూ పెరుగుతూ నేర్చుకునేదే కానీ పుట్టుకతో వచ్చేది కాదు. దీని ద్వారా మనకు అది అర్థమవుతుంది. మన అన్నోయింగ్లీ, అంటే మనకి తెలియకుండానే ఆ భయం అనేది మన క్యారెక్టర్లోకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు తల్లి ఉంది, పాపం పిల్లల వెనకాల పడుతూ భోజనాలు పెడుతూ ఉంటారు, అన్నం పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి కొద్దిగా తింటే చాలు అని. ఆ తాపత్రయం తల్లి మనసు అదే, ఏదో ఒకటి తినాలి, ఏదో ఒక రకంగా తినిపించాలి అని. ఆ ప్రాసెస్ లో చూడు, నువ్వు తినపోతే బూచాడు వస్తాడు అంటారు, అది ఒక భయం. ఆ భయాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం పిల్లలకి.
0: అది కూడా మనం ఫుడ్ తో పాటు పెడుతున్నాం,
2: ఫుడ్ తో పాటు. అది చాలా డేంజరస్ కాంబినేషన్. అలాగే మీరు, మన స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మనందరికి చాలా సుపరిచితమే ఇది. ఇప్పుడు కూడా పిల్లలకి బాగా చదువుకుంటాం, ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, కానీ ఆ వెళ్లే ముందర భయం, అంతా రాయగలనా లేదా, నాకు తెలిసిన వస్తాయా లేదా. ఆ సబ్జెక్ట్ ఒక సంవత్సరం బట్టి చదువుతున్నాం, మన టెక్స్ట్ బుక్ లో ఇంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి, మనం చదువుకున్న సబ్జెక్ట్ గురించే అడుగుతారు. నేను మ్యాథ్స్ పేపర్ కి సైన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే భయపడాలి, లేదు నేను 7th స్టాండర్డ్ ఎగ్జామ్ కి వెళ్తూ 10th స్టాండర్డ్ పేపర్ వస్తుందంటే భయపడాలి. అలా ఏం జరగడం లా అక్కడ. ప్రిపేర్ అయింది సైన్స్ కే, ప్రిపేర్ అయిన సబ్జెక్టే, ప్రిపేర్ అయిన క్లాసే, ప్రిపేర్ అయ్యాను వెళ్తున్నాను, అయినా భయం. ఎందుకు? సరిగా చేయగలనా లేదా అనే భయం అన్నమాట. అలాగే పాపం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకుంటూ ఉంటారు, మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తాం, లేదు ఈ ప్రాపర్టీ కొంటాము, అది పెరుగుతుందా పెరగదా, అది పడిపోతుందేమో దాని వాల్యూ, అప్పుడు ఏమవుతుంది, భయం. వీటన్నిటికీ, ఈ భయానికి కారణం ఏమిటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఫియర్ అంటే, ఒక రకంగా చూస్తే అటాచ్మెంట్ ఏమో అనే డౌట్ వస్తుంది మనకి.
0: దాంట్లో డౌట్ ఏం లేదు, అదే కారణం.
2: అదే కారణం అయి ఉండొచ్చు. అంటే నాకు మార్క్స్ బాగా రావాలి అనే పట్టుదల ఉండడం మంచిదే, కానీ ఆ దాని మీద మోహం ఉండకూడదు.
0: కరెక్ట్.
2: నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు రావాలి. దేర్ ఆర్ నో సెట్ రూల్స్ ఇన్ లైఫ్ గణేష్. భగవంతుడు మనకి ఏది మంచిదైతే అది చేస్తాడు అంతే. సో అదొకటి, లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బు అది అది వృధా అయిపోతుందేమో అనే అటాచ్మెంట్, భయం. సో మోహం అనేది, అటాచ్మెంట్ అనేది మనకి భయానికి దారితీస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. కురుక్షేత్రం, ధర్మక్షేత్రంలో యుద్ధం మొదలవ్వబోతోంది. మొదటి రోజు కృష్ణుడు రథసారథి, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవంతుడు, అర్జునుడు రథంలో కూర్చునున్నాడు. కృష్ణ, నన్ను రెండు సేనల మధ్యలోకి తీసుకువెళ్ళు అని అడుగుతాడు. ఆయన తీసుకువెళ్తారు. తీసుకువెళ్తే ఎదురుగుండా అర్జునుడు చూసిందేంటి, తాతలు, గురువులు,
0: బంధువులు,
2: స్నేహితులు, అలాగే సోదరులు, బావలు, వీళ్ళు అందరినీ చూసి ఆయన వెంటనే, నాకు అసలు యుద్ధమే వద్దంటాడు, నాకు ఈ రాజ్యము వద్దు, ఇంతమందిని చంపుకుని గెలిచే రాజ్యం నాకు వద్దు, నాకు యుద్ధం వద్దు, నేను యుద్ధం చెయ్యనంటాడు. నన్ను వెనక్కి తీసుకువెళ్ళిపో అని అడుగుతాడు కృష్ణుణ్ణి. దేనివల్ల? అర్జునుడు ఆయన్ని మించిన వీరుడు ఆ రోజుల్లో ప్రపంచంలోనే లేడంటారు. పోనీ ఆయన ఏమైనా ఆ రోజు వచ్చారా యుద్ధానికి? 13 ఏళ్లు 12 ఏళ్లు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, మొత్తం వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సైకలాజికల్ గా. యుద్ధం వస్తుందని తెలుసు వాళ్ళకి. అలాగే ఎన్నో అస్త్రశస్త్రాలను సంపాదించుకున్నారట, పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించుకుని తీసుకొచ్చుకున్నారట అర్జునుల వారు. అలాంటి అర్జునుడు ఆ క్షణంలో ఆ వీక్నెస్ కి తావిచ్చారంటే దేనివల్ల? మోహం. వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వీళ్ళందరినీ చంపుకుంటే అంటే అందరినీ కోల్పోతున్నాను, నా బంధువులందరినీ కోల్పోతున్నాను నేను అనే ఆ అటాచ్మెంట్ వల్ల కర్మే చేయనన్నాడు ఆయన.
0: ధర్మాన్నే మర్చిపోయాడు,
2: ధర్మాన్నే మర్చిపోయాడు. అఫ్ కోర్స్ దానివల్ల ప్రపంచానికి మేలు జరిగింది అనుకోండి, భగవద్గీతను వినగలిగాము మనం, పొందగలిగాము. కానీ అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి.
0: కానీ ఆ సమయంలో కృష్ణుడు అర్జునుని తిడతాడంట. ఎంత దారుణంగా తిడతాడంటే నీకు సిగ్గు లేదు అన్న లెవెల్ కి తిడతాడంట. అప్పుడే ఆ భావం, ఆ ఫైర్ అనేది అర్జునుడి మనసులో రేకెత్తి, నేను సరైన దానికోసం నేను ఫైట్ చేస్తున్నానన్న ఆలోచన మళ్లీ స్ప్రింగ్ అవుతుందంట. సో ఆ విధంగా కృష్ణుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించమని అర్జునుడికి ఆ సమయంలో చెప్తాడు. మోహాన్ని దూరం చేసుకుని,
2: మోహాన్ని దూరం చేసుకుని ధర్మాన్ని నిర్వర్తించమని చెప్తూ ఆయనకి ఎంతో కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తాడు కృష్ణుడు. ఎందుకు నువ్వు భగవద్గీత అంతా చూస్తే అంతే కదా, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ దాని రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించి నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ ఇస్తాడనమాట. సో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఏదైనా పరమశత్రువు అంటూ ఉందంటే
0: భయం. అండ్ స్వామి ఇంకొక పాయింట్ కూడా చెప్తారు, సంశయాత్మ వినశ్యతి. మనకి ఎప్పుడైతే డౌట్ ప్రారంభమైందో మనసులోని, దట్ లీడ్స్ టు ఫియర్. సో ఆ డౌట్ కూడా మనకి ఉండకూడదు అని స్వామి చెప్తున్నారు. ఎందుకంటే ఇది చేయగలనా లేదా, ఆ డ్యూయల్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఫినిష్, మన పతనానికి అదే ఫస్ట్ స్టెప్,
2: మొదటి మెట్టు.
0: అండ్ ఈ ఫియర్ ని ఎట్లాగా మనం అధిగమించవచ్చు, ఈ భయాన్ని? అంటే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ఆత్మవిశ్వాసం మనం పెంపొందించుకుంటే ఆటోమేటిక్ గా మనలో ఆ భయాలు తొలగిపోతాయి. ఈ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం అంటే ఏంటి? దీంట్లో కొంచెం ఇది ట్రిక్కీ. అప్పుడప్పుడు ఇది నేను చేయగలను అనుకుంటాం, ఇది నేనే చేయగలను అనుకుంటాం. చాలా వెరీ వెరీ థిన్ లైన్, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అహంకారాన్ని ఏ విధంగా మనం తగ్గించుకోవాలి.
2: ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్యలో చాలా ఫైన్ లైన్ ఉంటుంది, ఆ తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది.
0: స్వామి ఒక పర్టికులర్ విషయం చెప్తారు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం స్కిప్ అవుతూ ఉంటాం. నేను చేయగలను అని అనుకోవటము ఒక విధమైనటువంటి అహంకారం అయితే, నేను చేయలేను అని అనుకోవడం కూడా ఒక విధమైనటువంటి అహంకారం అది. ఎందుకంటే అది బాడీ అటాచ్మెంట్ తో ఎప్పుడైతే రిలేట్ అయ్యిందో అది అహంకారం. స్వామి అది చెప్తారు, అందుకే జస్ట్ యాక్ట్, మనం చేయవలసిన కర్మ మనం చేసేయాలి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం మాట్లాడుకుంటున్నాం, కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ మనం పెంచుకున్నప్పుడు, ఏ సెల్ఫ్? స్వామి చాలా చక్కగా చెప్తూ ఉంటారు, రెండు డిఫరెంట్ సెల్ఫ్లు ఉన్నాయంట. ఒకటి త్రీ వర్డ్స్ సెల్ఫ్ ఐ, ఒకటి సింగిల్ వర్డ్ సెల్ఫ్ ఐ. ఆ చిన్న ఐ ఈవై అంటారు స్వామి. ఈరోజు పొద్దున్నే అది వినడం జరిగింది, మనం ఈరోజు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి శ్రోతలందరికీ చెప్తున్నాము. ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి, అందరిలోని ఆ చిన్న ఈవై ఉన్నదంట. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది కనిపిస్తుంటుంది. మన ఒకళ్ళు చూసే దృష్టి ఇంకొకళ్ళు చూసే దృష్టి వేరేగా ఉంటాయి. కానీ అందరిలో ఉన్నటువంటి ఆ బిగ్ ఐ ఏదైతే ఉందో అది అసలైన సెల్ఫ్, అదే పరమాత్ముడు. ఆ దివ్య శక్తి ఏదైతే అందరిలో ఉన్నదో దట్ ఈస్ ది హయ్యర్ సెల్ఫ్. దాంట్లో మనం విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకోవాలని స్వామి చెప్తారు. ఒక మంచి ఎగ్జాంపుల్, వివేకానందుల వారు భిక్షాటనకి వెళ్లేటప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్, కోతులు తన చుట్టూ చేరి చాలా ట్రబుల్ చేయడం మొదలుపెట్టినాయంట. అది చాలా పెద్ద పెద్ద మంకీస్ ఆ చుట్టుపక్కలున్నవి. తను పాపం నడుస్తూ ఉంటే అవి వెంటాడి సరే తరుగుదామని ట్రై చేస్తున్న సమయంలో పాపం భయపడ్డాడంట ఆయన. అన్ని కోతులు ఒకేసారి వస్తే ఎవరికన్నా భయం వేస్తుంది. ఆ కోతులు వచ్చి చివరికి అవి రక్కడం గిల్లడం మొదలుపెట్టాయంట వివేకానందుల వారిని. ఈయన ఇంకా చేసేదేమీ లేక ఇంకా పరిగెట్టడం ట్రై చేశాడు. పరిగెడుతూ ఉంటే అప్పుడు ఒక సన్యాసి ఎదురయ్యాడంట ఆ సమయంలో. అరే ఈ విధంగా కోతులు ఎదురైతే ఉంటే నేను ఎట్లా భిక్షాటం చేసుకునేది అని ఒక విధమైనటువంటి భయం మొదలైంది. ఆ సన్యాసి ఎదురయ్యి ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అన్నాడట. ఇట్లా కోతులు నన్ను తరుగుకుంటూ వస్తున్నాయి, అందుకే నాకు భయం వేసింది, పరిగెడుతున్నాను. ఇక్కడే ఆగు, యు ఫేస్ ద మంకీస్ అన్నాడు ఆయన. అటువైపు తిరుగు, ఆ కోతుల వైపు చూసి ఒక్కసారి నీ కళ్ళు ఎర్రచేయి, దాని వైపు వెళ్ళు, ఫేస్ దెమ్. ఫేస్ చేస్తే నీకు ఆటోమేటిక్ గా నువ్వు తక్కువ అన్న ఆలోచన వాటికి పోతాయి, నువ్వు కూడా బలవంతుడివి అన్న భయం వాటిల్లో మొదలవుతాయి, అప్పుడు అవి మన నుంచి దూరంగా ఉంటాయి అని చెప్తూ జీవితానికి ఒక సామ్యాన్ని చెప్తున్నారు వివేకానందుల వారు. లైఫ్ ఇస్ నెవర్ అ బెడ్ ఆఫ్ రోజెస్. ఒక పూలపాంపు కాదు మన జీవితం. ప్రతి క్షణం ప్రతి సిచ్యువేషన్ కూడా మనకి మన టాలెంట్ ని మన ఆలోచన విధాన్ని పరీక్ష చేస్తూనే ఉంటాయి. ఆ సమయంలో మనం భగవంతుడి పేద మనలో మనకి ఎంత విశ్వాసం ఉన్నది అని భగవంతుడు టెస్ట్ చేస్తాడు. టెస్ట్ హిస్ ఇస్ టెస్ట్. సో ఇట్లాగా ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ది హయ్యర్ సెల్ఫ్ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు ఈ భయం అనేది మనకి తగ్గిపోతుంది.
2: ఫేస్ ద ఛాలెంజ్ అన్నమాట. ఛాలెంజ్ నుంచి పరిగెత్తడం కాదు, భయపడటం కాదు, ఫేస్ ద ఛాలెంజ్. బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఎన్నోసార్లు స్వామి చెప్పగా విన్నాము, మీలో మీకే నమ్మకం లేనప్పుడు భగవంతుణ్ణి ఎలా నమ్ముతారు అని. సో ముందర మిమ్మల్ని మీరు నమ్మండి అని చెప్తారు స్వామి. ఒక రకంగా ఆలోచిస్తే మనల్ని మనం నమ్మడం అనేది చాలా సింపుల్ ఏమో అనిపిస్తుంది.
0: అది ఎలాగా?
2: ఒక్కసారి ఆలోచిద్దాము. ఒక స్ట్రేంజర్ అంటే మనకి అపరిచిత వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్లతో మనం వెళ్లి మా ఇంట్లో ఇవాళ ఇలా జరిగింది, మా నాన్నగారు నాతో ఇలా అన్నారు, మాకు ఇక్కడ పొలం ఉంది, లేదు నేను ఇది చదువుకున్నాను, నా బ్యాగ్ నువ్వు పట్టుకో అని ఇవ్వడం, ఇలాంటివి చేస్తామా? చెయ్యం కదా. ఎందుకు చెయ్యం? ఎందుకంటే మనకి వాళ్ళు తెలియదు, తెలియని విషయాన్ని మనం నమ్మలం కదా. తెలియని విషయాన్ని నమ్మడం అనేది చాలా కష్టమైన పని. అదే మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసుకోగలిగే విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు. చూడు ఇవాళ ఇలా అనుకుంటున్నాను, ఈ పని చేద్దాం అనుకుంటున్నా, నేను ఇది చదువుకుందాం అనుకుంటున్నాను, వాట్ ఎవర్, ఇక్కడికి వెళ్లాను, ఇది చూశాను, అంత హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఎంత మటుకు అతను మీకు ఎంత మటుకు తెలుసో ఆ లెవెల్ మటుకు మాట్లాడతారు. సో మనకి వారి గురించి ఎంత తెలుసు అనే దాని మీద మన నమ్మకం ఆధారపడి ఉంటుంది, అవునా కదా?
0: అంతే.
2: ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మీరున్నారు, స్వామి కాకుండా మీ గురించి కంప్లీట్ గా 100% పూర్తిగా తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి.
0: నాకు నేనే బాగా తెలుసుకుంటాను
2: కదా. కన్న తల్లిదండ్రులకు కూడా 99% తెలుస్తామేమో,
0: కానీ మన ఆలోచనలు అవి వాళ్ళకి తెలియదు.
2: తెలియదు, మనం మాట్లాడే మాటల్ని వింటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోగలరు, కానీ మనం ప్రతి ఒక్క ఆలోచన వాళ్ళకి తెలుస్తుందా? మన ప్రతి ఒక్క కోరిక వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. భగవంతుడికి తెలుస్తుంది, మీకు మీకే తెలుస్తుంది. సో ఈ ప్రపంచంలో మిమ్మల్ని మొత్తం పరిపూర్ణంగా 100% మీ గురించి తెలిసింది ఎవరికంటే మీకే. అంత తెలిసిన మీకే మీ మీద నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది? సో మనల్ని మనం నమ్మడం అనేది చాలా సింపుల్ ఏమో అనిపిస్తుంది. నమ్మకానికి పునాది నోయింగ్ ద అదర్ పర్సన్ ఆర్ నోయింగ్ సంథింగ్. ఆ తెలియడం అనేదే నమ్మకానికి పునాది అయితే నా గురించి నాకు అంతా తెలుసు, మరి నాకు ఈజీ అవ్వాలి నన్ను నేను నమ్మకం. సో ఆ విషయం కనుక మనం తెలుసుకుంటే మేబీ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఇందాక చెప్పారు ఫేస్ ద ఛాలెంజ్ అని, అది చెప్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. ఎడ్మండ్ హిల్లరీ, ఆయన మనందరికీ తెలిసిందే, టెన్జింగ్ నార్కే ఎడ్మండ్ హిల్లరీ, ఎవరెస్ట్ ని మొట్టమొదటిసారిగా అధిరోహించిన వాళ్ళు ప్రపంచంలో వీళ్ళిద్దరు అనమాట. ఆ తర్వాత ఎంతో మంది టీమ్స్ వెళ్లారు, కానీ ఆయన కూడా మొదటి అటెంప్ట్ లో చేయలేకపోయారట, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోలేకపోయారట, వెనక్కి తిరిగి వచ్చేసారనమాట. సో అలా వచ్చేసిన తర్వాత ఆయన కమ్యూనిటీలో ఆయన్ని ఒక గెస్ట్ లెక్చర్ కింద ఒక చిన్న కాన్ఫరెన్స్ కి పిలవడం జరిగింది. అయితే ఆయన చాలా ఆలోచించారట, నేను సక్సీడ్ అవ్వలేదు, నేను విజయం సాధించలేకపోయాను, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతాను నా గురించి అని ఆలోచించి ఆలోచించి మొత్తానికి సరే నేను వెళ్తాను, నేను బికాజ్ నేను ఫెయిల్ అవ్వలేదు కూడా, నేను విజయాన్ని సాధించలేకపోయాను కానీ నేను ఫెయిల్ అవ్వలా. సో ఎందుకు ఫెయిల్ అవ్వలేదు అనే దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటి, యూ ఫెయిల్ ఓన్లీ వెన్ యూ స్టాప్ ట్రయింగ్. మనం దానికోసం ప్రయత్నించడం ఆపేసినప్పుడే మనం ఓడిపోయినట్టు లెక్క. యాజ్ లాంగ్ యాజ్ మనం ప్రయత్నం కంటిన్యూ అవుతున్న రోజులు మనం ఆ ప్రాసెస్ లో ఉన్నట్టే గాని ఓడిపోయినట్టు లెక్కలేదు అని, నేను ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నా కాబట్టి నేను ఓడిపోలేదు అనే ధైర్యంతో నమ్మకంతో ఆయన వెళ్లారు. వెళ్లి ఆయన వెళ్ళినప్పుడు హీఈస్ సో వెరీ కనెక్టెడ్ టు ఎవరెస్ట్ కదా, సో అక్కడంతా ఎవరెస్ట్ పిక్చర్స్ ఉన్నాయట. ఒక ఎవరెస్ట్ పిక్చర్ పెట్టారట, అది చూసి ఆయన ఒకే ఒక మాట అన్నారట, నేను నిన్ను ఎప్పటికైనా గెలుస్తాను ఎందుకంటే నేను ఇంకా ఎదుగుతూనే ఉన్నాను అని. సో ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్, సో ఐ విల్ సమ్ డే కాంకర్ యూ అని ఎంతో నమ్మకంతో హీ మేడ్ ఎ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ అటెంప్ట్ లో ఆయన ఎవరెస్ట్ ని అధిరోహించడం అనేది జరిగింది మనకు తెలుసు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ద బిలీఫ్ అనమాట, బిలీఫ్ దట్ ఐ హావ్ బీన్ ఫెయిల్డ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నారు కదా. ఫెయిల్యూర్ అనేది మనం ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు జరుగుతుంది, కానీ ప్రయత్నిస్తున్న రోజులు మనం ఓడిపోయాము అనే ఆలోచన కూడా మనకి రాకూడదు.
0: అంతే, ఈ అండ్ డిఫికల్టీస్ తప్పవు, అది మనం ప్రాక్టికల్ గా మనం ఆలోచించి వీ హావ్ టు బి రెడీ ఫర్ ద సిచ్యువేషన్.
2: ఇప్పుడు మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ని తీసుకోండి ప్రపంచంలో, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకున్నా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే ఉంటారు. ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. సో దానికి అది ఇనేవిటబుల్ అనమాట లైఫ్ లో, అది మనం తప్పించుకోలేం. ఫెయిల్యూర్ ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు మీరు కరెక్ట్ గా చెప్పినట్టు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దానికి భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా అని మనం ఆలోచించాలి.
0: ఎగ్జాంపుల్ మనం థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకోండి, ఆ బల్బ్ కనిపెట్టే ముందర హీ ఫెయిల్ 950 సార్లు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంట.
2: అవును.
0: సో ఫైనల్ గా ఆ బల్బ్ కనిపెట్టినప్పుడు అతను చేసిన స్టేట్మెంట్ చూడండి. స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక టంబ్లర్ స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు, టంబ్లర్ లో హాఫ్ గ్లాస్ ఫుల్ ఉన్నది అనుకోండి, హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? ఒక మనిషి క్యారెక్టర్ ని వాడు తీసుకునే డెసిషన్ బట్టి, వాడు ఇచ్చే ఆన్సర్ బట్టి యూ కెన్ అండర్స్టాండ్ హిస్ క్యారెక్టర్. ఈ హాఫ్ గ్లాస్ ఫుల్ అన్న ఆలోచన వాడికి వచ్చిందంటే హీస్ అ పాజిటివ్ పర్సన్, పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టు. ఈ గ్లాసెస్ హాఫ్ ఎంప్టీ అంటే వాడు ఎప్పుడూ లేని దాని గురించి ఆలోచిస్తున్నాడు, గాని ఉన్నదానికి కృతజ్ఞత తెలుపుకుంటూ దాని మీద బిల్డప్ చేసుకుందామని ఆలోచించడంట. సో దాంతో ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఆ స్టేట్మెంట్ ఏంటి, 950 times ఏమి చేయకూడదో, ఏం చేస్తే ఫెయిల్ అవుతుందో నేను గ్రహించాను, అందుకే ఇది సక్సీడ్ అయిందంటాడు. అసలు ఎంత పాజిటివ్ థింకింగ్ ఉండాలి దాంట్లోని ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అలాగే మన ఐన్స్టీన్ కూడా E=mc² కనిపెట్టినప్పుడు హీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ నాట్ మీ, దేర్ ఇస్ సమ్ అదర్ హయ్యర్ ఫోర్స్ విచ్ హాస్ ఫౌండ్ అవుట్ దట్ దిస్ ఇస్ కరెక్ట్. సో దట్ అదేంటి, కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ విచ్ ఇస్ మచ్ హయ్యర్ దాన్ ద్రీ లెటర్డ్ YEYE. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొడైకెనాల్ లో ఒకసారి స్వామి బెంజ్ కార్ ఉన్నదంట, మంచి పాష్ కార్. స్వామి నిలబడి దాని పక్కనే ఒక్కొక్కరిని ఫోటోలు తీసుకోవడానికి పిలుస్తున్నారట. స్వామి కార్ పక్కనే స్వామి ఒక సైడ్ నించున్నారు బానెట్ మీద చేపెట్టుకుని, ఇంకొక సైడ్ ఒక్కొక్కరు వచ్చి ఫోటో దిగుతున్నారంట.
2: చాలా ఫేమస్ ఫోటో కూడా స్వామి బానెట్ మీద చేపెట్టుకుని ఉండగా చాలా మెజెస్టిక్ గా.
0: సో ఆ టైంలో అనిల్ కుమార్ గారు టర్న్ వచ్చిందట. అనిల్ కుమార్ గారు వచ్చారు, ఫోటో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏమి ఈ కారు కొంటావా అని అడిగారంట స్వామి. స్వామి ఈ కారు నేను ఎలా కొంటాను స్వామి అన్నారంట. ఈ కొనలేవా అంటే, స్వామి మీరంటే ఈ ప్రపంచానికి ఈ విశ్వానికే మహారాజు, మీరు ఇట్లా చిటికేస్తే మీకు కావలసినవన్నీ వస్తాయి, నేను చాలా చిన్నవాడిని ఇంత పెద్ద కారు కొనే స్తోమత లేదు అని అంటారట అనిల్ కుమార్ గారు. అప్పుడు స్వామి చెప్పిన స్టేట్మెంట్ చూడండి, ఏమిరా భగవంతుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదా, స్వామిని నువ్వు ఒక్కసారి తలుచుకుంటే నీకు ఇది ఇస్తారన్న నమ్మకం లేదా, భగవంతుడిలో నీకు నమ్మకం లేదా అని అడిగారంట. అసలు ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. సో వెన్ యూ డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, మీకు ఆటోమేటిక్ గా ఆ ఆత్మవిశ్వాసం నీలో నీకు నమ్మకం వస్తుంది.
2: అవును స్వామి, చాలా చాలా సార్లు స్వామి ఇది చెప్పడం జరిగింది. గణేష్ ఎంత స్వామి ఈ విషయం చెప్పేటప్పుడు కూడా ఎంతో ఫోర్స్ఫుల్ గా చెప్తారనమాట, చాలా ఎంఫర్టిక్ గా. స్వామి చెప్పిన ఎనాలజీ విందాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పునాదిట, పునాది వంటిది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మతృప్తి, ఉన్నదానితో తృప్తి చెందడం, అది వాల్స్ లాగా. సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూఫ్ లాగా, అంటే పైన ఉన్న పైకప్పుల్లాగా ఇంటికి. ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ అనేది లైఫ్ అని చెప్తూ, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి జీవికి గమ్యం ఏంటి, వాట్ ఈజ్ ద గోల్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఆలోచిస్తే రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. అదైతే స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఆ సెల్ఫ్ రియలైజేషన్ దాకా చేరుకోవడానికి పునాది ఏమిటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మనకి ఆత్మవిశ్వాసం ఉంటే అదే మనల్ని పరమాత్మ దాకా తీసుకెళ్లగలదు అని ఎంత సింపుల్ గా ఈజీగా చెప్తున్నారో స్వామి.
0: ఈ మీరు చెప్తుంటే ఒకసారి స్టూడెంట్స్ అంటే స్వామి ఎట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తారు మీలో అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఉన్నది. చాలా ఫేమస్ డ్రామా భజగోవిందం స్వామి స్వయంగా రాసింది. అప్పట్లో ధర్మక్షేత్రానికి తీసుకువెళ్లి స్వామి ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ అందరి చేత అక్కడ ప్రజెంట్ చేయించారు ధర్మక్షేత్రంలోని ముంబై. అది ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ అందరికి. దాంట్లో ఒక సీనియర్ స్టూడెంట్ ద బెస్ట్ యాక్టర్, ఆ అబ్బాయి కొంచెం యాక్టింగ్ తెలిసిన వాడు, ఈ మొత్తం డ్రామాని డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట ఆ అబ్బాయి. మధ్యలో ఒక మర్చెంట్ రోల్ ఏదో దాంట్లో ఉన్నదట ఆ భజగోవిందం దీంట్లో. ఆ మర్చెంట్ రోల్ చేసే అబ్బాయికి పాపం సరిగ్గా డైలాగ్ చెప్పడం రావట్లేదు, సరిగ్గా యాక్ట్ చేయడం రావట్లేదంట. సో దానివల్ల ఆ అబ్బాయి కొంచెం చాలా అసంతృప్తిగా ఉన్నాడంట. అరే నేను చేయలేకపోతున్నాను, స్వామిని హ్యాపీ చేయలేనేమో అన్న ఒక నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయిపోయిందంట అబ్బాయికి. అప్పుడు పాపం జ్వరం వచ్చిందంట ఆ ప్రాసెస్ లోని. జ్వరం వచ్చి రెస్ట్ తీసుకోవడానికి 3 డేస్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారట. సరే టీచర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లాగా ఈ క్యారెక్టర్ చేసే అబ్బాయికి జ్వరంగా ఉన్నది, ఒక 3 డేస్ ఆఫ్ తీసుకుంటాడని చెప్తే సరే అని చెప్పి కొనసాగింది. ప్రాక్టీస్ చేసే టైంలో ఈ ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నాడో అబ్బాయి, ఈ రోల్ కూడా ఆ అబ్బాయి చేయడం మొదలుపెట్టాడంట. సరే ఆ అబ్బాయికి ఎలాగో చేయడం రావట్లేదు కదా అని స్వామికి విన్నవించారు. స్వామి, ఆ అబ్బాయి సరిగ్గా చేయటం లేదు ఈ రోల్కి, ఈ అబ్బాయినే పెట్టేసుకుందాం ఈ రోల్కి, మార్చేద్దాం అని చెప్పారట. అప్పుడు స్వామి చెప్పిన స్టేట్మెంట్ ఎంతో టచింగ్ అనమాట. స్వామి అన్నారు, ఆ రోల్ కాదు నాకు ఇంపార్టెంట్, ఆ అబ్బాయి నాకు ఇంపార్టెంట్, ఆ అబ్బాయే చేసి తీరాలి రోల్ని అని చెప్పాడంట స్వామి చెప్పారట. అప్పుడు వెళ్ళి ఆ స్టూడెంట్కి ఇలాగ ఇన్ఫార్మ్ చేయడం జరిగితే నెక్స్ట్ రోజు నుంచి ప్రాక్టీస్ సెషన్కి వచ్చాడు. అప్పటి నుంచి ట్రిపుల్ ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టడం మొదలుపెట్టాడంట అబ్బాయి ఆ రోల్ చేయడానికి. రోల్ చిన్నదే కానీ ది ఎఫర్ట్ విచ్ హీ వాస్ పుట్టింగ్ టు మేక్ స్వామి హ్యాపీ. చూడండి, స్వామికి మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది కానీ మనకి స్వామి మీద కాన్ఫిడెన్స్ ఆ సమయంలో లేదు. ప్రాక్టీస్ చేశాడు, డ్రామా సూపర్ హిట్ అయింది, ఓకే ఓకే అయింది ఆ అబ్బాయి రోల్. హీ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. లాస్ట్ లో గోల్డ్స్టీన్ గారు అక్కడ వన్ ఆఫ్ ది గెస్ట్ స్వామి దగ్గర పర్సనల్ సెషన్ లోకి వచ్చినప్పుడు స్వామి అడిగారట, సరే ఈరోజు డ్రామా చూసావు కదా గోల్డ్స్టీన్, అందరికన్నా బాగా ఎవరు యాక్ట్ చేశారు అని అడిగారంట. ఆబ్వియస్ ఆన్సర్ ఏంటి, ఆ డైరెక్ట్ ఎవరైతే డైరెక్ట్ చేశారో లేకపోతే హీరో ఆఫ్ ది డ్రామాకి బెస్ట్ యాక్టర్ అనుకుంటా. కానీ గోల్డ్స్టీన్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అప్పటిదాకా ఈ ఎక్స్పీరియన్సెస్ కి దీనికి ఏం సంబంధం లేదు ఆయనకి, హీ వాజ్ అ థర్డ్ పర్సన్ టోటల్లీ. ఆయన చెప్పారట, స్వామి ఆ మర్చెంట్ గా వేసిన అబ్బాయి చాలా న్యాచురల్ గా చేశాడు, చాలా నాకు నా ఉద్దేశంలో హీఈస్ ద బెస్ట్ యాక్టర్ అన్నారంట. అప్పుడు ఆ అబ్బాయికి ఇట్ స్ట్రక్ హిమ్, స్వామి ఎందుకు ఆ అవకాశం తనకి ఇచ్చారంటే తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి స్వామి ఆ ఛాన్స్ ఇచ్చారని ఆ అబ్బాయికి అనిపించిందట. అప్పుడప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తే మనం అంటాం, ఓ గాడ్ ఐ హ్యావ్ అ బిగ్ ప్రాబ్లం, బా స్వామి మాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అలా ఎందుకు అనుకుంటారు, ఆ ప్రాబ్లం చెప్పాలంట. ఏ ప్రాబ్లం, ఏ సమస్య, నాకు పెద్ద దేవుడు ఉన్నాడు నా పక్కని, నువ్వు ఏమీ కాదు దాని ముందు, యు ఆర్ నథింగ్ బిఫోర్ మై గాడ్ అని చెప్పాలట. అది మనం డెవలప్ చేసుకోవాల్సిన ఆత్మవిశ్వాసం.
2: అది ఈ అబ్బాయి గురించి చెప్తూ ఉంటే గణేష్, అతను మీరు అన్నారు ట్రిపుల్ ద ఎఫర్ట్ పెట్టాడు, ఆ తర్వాత నుంచి కష్టపడి పనిచేసి చేయగలిగాడు చివరికి అద్భుతంగా. ఎంత అద్భుతంగా అంటే అతనే అందరికంటే బాగా చేశాడు అనిపించుకున్నారు. అలా అంత ఎఫర్ట్ అతను పెట్టడానికి కానీ ఉన్నట్టుండే అతని ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎఫర్ట్, ఎనర్జీ అంతా పెరగడానికి కానీ కారణం ఏంటనేది ఒకసారి మనం చూస్తే భగవంతుడు తప్ప అక్కడ కారణం ఏమీ లేదు.
0: అంతే,
2: స్వామి ఒక్కరే కారణం. స్వామి అన్న ఒక్క మాట, లేదు నాకు ఆ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని ఎప్పుడు స్వామి అన్నారని అతనికి తెలిసిందో వెంటనే అతని మొత్తం ఫోకస్ ఏమైంది, స్వామిని సంతోష పెట్టాలి, స్వామికి నచ్చేటట్టుగా చేయాలి అని. సో ఇలా చూసుకుంటే వెన్ వి ఫోకస్ ఆన్ గాడ్, భగవంతుడి మీదే మన దృష్టి పెట్టి ఏ పని చేసినా అందులో కాన్ఫిడెన్స్, ఎఫర్ట్, ఎనర్జీ ఇవన్నీ ఆటోమేటిక్ గా పెరుగుతాయి అనిపిస్తుంది కదా.
0: మనం దగ్గర అవుతున్నాము ఈ క్లోజింగ్ కి. ఈ క్లోజ్ చేసే ముందు ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తు చేసుకోవాలి. స్వామిది ఎప్పుడు చెప్తూ ఉంటారు, మొట్టమొదటిది ఫాలో ది మాస్టర్. మన మాస్టర్ ఏంటి? స్వామి ఎప్పుడు అంటారు, లోపలున్న కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్. ఆ కాన్ఫిడెన్స్ ఇన్ ది సెల్ఫ్ మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఫేస్ ద డెవిల్. ఆ డెవిల్ ఏంటి? మనలో ఉన్న భయాలు, అదే ఓడిపోతామన్న భయం, చేయగలమా లేదా అన్న భయం, కష్టాలు ఎదురవుతాయన్న భయం, ఇవి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. దానికి ఫైట్ టిల్ ది ఎండ్ అంటారు స్వామి. వెరీ పవర్ఫుల్ గా చెప్తుంటారు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితేవి, పట్టు నెగ్గడు దాకా విడవకుండు అంటారు. సో వన్స్ యూ హావ్ టేకెన్ అప్, ఫినిష్ ఇట్. ఆ లాస్ట్ లో స్వామి ఫినిష్ ద గేమ్ అంటారు. ఆ ఫినిషింగ్ ద గేమ్ ఏంటి? మనం చేసే పని మీద ఎప్పుడైతే అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉంటామో, రిజల్ట్ మనం ఎప్పుడు ఆశించకుండా ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి వి లీవ్ ఎవ్రీథింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆ వరీస్, చింతలు అనేవి మన మనసులోంచి తొలగిపోతాయి అన్నమాట. సో నో ఎక్స్పెక్టేషన్ ఆన్ ది రిజల్ట్ అండ్ నో అటాచ్మెంట్ టువర్డ్స్ ది రిజల్ట్. ఈ విధంగా మనం ఎప్పుడైతే చెప్తామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఆ భయాలు పోతాయి. అండ్ ప్రతిదీ మన మంచి కోసమే అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్, మన మంచి కోసం భగవంతుడు చేయించాడు అన్న ఒక విశ్వాసం మనలో పెంపొందిస్తుంది. అండ్ చివరిగా స్వామి ఒక మంచి స్టేట్మెంట్ చెప్పారు. ఇటీవల ఒక ఉపన్యాసం వింటున్నాము, స్వామి ఎంత ధృవీకరించి చెప్తున్నారంటే, నా మనసులో అసలు సెల్ఫిష్నెస్ అంటూ లేదు, నిస్వార్థంగా నేను చేస్తాను ఏ పని చేస్తున్నాని, అందుకే నాకు భయం అనేది లేదంటారు. చూడండి ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ టు టాప్ ఇట్ ఆల్, భయం లేదు కనుక ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అంటారు. ఫైనల్ గా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అస్ బీయింగ్ హియర్? మనం అందరం ఆనంద పిపాసులమే. హ్యాపీగా ఉండాలంటే మనలో ఉన్న భయాలను పోగొట్టుకోవాలి.
2: ఇప్పుడైతే మన మనసులో ఎటువంటి భయాలకి తావుండదో, అప్పుడు మనం చేసే పనిలో కూడా మనం చాలా ఫ్రీగా హ్యాపీగా చేస్తాం, ఎలాంటి సంకోచాలు సందేహాలు ఉండకుండా చేస్తాం.
0: అంతే,
2: అలాగూ మొత్తం మనసంతా పెట్టి చేసే పని ఎప్పుడూ సక్సెస్ అవుతుంది.
0: అంతే.
2: సో ఆ భయం అనే దాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: సో విల్ ఫాలో ది మాస్టర్, విల్ ఫేస్ ది డెవిల్, ఫైట్ టిల్ ది ఎండ్ అండ్ ఫినిష్ ది గేమ్. సో మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, స్వామికి మనలో ఉన్న ఈ ఆత్మన్యూనత భావాన్ని తొలగించమని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీ టి నిరంజన్. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. మళ్లీ ఇంకొక అంశంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
2: సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

हर हर शंकर महादेवा, हर हर हर हर महादेवा, हर हर हर हर महादेवा।